0: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హీ డజంట్ వెయిట్ ఫర్
0: యు. ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లిస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: ద బ్లిస్ ఆఫ్ భగవాన్ ఈజ్ ఎటర్నల్ బ్లిస్.
0: ద్వంద్వాతీతం కలిగి సత్యం తత్వశాది లక్ష్యం.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీమ్ అండ్ స్పిరిచువల్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్. ఇట్ ఈస్
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్.
0: నాకు ఎట్టి గుణములు లేవు.
1: నో అట్రిబ్యూట్.
0: నమ్మినా నమ్మకపోయినప్పటికీ నా యొక్క దీనికి నేనే ఆనందం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ భగవాన్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్.
0: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని,
1: ఫర్ యువర్ వెల్ఫేర్,
0: మీ పవిత్రత కోసమని,
1: ఫర్ యువర్ ఓన్
0: మీ ఆనందం కోసమని,
1: ఫర్ యువర్ హ్యాపీనెస్,
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి,
0: ఎలాంటి సంఘము చేరినప్పటికీ,
1: యు మే బి ఇన్ ఎనీ కంపెనీ,
0: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
1: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
0: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైమ్.
0: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
1: నో వరీ ఎట్ ఆల్.
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్.
0: ఈ వరీ నాకెందుకు, అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్, విత్ హిమ్.
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: నాట్ ఫర్ మీ.
1: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
0: నా కోసం ఇంక నాకెందుకు.
1: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్.
0: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
1: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
0: ఇది ఏ ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి, ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
1: You think we have committed some mistakes, so Swami is so silent, not talking to us.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: హి ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
0: ఆ బ్యాడ్ అనేటువంటి మీ యొక్క ఇమాజినేషన్.
1: ఆల్ ద బ్యాడ్ ఈస్ యువర్ ఓన్.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
0: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది నాకు.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి ఏమో అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మ వినశ్యతే.
1: దోస్ ద డౌట్ ఆర్ షూర్ టు పెరిష్.
0: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు
0: డౌట్. నిస్సంశయుడిగా ఉంటుండాలి.
1: బి డౌట్లెస్.
0: దృఢత్వ స్వరూపుడై ఉంటుండాలి.
1: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
1: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
0: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
1: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
0: మన ప్రేమను పంచండి.
1: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
0: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
1: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
0: అప్పుడే నీకు తెలియనటువంటి మాట శాంతి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఈజ్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకమిచ్చేటువంటిది కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: త్రికరణ శుద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ,
0: ఋతాన్ని మనం అనుసరించాలి.
1: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
0: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
0: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
0: అది మంకీ మైండ్.
1: ఇట్ ఈస్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: ఇది తారకం మ్యాన్ కైండ్.
1: తారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
1: మారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: కానీ మంకీ మైండ్.
1: ఈజ్ మంకీ మైండ్.
0: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో.
0: మనం మంకీ కాదు.
1: యూఆర్ నాట్ ఎ మంకీ.
0: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
1: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒక్కటే ఒకటి.
1: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే అకేషన్.
0: పవిత్రమైన వాక్యంను వృథా చేయొద్దండి.
1: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
0: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
1: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
1: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ can see God as truth.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
1: Follow the path of truth.
0: దాని ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
1: By its side is righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no dharma, righteousness beyond true satya.
0: సత్యం నీవు అనుసరిస్తూ పోవాలి.
1: Follow satya and dharma.
0: సత్య ధర్మము శాంతి ప్రేమనతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమనతో నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయ
1: బాబా డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 2002

0: తెలుపురదే విద్య సహజీవనాధికములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వమలయు.
1: A student is supposed to know the objectives of education. What are the aims and objectives of education? It teaches you how to attain, how to establish universal peace, how to dispel the narrow-mindedness, how to attain, work for unity and cooperation. True education works towards these goals.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: రామతత్వము సర్వులను రమింపజేయునది.
1: ద క్యారెక్టర్ ఆఫ్ రామ అట్రాక్ట్స్ ఎవ్రీబడి.
0: ఇట్టి తత్వమును ఎన్ని దినములు చెప్పినప్పటికీ తనివి తీరదు.
1: దేర్ ఇస్ నో సాచురేషన్ పాయింట్. విల్ నెవర్ గెట్ టైర్డ్ ఇఫ్ వీ లిసన్ టు ది స్టోరీ ఆఫ్ రామ ఎవ్రీ డే.
0: వింటూ వింటూ కోకిల గానమైన కూడా నువ్వు విసుగు పుడుతుంది.
1: బై లిసనింగ్ టు దిస్ మెలోడియస్ సింగింగ్ ఆఫ్ ది కుకు బర్డ్ నైటింగేల్ వీ మే గెట్ టైర్డ్ ఎట్ వన్ మోమెంట్.
0: తింటూ తింటూ అమృతమైన కూడా నువ్వు చేదెక్కుతుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు టేస్ట్ నెక్టార్ అగైన్ అండ్ అగైన్ వీ మే బి వెక్స్డ్ డిస్గస్టెడ్ విత్ ఇట్.
0: కానీ రామచరితము ఎంత విన్నను ఎంత తిన్నను తనివి తీరదు.
1: బట్ వీ డోంట్ గెట్ టైర్డ్ నాట్ డిస్గస్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ లిసన్ టు రామాయణ ఎవ్రీ డే మోర్ అండ్ మోర్.
0: ఇటువంటి రామచరితమును ఎవరు పాడినా ఎవరు విన్నా ఎవరు చదివినా ఎవరు చదివించుకున్నా అంత అమృతమయమి.
1: Whosoever that sings the glory of Ramayana, whosoever that listens to the story of Ramayana, make others to sing and read for them, that's all nectarine and so sweet.
0: ఎప్పటి నుండి ఈ రామాయణం ఆరంభించుతూ ఆలకిస్తూ ప్రచార ప్రబోధములు సలుపుతూ వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు.
1: No one knows the exact date of origin of this great epic Ramayana, when it started.
0: Kani konni gutthulanu patti idi ee naatidi aa naatidi ani ramacharitamunu aneka ramakamuluga ninnayistu vastunnaru.
1: However, basing on certain evidences, they estimate the origin of the epic Ramayana.
0: Ravanudu Sitanu అశోకవనం తీసుకెళ్లిన తర్వాత ఆ మధ్య మార్గములో రథంలో చెప్పుతున్నాడు రావణుడు.
1: యాజ్ రావణ వాజ్ టేకింగ్ సీత, హీ వాజ్ టాకింగ్ టు హర్ ఆన్ ద వే.
0: ఆనాటి వయసును పురస్కరించుకుని, సీత నా వయసు ఈనాటికి 2000 సంవత్సరములు.
1: హీ సెడ్ సీత మై ఏజ్ is 2000 years.
0: నీ పతి రాముని యొక్క వయసు 40 సంవత్సరములు.
1: The age of your husband is 40.
0: నీ వయసు చూస్తామా 39 సంవత్సరములు.
1: You are 99 years old. 39 years old. 39, I'm sorry. 39.
0: ఇదే విధముగానే రామాయణం చెప్పుకునే సమయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: సర్టన్ మిస్టేక్స్ డూ హ్యాపన్ యాజ్ వీ నారేట్ రామాయణ.
0: లోకములో భూమికి అనంతమైన శక్తి ఉన్నది.
1: ది ప్లానెట్ ఎర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: భూమి ఆకాశములకు మధ్య లోపల చాలా విపరీతమైనటువంటి యొక్క శక్తి ఆవరించి ఉన్నది.
1: దర్ ఇస్ very wide range of energy, the power between earth

0: the ether, the space.
1: కనుకనే భూమిని ఆకాశము ఆకర్షించలేకపోతున్నది.
0: For that reason, earth is not able to attract the sky.
1: భూమి శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: The power of earth is mighty.
1: ఇట్టి శక్తిని పురస్కరించుకుని భూమి అన్నింటికి ఆలవాలమైనటువంటిగా గోచరిస్తూ వస్తున్నది.
0: And so earth planet could be the foundation, the bearer of the entire creation.
1: ఇది మ్యాగ్నెట్ యొక్క శక్తి.
0: It has got the magnetic power.
1: ఈ శక్తిని ఎన్ని విధముల పరిశోధనలు చేసినప్పటికి ఈ పరిశోధనల వల్ల ఏమాత్రము పరిశీలన చిక్కలేదు.
0: The investigation or inquiry has not yielded results.
1: కనుక భూమి యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: సో ద పవర్ ఆఫ్ ఎర్త్ ఇస్ ఇన్ఫినిట్ మైటీ.
1: అట్టి భూదేవి యొక్క పుత్రికనే సీత.
0: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు.
0: సో షీఈస్ కాల్డ్ భూజాత.
1: కనుక రాముడు శివధనస్సును విరిచే సమయం లోపల భూమాత చాలా ఆనందించింది.
0: సో వెన్ రామ లిఫ్టెడ్ దిస్ బౌ శివధనుస్, భూమాత వాజ్
1: వచ్చిన రాజులందరూ కూడా వయసు మీరినటువంటి వారు.
0: All those kings that were there in the assembly were aged.
1: అంద చందములయందు వికారములైనటువంటి వారు.
0: And the most of them are not presentable.
1: రాములు చాలా యువకుడు.
0: Rama was quite young enough.
1: అతని అందము వదనాతీతము.
0: He is very handsome beyond all
1: narration.
0: He is so handsome.
1: నా బిడ్డకు తగినటువంటి వాడు ఈ రాముడు.
0: And he is the right man, correct match for my daughter.
1: కనుక ఇతని యొక్క పరిశీలనలు ఎందు ఏమాత్రం కూడాను అపజయం కాకుండా చూసుకోవాలి అని తానే తాను సంకల్పించుకున్నది.
0: సో ద ఎర్త్ హ్యాస్ డిసైడ్ టు హర్ సెల్ఫ్ దట్ రామా విల్ నెవర్ లూజ్ హియర్ ఇన్ దిస్ టెస్ట్.
1: శివధనుస్సును ఎత్తే సమయం లోపల రాములు ఎడమ చేయి పట్టాడు.
0: వై లిఫ్టింగ్ ది శివధనుస్ రామా కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్.
1: అనగా ఒక్క ఎడమ చేత్తో మాత్రమే తాను ఎత్తగలడు అనేటువంటి యొక్క ఇది ప్రపంచానికి ప్రచారం చేసే నిమిత్తమై ఆ రకంగా పూనుకున్నాడు.
0: హీ హాస్ పిక్డ్ ఇట్ అప్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ సో దట్ ది హోల్ వరల్డ్ కుడ్ నో దట్ ఇట్స్ ఇనఫ్. హిస్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ ఇనఫ్ టు లిఫ్ట్.
1: ఇది భూమాత యొక్క మహత్తరమైనటువంటి యొక్క పవిత్రమైన శక్తియే.
0: దిస్ ఇస్ సీక్రెట్ ఇన్ఫినిట్ మ్యాగ్నెటిక్ పవర్ ఆఫ్ ద మదర్ ఎర్త్.
1: ఆ శివధనస్సు యొక్క వెయిట్ తగ్గించింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ రిడ్యూస్డ్ ది వెయిట్ ఆఫ్ శివధనస్.
1: రాముని యొక్క శక్తి బలపరిచింది.
0: And the power of Rama was strengthened much more.
1: ఈ విధంగా భూజాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనుకూలం కలుగుతుందో అనుకూలానుసారంగా వర్తించేటువంటిది భూజాత.
0: భూజాత ప్రొవైడెడ్ ఆల్ దాట్ విచ్ వాజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్.
1: కనుక భూమి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వము చాలా వర్ణనాతీతము.
0: ద వాస్ట్నెస్ అండ్ ద పవర్ ఆఫ్ ఎర్త్ One cannot narrate in full.
1: అయితే ఈ భూమి యందు ఏ ఏ రసశస్త్ర సమత్తములు ఏ యొక్క పదార్థములు ఇమిడి ఉన్నవో ఆ సమస్తము కూడాను ఒక్క మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉన్నవి.
0: In fact, all the ores, the metals present in this earth are equally present in the human body.
1: ఈ దేహం నందే ఇమిడి ఉన్నవి.
0: That essence is present within the human body.
1: విద్యుత్ శక్తులు కూడాను ఈ దేహం నందే ఇమిడి ఉన్నవి.
0: So also electric power.
1: కేవలము ఇది అది అని చెప్పనక్కర్లేదు. సర్వ శక్తులు కూడాను భూమి యందు ఉన్నటువంటి శక్తులు అన్ని కూడాను ఒక్క మానవుని యందే చేరి ఉన్నవి.
0: All sorts of power of Mother Earth are latent in every man.
1: కానీ మానవుడు ఇన్ని శక్తులు కలిగినటువంటి వాడు నేను అనేటువంటి విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇమ్మనెంట్ పవర్.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోవచ్చును.
0: జస్ట్ థింక్ ఆఫ్ దిస్ లేటెంట్ డివినిటీ, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ విద్ ఇన్ యూ.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: తలచుకుంటే ఏమైనా చేయగలడు.
0: If he determines, he can accomplish anything.
1: ఈనాడు సైన్స్ అనేటువంటి యొక్క ప్రభావం చేత చంద్రమండలం పోగలిగాడు.
0: Because of the advancement in the field of science, man could reach.
1: మండలంలో ఉన్నటువంటి యొక్క మట్టిని కూడా తీసుకుని వచ్చాడు.
0: హి కుడ్ కలెక్ట్ ది డస్ట్ ఫ్రమ్ మూన్.
1: కానీ ఇవన్నీ కూడాను కేవలము మానవుని యందు ఆవిర్భవించినటువంటి శక్తిదే.
0: దట్స్ ఆల్ డ్యూ టు ది మైటీ పవర్ ఆఫ్ మ్యాన్.
1: మానవుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయగలడు.
0: ఇట్ ఈస్ హిస్ థాట్, ది పవర్ ఆఫ్ ది థాట్, ది విల్ ఆఫ్ మ్యాన్.
1: అట్టి శక్తివంతుడైనటువంటి మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బీయింగ్ సో పవర్ఫుల్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కాగ్నైజ్.
1: ఈనాటి ప్రపంచమునందు ప్రతి భక్తి కూడాను చూచిన వారినందరినీ నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్, హూ సో ఎవర్ వీ మీట్ ఆన్ ద వే, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ.
1: కానీ నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కాని మానవుడు నేనెవరు అనేటువంటి దాన్ని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు.
0: మ్యాన్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ హీ డజంట్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్,
1: నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అందులోనే సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి.
0: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఎమ్ ఐ, ద రెస్ట్ విల్ బి నోన్ టు యూ.
1: ఇలాంటి ఒక్క క్వశ్చన్ ముందు మాత్రమే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: హోల్ థింగ్ ఇస్ కంటైన్ ఇన్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: సీతను అరణ్యమునకు తీసుకుని పోతున్నాడు.
0: సీత వాస్ టేకెన్ టు ద ఫారెస్ట్.
1: అక్కడ నుంచి తిరిగి సముద్రాన్ని దాటించుకుని తీసుకుని పోతున్నాడు.
0: అండ్ హీ ఇస్ టేకింగ్ హర్ అక్రాస్ ది సీస్.
1: కానీ ఇతని విషయవాసనలు అమితమైనటువంటి కనుకనే మొట్టమొదట ఈమెకు తన యొక్క అంతఃపురమును, తన యొక్క ప్రభావమును, తమ యొక్క శక్తి సామర్థ్యములను, తమ యొక్క నగలను అన్నింటినీ చూపించాలని ఆశపడుతున్నాడు.
0: హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ టు హర్ హౌ పవర్ఫుల్ హీ ఈస్, హౌ రిచ్ హీ ఈస్.
1: అంతఃపురమునకు తీసుకుని పోయాడు.
0: హస్ టేకెన్ హర్ టు ప్యాలెస్.
1: కానీ ఏ పురమునకు పోయినప్పటికీ సీత కన్నులు తెరిచి దేనిని చూడలేదు.
0: సీత డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ దేర్ ఇన్ ద ప్యాలెస్.
1: ఈ దృశ్యమును చూచి మండోదరి చాలా బాధపడుతూ వచ్చింది.
0: మండోదరి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రావణ ఏమిటి నీకు ఈ పోయే కాలం?
0: రావణ వాట్ బ్యాడ్ టైం.
1: వినాశకాలే విపరీత బుద్ధి.
0: In fact, you will have this kind of
1: mentality.
0: Why have you brought Mother Sita with you?
1: మా మొసరం ప్రార్థన బ్రతకన్న కలదారు ఊరేందుచించే మా నొసటి రాత అట్ట ఉన్నది.
0: దిస్ ఈస్ అవర్ డెస్టినీ, ద ఫేట్.
1: కానీ సీతామాత యొక్క శక్తి సామర్థ్యం నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్, ద గ్రేట్నెస్ ఆఫ్ సీత.
1: కనుక మొట్టమొదట నీ తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: సో ఫస్ట్ నో యువర్ ఓన్ నేచర్.
1: ఈమెను ఈ అంతఃపురంలో పెట్టడానికి వీలు లేదు.
0: యు కెనాట్ కీప్ హర్ ఇన్ ద ప్యాలెస్.
1: ఆమె ప్రశాంతంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఎన్నుకో.
0: Select a place where she can have a peaceful time.
1: అని మండోదరి బోధించడం చేత,
0: because Mandodari explained like that,
1: అశోకవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పరిచి అందులో పెట్టాడు.
0: A special place was selected there in Ashokavana for her.
1: పతులు దుర్మార్గుడై బీడు అడవి వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతకు హితమును గడపగా పడతలెపరు నరనివన్న మండోదరి ఎట్టు భూమిని అన్నాడు.
0: మండోదరి ఇస్ మోస్ట్ వర్చ్యూస్ లేడీ, బికాస్ షీ నెవర్ వాంటెడ్ రావణ టు టేక్ టు వికెట్ యాక్ట్స్ లైక్ దాట్. షీఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది విమెన్.
1: ఆమె ఎన్నియో బోధనలు చేసి ఎన్నియో విషయమైనంతా తెలిపి ఈ విధమైనటువంటి యొక్క మనసును నిగ్రహింపజేసింది.
0: షీ థాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, షీ హాడ్ ఎ విజన్ అండ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్.
1: రావణ,
0: రావణ,
1: నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తూ ఉన్నావు.
0: రావణ, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ రామ, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ కామ, ది డిజైర్.
1: నీ గతి చాలా పవిత్రమైనదిగా ఉండదు.
0: సో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైమ్స్, గుడ్.
1: ఈ కాలం సమీపిస్తూ వచ్చింది.
0: ది ఎండ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
1: అది తరతరంలోనే నీ యొక్క ప్రాణం కోల్పోతుంది.
0: వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై.
1: అందువల్లే ఈ విపరీతమైన బుద్ధులు నీకు పుడుతూ వస్తున్నాయి.
0: దట్స్ వై యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే.
1: స్త్రీలను కంటిదారులను కార్చనివ్వకూడదు.
0: నో వన్ షుడ్ అలౌ ఎ ఉమన్ టు షెడ్ టియర్స్.
1: కంటిదారులను కారిస్తే అన్ని వెయ్యింతల కంటిదారులను నీవు కార్చవలసి వస్తుంది.
0: ఇఫ్ యు మేక్ హర్ షెడ్ టియర్స్, యూ హ్యావ్ టు షెడ్ టియర్స్ 1000 times మోర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక స్త్రీకి బాధ పెట్టకూడదు.
0: సో నెవర్ మేక్ ఎ ఉమన్ సఫర్.
1: స్త్రీని ఏమాత్రం కూడాను విచారించడానికి అవకాశం అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు హర్ టు వారీ
1: అని అనేక బోధనలు చేసింది మండోదరి.
0: మండోదరి టాట్ ఇన్ ఎవ్రీ వే.
1: ఒక దినము
0: వన్ డే
1: స్వయంగా మండోదరే సీత దగ్గరికి వెళ్ళింది.
0: మండోదరి వెంట్ టు సీత హర్ సెల్ఫ్.
1: తల్లి భూజాత నీకు ఒక నమస్కారము.
0: షీ జస్ట్ ప్రోస్ట్రేటెడ్, సాల్యూటెడ్ హర్.
1: నీవు మహా పతివ్రతవు.
0: యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ఆల్,
1: చాలా పవిత్రమైన జీవివి.
0: యు హావ్ గాట్ వర్చ్యూస్ లైఫ్.
1: నా పతి చాలా దుర్మార్గుడు.
0: మై హస్బెండ్ ఇస్ వికెడ్.
1: అది దుర్మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
0: హిస్ వికెడ్నెస్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ ప్లైట్.
1: మంచి భావముల చేత సుఖమునందు మానవుడు.
0: మ్యాన్ విల్ బి హ్యాపీ బై ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్.
1: దుష్ట భావముల చేత అతను దుష్టుడగును.
0: బై వికెడ్ థాట్స్ వన్ టర్న్స్ వికెడ్.
1: కనుకనే ఈ దుష్టభావములే అతని దుష్టత్వాన్ని పెంచుతూ వచ్చింది.
0: హిస్ క్రూయల్టీ ఇస్ బికాస్ ఆఫ్ వికెడ్నెస్.
1: కనుక అతన్ని క్షమించి,
0: యు పార్డన్ హిమ్,
1: నన్ను కరుణించి,
0: అండ్ యు హావ్ మర్సీ ఆన్ మీ,
1: నా సుమంగళత్వాన్ని కాపాడమని కోరింది.
0: ప్లీజ్ సీ దట్ ఐ కంటిన్యూ టు లివ్ యాజ్ హౌస్ వైఫ్.
1: కానీ మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
0: యు డోంట్ ఫైండ్ దిస్ కన్వర్సేషన్ ఇన్ ఎనీ బుక్.
1: కానీ మండోదరి కోరిన కోరిక గాని, రాముడు చేసిన కోరికలు గాని దేనిని ఆమె చెవిలోకి చేర్చుకోవటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ Sita did not listen to any of the requested prayers of Mandodari.
1: Kanuka Sita yokka chinta Rama chinta tappa anya chinta levu.
0: The reason is Sita has been constantly spending the time thinking of Rama alone.
1: Ee vidhanga unna samayam lopala,
0: as things went on,
1: prapanchikamainatundi paristhithulu tarumaravutu vachinayi.
0: Situations have been changing very fast.
1: Ee naadu undinattu gaane aa naadu kudanu అన్ని రకములైనటువంటి యొక్క భావములు తారుమారవుతూ వచ్చాయి.
0: వి ఫైండ్ ద చేంజింగ్ ఆఫ్ ది ఐడియాలజీ ఐడియాస్ ఇన్ దోస్ డేస్ టు.
1: సుఖమన్నదే కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీ.
1: ఎక్కడ చూసినా విచారము.
0: ఎవ్రీవేర్ యాంగ్జైటీ.
1: ఎక్కడ చూసినా దుఃఖము.
0: ఎవ్రీవేర్ మిసరీ.
1: ఎక్కడ చూసినా గాని ఏడుపులే.
0: పీపుల్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: లంక అంతా కూడాను ఏడుపులతో నిండి ఉంది.
0: ద లంక వాస్ ఫుల్ ఆఫ్ క్రైస్.
1: కానీ రావణుని యొక్క భయం కోసమని ఎవరూ ఎదురుగా ప్రదర్శించలేదు. కానీ లోపల అందరూ కూడాను భయ బాధపడేటువంటి వారే.
0: People didn't cry in front of Ravana because of fear, but within they were very sad.
1: Sita daggara,
0: close to Sita,
1: Vibhishana yokka bharya untundadi akkada.
0: There is present the wife of Vibhishana.
1: Ame Sarama.
0: Her name is Sarama.
1: Aa Sarama Sitaku ento manchi bodhalu chestu vachindi.
0: Sarama was talking to Sita in a very good way.
1: Amma talli,
0: mother,
1: నీ పుణ్యమైనటువంటి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది.
0: ఐఎమ్ లక్కీ టు హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీ టు సర్వ్ యు.
1: మీ యొక్క పవిత్రమైనటువంటి గుణములే లంకను శాంతిపరుస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లంక ఇస్ సో పీస్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ నోబిలిటీ.
1: కనుక రావణుడు సామాన్యుడు కాదు.
0: రావణ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఇంతటి దుర్మార్గుని చేతిలో నీవు పట్టడం మా దురదృష్టము.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ యు ఆర్ కాట్ బై దిస్ వికెడ్ మ్యాన్
1: అని అనేక రకములుగా ఆమెను ఓదార్స్తూ వచ్చింది.
0: షీ వాజ్ కన్సోలింగ్ హర్ ఇన్ ఎవ్రీవే.
1: ఒక దినము లేచేటప్పటికీ,
0: వన్ డే వెన్ షీ గాట్ అప్,
1: ఈ యొక్క శరమకు ఒక విచిత్రమైన కళ వచ్చింది.
0: శరమ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ నైట్.
1: ఆ శరమ యొక్క కుమార్తె కూడాను శాకిని.
0: ది డాటర్ ఆఫ్ శరమ ఇస్ శాకిని.
1: ఆ శాకిని కూడాను ఒక స్వప్నం వచ్చింది.
0: శాకిని ఆల్సో హ్యాడ్ ఎ డ్రీమ్.
1: లంక అంతా కూడాను ఎండిపోయినట్టుగా.
0: లంక వాస్ డ్రై.
1: వృక్షములన్నీ కూలిపోయినట్టుగా.
0: దట్ ఆల్ ట్రీస్ ఫెల్ డౌన్.
1: ఈ భవనం అనేటువంటిది రాజభవనం అంతా కూడాను నేలమట్టమైనట్టుగా.
0: ద ప్యాలెసెస్ వర్ బర్న్ డౌన్ టు యాషెస్.
1: త్రాగడానికి కూడాను నీరు లేకుండా రావణుడు అవస్థపడుతున్నట్టుగా.
0: యాజ్ ఇఫ్ ద రావణ వాస్ సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ టు డ్రింక్.
1: స్వప్నంలో చూచింది.
0: దట్స్ హౌ షీ డ్రీమ్డ్.
1: ఇది కేవలము తాను చేసుకున్నటువంటి పాప ఫలమే.
0: దిస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హిజ్ ఓన్
1: యాక్షన్. తనలో తాను రావణుని నిందించుకుంటూ,
0: షి వెంట్ ఆన్ బ్లేమింగ్ రావణ విద్ ఇన్.
1: శరమ చాలా బాధపడుతూ వచ్చింది.
0: శరమ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: ఈ బాధపడుతున్న సమయం లోపల,
0: అట్ దిస్ టైమ్,
1: రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: నిత్యము వచ్చేటువంటి వాడే వీడు.
0: ఎవ్రీ డే హీ విజిట్స్.
1: ఇంకేమి పని లేదు.
0: హీ హాస్ నో అదర్ జాబ్ టు డూ.
1: వచ్చేది కాలం నిర్ణయం చేసేది, వెళ్లిపోయేది.
0: హీ ఫిక్సెస్ ద టైమ్ అండ్
1: రెండు దినములు ఇంకా, మూడు దినములు ఇంకా అని ఈ రకంగా కాలాన్ని నిర్ణయం చేసిపోతుండేవాడు.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ కౌంట్ డౌన్, 8 డేస్, 4 డేస్, 3 డేస్, లైక్ దాట్.
1: ఈ విధంగా చెప్పిపోతూ ఉంటే
0: దేనిని
1: ఈ సీత తీసుకోవటం లేదు.
0: సీత వాస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: ఒకనాడు శరమ దగ్గరకు వచ్చి,
0: షీ కేమ్,
1: తల్లి సీత పాదములు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఫీట్ ఆఫ్ సీత.
1: తల్లి, ఇది నా అదృష్టము.
0: మదర్, దిస్ మై
1: నా కుమార్తె యొక్క అదృష్టము.
0: దిస్ ద ఫార్చ్యూన్ ఆఫ్ మై డాటర్.
1: తల్లి బిడ్డలకి ఇద్దరికి మాత్రమే ఈ పాద సేవ చిక్కింది.
0: అండ్ మదర్ అండ్ డాటర్,
1: నా పతి గుణవంతుడు,
0: హస్బెండ్ ఇస్ వర్చువల్
1: రామ భక్తుడు,
0: అండ్ ఇస్ డివోటీ ఆఫ్ రామ.
1: అతను రాముని దగ్గర చేరినాడు సముద్ర తీరంలో,
0: అండ్ హీస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ ఆన్ ద అదర్ షోర్.
1: ఇది మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికి ఇది ప్రాప్తించలేదు.
0: అండ్ ఇస్ ఓన్లీ వన్ డిజర్వ్డ్ దిస్ ఫార్చూన్.
1: ఈ విధంగా పలికిన తర్వాత,
0: ఆఫ్టర్ టాకింగ్ లైక్ దాట్,
1: కొంత శాంతి కలిగింది ఈ సీతకు.
0: సీత హ్యాడ్ పీస్ అట్ దట్ మూమెంట్ ఆన్ లిసనింగ్ టు దీస్ థింగ్స్.
1: ఈ లోపలనే హనుమంతుడు ప్రవేశించాడు.
0: హనుమాన్ స్టెప్డ్ ఇన్.
1: ఎక్కడ చూసినా గాని తిరుగుతూ ఉన్నాడు సీతని కోసం.
0: హీ వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ సీత.
1: తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ బ్లేమింగ్ హింసెల్ఫ్ ఫర్ నాట్ ఏబుల్ టు ఫైండ్.
1: స్త్రీని నేను చూడాలనుకుంటే స్త్రీలోనే పోయి చూడాలి, కానీ మగవారిలో చూడటానికి వీలు కాదు కదా.
0: ఐ హావ్ టు సర్చ్ ఫర్ సీత అమంగ్ విమెన్ ఓన్లీ.
1: కనుక ఈ హనుమంతుడు మొట్టమొదట అంతఃపురంలో ప్రవేశించాడు.
0: హనుమాన్ ఫస్ట్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
1: ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క స్త్రీల యొక్క పవిత్రము కానిటువంటి హృదయాన్ని చూచాడు.
0: అండ్ హి హస్ సీన్ ఆల్ ది వికెడ్ నేచర్
1: వికారమైన చర్యలతో ఉన్నారు.
0: దేవర్ దేర్ ఇన్ మిస్టీరియస్ వే.
1: తనను తాను నిందించుకున్నాడు.
0: హి బ్లేమ్డ్ హింసెల్ఫ్.
1: ఎంతటి పాపం చేశాను నేను.
0: What a sin I committed.
1: ఈ దృశ్యంలో నేను చూడవలసింది.
0: Is this I am supposed to see?
1: రామచంద్రుని యొక్క ఆనంద స్వరూపాన్ని చూడాలి, కానీ ఈ పాడు దృశ్యం నాకెందుకు?
0: I should see only Rama's beauty, not this ugly scene.
1: కానీ సీత లక్ష్మణుని ఉంచుకొని నేను ఈ దృశ్యం చూచాను, కానీ ఈ దృశ్యం పైన నాకేమాత్రం భ్రాంతి లేదు.
0: With full concentration, Sita and Rama only, she
1: observed. అంతఃపురం ఎక్కాడు.
0: And then he climbed up.
1: కిందికి దిగాడు.
0: And he got down.
1: దిగితే తలకే అక్కడ పెద్ద అంతఃపురం యొక్క భవనము.
0: దేర్ హీ సా ఎ బిగ్ ప్యాలెస్.
1: ఆ విశాలమైనటువంటి హాల్ లోపల రావణాసుడు కొలువు తీరి ఉన్నాడు.
0: దేర్ హీ గో ఫైండ్ రావణ ప్రిసైడింగ్ ద కోర్ట్.
1: ప్రశ్న వేశాడు రాముడు.
0: యెస్ పుట్ ఎ క్వశ్చన్.
1: కోతి జాతివి నీవు.
0: యు బిలాంగ్ టు మంకీ.
1: వనమెల్ల చెరతీతివి.
0: యు స్పాయిల్ ది.
1: నిన్నెవడు పంపించరా?
0: హూ సెంట్ యు?
1: హనుమంతుడు సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: నీ చెల్లి ముక్కు చెవులు అటుకోసి పంపిన రాచదర నందంపెరా.
0: ద వన్ హూ హాస్ కట్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ హియర్.
1: వరే, ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయ్యించేనురా.
0: నో వన్ అడ్రెస్ మీ లైక్ దాట్. షట్ యువర్ మౌత్, హీ సెడ్.
1: యక్షుడవు నీవు, బ్రహ్మత్పాదులకు నేను రామస్వామి పంటురా. ఎవరన్నా నిన్ను ఏమిరా అనలేదేమో, కానీ నేనంటున్నాను.
0: I address you in singular number. Nobody might have addressed you like that because you are the messenger of Rama.
1: ఈ విధంగా రావణుతో వాదించి,
0: he was arguing like that.
1: తిరిగి బయలుదేరాడు.
0: He was returning.
1: ఈ కోపం చేత,
0: because of anger,
1: రావణుడు చాలా మండిపోతున్నాడు.
0: Ravana was furious.
1: సీత వార్త ఇంకా తెలిసిపోయింది.
0: The message of Sita was conveyed.
1: రావణుడు వస్తాడో ఏమో,
0: Rama might come
1: anymore. యుద్ధం జరుగుతుందో ఏమో.
0: వాణ్ణి
1: గిల్టీ కాన్షియస్, తనలో తాను భ్రమించిపోతున్నాడు.
0: Because of guilty conscience, he was highly doubtful, very much worried.
1: చూచాడు పైన మేడ ఎక్కి.
0: He just climbed up the staircase and saw.
1: ఒక్క దగ్గర అశోకవనం చాలా వృక్షములతో కూడినటువంటిదిగా కనిపించింది.
0: అశోకవన was full of greenery, trees.
1: అక్కడికి జంప్ చేశాడు.
0: He jumped over there.
1: చేసేటప్పటికి ఒక చెట్టు క్రింద,
0: under a tree,
1: చాలా తల వంచుకొని,
0: with the head bent,
1: మాసిన చీరతో,
0: with a dirty saree,
1: సీతం వారు బాధపడుతూ ఉండాలి.
0: Sita was feeling very sad.
1: చెట్టుపై నిల్చొని,
0: ఆన్ ది టాప్ ఆఫ్ ద ట్రీ,
1: ఈ దశరథామని యొక్క చరిత్రనంతా పాట పాడుతూ వచ్చాడు హనుమంతుడు.
0: హనుమాన్ స్టార్టెడ్ సింగింగ్ ద స్టోరీ ఆఫ్ రామ.
1: తల ఎత్తి చూచింది.
0: షీ లిఫ్టెడ్ హర్ హెడ్ అండ్ సాంగ్.
1: ఎవరి మారుతి?
0: హూ ఇస్ దిస్ మారుతి?
1: ఈమె ముందు పోయే సమయంలో మారుతిని ఎప్పుడు చూడలేదు.
0: హీ నెవర్ సా మారుతి బిఫోర్.
1: ఈమె అంకకు పోయిన తర్వాత,
0: వెన్ షీ రీచ్ లంక,
1: ఈ సీతాన్వేషణ జరిగే సమయం లోపల రామలక్ష్మణుడు సుగ్రీవుని చూచారు. సుగ్రీవుని దగ్గర ఉన్నటువంటి యొక్క హనుమంతుని కూడా చూచారు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామలక్ష్మణ మెట్ సుగ్రీవ. దేర్ దే హ్యాపెన్ టు మీట్ హనుమాన్.
1: కనుక ఇతను క్రొత్తవాడు.
0: హీస్ క్వైట్ న్యూ టు హర్.
1: తల్లి,
0: మదర్,
1: నేను రామస్వామి బంటును అన్నాడు.
0: ఐఎమ్ ది మెసెంజర్ సర్వెంట్ ఆఫ్ రామ.
1: తల్లి, మీ పాదసేవకుణ్ణి అన్నాడు.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్, హీ సెడ్.
1: కానీ ఎన్ని మాటలకు ఆమె ఏమాత్రం ఊకొట్టలేదు.
0: షీ డిడ్ నాట్ నాట్ హర్ హెడ్.
1: ఈ రాక్షసులు ఎన్నో రూపంలో ధరిస్తున్నారు.
0: ఇట్ మే బి ది నాక్ ఆఫ్ ది డెవిల్.
1: ఎన్నో మాయలు చేస్తున్నారు.
0: దే కుడ్ హావ్ డిఫరెంట్ నాక్స్.
1: వీడు కూడా నన్ను ఈ విధమైన మాయలో ముంచుతున్నాడు ఏమో అని బాధపడింది.
0: షీ వాస్ ఫెల్ సో సాడ్ థింకింగ్ దట్స్ ఆల్సో డిజైన్ ఆఫ్ ద డెమన్స్.
1: దుమికాడు ఆ చెట్టు కింద నుంచి.
0: హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ.
1: నామస్మరణ చేసుకుంటూ
0: డూయింగ్ నామస్మరణ
1: తల్లి అని తన తొడలో పెట్టుకున్నటువంటి ఒక ఉంగరం చూపించాడు.
0: హి హస్ షోన్ ద రింగ్ టు హర్.
1: రాములు తన ఉంగరమును సాక్షి నిమిత్తమై పంపించాడు సీతకు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద రింగ్ ఆఫ్ రామ సెంట్ టు సీత యాజ్ ఎ ప్రూఫ్.
1: దానిని కన్నులకు అద్దుకుంది సీతమ్మవారు.
0: షీ హస్ టచ్డ్ విత్ బోత్.
1: హనుమాన్ నీవెంత అదృష్టవంతుడు పోయి.
0: హనుమాన్ హౌ లక్కీ యు ఆర్.
1: ఈ రామచంద్రుడు నీకు ఇచ్చాడా?
0: రామ హస్ గివెన్ యు దిస్.
1: ఇది జనక మహారాజు కళ్యాణ సమయంలో పెట్టినటువంటి ఉంగరము.
0: దిస్ ఇస్ ది వెడ్డింగ్ గిఫ్ట్ బై జనక కింగ్.
1: అది తనకు గుర్తు వచ్చింది.
0: షీ కుడ్ రికలెక్ట్ దాట్.
1: అని రాముడు ఎక్కడున్నాడు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: దెన్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ షీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ రామ ఇస్.
1: వస్తున్నాడు, నిన్ను కొనిపోతాడు, నువ్వేమి బాధపడనక్కర్లేదు.
0: హీ సెడ్ హీస్ కమింగ్ వెరీ సూన్.
1: నీకంత ఆతృతగా ఉంటే నా వీపు పైన కూర్చో, నేను ఒక నిమిషంలో తీసుకుని పోతానన్నాడు.
0: ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్ కమ్ ఆన్ సిట్ ఆన్ మై షోల్డర్స్ ఐ విల్ టేక్ యూ ఓవర్ దేర్.
1: హనుమాన్
0: హనుమాన్
1: నేను నీ యొక్క భుజం పైన కూర్చొని
0: ఇఫ్ ఐ సిట్ ఆన్ యువర్ షోల్డర్
1: నేను రాముని దగ్గర పోయి చేరినానంటే
0: ఇఫ్ ఐ రీచ్ రామ
1: రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా ఆ పని చేసిన వాడవుతావు.
0: ఇట్ అమౌంట్స్ ద సేమ్ యాక్ట్ డన్ బై రావణ హింసెల్ఫ్.
1: కనుక నేను ఇట్టి చెడ్డ పేరుకు నేను లోపడను.
0: సో ఐ డోంట్ గెట్ ఎ గుడ్.
1: రామునే రావాలి.
0: రామ హింసెల్ఫ్
1: రావణ్ణి సంహరించాలి.
0: హస్ టు కిల్ రామ.
1: నన్ను చేపట్టి తీసుకుని పోవాలి.
0: దెన్ హి హస్ టు.
1: అంతవరకు నేను భరించుకుని ఉంటాను.
0: టిల్ దెన్ ఐ విల్ బేర్ ఆల్ ద
1: సఫర్. ఈ వార్త రామును చెవులో వేయమని చెప్పింది.
0: కన్వే దిస్ మెసేజ్ టు రామ.
1: చాలా బాధపడుతూ ఈ మాట చెప్పి తిరిగి పంపింది.
0: అండ్ హీ వాంటెడ్ హనుమాన్ టు రిటర్న్ విత్ దిస్ మెసేజ్.
1: ఈ హనుమంతుడు ఈ బాధను చూచి భరించుకోలేక తిరిగి రావణాసురం దగ్గరికి వచ్చాడు.
0: హనుమాన్ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, హీ రిటర్న్ బ్యాక్ టు రావణ.
1: వచ్చి ఇంకా భరించుకోలేకపోయాడు.
0: వెల్ ఇట్ వాస్ సఫరింగ్ వాస్ అన్బేరబుల్.
1: అతన్ని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
1: మహాపాపి అని కూడా నిందించాడు.
0: హి సెడ్ యు ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్.
1: నిన్ను రాజులోని పెట్టుకోవటం ఈ ప్రజల యొక్క దోషమే.
0: ఇట్ ఈస్ ది మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ద పీపుల్ టు హ్యావ్ యు యాజ్ ద కింగ్.
1: ఇలాంటి దుర్మార్గుడు రాజు అయిపోతే ప్రజలు కూడా ఇదే ఇలాంటి దుర్మార్గులే అవుతారు.
0: ఇఫ్ సచ్ ఎ బ్యాడ్ ఫెలో ఇస్ టు బి ది కింగ్, పీపుల్ ఆల్సో టర్న్ బ్యాడ్
1: అని చెప్పి
0: సో సే
1: తన్ను అనేక రకంగా దూషించాడు.
0: అండ్ అక్యూజ్డ్ హిమ్.
1: ఇంకా కాలహరణం చేయకూడదు.
0: హి డిడ్ వాంట్ టు డిలే.
1: రాములకు ఈ సువార్తను పోయి అందించాలి అని వెళ్ళాడు.
0: దిస్ గుడ్ న్యూస్ హస్ టు బి కన్వే టు రామ అండ్ హీ రిటర్న్.
1: రాముడు లక్ష్మణులు వానరులు ఈ యొక్క సముద్ర తీరంలో కూర్చున్నారు.
0: రామ లక్ష్మణ అదర్ వానరాస్ వర్ వెయిటింగ్ దేర్ అలాంగ్ ద షో.
1: అక్కడికి వెళ్లి దుమికాడు.
0: అండ్ దెన్ హనుమాన్ వెంట్ దేర్.
1: అందరూ జయం జయం జయం జయం అని చాలా ఆనందంగా అరిచారు.
0: ఆల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ విక్టరీ.
1: హనుమాన్
0: హనుమాన్
1: నీ యొక్క పవిత్రమైనటువంటి సేవ చేతని రాముని యొక్క మనసును ఆనందపరుస్తూ వచ్చావు.
0: హనుమాన్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ యూ కుడ్ మేక్ రామ ఫీల్ హ్యాపీ.
1: మంచి వార్తను తెచ్చావు.
0: యూ బ్రాట్ గుడ్ న్యూస్.
1: శుభవార్తను నీవు అందుకొని వచ్చావు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ బ్రాట్ గుడ్ మెసేజ్.
1: రాములకంతా శుభమే కలుగుగాక.
0: అండ్ లెట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్
1: అని వానరులందరూ కూడా ఆనందాన్ని నోడారు.
0: ఆల్ వానర్ సెడ్ గ్లోరీ బీ టు ది లార్డ్.
1: వెళ్లే సమయం లోపల
0: యాజ్ దే ప్రొసీడింగ్
1: తన అనసూయ అగస్త్యుని భార్య అనసూయ దగ్గరికి పోయినప్పుడు అగస్త్య భార్య అనసూయ కొన్ని చీరలను కొన్ని నగలు పెట్టింది ఆ సీతకు.
0: అనసూయ ప్రెజెంటెడ్ ఫ్యూ జ్యూవెల్స్ ఇన్ సారీస్ టు సీత.
1: కానీ దానిని ఒకదాన్ని ఎక్కడో దాచిపెట్టుకుని
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ కెప్ట్ వన్.
1: ఆ మణిని హనుమంతునికి ఇచ్చి పంపించింది.
0: అండ్ షీ సెండ్ దిస్ జెమ్ టు హనుమాన్.
1: ఆ మణి యొక్క సంగతి రామునికి తెలుసును.
0: రామ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దిస్ జెమ్.
1: దానిని చూసేటప్పటికి
0: ద మూమెంట్ హి వాస్
1: రామునికి చాలా ఆనందము వేసింది, దుఃఖము వచ్చింది.
0: రామ వాస్ సో హ్యాపీ బట్ హి హస్ మిక్స్డ్ ఫీలింగ్.
1: కానీ క్షేమంగా ఉన్నదనేటువంటి వార్తను విన్నాడు.
0: బట్ ఇన్ హౌ హి వాస్ హ్యాపీ దట్ సీత వాస్ సేఫ్ ఎనఫ్.
1: అప్పుడు
0: దెన్
1: అన్ని జరిగినవన్నీ చెప్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ వెంట్ ఆన్ టెలింగ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.

0: Sri Rama, listen to this news. Please listen to my message. And this is the gem of Sita, which I am passing on to you.
1: Chalagi villula lopulanunna Chilukariti vanakutu nilutunna పలువురాక్షస మగువులెల్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తల్లు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
0: సీత వాజ్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్ ఇన్ ఎ కేజ్, పర్టికులర్లీ వెన్ రావణ అప్రోచెస్ ఎవ్రీడే అండ్ థ్రెటన్స్ టు బిహేడ్ హర్. షీ ఇస్ టోటలీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్.
1: ముందుగా ఆ ఇంద్రజిత్తును ముఖ్యమైన ప్రహస్తుని సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు రంతు చేసిన ధనజవర్లను కాంతకేళి గృహంబులర స్థితి శ్రీరామ నా మనవి వినుమా. ఈ విధంగా చూచి వచ్చిన అన్ని కూడాను రాముతో చెప్తున్నాడు.
0: దట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ యాస్ నారేటెడ్ బై హనుమాన్ టు రామ.
1: ఈ మాటలు వినేటప్పటికీ
0: హావింగ్ హర్డ్ ఆల్ దిస్
1: లక్ష్మణుడు అమ్ము తీశాడు.
0: లక్ష్మణ పిక్ అప్ ది యారో
1: అన్నా లేవు
0: brother get up
1: chalam kudunu ikkada vishranti
0: tisukondi. We should not wait for a moment.
1: Tachame velli
0: let's go immediately.
1: Aa Sita mata chala baadha padutu untundadi.
0: Mother Sita is really sad. We have to bring her now.
1: Ramu cheppadu.
0: Rama said
1: shanti shanti shanti.
0: He said be peaceful, be peaceful.
1: Deniki ni manam avasara padaradu.
0: We should not be in haste.
1: Tamaru seyanga valiyu karyamunu gurchi manchi chettalu chakkaga bondupalichi చేయుటొప్పును కాకట్టి చింతలేక వేగిరించిన చూనది విషమయగును అన్నాడు.
0: సో వన్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రో అండ్ కాన్స్ ఆఫ్ ఎనీ ది టాస్క్. వన్ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ హేస్ట్.
1: సుగ్రీవుడు తన సిపాయిలందరి కూడాను సందేశం పంపాడు.
0: సుగ్రీవ్ సెండ్ మెసేజ్ టు ఆల్ సోల్జర్స్.
1: అందరు కూడా ఇంకా లంకలో ప్రవేశించాల్సిందే.
0: ఆల్ షుడ్ గెట్ ఇన్ టు లంక.
1: రావణ్ని హతమార్చేంత వరకు కూడా వెనుకు రాకూడదు.
0: వీ షుడ్ నాట్ రిటర్న్ అంటిల్ వీ కిల్ రావణ.
1: హనుమంత అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు జామవంతుడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వారందరూ కూడా బలపడిపోయారు.
0: దేర్ ఆల్ ఎల్డర్స్ వర్ దేర్ సుగ్రీవ జాంబవాన్. దే వర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: అక్కడ చేరేటప్పటికీ
0: వెన్ వర్ దేర్
1: లంకంతా వణిగిపోయింది.
0: ఎంటైర్ లంక
1: ఎక్కారు.
0: దే గాట్ అప్ ది
1: మతంగి పర్వతం పై నిల్చుకున్నారు.
0: దే వర్ ఆన్ ది మౌంటైన్ టాప్.
1: ఎక్కడ చూసినా గానీ కోతులే కోతులే కోతులే
0: ఎవ్రీవేర్ వానరాస్ మంకీస్.
1: ఈ కోతులు ఏనాడు కూడా లంకవాసులు చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే నెవర్ స్టెప్డ్ ఇన్ టు లంక.
1: ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు.
0: పెక్యూలియర్ ద
1: ఫాని. ఆనాడు లంకను పరిస్థితిని చూచి ముందుగానే అగ్ని పెట్టి వచ్చాడు హనుమంతుడు.
0: And in fact, Hanuman had burned down the entire the forest over there.
1: Varlovaranta kudum tarkinchukuntu unnaru.
0: And they were arguing among themselves.
1: Yardamai koti dinnevaru bampirenaati maavada godaada chesene.
0: Who has sent this monkey? And this monkey has spoiled the whole atmosphere, environment here.
1: Intintiki ni pantinchina valganti evarintiki bodume.
0: In fact, this monkey has set every house ablaze.
1: Vinti niramulu bantunu janaki kanti ki challanayane.
0: And in fact, I have seen Sita. I am so happy.
1: Ituvanti panula intiki mintiki nantinagadu teliyardammai koti dinnevaru pampirenaati maavada godaada chesene. పరకాంతను చెరబెట్టిన రావణునకు పాపంబు పాపమాయని ఈ మనుషులకు ఇంతటి బలమిచ్చిన దాత ఇంకేమందును. ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the people in the place, they were extremely happy.
1: తిరిగి ఆ కోతి వచ్చింది.
0: And the monkey,
1: ఎక్కడమ్మా ఈ కోతి?
0: Where from has it come?
1: ఎవరు పంపిన నాతి?
0: Who sent it?
1: ఈ విధంగా పలుకుతుంటుండగానే లంక అంతా వణికిపోయింది.
0: ది ఎంటైర్ లంక వాస్ షేకింగ్.
1: మంత్రులు సామంత్రులు అందరూ కూడా తమ తమ స్థానంలో తమ తమ దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ బిలాంగింగ్.
1: ఈ రకంగా ఉన్న సమయ లోపలనే
0: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ లైక్ దాట్
1: ఇక్కడ మరొక సమయం జరిగింది.
0: అనదర్ థింగ్ హ్యాడ్.
1: ఈ లంకను దాటేటువంటి వారెవరు?
0: హూ క్యాన్ క్రాస్?
1: హనుమంతుడు దాటాడు.
0: Hanuman did it.
1: Kani tirigi andaru ye vidhanga daatagalaru?
0: How is it possible for others to follow him?
1: Cheppetappatiki Ramulu oka ammunu vesadu samudram pai.
0: Rama shot an arrow.
1: Samudramu రాముని యొక్క దీంట్లో ఆజ్ఞలో మెండిగేటువంటిది కనుకనే దారి ఇడిచింది.
0: అండ్ ది సీ గేవ్ ద వే.
1: అందరూ బయలుదేరిపోయారు.
0: ఆల్ స్టార్టెడ్ మూవింగ్ అక్రాస్.
1: పవిత్రమైన పర్వతాన్ని ఎక్కారు.
0: దే గాట్ అప్ టు ద మౌంటైన్ టాప్.
1: ఆ పర్వతం పై నుంచి కేకలు వేస్తున్నారు.
0: దే స్టార్టెడ్ షౌటింగ్ దేర్.
1: ఈ శబ్దాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద సౌండ్.
1: ఇంకా జరుగుతూ ఉండాలి ఏదో గొప్ప యుద్ధము.
0: A war is to take place.
1: ఈ యుద్ధంలో రావణుడు హతమారక తప్పదు.
0: రావణ ఇస్ బౌండ్ టు డై
1: అని ఎవరిలో వారు పలుకాడుతుంటున్నారు.
0: ఈచ్ వన్ వాజ్ థింకింగ్ లైక్ దాట్.
1: లంకిని కూడా చాలా భయపడిపోయింది.
0: లంకిని వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్.
1: ఈ దుర్మార్గునికి ఎందుకు పిచ్చి బుద్ధులు పుట్టాయి?
0: వై దాట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ వికెడ్ వే. వై
1: తన కోసమే కాకుండా లంక వాసులందరినీ భస్మం గావిస్తున్నాడే.
0: నాట్ ఓన్లీ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ ఆల్
1: అని అందరూ కూడా లోపల రావణ్ను తిట్టుకునేటువంటి వారే.
0: ఆల్ వర్ బ్లేమింగ్ రావణ.
1: రావణ్ పై ఎవరు కూడా ఇష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కాదు.
0: నో వన్ హ్యాడ్ ఎనీ గుడ్ ఐడియా, గుడ్ ఫీలింగ్ ఆన్ రావణ్.
1: ఈ విధంగా జరిగిన తర్వాత
0: యాజ్ థింగ్స్ పాస్ బై
1: కడాతరికి యుద్ధం జరిగింది.
0: ద వార్ టుక్ ప్లేస్.
1: ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది.
0: అండ్ ఇట్ వాస్ టెరిఫిక్ వార్.
1: ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, రావణి కుమారుడు.
0: ఇంద్రజిత్ ఇస్ ద సన్ ఆఫ్ రావణ. హూ కుడ్ విన్ ఓవర్ ఇంద్ర?
1: మొదటి పెద్ద కుమారుడు,
0: ది ఎల్డెస్ట్.
1: ఆ ఇంద్రజిత్తు రెండవ దినం వచ్చాడు యుద్ధం లోపలికి.
0: ఇంద్రజిత్ కేమ్ ఆన్ ది సెకండ్ డే.
1: అతను వచ్చేటప్పటికి చాలా గొప్ప టిక్ టాక్ గా వచ్చేసాడు, అనగా చాలా గంభీరంగా వచ్చాడు.
0: హీ కేమ్ విత్ ఆల్ ది పారాఫెర్నేలియా.
1: వీరందరూ చూచి ఇతనే రావణుడేమో అనుకున్నారు పాపం.
0: పీపుల్ థాట్ హీ హింసెల్ఫ్ ఇస్ రావణ.
1: కానీ రావణుడు కాదు, రావణుడి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ రావణ.
1: మూడవ దినము అందరినీ ఒకరినొకరు తరిమేశారు.
0: థర్డ్
1: ప్రాణాలు తీశారు.
0: అండ్ దెన్ దే వర్ కిల్డ్.
1: ఐదవ దినము
0: ఫిఫ్త్ డే
1: ఒక మహా రావణుడు వలె ఉంటున్నాడు.
0: వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రావణ.
1: అంతటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆ సైన్యంలో మరొకరు కనిపించలేదు.
0: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ హిమ్ ఇన్ పవర్.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడు చెప్తున్నాడు, రామ ఇతన్ని మీరు చంపాలి.
0: అండ్ విభీషణ వాజ్ టెల్లింగ్ రామ
1: ఇతన్ని చంపితే రావణ్ణి చంపినట్టే.
0: దెన్ ఇట్ అమౌంట్స్ టు
1: రావణ సైన్యం లోపల ఇతను మహా గొప్పవాడు.
0: హీస్ ది చీఫ్ అండ్ వెరీ మైటీ.
1: అయితే ఇతనికి చేతిలో ఉన్నటువంటి బొటన వేలు కొట్టండి మీరు అన్నారు.
0: బట్ హిట్ ఎట్ ది థంబ్ హీ సెడ్.
1: ఈ బొటన వేలు కొట్టినప్పుడు చెప్పాడు తానే, దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లావుగా భంగమయ్యే ఎరుకు విలువిచ్చి కలివికి హీరుడయ్యే పార్థునకు మనోరచయుని భాషను తాని ఏ విధంగా అర్జునికి ఏ విధంగా చెప్పాడో అదే విధంగానే ఇక్కడ కూడాను చెప్పాడు రాములకు.
0: Just as had happened with the episode of Arjuna, then the same thing is narrated here. When the thumb is cut off, well, he will lose the battle.
1: కాని రాములు సూటి పెట్టి తన సంకల్పమైతే దేనినైనా కొట్టగలడు.
0: Rama can act as per his will.
1: ఆ బొటన వేలిని కొట్టేటప్పటికే పడిపోయాడు ఆ సైన్యాధిపతి.
0: Thumb is cut off, he just fell on the ground.
1: అతను క్రింద పడిపోయేటప్పటికి
0: at that moment
1: విభీషణుడు కంటిదారాలు తుడుచుకున్నాడు.
0: విభీషణ ఇస్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సా
1: విభీషణ, ఇంతమంది పోయినప్పటికీ నీవు ఏమాత్రం కంటిదారులు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు నీవు కంటిదారులు పెట్టావు అన్నాడు.
0: అండ్ హి సెడ్ విభీషణ, లక్ష్మణ టోల్డ్ హిమ్ ఆబ్వియస్లీ దట్ యు ఆర్ క్రైయింగ్ నౌ.
1: స్వామి
0: స్వామి,
1: అతను నా ఏకైక పుత్రుడు.
0: హి ఇస్ మై ఓన్లీ సన్.
1: నాకు ఒకే కుమారుడు.
0: ఐ హావ్ ఓన్లీ సన్.
1: ఆ కుమార వాత్సల్యం చేత నాకు కంటిదారులు కారింది, కానీ నిజంగా వాడు పోవటమే మంచిది.
0: బికాస్ ఆఫ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ ఐఎమ్ క్రైయింగ్.
1: వాణి బలమును పురస్కరించుకునియే రావణుడు ఇన్ని విధమైన దుర్మార్గ పనులు చేస్తూ వస్తున్నాడు.
0: రావణ వాజ్ ఇన్డల్జ్డ్ ఇన్ హిస్ వికెడ్ డీడ్స్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ బాయ్.
1: ఇలాంటి వారంతా ఎంతమందో ఉంటున్నారు.
0: లాట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఆ విభీషణ్ యొక్క కుమారుడు యొక్క చర్యలంతా కూడాను రాముడు చక్కగా బోధించాడు.
0: అండ్ హి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ హిస్ సన్ టు రామ.
1: రెండవ దినం నుంచి అందరూ క్రమక్రమేణా చల్లబడుతూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ లూజింగ్ ది బ్యాటిల్ డే బై డే.
1: కడపటి దినము వచ్చాడు కుంభకర్ణుడు.
0: దెన్ కేమ్ కుంభకర్ణ.
1: ఆ కుంభకర్ణుడు ఒక్క ఏటుతోనే కింద పడగొట్టారు.
0: అండ్ దెన్ హి వాస్ షాట్ డెడ్ విత్ వన్ ఆరో.
1: ఎప్పుడు నిద్రపోయేటువంటి వాడికి యుద్ధం ఏం చేస్తారు? ఇంకా
0: ది వన్ హూ స్లీప్స్ కంటిన్యూస్లీ కాంట్ ఫైట్.
1: కడుపు నుండుకు తినటము, కంటి నిండుకు నిద్ర.
0: హీ ఈట్స్ ఇన్ ఫుల్ అండ్ స్లీప్స్ త్రూ అవుట్.
1: కానీ శరీరం మహాభారమైనటువంటిది.
0: బట్ హీ హాస్ గాట్ వెరీ హెవీ బాడీ.
1: పడిపోయాడు.
0: హీ ఫెల్ డౌన్ నేచురల్లీ.
1: కుంభకర్ణుడు పడిపోయేటప్పటికే
0: ఆఫ్టర్ హీ ఫెల్
1: ఒక కవి ఉండేటువంటి వాడు ఆ లంక లోపల.
0: దేర్ వాజ్ ఎ పోయిట్ ఇన్ లంక.
1: కాళిదాస్ దగ్గర కూడా ఈ కవిత్వాన్ని పొందాడు.
0: Kalidas also composed like this.
1: వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు.
0: They are three brothers.
1: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు అని వీరందరికీ రెండవ వచనం బకారమే వస్తుండాలి.
0: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సెకండ్ లెటర్
1: విభీషణ రెండవ వచనం బకారమే.
0: విభీషణ సెకండ్ లెటర్ భ.
1: కుంభకర్ణ రెండవ వచనం బకారమే.
0: కుంభకర్ణ నెక్స్ట్ లెటర్ భ.
1: రావణుడు రెండవ వచనం
0: రావణుడు సెకండ్
1: బకారమే. కాబట్టి ఈ విధమైన యొక్క బకారములు భస్మైపోతాయి. ఇంకా
0: భ స్టాండ్స్ ఫర్ భస్మ యాష్.
1: ఆ చేసేటప్పటికీ
0: దర్శనం
1: తర్వాత రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ లేట్.
1: రావణుడు వస్తుంటే తనకే భయము.
0: హిమ్సెల్ఫ్ వాజ్ అఫ్రైడ్ టు కమ్.
1: మొదటి దినం ఒక్కొక్క తలను కొట్టేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ హెడ్
1: తన పోతుంటే తిరిగి వస్తున్నాయి.
0: బట్ దే స్టార్టెడ్ రీఅపేరింగ్ అగైన్.
1: వస్తున్నాయి, తిరిగి కరుచుకుంటున్నాయి.
0: అండ్ దే రీజనరేటింగ్ అండ్ దెన్ గాట్ స్టక్.
1: ఛార్జింగ్ కాలేదు ఇంకా.
0: దట్ హి డిడ్ డై ఫైనల్లీ.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడే పక్కన నుండి చెప్తున్నాడు.
0: విభీషణ బై హిస్ సైడ్ హి స్టార్టెడ్ టెల్లింగ్
1: స్వామి
0: స్వామి
1: ఈ దుర్మార్గులకు చావు సంగతి చెప్పడం కూడా పాపము లేదు.
0: Nothing wrong if I tell you the secret of
1: ee durmargu nasinchipovadam chaala uttamam deshaniki.
0: It's very good if you were to die.
1: Naaku rajyam kavalani aasa naaku ledu.
0: I don't want to be king.
1: Kaani ee durmargu deenipatti raavanudu povali.
0: That wicked king should die
1: ani cheppi
0: so saying
1: todapaina choopinchadu.
0: And he is just showing the thigh part.
1: Aa todapaiki kottadu raavudu.
0: And Rama shot towards the thigh.
1: Chalamulo raavanasudu kinda padipoyadu.
0: And Ravana fell on the ground.
1: మండోదరి వచ్చింది.
0: మండోదరి కే
1: మండోదరి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుండాది.
0: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రావణ
0: రావణ
1: నేను ఎన్ని విధమైనటువంటి బుద్ధులు చెప్పాను నీకు.
0: ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్
1: పతివ్రతల జ్యోతికి నీకు పోవద్దు.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు
1: సాధ్యమైన నీవు ముట్టవద్దు.
0: ఐ నెవర్ టోల్డ్ యూ నాట్ టు టచ్
1: నీకు పాపం అంతా కూడా పరిహారం అవుతుంది అది.
0: అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ నాట్ కమిట్.
1: చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు.
0: అండ్ యూఆర్ కమిటింగ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: కనుక నీవు దీనికి పోకూడదు అని చెప్పి ఎన్నో చెప్పాను.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు ప్రొసీడ్.
1: కానీ నా మాటలు వినలేదు.
0: యూ నెవర్ పే హీడ్ టు మై
1: మంచి మాటలు వినరు మనసిచ్చి చెప్పిన.
0: దో ఐ టెల్ యూ హోల్ హార్టెడ్లీ
1: చెడ్డ మాటలు ఇట్టే చెవికి చేతురు.
0: బ్యాడ్ వర్డ్స్ గెట్ ఇంటు యువర్ ఇయర్.
1: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా.
0: సచ్ పీపుల్ వుడ్ ఎవర్ నో మీ.
1: ఇట్టి బలములు ఉన్న ఏమి పరము.
0: వాట్ ఫార్ ఇస్ ఆల్ దిస్ పవర్.
1: ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలరా.
0: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో మీ.
1: ఈ రావణుడు ఏమాత్రం కూడా గుర్తించుకోలేదు.
0: రావణ కుడ్ నాట్ నో.
1: రావణుడు కింద పడ్డాడు.
0: అండ్ రావణ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
1: ఇంకందరూ కూడా చాలా ఆనందించారు.
0: అండ్ పీపుల్ వర్ హ్యాపీ.
1: ఎవరు వారర్లు.
0: ది మంకీస్ వర్ హ్యాపీ.
1: ఈ మంకీలు కూడా చాలా మంది మరణించారు.
0: అండ్ మెనీ మంకీస్ ఆల్సో డైడ్ ఇన్ ద వార్.
1: అప్పుడు కట్టగడపటికి
0: ఫైనల్లీ
1: సీతను తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ కమింగ్ ఓవర్ దేర్. షీ వాస్ ఎస్కార్టెడ్ బై.
1: కానీ ఆమె వస్తుంటే రాముడు తల కింది కొంచుకున్నాడు.
0: As she was coming close, Rama bent down.
1: Ramunu chudalani ento aashito thanu vastundadi.
0: Sita was coming very anxiously waiting to see him.
1: Padi nellayaga nen chuchi
0: 10 months passed.
1: Okka thurena Ramunu chudalani aashito vastundadi.
0: He wanted to see him at least once.
1: Kani Ramunu talettaledu.
0: Rama didn't lift his head.
1: Anni rakamlainatvanti chesaru.
0: All arrangements.
1: Kani Lakshman tho cheppadu.
0: He told Lakshman.
1: Chiti perchu annadu.
0: అరే
1: ఆమె ఈ అగ్నిలో ప్రవేశించాలి.
0: షీ షుడ్ పాస్ త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
1: అగ్ని సాక్షిగా ఈమె నిర్దోషి అని చెప్పిన తర్వాతనే నేను స్వీకరిస్తాను.
0: వెన్ షీ పాసెస్ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ ఐఎమ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ హర్.
1: సీత నిర్దోషి అని రామునికి తెలుసును.
0: Rama knows she has no mistake.
1: కానీ లోకులో కాకులు
0: people speak as they lie.
1: ఎన్ని విధములుగానో మాట్లాడుకుంటారు.
0: They speak as their wills.
1: కాబట్టి అగ్ని సాక్షిగా నేను తిరిగి అగ్నిలో ప్రవేశించి తీసుకున్నానంటే ఎవరు కూడా మాకు నోరెత్తడానికి వీలు లేదు.
0: When one she passes successfully out of this test of fire as a witness, she is acceptable.
1: రామ నమస్కారం చేసి అగ్నికి మూడు చుట్టూ చుట్టి అగ్నిలో పడింది.
0: She went round that fire thrice and fell into that.
1: అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
0: అండ్ ఫైర్ గాడ్ అపియర్.
1: రామ సీత నిర్దోషి నిర్దోషి నిర్దోషి.
0: అండ్ ఫైర్ గాడ్ సేస్ షీ హస్ నో గిల్ట్ వాట్స్ ఎవర్.
1: మహాసాధ్వీమణి.
0: షీ ఇస్ జస్ట్ జే.
1: గుణవంతురాలు.
0: వర్చువస్.
1: ఆమె జోలికి నీవు ఇంకా మాత్రం చర్య తీసుకోవద్దు.
0: అండ్ డోంట్ టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్.
1: ఇదిగో నేను నిలిచిపోతున్నాను. అగ్ని కూడా నిలిచిపోయింది.
0: అండ్ ద ఫైర్ జస్ట్ స్టాప్ దేర్.
1: సీతను రాముని దగ్గర తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ ఎస్కార్టెడ్.
1: కోతులు
0: మంకీస్
1: మొదలే కోతులు.
0: మంకీస్ హ్యాస్ సచ్ బై బర్త్.
1: సీతను చూడాలని ఆ సీతామహాదేవి ఎట్లా ఉందో అని అందరికీ ఆతృత.
0: దేవర్ ఆల్ యాంక్షియస్లీ వెయిటింగ్ టు సీ హర్.
1: ఒకరిపైన ఒకరి సీతను చూస్తూ ఉన్నారు.
0: మంకీ స్టార్టెడ్ జంపింగ్ వన్ ఓవర్ ది అదర్.
1: అప్పుడు
0: దెన్
1: సీతను చేపట్టి
0: అండ్ హి టుక్ హర్ విత్ హర్ హ్యాండ్.
1: ఈ లోపల
0: మీన్ టైమ్
1: విభీషణుడు విమానం తీసుకుని వచ్చాడు.
0: అండ్ విభీషణ బ్రాట్ ది,
1: ఈ విమానం ఎక్కడిది?
0: వాట్ ఈస్
1: ఆ కాలంలో కూడా విమానం ఉంది అని కొంతమంది విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ మే డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ దోస్
1: డేస్. స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి,
0: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
1: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి ఆ విమానాన్ని అపహరించాడు ఈ రావణుడు.
0: అండ్ రావణ టుక్ దట్ ఏరోప్లేన్ కిల్లింగ్ హిస్ స్టెప్ బ్రదర్.
1: దానిలో కూర్చున్నారు.
0: అండ్ ఎవర్ సాట్ దేర్?
1: తర్వాత విభీషణ్ కూడా కూర్చోబెట్టుకున్నాడు.
0: విభీషణ ఆల్సో వాస్ మేడ్ టు సిట్. ఆయన
1: అయోధ్య వరకు నీవు కూడా రామని చెప్పాడు.
0: అండ్ దే వాంట్ విభీషణ
1: స్థలముంటం చేత సుగ్రీవుని కూడా తీసుకున్నాడు.
0: సుగ్రీవ వాస్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్.
1: అందరూ కూర్చున్నారు. ఈ లంక యజమానులు కూడా చాలా మంది కూర్చున్నారు.
0: మెనీ పీపుల్ ఫ్రమ్ లంక ఆల్సో వర్ దేర్.
1: అయోధ్యకు బయలుదేరి వచ్చారు.
0: అండ్ దే స్టార్టెడ్ ఫ్లైయింగ్
1: టు సమయానికి సరైనటువంటి రీతిగా
0: appropriate time.
1: ఈ నాటికి వస్తానని నాకు ప్రామిస్ చేశాడు.
0: రామామేడే
1: రాముడు వస్తాడో లేదో అనేటువంటి దీంట్లో భరతుడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు.
0: భరత వాజ్ వెరీ మచ్ డిప్రెస్డ్.
1: చెప్పిన మాట ప్రకారం ఈనాడు రావాలి కదా రావణుడు.
0: హీస్ బౌండ్ టు రిటర్న్ యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్.
1: రాముడు ఈనాడు ఇక్కడ చేరాలి కదా.
0: రామ హాస్ టు అరైవ్ టుడే.
1: చేరుతారో అని చాలా బాధగా పడుతున్నాడు.
0: హీ వాస్ వెరీ మచ్ వరీడ్.
1: రథమం తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు.
0: అండ్ ద చారియట్ వాస్ రెడీ.
1: ఆ రథం లోపల సీతారామలక్ష్మణుని తీసుకుని పోవాలని.
0: హీ వాస్ టు టేక్ సీతారామ దేర్ ఇన్ ద చారియట్.
1: అక్కడికి వచ్చి చూచేటప్పటికి వస్తూ ఉండాలి విమానం.
0: ద ఫ్లైట్ ఈస్ కమింగ్.
1: పుష్పక విమానము.
0: పుష్పక విమాన
1: దాంట్లో నుంచి వస్తుంటే
0: అయోధ్య
1: వాసుడు ఇంకా చెప్పనక్కర్లేదు.
0: ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ హ్యాపీ.
1: ఈ 14 సంవత్సరంలో రామదర్శనం లేకుండా చాలా పరితపించిపోయారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్ ఆల్ అలాంగ్ ఫర్ 14 ఇయర్స్.
1: స్త్రీలు ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది విమెన్ వర్ వెరీ వెరీ సాడ్.
1: తినేటువంటి తిండి కూడా వాళ్ళకి వండినట్ట లేదు.
0: దే డిడ్ వాంట్ ఈవెన్ టు డై.
1: అందరూ బక్కబడిపోయారు.
0: All people
1: said that they were మరణించారు.
0: And some have died even.
1: నిరంతరము రామరామాని రామచింతన చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు.
0: Thinking of Rama, feeling sad, they spent the time.
1: ఈ విధంగా జరిగి అక్కడికి వచ్చి దిగేటప్పటికి
0: when they got down పుష్పక విమాన
1: భరతుడు మాల తీసుకున్నాడు.
0: భరత took the garland.
1: అన్ని విధాలా అక్కడ చూచారు.
0: All people watched.
1: సుగ్రీవుడు కూడా వచ్చాడు.
0: సుగ్రీవ్ ఆల్సో
1: వాడు కూడా చూచారు.
0: They also saw.
1: కానీ
0: but
1: రాముడు రెండో తమ్ముడు ఉన్నాడు.
0: రామ హిస్ అనదర్ బ్రదర్
1: శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న
1: శత్రుఘ్నుడు భరతునితో ఉన్నాడు.
0: శత్రుఘ్న కంపెనీ భరత.
1: ఈ భరతుడు కూడాను భరతుడిని కూడాను చూడలేదు చాలా దినం శత్రుఘ్నుడు.
0: అండ్ శత్రుఘ్న నాట్ మీట్
1: నంది గ్రామంలో తలుపు వేసుకుని నిరంతరము రామచింతన చేస్తూ ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ క్లోజింగ్ ద డోర్ థింకింగ్ ఆఫ్ రామ.
1: మాల తీసుకున్నాడు.
0: టుక్ ద గార్లండ్.
1: వస్తున్నాడు.
0: హీ వాస్ కమింగ్.
1: వస్తుండేటప్పటికీ ఈ యొక్క భరతుడు ముందుగానే రథానికి ఎక్కాడు.
0: భరత గాట్ ఆన్ టు ది చారియట్ ఫస్ట్.
1: అక్కడ శత్రుఘ్నుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది.
0: అండ్ శత్రుఘ్న వాజ్ కన్ఫ్యూజ్డ్.
1: ఎవరు రాముడు ఎవరు భరతుడు?
0: హీ కుడ్ నాట్ డిసైడ్ హూ ఇస్ రామ హూ ఇస్ భరత.
1: ఇరువురు కూడా ఒకే రీతిగా ఉన్నారు.
0: బోత్ లుక్ అలైక్ సిమిలర్.
1: ఈ 14 సంవత్సరంలో కూడా రామచింత చేయటం వల్ల శత్రుఘ్నుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ రామ హీ ఆల్సో లుక్ లైక్ రామ.
1: ఇతనా రాముడు అతనా రాముడు.
0: హూ ఇస్ రామ దిస్ వన్ ఆర్ దట్ వన్
1: అని ఈ విధంగా తారుమారు అవుతూ ఉండే సమయం లోపల
0: యాజ్ హీ వాస్ కన్ఫ్యూజ్డ్
1: లక్ష్మణుడు లేచాడు.
0: లక్ష్మణ గాట
1: ఇదిగో అన్నగారు ఇదిగో చూపించాడు.
0: హీ హాస్ పాయింటెడ్ అవుట్ హిస్ బ్రదర్.
1: అన్నగారికి మాల వేశారు.
0: అండ్ బ్రదర్ వాస్ గార్లండెడ్.
1: వదిలి గారికి మాల ఇచ్చారు.
0: అండ్ గార్లెండ్ వాస్ గివెన్ టు సిస్టర్.
1: అక్కడ నుంచి ఇంకా ప్రొసెషన్ తో తీసుకెళ్లారు.
0: అండ్ దే ఆర్ ఆల్ టేకెన్ దేర్ ఇన్ ఎ ప్రొసెషన్.
1: ఈ ప్రొసెషన్ లోపల
0: దేర్ ఇన్ ద ప్రొసెషన్
1: ఎన్ని రకమైనటువంటి యొక్క నృత్యంలో ప్రారంభించారు.
0: ఆల్ ద డాన్సింగ్ గైటీ ఫెస్టివిటీ
1: అవన్నీ చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అయోధ్యను చేరారు.
0: దే రీచ్ అయోధ్య.
1: అయోధ్యను చేరిన తర్వాత
0: హావింగ్ రీచ్ దేర్
1: గొప్ప గొప్ప దినము కూడా ఒక్కొక్క ఫంక్షన్.
0: ఎవ్రీ డే వన్ ఫంక్షన్ టుక్ ప్లేస్.
1: కనుక ఈ విధంగా జరిగి 14 సంవత్సరాలు పూర్తి కాగానే
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టిపులేటెడ్
1: సీతారాములు
0: సీతారామ
1: అయోధ్యలో చేరారు.
0: ది రీచ్ అయోధ్య.
1: ఇది తల్లి యొక్క ఆశీర్వాద బలము.
0: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: కౌసల్య చెప్పింది.
0: కౌసల్య సార్
1: నాయన ఈ 14 సంవత్సరం కూడా 14 నిమిషములు అది గడిచిపోవుగాక
0: Mother blessed in such a way that all the 14 years would be spent like 14 minutes. You will not have any problem.
1: You
0: are God
1: yourself.
0: Nobody will put you to suffering.
1: And you
0: will reach Ayodhya
1: safe. And she hugged
0: her.
1: సుమిత్ర
0: ఈమె
1: గొప్ప మిత్రురాలు.
0: అండ్ షీ ఇస్ సుమిత్ర గుడ్ ఫ్రెండ్.
1: ఆ సుమిత్ర యొక్క గుణము ఇట్టిది అట్టిది చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ హర్ గ్రేట్నెస్.
1: చూసేటప్పటికి ఎంతటి ఆనందమో పొందింది. ఆ మొదటి నుంచి ఆనందమే.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ బ్లిస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: రాములకు ఎవరే విధమైన చేసినప్పటికి ప్రమాదం ఎవరు చేయలేరు.
0: Rama will not face any danger. Ramuni
1: kinchittu kodunu baada pettaleru.
0: None can make him suffer.
1: Ramuni baada pettetunte vaadu jagatrone puttaledu.
0: In fact, in this world no one has born
1: ee vidhanga varnistu
0: that has been her conviction.
1: Tana kodalainatvanti
0: and the daughter in law
1: amanu teeskoni vachadu.
0: And she was brought there.
1: Teeskoni vachi amma idgo nee poti vachadu.
0: And
1: he lakshanu 14 samasthulu ayindi chuchi
0: it I saw Lakshmana 14 years ago.
1: అప్పుడు ఆమె పాదాలపైన పడింది.
0: And she fell at his feet.
1: Swami, మీకు ఈ రామ భక్తియే ఇంతవరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
0: Your devotion only rescued you.
1: నిరంతరము రామచింతన చేస్తూ వచ్చారు.
0: You are thinking of Rama throughout.
1: రామనామమే నిన్ను రక్షిస్తూ వచ్చింది.
0: Ramanama only protected you.
1: అని చెప్పి ఆమె సంతోషపడి
0: she was so happy.
1: తన సింధూరాన్ని పాదములపైన పట్టింది.
0: And she applied sindura on his feet.
1: ఆనాటి సింధూరం పెట్టేటువంటి వాడు.
0: దట్ వాజ్ ది ప్రాక్టీస్ ఇన్ దోస్ డేస్.
1: కానీ ఆ విధంగా జరిగింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దాట్.
1: కైక కూడాను వచ్చింది.
0: కైక ఆల్సో కేమ్.
1: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
0: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
1: కానీ రాముల చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.
0: షీ న్యూ ప్రెటీ వెల్ దట్ రామ హ్యాస్ టు కిల్ ఆల్ దీస్ రాక్షసస్.
1: ఈ ఊర్మిళ వచ్చేటప్పటికి ఊర్మిళ దగ్గర తీసుకుంది.
0: When Urmila was close and mother-in-law was by her side.
1: ఆమె దగ్గర తీర్చుకొని తల్లి నీ యొక్క గుణములే ఈ యొక్క కుమారుని రక్షిస్తూ వచ్చింది.
0: In fact, your qualities only safeguarded your son.
1: నీ గుణమంతురాలే కాకపోతే ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
0: I would not have had my son alive like this without you.
1: నలుగురు రత్నముల వంటి కుమారులు పుట్టారు.
0: You have got three sons, gems.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: సీత
0: ఊర్మిళ
1: మాండవి సుతకీర్తి. ఈ నలుగురు కోడళ్ళు కూడాను రత్నాలు వంటి వారే ఉన్నారు.
0: ఆర్ ది ఫోర్ డాటర్స్ ఇన్ లా ఆల్సో ఆర్ లైక్ జెమ్స్.
1: అప్పుడు ఈ నలుగురిని చేర్చింది.
0: ఆల్ ది ఫోర్ వర్ దేర్.
1: సుమిత్ర వీళ్ళందరినీ ఆశీర్వాదం చేసింది.
0: బ్లెస్ దెమ్ ఆల్.
1: ప్రాణం వదిలింది.
0: అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
1: నాయన నీ చింతతో నేను ఇక్కడే కూలిపోతున్నాను.
0: ఐఎమ్ స్టేయింగ్ హియర్ థింకింగ్ ఆఫ్ యూ.
1: నిన్ను తిరిగి 14 జరిగిన తర్వాత కండారా చూడాలని ఆశించాను.
0: ఐ వాంటెడ్ టు సీ యూ ఆఫ్టర్ 14
1: ఇయర్స్. చూచాను.
0: ఐ హావ్ సీన్
1: ధన్యురాలైనాను.
0: Yes, I am redeemed.
1: అని చెప్పింది.
0: సో సేయింగ్
1: ప్రాణం విడిచి
0: షీ పాస్డ్ అవే.
1: ఈమె ప్రాణం వదులుతానే
0: ఆఫ్టర్ దాట్
1: కైక కూడా వదిలింది.
0: కైక ఆల్సో డ్రాప్ హర్ బాడీ.
1: కైక కూడా ప్రాణం వదిలింది.
0: సో ఆల్సో కైక.
1: నేను ఇంత అపకీర్తులకు పాలైపడ్డాను.
0: ఐ పుట్ టు డిస్రిప్యూట్.
1: కానీ ఈ అపకీర్తులు నావి కాదు.
0: ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
1: ఇది కేవలము లోకులు కాకులు నన్ను ఈ విధంగా భావించారు.
0: పీపుల్ మే స్పీక్ సో.
1: రాములు ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: రామ విల్డ్ టు కిల్.
1: అతనికి నేను విరివించి నేర్పే సమయం లోపల నాతో ఒక దినం చెప్పాడు.
0: వెన్ ఐ వాస్ టీచింగ్ హిమ్ దిస్ ఆర్చరీ హి టోల్డ్ మీ వన్ డే
1: పిన్ని నేను రాక్షస సంహారం కోసం వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ టేకెన్ అప్ దిస్ బాడీ టు కిల్.
1: దీనికి నీవు తగినటువంటి ప్లాన్లన్నీ వేయాలి.
0: అండ్ యూ సీ టు ఇట్ దట్ ఇట్ విల్
1: అందువల్ల అక్కడి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ వచ్చింది.
0: సిన్స్ దట్ డే షీ హస్ డివైస్డ్ ది హోల్ మాస్టర్ ప్లాన్.
1: ఈ మందర చేత ఈ కోరికలు కోరిపించటము
0: and Mandara was made to request
1: that ki vidhanga korkalu adagatamu
0: and Dasharatha granted boon
1: kattaga padiki dasharathulu pranam kuda kolipoyindi
0: and Dasharatha also died.
1: Ramulu satkirtini pondutu vachadu
0: and Rama got good name.
1: Atanu Dasharatha nundinanta varaku
0: so long Dasharatha.
1: Ramuni yokka goppa gunalu evaru cheppaledu
0: and he didn't tell the greatness of Rama.
1: Dasharathulu maninchin tarvata
0: after the
1: Ramuni yokka goppa gunamulu andaru varnistu vachadu.
0: People started describing praising the qualities of Rama.
1: కనుక అయోధ్య అంతా కూడా కళ్యాణకరంగా నిండి ఉంటుండాలి.
0: అయోధ్య వాస్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్ అండ్ స్ప్లెండర్.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట

0: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు లెట్ హిజ్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద సుప్రీం డివినిటీ. ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు రియలైజ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ టు లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్ ఎంటైర్లీ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ టు సర్వ్ ది సొసైటీ విత్ అవేర్నెస్ దట్ ది సొసైటీ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్.
1: సంకుచిత భావముల సమయ చేసి సర్వజనులకు

0: మ్యాన్ హ్యాస్ టు ఫర్గెట్ హింసెల్ఫ్ టోటలీ అండ్ డెడికేట్ హింసెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. హీ షుడ్ గివ్ అప్ ఆల్ నారో మైండెడ్నెస్ అండ్ ఆఫర్ హింసెల్ఫ్ టోటలీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద నేషన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్? వాట్ గ్రేటర్ మెసేజ్ ఆఫ్ గురు కెన్ ఐ గివ్ యూ దాన్ దిస్ ట్రూత్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: మానవత్వము కేవలం ఒక స్వార్థమునకై నియమించినటువంటిదిగా భావించి తన సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉంటున్నది ఈనాడు.
0: టుడే హ్యుమానిటీ ఈజ్ మిస్టేకింగ్ దట్ లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు లివ్ టోటలీ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ దస్ గివింగ్ అప్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్.
1: మానవ జీవితములో అభివ్యక్తము కావలసినటువంటిది ఈశ్వర భావమే.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga eeshwarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణి ఎందుకూడను ఈశ్వర స్వభావమే ఉండాలి, ఉండి తీరాలి.
0: ఎవ్రీ బీయింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ దిస్ నేచర్ అండ్ దిస్ క్రియేషన్ షుడ్ ఎసెన్షియలీ పొసెస్ ద డివైన్ క్వాలిటీ అండ్ డివైన్ నేచర్.
1: ఇట్టి ప్రాకృత ఈశ్వరతత్వాన్ని ప్రకటింపచేయ నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ హ్యుమానిటీ.
1: ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
0: నేచర్ కాన్షియస్నెస్ యాజ్ ఫౌండ్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ వితౌట్ పర్పస్.
1: అహంకారపరమైనప్పుడు వికృతియు ఆత్మపరమైనప్పుడు సుకృతియును పొందుతున్నది.
0: వెన్ కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ బికమ్స్ క్రూకెడ్, వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ డివైన్.
1: అయితే ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హూమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గాయించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫర్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హెస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, హీ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్ హిస్ డివైన్ నేచర్ అండ్ బికమింగ్ ఎన్ యానిమల్ ఎ బ్రూట్ అండ్ ఎ డెమన్.
1: కనుకనే మానవుడు వేయు ప్రతి అడుగు కూడా ధర్మము తప్పుచున్నది.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasa endukudanu kevalamu oka bhavishyattainatundi yokka abhivruddhi marganni vismarinchipothunnadi.
0: Every desire is devoid of the future welfare and future progress.
1: Prati aasa durasaga marutunnadi.
0: Every desire is becoming greed.
1: Manava abhyuday bhavalu adugantti povutunnavi.
0: Ideas which will bring about human welfare are totally absent.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఏ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఏ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ in order to remove all evil qualities and confer prosperity and happiness on man and save dharma.
1: Idi sarikadu.
0: This is not correct.
1: Ee yokka bhavamu deeniki viruddhamga undetundi.
0: Actually this is contrary to the existing fact.
1: Bhagavantudu avatarinchadamu premanu bodhinche nimittamai.
0: God descends in order to preach and propagate
1: premanu nerthe nimittamai.
0: In order to make people learn how to love
1: premana ga emiti ani prajalaku bodhinche nimittamai.
0: In order to explain to people what love truly means
1: kanukune atti premanu manam pondinappude manaku dukkhamulu dooram avutayi.
0: Only when we can acquire such love all our sorrows will disappear.
1: పాపములు అంతర్ధానం అయిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వానిషెస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్ దెన్ దెర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే, హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టమైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వి అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ డెవలపింగ్ డ్యుయాలిటీ.
1: ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: డ్యుయాలిటీ కెన్ నెవర్ ఫ్రీ యూ ఫ్రమ్ సారో అండ్ మిజరీ.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: ఇట్ కెన్ ఓన్లీ డెవలప్ సారోస్ అండ్ మిజరీ.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: ఇట్ మేక్ యూ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: Ah, ekattam okkate, adi e prema.
0: That unity, unifying factor,
1: ee premaku phalitamu kaani, ee premaku margamu kaani, ee yokka premaku sadhana kaani, premane.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: Mana premanu enta penchukuntu manam podumo, మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్ ఇన్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: ఉపనిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as, in the smallest, it remains as the smallest, and in the biggest, it remains
1: as the biggest. Sutra mai natti anuuna sutra maguchu, meti vastu nanduna meti yaguchu. Antatanu sarva sakshi.

0: smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppindi. Anaga ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: దీనిని మరొకరు ఉద్ధరించటం కాని నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: దిస్ ఈజ్ ది వెరీ నేచర్.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వం అయినటువంటి యొక్క ఆత్మతత్వము.
0: Nature in a way is the very aspect of Atma, immortality itself. It does not change in a way.
1: Itti paratattvanni prakrutiki prabodhimpaganchi deeniki konni rakamulainatunte yokka gunamulanu srishtinchukochu vachindi.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaramu.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies,
1: form,
0: some form.
1: Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anetunti peruto prakatitam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: ఇది కేవలము గుణోపాధి స్వరూపులు.
0: దే ఆర్ ఓన్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: అటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము.
0: దిస్ బ్రహ్మతత్వ, విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హ్యావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
1: కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడుగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ విచ్ డిక్లర్ దట్ బ్రహ్మ హ్యాస్ ఫోర్ ఫేసెస్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ అండర్టేక్స్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ కరెక్ట్ డిస్క్రిప్షన్.
1: కాదు కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: All these three forms are a description of the qualities which we embody.
1: Prakrutamainatunti yokka shaktulu aidu untunnavi.
0: There are five powers in the form of elements.
1: Bhumi,
0: one is
1: jalamu, agni, vayuvu, aakashamu.
0: Earth, water, fire, air and sky.
1: Aithe దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ ఎర్త్.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: నేచర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్ బేస్డ్ అపాన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది సెకండ్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది.
0: If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the basis of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwaratvam anaga emiti?
0: వాట్ డూ యూ మీన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర్?
1: ఈశ్వరే సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అన్నింది గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు.
0: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయమనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండ్ ఏ విష్ణుతత్వము అని.
0: దిస్ మైండ్ మే బి కంపేర్డ్ టు విష్ణుతత్వ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
0: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
1: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్, జగత్ అంతా వ్యాపించినటువంటిది మనస్సే.
0: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
0: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణుత్వ.
1: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకెన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishvara Vishnu Brahma anaga emti? Hrudayame Ishvarudu, manase Vishnuvu, vakke Brahma.
0: What do you mean by Ishvara Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వరల్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This is shloka or this is stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి?
1: గురుర్బ్రహ్మా
0: సృష్టికర్త కాదు. వాక్కే మనకు నిజమైనటువంటి గురువు.
1: గురుర్విష్ణు
0: మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు ఎందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు ఎందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డూ యూ మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర అదే హృదయస్థానము.
1: Mind also which is all pervasive must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru sakshat parabrahma tasmai shri gurave namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: Heart must be taken as guru, as Ishwara. And in fact, the Parabrahma Swarupa, which is a combination of Brahma, Vishnu, Maheshwara, all these three aspects of world, mind and heart, that alone is divinity and a true divinity.
0: Kalukane aa gurutvam anaga deeni artham emiti? Andhakaramunu nirmoolamuga avincheetundi oka tattvame gurutvam.
1: What do you mean by the true principle of guru? And that is the power of dispelling darkness.
0: Ee moodu gunamulu undinanta varaku andhakaram tappinadi kaadu.
1: So long as you have got these three qualities, you cannot be free from darkness.
0: Kanukane ee moodu gunamulaku atheetamainatundi sthaadini manam pondinappude ade gurutvam annaru. Inka bodhinchadam kaadu.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: Leka ee moodinti yokka gunamulu yokka ekatvanni bhavinchinappude ide nijamainatundi yokka guru bodha.
1: If you can combine the three qualities of sattva rajo tamo in correct proportion, then that it becomes real guru bodha.
0: Ee moodinti yokka ekatvamu ade mamaatma sarvabhootaatma అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్. దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ, దెన్ యూ టెండ్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టి అంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: For the entire creation, these three qualities are the very foundation, the very basis, and the very life breaths.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తుంటుండాలి.
1: Nature blossoms and gets transformed by the change of different combinations.
0: ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: Kanukane vedamu trigunamulu yokka swaroopa swabhavalato
1: veda has expounded all these three qualities in different ways.
0: Vishesha vikaralato
1: it is also the different types of forms that
0: vilasa hasalato
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kodunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kodunu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: satta gunamu. Satta gunamu vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that sattvaguna represents
0: sattvagunamu vishnuvu kaadu.
1: Sattvaguna is not truly vishnu.
0: Adiye eeshwarattvamu.
1: Sattvaguna is eeshwarattva.
0: ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీన్ని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది యూనివర్స్.
0: రాజ్యమును పాలించేవారు ఎవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది.
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకు నువ్వు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవరీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga pancha bhutamulu untunnavi, aakashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ది ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ది సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Ade oxygen, hydrogen ani cheppincharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaari lo bhagavantudu kevalamu prana swarupuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevanamlo prati vyakti kudanu gurtinchetundide evaraina konchu spruha dappi padinappudu konchu dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and they It will be fan in order to provide some air so that he will breathe.
0: That is bhagavantudu prana shaktiga untunnadu.
1: In air God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you are
0: very careful. Tatchame manaku jagratha bayaledutundi.
1: You get away and you get alive the moment you come in touch with fire.
0: Jagratha swaroopulo untunnadu.
1: In the form of fire, God is in the form of awareness.
0: Jalamulu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం ఉష్ణోగ్రత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్స్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: Kanuka ee panchabhootamule paramatma swaroopam ani vishwasinchi aaradhinchetunti vaalle,
1: it is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following angavati path.
0: Anyavati moodavadi.
1: The third one is anyavati path.
0: కొన్ని గుర్తులను కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: విత్ కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పింఛమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి,
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పారిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పారిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: అండర్ దిస్ వన్ కన్సిడర్స్ ఆల్ ఫీట్ యాజ్ హిజ్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ యాజ్ హిజ్ అండ్ ఆల్ హెడ్స్ యాజ్ హిజ్, ఎవ్రీథింగ్.
0: అనగా ఏతావాత మానవుడి యొక్క స్వరూపములంతా దైవాత్మక స్వరూపములే.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vashi sarvabhutantaratma andarukunu daiva swarupule.
1: All are the very embodiment of God, divinity.
0: Daivamu nundi aavirbhavinchinatundi ee yokka manavattamu daivatave. Anni hastamulu ataneve, anni sirasulu ataneve, anni netramulu ataneve.
1: Under this one considers all feet as his, all hands

0: We should recognize the fact that all humanity has emanated from divinity only, and therefore recognize every human being as divine.
1: దేవస్వరూపులారా, ముఖ్యంగా మానవుని ఎందుండేటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఫూల్స్ హూ కెనాట్ రికగ్నైజ్ ఈవెన్ హ్యూమానిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్,
1: మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వి మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ ఇన్,
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ ఇన్ అస్.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
1: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
0: ప్రార్థన వీ సే అండ్ వీ గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
1: ఆత్మానందమునకు చిహ్నము
0: ప్రార్థన ప్రేయర్ ఈజ్
1: ఓన్లీ మేలుకొల్పటము.
0: It is a symbol of experiencing
1: anandamuni prasarinchadam cheyatam.
0: It is experiencing the infinity
1: anandamulo munagatam.
0: It is getting drenched and drowned in the divine delight.
1: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
0: It is no use praying without a heart.
1: Matal leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
0: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్. అండ్ హీ కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
1: హృదయేశ అన్నాడు.
0: దట్ ఈస్ వై
1: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
0: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
1: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
1: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యువర్ లవ్డ్ యువర్ లవ్డ్ గాడ్.
1: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
1: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
0: వీ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
1: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
0: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
1: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
1: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
0: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
1: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
0: నో డాక్టర్ కెన్ క్యూర్.
1: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
1: అది అహంకారము.
0: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
1: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కాని విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కాని వికసించడానికి అవకాశం లేవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
1: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
0: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్
1: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
1: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
0: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయములో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
1: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
1: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠం విష్ణు ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
0: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
1: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
0: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
1: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
0: ఇఫ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
1: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
0: ఆల్ ది

0: Three gods are residing in every human heart in the form of sattva-rajo-tamo qualities.
1: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
0: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు షుడ్ రికగ్నైజ్ that God always is with us because he is inside us and
1: maname daiva swarupalamu.
0: We are the very embodiment of God.
1: Anta varaku manam poyinappude ee yokka yadarthamaina purnatvanni manam pondagalamu.
0: Only when we go thus far we can recognize the full divinity in us and then enjoy that bliss of divinity in our
1: aa purnatvanni kodanu manam gurtinchagalamu.
0: We can also recognize fullness in us.
1: Anta varaku polekunda కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టిబాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
0: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, where, how can we make any progress at all? We remain doubting thomas.
1: దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్
1: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనలతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
1: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
0: Enough of all sadhanas, we should practice now. We should prove the unity of thought, word and deed in our own action.
1: Proper study of mankind is man. Adi appudu manavudiga roopanduttavu.
0: Then only you can really become a proper man, and it is in this context it is said.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే గనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు.
0: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
1: అందుకోసమే heart, head, hand, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైన ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ ఎ మోడల్, యాజ్ ఎ ఐడియల్. కనుకనే
1: ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుంది.
0: Today all our spirituality is becoming only a big show.
1: కావాల్సిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
0: We are delivering very big speeches.
1: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
0: We are also undertaking
1: భజనలు నడుపుతున్నాము.
0: We are also doing భజన్.
1: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
0: And many more things.
1: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక?
0: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
1: ఈ సత్తరజోతకు తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
1: అప్పుడే మనకు ఆనందము.
0: Then only we are full of
1: అప్పుడే ఆత్మ సందర్శనం.
0: Then only we can get the vision of ఆత్మ.
1: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
0: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
1: ప్లేస్. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
0: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
1: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
0: We should not consider God comes from one place to another place.
1: సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
0: When God is a all pervasive, where is the need for him to travel?
1: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
0: Divine power is one which does not have comings and goings.
1: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
0: When we practice things properly, we become entitled for experiencing the bliss.
1: ఐక్యమత్యం కావాలి.
0: There is need for unity.
1: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
0: The entire bliss lies in unity.

0: సర్పంబునను బట్టి చంపుచుండుటలేద జగతియందు. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుటలేద జగతియందు. ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం, నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వి కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు, వాడు నా, ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. కనుక ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivattamu, divyattamu ekatvanga maaripoyi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru poornam, guru poornam anukoni ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ. వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: ఆ గురువు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను అతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
1: If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action. దేవుడనగ
0: వేరు దేశమందును లేడు తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనములకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలను దూరం చేసుకోవటానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కాని మన ప్రవర్తన సక్రమమైనట్లుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతముల సారము,
1: the essence of all religion,
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion,
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message,
0: ప్రేమ ఒక్కటి,
1: love, it is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందున్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కాని ఎలాంటి బాధలు ఎందుకు కాని ఎలాంటి పరిస్థితులు ఎందుకు కాని దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్, డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చిన గాని హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించినా గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించినా గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని పాపిష్టోడని అన్నను గాని దేవుని వదలకురా, ఉన్నది దైవం ఒక్కడురా.
1: యు మే అండర్టేక్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, యు మే గో అండ్ విజిట్ భాగవత సమ్ గ్రేట్ వన్స్, అండ్ యు మే బి ప్రైజ్డ్ బై ఎవ్రీవన్ అండ్ యు మే బి కండెమ్డ్ బై ఎవ్రీవన్, బట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే గెట్, వాట్ ఎవర్ స్కాలర్షిప్ యు మే గెట్, డూ నాట్ బికమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీ ఆల్వేస్ హంబుల్ and recognize the truth that there is only one God and never give up your faith in God.
0: ilanti daivatattvanni matram ani e naatiki ni maravakoddu.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే దైవమే దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణలు చేయకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ డ్వెల్స్ ఓన్లీ ఇన్ యూ అండ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions but they have forgotten their original home.
0: Naravatame edamulu benchi asulattam sikarinchi samaralanu swagatinchi shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manujane ettavuda, tana kosam taanu pratikeetuvanti vaadu manavudu avutada.
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్.
0: జగత్తు లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఇస్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యు కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వి వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము దైవము దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటరు, ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన వేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: Mana jeevitamu premayanga maarukunnappudu jagattanta brahmamayanga maarutundi.
1: Transform your life into life of love. Then the entire creation will become full of Brahma.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యములు ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న

0: అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల ప్రశాంత నిలయుడై నిలువలేడు. నిశ్చల ప్రశాంత హృదయుడై నిలువలేడు.
1: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, yet but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
1: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
0: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Peace cannot be attained by following spiritual pursuits.
0: Chadavu sandhyala cheta praptinchetundi kaadu.
1: Nor can you acquire by formal learning and study.
0: Adhikara padavula cheta andukuneetundi kaadu.
1: Peace cannot be attained by occupying exalted positions.
0: Kaani oka daivanugraham chetane ee shantini pondadaniki veelavutundi.
1: You can be the recipient of peace only by God's grace alone.
0: ee naati manavudu shantini pondalani aashistunnappatikini deeniki addu margamulu enniyo deeniki addu tolutunnavi.
1: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
0: meerandaru railway prayanam chestunna samayalo aa board endu meeru choochi untaru.
1: As you all travel by train, you must be noticing a board there.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈ నాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: The desires have become infinite, limitless today to the modern man.
0: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ పొజిషన్, మ్యాన్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద డెస్టినీ అండ్ హెస్ టర్న్ మ్యాడ్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: సో మ్యాన్ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఫస్ట్.
0: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
1: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
0: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
1: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
0: ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu mitimiri poyinavi.
1: In the modern world, We find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
0: కానీ ఈ దూషణ పోషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు.
1: Man is depressed and frustrated because of the praise and the blame.
0: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
1: To be elated by praise nor frustrated by blame is a sign of weakness.
0: కేవలము విద్యుత్ ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
1: You cannot control this by merely acquiring knowledge.
0: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
1: వ్యాస, ద కంపోజర్ ఆఫ్ 18 ఎపిక్స్, ఆల్సో వాజ్ రెస్ట్లెస్ ఎట్ వన్ టైమ్.
0: వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
1: ఇట్ వాజ్ వ్యాస, ద కంపోజర్ ఆఫ్ 4 వేదస్, క్లాసిఫైడ్ దెమ్, హ్యాడ్ టు బి రెస్ట్లెస్ ఎట్ వన్ స్టేజ్.
0: కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
1: వ్యాస ఆస్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్, హౌ టు కంట్రోల్, హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
0: నారదుడు చెప్పాడు.
1: నారద రిప్లైడ్, వ్యాస,
0: దూషణకు కృంగిపోకూడదు.
1: Don't get yourself depressed by blame.
0: భూషణకు పొంగిపోకూడదు.
1: Don't get yourself extolled by praise.
0: భూషణ భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
1: You should be beyond praise and blame.
0: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
1: How is it possible for mankind?
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to understand this truth. Who is the one who criticizes? Who is the person who is criticized? What is their state of mind?
0: దేనిని దూషిస్తున్నాడు మానవుడు?
1: What is that man criticizes?
0: దేహాన్ని దూషిస్తున్నాడా?
1: Is he criticizing the body?
0: మంచిది.
1: Good.
0: మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము.
1: In fact, we have to accuse our own body.
0: మన మూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాం.
1: We criticize our body which is full of foul, fecal, urine, dirty matter.
0: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకపడినట్టు అవుతుంది.
1: Under these circumstances, if another person criticizes your body, it amounts to a help.
0: పోని లేక ఆత్మ దూషిస్తున్నాడా?
1: Is he accusing the atma?
0: దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ.
1: ద వన్ హూ క్రిటిసైజెస్, ద అదర్ వన్ క్రిటిసైజ్డ్, సేమ్ ఆత్మ ప్రిన్సిపల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బౌత్ ఆఫ్ దెమ్.
0: కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు.
1: సో వెన్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, ఇట్ అమౌంట్స్ టు క్రిటిసైజింగ్ వన్ సోన్ సెల్.
0: కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహములకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: సో వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ in full realization of the basic fact that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
0: Nannu dushistunnadu aneetundi abhimanam penchukunnappudu aa dushanam niku cherutundi.
1: When once we react, respond to the criticism, naturally it is
0: gone to your head. Nannu kaadu aneetundi oka deento tiraskarinchinappudu neeku ee maatramo baadha kalagadu.
1: When you deny and reject the criticism, it will never come to you.
0: Neevu నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
1: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
1: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్, అక్యుజేషన్స్.
0: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కబర్ను మనము అక్నాలజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబరు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
1: అన్లెస్ యూ సైన్ ది అక్నాలజ్మెంట్ రిసీట్, the postman will not give you that registered letter.
0: Kani neevu acknowledgement pen sign cheyinappudu aa letter redirect to rasina vadike poi cherutundi.
1: If you don't sign on the acknowledgement receipt, the registered letter will go back to the sender.
0: Karaka dushana aneetvantidi oka letter.
1: Therefore this accusation is a letter.
0: Deeniki నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్రాజిమిటీ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్ ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలెడ్జ్మెంట్ రిసీట్.
0: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
0: కనుక ఈనాటి యుగమందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
0: కేవలము వారి యొక్క భావను పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారమును పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విత్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: కృష్ణ దుర్యోధన్ పిలిచి,
1: కాల్ దుర్యోధన క్లోజ్ బై,
0: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
1: ఈ సెట్ దుర్యోధన యూ షుడ్ హెల్ప్ మీ.
0: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
1: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
0: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
1: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్.
0: తప్పక చేస్తానన్నాడు.
1: ఐ సర్టన్లీ హెల్ప్ యూ.
0: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యం లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
1: ఇట్స్ ఓకే నౌ యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
0: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
1: హీ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
1: I did not find a good man anywhere all over the
0: kingdom. ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
1: I strained, made all every effort.
0: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
1: I couldn't catch hold of a single good man.
0: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును.
1: If there is
0: good, అని తనను వర్ణించుకున్నాడు.
1: If there is goodness left over to some or more, I am the only good man. He started praising himself.
0: సరి, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: This is the reaction, reflection, resound of Duryodhana.
0: Dharmaja ni pilichadu.
1: Then Krishna called Dharmaja.
0: Dharmaja, nee oka sahayam cheyali annadu.
1: You should help me, he said.
0: Swami.
1: Swami.
0: Neeke emti nenu sahayam cheyatam emti.
1: What is it the time to help you?
0: Sarva jagatukunu rakshinchetuvanti prabhu neevai undaga neeku nenu sahayam em cheyatam.
1: You are the sustainer and the protector of the entire universe. How am I to help you?
0: Kaani నా కోరిక నీవు నెరవేర్చమని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ యు మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
0: తప్పక చేయగలను స్వామి.
1: అండ్ ధర్మజా సెడ్ yes స్వామి ఐ విల్ సర్టన్లీ అటెంప్ట్.
0: ఈ రాజ్యములో
1: ఇన్ దిస్ కింగ్డమ్
0: ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
1: యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
0: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
1: ధర్మజా వెంట రౌండ్
0: తిరిగి వచ్చి, కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
1: ధర్మజా వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట్ రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
0: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
1: సార్ కృష్ణ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
0: ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి.
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
0: వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్, వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
1: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
0: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
0: కనుక క్రియేషన్ అనేటువంటిది, సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
0: మన దృష్టిని పురస్కరించుకుని సృష్టి రూపొందుతూ ఉంటుంది.
1: The whole creation shapes itself basing on our vision.
0: Yelanti rangu addalu dharinchinatunte variki srishti alanti ranguga kanipistundi.
1: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
0: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
1: Our sin, our merit, our good actions are based on our own vision.
0: Kanuka motta mota mana yokka drishtini chakka chesukovali.
1: Therefore we have to correct our vision first.
0: Dinini puraskarinchukoniye buddhudu samyak drishti annadu.
1: Basing on this, Buddha said good looks the first principle.
0: Mana drishtini motta mota chakka chesukunnappude srishtini anta chakkabarchinattu varam avutam.
1: Correct your vision, the sight, everything would follow well.
0: Mana drishtilo dosham nunchukoni
1: with all the mistakes in our sight,
0: kevalam srushti anta chakkabadalante ee reethiga chakkabadagaladu.
1: How do you correct the whole creation? How do you expect it?
0: Kevalam cheppavachu koti cheyyaru okkati.
1: We can say million things but we don't know.
0: Goppa goppa panditulu kudanu medhavulu kudanu cheppagalare kaani cheyyaleru.
1: Intellectuals, great scholars, they say, expound, but they don't practice.
0: Oka goppa panditudu undeetundi vaadu.
1: There was a scholar.
0: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
1: ఎవ్రీ డే ఎ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెన్స్.
0: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
1: ద మిల్క్ వెండర్ used to pass on the milk at 6 o'clock, 8 o'clock, 10 o'clock in the morning at different times.
0: కానీ ఆ పండితునికి కోపం వచ్చింది.
1: The scholar was very angry with her.
0: Amma naaku poojaku sariyinatundi kaalamu ninnayinchukunnanu.
1: I have a specific time to offer worship to God.
0: Aa sariyina kaalamunike neevu paalu andinchinappudu nenu abhishekaadi poojalu sabarthinchi daantho nenu aanandinchagalanu.
1: The scholar said to the milk vendor, if you just bring milk in time,
0: nee vivida kaalamlo andistunnaa kanaka naa poojaku atankam jarugutundadi annadu.
1: Since you don't bring milk on time, I am put to a problem. At different times you bring.
0: Aa golla padu cheppindi, Swami, nenu vachche tundi margamulo oka pedda nadi undi addu.
1: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
0: Padava nunchi nenu raavali.
1: I have to come travel by boat.
0: Evaraina shrimantulu inkemaina dhanamantulu ga undetundi variki motta mota aa padavalo seat istaru.
1: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
0: Rendo paryayame ma boti variki istuntaru.
1: We people can take second chance, go there in the second trip.
0: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu raalekapothunnanu annindi.
1: So as I have to travel by boat, I am not able to reach in time.
0: Aa panditunu kopam vachindi.
1: The scholar was furious.
0: Pichigana chinna nadini daatanki padavunu nee aasrayinchala.
1: The pandit said, oh mad cap, to cross the river do you need a boat?
0: Om namo narayanaya ani anukuntu osti nadiye neeku daarinistundi annadu.
1: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
0: Ee ashtachana namam cheta neevu nadini kuda sulabhanga daati raagalavu.
1: By uttering the 8-lettered name of God,
0: sakalamlo raagalavu, naa poojanu sakalamlo salpugogalavu.
1: You can reach in time and I can offer worship regularly.
0: Appudu aa golla padchu, Swami, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
1: ద మిల్క్ మేడ్ సెడ్ సాఫ్ట్లీ, స్వామి, ఐ డిడ్ నో దిస్ ప్రొసీజర్.
0: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
1: దిస్ మిల్క్ మేడ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్కాలర్.
0: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
1: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి, ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
0: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
1: ద మిల్క్ మేడ్ జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్ ఓ నమో నారాయణ 8-lettered one, షీ జస్ట్ స్టార్టెడ్ క్రాసింగ్ దిస్ రివర్.
0: ఆనాటి నుండి,
1: సిన్స్ దెన్,
0: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
1: మిల్క్ మేడ్ టు బ్రింగ్ కుడ్ బ్రింగ్ ద మిల్క్ ఇన్ టైమ్.
0: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
1: ద స్కాలర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద మిల్క్ మేడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ బ్రింగింగ్ మిల్క్ ఆన్ టైమ్.
0: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
1: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్.
0: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది.
1: ద మిల్క్ మేడ్ సేడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, I am uttering God's name, the river also parted and gave me the way.
0: కాని తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
1: The pandit has no faith in his own words.
0: ఆ పండితునికు అనుమానం కలిగింది.
1: And the pandit doubted his own teaching.
0: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
1: He followed his
0: mate. నేను కూడా ఈనాడు నీ వెంట ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
1: The pandit said, "All right, I'll follow you today and see how you are going to cross the river."
0: ఆ దగ్గరికి వచ్చింది.
1: They came close to the river.
0: తలపైన బుట్ట పెట్టుకుంది.
1: Milkmaid kept the pot.
0: కన్నులు మూసుకుంది.
1: Close her eyes.
0: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
1: The milkmaid kept the pot on her head. Close her eyes. Uttering God's name, she started crossing the river.
0: అనుమానము లేదు ఆమెకు.
1: She passed across doubtlessly. She reached doubtlessly.
0: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
1: when the pandit was close to the river,
0: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ దట్ హీ మైట్ ఫాల్ ఆర్ డ్రౌన్ ఇన్ ద రివర్. సో లిఫ్టెడ్ దట్ పంచి
0: డౌటింగ్. అండ్
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్
0: పడిపోయాడు, కొట్టుకుని పోయాడు.
1: హీ జంప్డ్ అండ్ డ్రౌన్డ్ అండ్ సంక్ దేర్.
0: చూచారా?
1: సీ దిస్.
0: కనుక విశ్వాసంతో విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
1: ద మిల్క్ మెయిడ్ కెప్ ద పాట్ ఆన్ హర్ హెడ్. Close her eyes. Uttering God's name, she started crossing the river.
0: అనుమానము లేదు ఆమెకు.

0: ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడాను గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
1: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
0: కాని చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
1: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
0: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది.
1: This is the atmosphere today.
0: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
1: People say thousand many things, crore, but they don't do even one.
0: Cheppute sulabambu, cheyuta kashtambu.
1: Easy to say, difficult to do.
0: Dhatakaina, vaani taatakaina.
1: To Brahma and even to his grandfather also difficult to do.
0: Evvarikaina sariye.
1: Let him be anyone.
0: Cheppinadi chesinappude, dani saarthakam kagaledu.
1: Let him be anyone. If one acts in accordance to what they say, they are going to be successful.
0: Eenaati prabhavamu, aadhunika prabhavamu, అత్యంత విలువైనటువంటిది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కానీ విద్యార్థులుగా ఎందుకని విద్యార్థులుగా ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
1: ది స్టూడెంట్స్ అండ్ ది టీచర్స్ యాస్ వెల్ దే హావ్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
1: బట్ ఇన్ బిట్వీన్ దే గెట్ దెమ్సెల్వ్స్ డ్రౌన్డ్ ఇన్ డౌట్స్.
0: కనుకనే సంశయాత్మ వినశ్యతి.
1: దేర్ఫోర్ దోస్ దట్ డౌట్ ఆర్ షూర్
0: సంశయములకు అవకాశం ఇవ్వకుండా
1: without giving any scope for doubt
0: oka vidhamainatundi maata painunnatundi namakanni patutvanga pilchukoni
1: strengthening our own faith in
0: the teaching aadharam chesukoni jeevinchinappudu ennintineena manam sadhinchavachchu
1: then we rely on the teaching of the guru and lead our life we can be successful
0: thanu vesina drama lo kudanu
1: in the drama he enacted
0: blind man velli jesus degira naaku kannulu immani koraadu.
1: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
0: Jesus kuda ade prashninchadu.
1: Jesus also
0: nivagalunnatundi vishwasam neeku unnada.
1: Jesus says, do you have full faith that I will be able to give you sight?
0: Nenu nee drishtini ivagalunnatundi oka namakam neeku unnada.
1: Do you have faith that I will restore your sight?
0: Aa namakam unte nenu isthanu.
1: You have that faith, I will grant you.
0: Aa namakam neeku lekapothe nenu ivvanu annadu.
1: If you have no faith, I am not going to grant you.
0: Namakam undi annadu.
1: And the blind boy says, I have
0: ichadu.
1: Immediately
0: సైకుంటానన్నాడు. కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
1: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ and are totally blind.
0: Nammakamaneetvanti kannule leneetvanti gruddi variga unnaru.
1: And we are totally blind, having lost both the eyes of faith.
0: Nammakam lenappudu enta vishwasam undi em prayojanam.
1: Without this faith, what for is the other things?
0: Nammakamu vishwasamu rendu okkate.
1: And in fact, the faith and the belief are one and the same.
0: Bhagavantuni paina vishwasam undi.
1: We have faith in God.
0: Kaani maata paina nammakam ledu.
1: But we don't have belief in his teaching.
0: కనుకునే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్నచనాలతో తీరిపోతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
0: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
1: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
0: Dharma manetvantidi cheeninchetvantidi kaadu.
1: Dharma can never diminish.
0: Cheeninchetvantaithe dharmam kaadu.
1: The one that declines cannot be dharma.
0: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
1: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
0: Kaani సాధువు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు.
1: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్ రూమ్.
0: ప్రతి ఒక్కరి సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
0: కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామల కంబు కాదు భక్తి.
1: By merely putting on the ochre robes, you cannot have devotion just for that reason.
0: గీతలు చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
1: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
0: చెప్పు మాటలకును చేసేటి చేతలకు సమ్యమున్నది వాడే సాధువగును.
1: And he is the pious one who establishes unity between word and action.
0: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
1: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.

0: అది నిజమైన ధర్మం.
1: దట్ ఈస్ ట్రూ ధర్మ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్స్ దిస్ మ్యాన్ కైండ్?
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్.
1: ద థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ షుడ్ గో టుగెదర్.
0: ఇది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూ, EHV.
0: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
1: Bhagavan opines this way. It's not EHV, it is 3HV.
0: Heart.
1: The first H,
0: heart. Head.
1: First H, heart. Second H, head.
0: Hand.
1: The head, heart and hand. 3H.
0: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్ కైండ్.
1: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్ కైండ్.
0: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: దిస్ ఇస్ ద యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
0: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దానిని తప్పించుకోగలరు.
1: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ, ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్ గ్రౌండ్.
0: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
1: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
0: ఎంతటి శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు.
1: In spite of his mighty power, nothing would ever come to his rescue.
0: Positive manchi powerful gaane untundadi.
1: Positive is highly powerful.
0: Kaani negative sarliga leinappudu,
1: when the negative is proper,
0: ee positive undi prayojanam ledu.
1: What is the use of all this positive mighty?
0: Kaaka negative manchiga untundi,
1: when the negative is good,
0: positive lekapothe నెగిటివ్ కూడా పని చేయలేదు.
1: విదౌట్ పాజిటివ్ ఈవెన్ నెగిటివ్ వుడ్ నాట్ వర్క్.
0: కనుక రెండింటి ఎందుకు కూడా దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
1: దేర్ ఇస్ డివైన్ యూనిటీ ఆఫ్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ బిట్వీన్ ద టూ, నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ద బాడీ నెగిటివ్.
1: ద బాడీ ఇస్ నెగిటివ్.
0: ఆత్మ పాజిటివ్.
1: ఆత్మ ఇస్ పాజిటివ్.
0: కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఈ టెంపుల్ బాగుండాలి.
1: The temple should be good.
0: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుండాలి.
1: The deity also should be in proper position at
0: all
1: times.
0: కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాది. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
1: Sometimes if the temple is dilapidated, nobody would go there.
0: కానీ కొన్నింటి యందు దైవము సుందరంగా ఉంటాడు.
1: In some places you find most beautiful idols there.
0: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
1: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
0: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
1: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
0: లోపల చూస్తే స్టాచ్యూ ఉండదు.
1: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్సైడ్.
0: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్.
0: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీ కెన్ ఎక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
0: శాంతి అనేటువంటిది,
1: పీస్,
0: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని,
1: ఇస్ నాట్ సీన్
0: వ్యక్తులతో కాని విషయములతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
1: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
0: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
0: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
0: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
0: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
0: కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
0: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
1: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
0: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
1: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ, నాట్ అవుట్ సైడ్.
0: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ట్రూ పీస్ విదిన్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
1: Outside there kaadu. When you go on searching outside, in spite of for long period spent, you can never get peace.
0: Divyattamaitundi sarvatra undinappatikini,
1: so the divinity is all pervasive.
0: Kaani konni chotla maatrame adi prakashanga untuntadi.
1: But at certain places it shines brilliantly.
0: Chudu idantha wire vesaru.
1: You find the wiring all over.
0: Ee wire lopala current undi.
1: There is current flowing.
0: Chindi.
1: This is proved by Veda, the standard text.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naa mundu neevu nilchuko.
1: You stand in front of me.
0: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు,
1: when you stand there in front of
0: me, నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
1: My form is seen in your eyeball.
0: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుండాలి.
1: Your form is seen in my eyeball.
0: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
1: Where is your form?
0: నాలో ఉంది.
1: Your form is in me.
0: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
1: Where is my form? It is in you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
1: The one who knows this unit of these two doesn't matter wherever he is.
0: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ నేచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
1: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
0: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
1: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
0: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఈ విధమైనటువంటి ఒక సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి ఒక అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
1: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpteen number of experiences.
0: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
1: We cannot have the direct manifestation of the latent divinity in man.
0: Personal anaga practical anatundi antu okakunda konni vidhamainatundi oka anubhutilo manam anubhavinchali.
1: You can experience it, that's all, not by way of comprehension.
0: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
0: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది?
1: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
0: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
1: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఏ వికెట్ మ్యాన్.
0: సత్యభావము చేత సజ్జనుండు.
1: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
0: Sarva sankalpa rahitude shanti pondu.
1: The man who transcends the thought flow will attain peace.
0: Unna mata telipuchunna mata.
1: This is the truth that Bhagwan tells us.
0: Endukati
1: why
0: dugula lopala unchukoni dushta bhavamulu cheta dushta sankalpamulu cheta daivattam anetundi chikkalante ela chikkutundi?
1: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to it
0: dushta sankalpamulu unnatundi vaadiki dushta sankalpamule pratyaksham avutuntai.
1: The man with wicked thoughts will find them in front.
0: Adhiye tane oka reaction, resound and reflection.
1: That's what is said, reaction, reflection, resound.
0: Anaga emiti reality tane endu untundadi.
1: It only means reality is within him.
0: Tane endu unnatundi manchide eginaipothe reaction manchidi gaane untuntadi.
1: If good is within you, the reaction is bound to be good.
0: కానీ తన యందు ఉన్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
1: ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విత్ ఇన్ ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
0: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మర్చి
1: వీ ఫర్గెట్ యాక్షన్ అండ్ రియాక్షన్.
0: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు.
1: You remain in
0: pavitramainatvanti roopanni pondagalagu.
1: Beyond action and reaction, if you remain in a peaceful state, you would attain the state of sanctity.
0: కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
0: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి సప్లై బై కంపెనీ.
0: ఇచ్చేటువంటిది కాదు.
1: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
0: తన ఎందే ఉంటున్నది.
1: పీస్
0: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
1: పీస్ ఇస్ విత్ ఇన్ లేటెంట్ అండ్ ఇట్ షుడ్ బికమ్ పేటెంట్.
0: మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు పుట్ ఎ చెక్ ఆన్ అవర్ థాట్ ఫ్లో.
0: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ మోర్ అండ్ మోర్
0: ఆత్మశక్తి క్రమక్రమేణా చన్నగిలుతుంది.
1: ది ఆత్మిక్ పవర్ డిమినిషెస్.
0: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: టుడే
0: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
1: యు హావ్ మెనీ డిజైర్స్ beginning with the coffee in the
0: మరి
1: morning.
0: కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఏ సిగర్ ఆర్ ఏ బీడీ.
0: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
1: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ ప్లే కార్డ్స్.
0: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
1: ఆర్ యూ వాంట్ వాచ్
0: అయినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు. కొన్ని అభ్యాసములు నేను తగ్గించుకో.
1: The one with all these bad habits at least should control few of them.
0: Inaade meer prayatnam cheyandi. Tea, coffee, smoking, drinking ilanti vanta konni tagginchukoni chudandi.
1: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
0: Enni dinamallo chudandi mee yokka buddhi kusalata chaala perigipothundi.
1: In 2 days time you will be more intelligent.
0: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు.
1: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
0: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్
0: మన మతి గతి తప్పుతుండదు.
1: అండ్ వీ బికమ్ మ్యాడ్.
0: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ మతి
0: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
1: అండ్ వి ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ ఎ హ్యూమన్. మానవత్వం
0: అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
1: దెన్ వన్స్ వి ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ వి ఆల్సో లూజ్ ద విజ్డమ్.
0: భగవంతుడు ప్రతి మానవులకు మతి స్థితి గతి సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
1: గాడ్ హెస్ గివెన్ ఆల్ దీస్ ఫోర్ మతి ద మైండ్ స్థితి ద పొజిషన్ గతి ద డెస్టినేషన్ సంపత్తి ద వెల్త్.
0: కానీ
1: బట్
0: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి.
1: We have lost all the four, therefore this is the present plight.
0: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
1: We go on increasing our desire.
0: ఈ వాంఛలు అన్ని కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు.
1: And all these
0: మృగవాంఛలు.
1: All these are bestial animal desires.
0: మృగవాంఛలను ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
1: We should not entertain bestial desires.
0: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
1: We have to develop human values.
0: అది సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: The human values are satya dharma shanti prema.
0: Human value potam chetane animal value perigipothunnayi.
1: As human values are lost, animal values are on the rise.
0: Ee animal vanyam penchukoni
1: with all the animal desires behind
0: kevalam sukha shantulu manam labhinchalante ee vidhanga labhistayi.
1: How do you expect to be peaceful and happy?
0: Dushta bhavanni manam penchukuntunnamu.
1: We develop only bad thoughts.
0: Dushta sthitini manam penchukuntunnamu.
1: And we have all wicked thoughts.
0: దుష్ట పనులు చేస్తున్నాము.
1: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
0: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యు అటైన్ పీస్?
0: కనుకనే వ్యాసుల వారు కూడాను
1: వ్యాస
0: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు
1: వ్యాస వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్
0: వ్యాస
1: వ్యాస
0: నీవు ఎన్నో పురాణములు రాశావు.
1: నారద శ్రేష్ఠ వ్యాస ఓ వ్యాస యొక్క
0: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
1: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
0: నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
1: వైల్ థింకింగ్ వైల్ చాంటింగ్ వైల్ గ్లోరిఫైయింగ్ గాడ్ కంపోజ్ భాగవతం.
0: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
1: As one goes through Bhagavata, the sacred text, you will have all sanctity, the sacredness.
0: Secret test antaru. Test. Secret test.
1: This is a kind of secret test.
0: Kaani idi secret kaadu.
1: It's not secret anyway.
0: Chaala pavitramainatundi.
1: It is highly
0: sacred. Bhagavatamu. Aidu aksharamu.
1: Here we find five letters. Bhagavatamu.
0: Ee aidu aksharamule mana panchapranamulu.
1: These five letters are five life breaths.
0: ఇవే మన పంచభూతములు.
1: These are five elements.
0: ఇవే మన పంచకోశములు.
1: These are five life sheets.
0: ఇవే పంచ స్వరూపములు.
1: And they are the very embodiments of five forms.
0: స్థానములు.
1: And their positions too.
0: ఏమిటి ఈ స్థానము?
1: What are they?
0: Bha.
1: Bha.
0: Bhakti.
1: Bha. Bhakti devotion.
0: Ga. జ్ఞానము.
1: Ga. జ్ఞానము wisdom.
0: Bha. వైరాగ్యము.
1: Bha. వైరాగ్యము renunciation.
0: Ta. తత్వము.
1: తా తత్వము నేచర్ డివినిటీ
0: ముక్తి
1: మూ ముక్తి లిబరేషన్
0: ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
1: దీస్ ఫైవ్ లెటర్స్ టీచర్స్ ద పాత్ టువర్డ్స్ లిబరేషన్
0: మొట్టమొదటిది భక్తి.
1: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడెడ్.
0: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
1: వాట్ ఇస్ యూ గెట్ అవుట్ ఆఫ్ డివోషన్?
0: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
1: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి ది ఎనర్జీ.
0: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
1: శక్తి ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
0: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
1: యాజ్ వి హావ్ దిస్ రక్తి విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
0: పుడుతుంది.
1: అండ్ అల్టిమేట్లీ యు గెట్ వైరాగ్య రెనన్సియేషన్.
0: మనం మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
1: సో వి హావ్ టు సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్.
0: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి
1: యాజ్ వి సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్
0: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
1: నేచురల్లీ విజ్డమ్ డెవలప్స్ విదిన్.
0: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
1: వాట్ డస్ ఇట్ కన్ఫర్?
0: జ్ఞాన దేవత కైవల్యం.
1: ఇట్ గివ్స్ అస్ లిబరేషన్.
0: ఈ జ్ఞానం అనేటువంటిది రెండవ అక్షరము.
1: ద విజ్డమ్ ఇస్ సెకండ్ లెటర్.
0: వకారం వైరాగ్యం రావాలి.
1: వా వైరాగ్య
0: కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
1: వెన్ వీ స్పెండ్ లైఫ్ లాంగ్ ఇన్ అటాచ్మెంట్ హౌ డు యూ డెవలప్ డిటాచ్మెంట్?
0: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
1: సో వేద వాంట్స్ అస్ టు డెవలప్ డిటాచ్మెంట్ రెనన్సియేషన్.
0: భక్తితో జ్ఞానము జ్ఞానంతో వైరాగ్యము.
1: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్.
0: వైరాగ్యం ద్వారా ఏం
1: కలుగుతుంది?
0: తత్వం అసి అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
1: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ దౌ ఆర్ట్ గాడ్.
0: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
1: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
0: కనుకనే బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ భాగవతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
0: దీంట్లో ప్రహ్లాదు చరిత్ర అత్యవసరమైనటువంటిది.
1: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ప్రహ్లాదు అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
1: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
0: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ దర్ మెనీ అబ్స్టకల్స్.
0: కనుకనే ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: సో ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ భక్తి అనేటువంటి మనలో అభివృద్ధి కావాలనుకుంటే అనేక విధమైనటువంటి ఇక్కట్లు జరుగుతూ ఉంటాయి.
1: టు గ్రో ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్.
0: ఎవరో ఈ ప్రహ్లాదునికి బాధలు పెట్టలేదు, కన్న తండ్రియే బాధలు పెడుతూ వచ్చారు.
1: నో వన్ ఎల్స్ హెస్ పుట్ ప్రహ్లాద టు సఫరింగ్, ది వెరీ ఫాదర్ హెస్ పుట్ హిమ్ టు సఫరింగ్.
0: కారణమేమిటి?
1: వై
0: తనకు ఇష్టం లేనటువంటి దేశి అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
1: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
0: భగవంతుని పైన ద్వేషం పుట్టడం మహాపాపం.
1: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
0: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
1: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్, హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
0: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
1: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
0: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
1: హూస్ ప్రాపర్టీ సీత? షీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్
0: రాముని. దూరం చేసి రాముని సొత్తు అయిన సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
1: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
0: కనుకనే భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
1: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
0: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
1: ప్రహ్లాద లవ్ గాడ్.
0: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
1: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, bitten by snakes, trampled under the feet of elephant, he didn't suffer.
0: కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
1: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండా అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్, గ్రీడ్, యాంగర్, ఎవరిస్ అండ్ సో ఆన్.
0: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ ద టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
0: బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
1: యువర్ సన్ ప్రహ్లాద,
0: ఓ పన్నగ సాయి
1: వెంట ఆన్ సేనింగ్ ఓ లార్డ్,
0: ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న శరణ్య.
1: The Yuvar San Prahlada went on praising God who reclines on Adisesha, the one who would come to the rescue of the forlorn.
0: Ta kannula neeru teedu.
1: He praised God.
0: Bayakanta sametudu kaadu.
1: He didn't shed a tear in crying.
0: O Bhuvana.
1: He was not fear stricken, O King.
0: Yevati aschayam.
1: What's mystery it is?
0: ఏ విధంగా హింసించినప్పటికీ ఏ మాత్రము తను బాధపడ్డు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ హి వాస్ పుట్ టు
0: కన్నులు నీరు తేడు.
1: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హి డిడ్.
0: భయప్రాంతులు లేవు.
1: హి డజంట్ షెడ్ ఎ టియర్. హి హస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్.
0: హరినామం తప్ప మరొక నామమే లేదు.
1: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, నథింగ్ ఎల్స్.
0: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
1: దోస్ దట్ చాంట్ గాడ్స్ గ్లోరీ
0: సర్వైశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి.
1: విల్ హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మన జ్ఞానము ఒక వెల్తే,
1: విజ్డమ్ ఇస్ వెల్త్.
0: మనకు సౌఖ్యము ఒక వెళ్తే,
1: హ్యాపీనెస్ ఇస్ వెల్త్.
0: హెల్త్ కూడా హెల్తే,
1: హెల్త్ ఇస్ వెల్త్.
0: అన్ని కూడా సంపదలే.
1: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: సంపద. ఆరోగ్య సంపద,
1: హెల్త్ ఇస్ వెల్త్.
0: ఆనంద సంపద,
1: బ్లెస్ ఇస్ వెల్త్.
0: శాంతి సంపద,
1: పీస్ ఇస్ వెల్త్.
0: సంపదల కిందనే చేరుతుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
1: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
0: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విశ్వాసం లేనటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
1: వితౌట్ ఫెయిత్ వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్.
0: పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్.
0: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైన దానినైనా అందిస్తుంటాడు.
1: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్ గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
1: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్.
0: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
1: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
0: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
1: వై హాస్పిటల్స్ నీడ్ టు బి
0: బిల్ట్? ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
1: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ది డిసీజెస్, వై కన్స్ట్రక్ట్ హాస్పిటల్?
0: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది,
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: డాక్టర్. కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది,
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
0: ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు.
1: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్.
0: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
1: The cause is our faith in medicine. So modern man has become totally blind, having lost the two eyes of faith. And the cure is based on the faith of
0: whatever.
1: It is the faith that gives bliss.
0: కనుకనే వారి గృహం నందు కానీ ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
1: Thousands and thousands of such homes are there.
0: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను, శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫామ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
0: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
1: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
0: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
1: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
0: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
1: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
0: కనుకునే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హావ్ టేకెన్ హ్యూమన్ ఫామ్.
0: మానుష రూపేణ
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
1: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ he could come close to humanity.
0: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu.
1: It's only human form that brings God close to humanity. No
0: samipatvam anetundi saayujyanni andistundi.
1: Its proximity samipa that gives saayujya marja.
0: Sambhashana anetundi chintana teestundi.
1: Conversation sambhashana solves problems.
0: Kevalamu darshinchatamu paapanaasanam kalugutundi.
1: Darshana, the very vision of the Lord, will atone our sins.
0: అనేక పాపం చేసి ఉంటాం.
1: We might have committed many sins knowingly or unknowingly.
0: మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైనటువంటి స్థితిని మనం పొందాలి.
1: Man should attain three levels, three positions.
0: దైవ ప్రీతి.
1: One love for God.
0: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
1: When once you have love for God, you will have fear of sin.
0: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
1: When you have no love for God, you will never fear sin.
0: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
1: When there is fear of sin, there is morality in society.
0: కనుకనే దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
1: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితం కూడా సార్థకమై ఉంటుంది.
1: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
0: Because individual family idantha kuda society pe aadhar padi untundadi.
1: The individual and the family depend on society.
0: Society baagundinappude mana kutumbam baagundadi.
1: When society is good, your family will be good.
0: Kutumbam baagundappude individual baagundadi.
1: When the family is good, individual will be happy.
0: Kanuka ee pavithramaina Bharat desham nandu,
1: in the sacred land of Bharat,
0: prachina kalam nundi,
1: since ancient times,
0: oka vidhamainatundi pavithramainatundi namakanni abhivruddhi parichukuntu,
1: a sacred faith is developed.
0: Mana samskrutini poshinchukuntu,
1: our culture is fostered.
0: Anadi kalam nundi aneka mandi maharishulu, mahaniyulu, swamulu anta abhivruddhi avutu vacharu.
1: Ancient sages, seers, parents and sadhus have been growing in their number.
0: Ee vidhamaina yokka deeni kalagatam chetane Bharat desamku enni chikkulu vachinappatikini,
1: because of this background, in spite of many problems, difficulties,
0: yugamulu jariginappatikini,
1: though ages passed,
0: jagamulu kadillinappatikini,
1: though things changed,
0: mana samskruti ye matram kodunu marpu kaledu.
1: The culture of Bharat has not been changed.
0: It is sushashtamainatundi.
1: The culture of Bharat is permanent.
0: Idi chaala unnatamainatundi.
1: It's noblest.
0: Idi chaala pavithramainatundi.
1: Most sacred.
0: Idi kevalo aadarshavantamainatundi.
1: It's most ideal.
0: Atyadbhutamainatundi.
1: It's mysterious.
0: Amrutamayamainatundi.
1: Wonderful.
0: Amaratvam pondinatundi.
1: It's immortal.
0: Itti samskrutanni manam ee naadu manam vadalukuntunnam.
1: Such culture we are losing today.
0: Kevalamu paschatya nagarikam manam baansalaipoyi,
1: we become slaves to western culture.
0: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
0: అందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
0: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
1: హౌ డు ఎక్స్పెక్ట్ సో మెనీ ఫారినర్స్ హియర్?
0: ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
1: ఫారినర్స్ హావ్ గాట్ సో మెనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ సర్వమును త్యాగం చేసి
1: దే హావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
1: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
0: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
1: వెన్ వన్ స్వామి ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
0: ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
1: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, ది జంప్ ఇన్ జాయ్.
0: ఈ ఆనందము ఎక్కడ నుంచి రాగలదు?
1: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
0: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
0: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
1: భారతీయ ఆల్సో షుడ్
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
0: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
1: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్, మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏమిటి ఈ కల్చర్?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: ఏమిటి ఈ కాస్ట్?
1: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
0: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
1: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: రిలిజన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎండెవర్ టు నో దిస్ ట్రూత్.
0: ఏమిటి మన కాస్ట్? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: వాట్ ఇస్ కాస్ట్? ఇస్ కాస్ట్
0: ఆఫ్ నేను అందరూ కూడా ఒక్కటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కల్చర్ అనగా లవ్.
1: కల్చర్ మీన్స్ లవ్.
0: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్, దేర్ ఇస్ లవ్ ఇన్ హిమ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్ ది బీస్ట్ అండ్ అనిమల్స్ హావ్ లవ్.
0: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే
1: ద కౌ వెన్ వన్స్ ఆ
0: మాయతో కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
1: వెన్ వన్స్ ది కౌ గివ్స్ బర్త్ టు కాఫ్, ఇట్ లిక్స్ ఇట్స్ బాడీ టు క్లీన్ ఇట్.
0: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: ద మూమెంట్ ది కాఫ్ ఈస్ క్లీన్డ్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
0: అంతవరకు అది లేదు.
1: టిల్ దెన్
0: పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
1: ఇట్ మీన్స్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
1: సో క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ క్లీన్లీనెస్ టు డెవలప్.
0: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది?
1: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
0: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
0: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్ డివినిటీ.
0: యూనిటీ లేదు,
1: దేర్ ఇస్ నో యూనిటీ టుడే.
0: ప్యూరిటీ లేదు,
1: దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: డివినిటీ లేదు,
1: దేర్ ఇస్ నో డివినిటీ.
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
1: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వమే లేదు,
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
0: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
1: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
0: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
1: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
0: చర్యలంతా కూడా దానవ చర్యలు.
1: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ ఈస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
0: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
0: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
0: సత్య మార్గం అవుతుంది.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఏమి శ్రమించవలసినవి కాదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్సెల్ఫ్.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
1: To say what had happened is so easy.
0: Satyam cheppadam chaala sulabham.
1: To tell truth is easiest.
0: Asatyam chepparante chaala yochana cheyali.
1: To tell false or lie you should think over.
0: Chaala kashtapadali.
1: You have to struggle hard.
0: Ento kashtapadi cheppinappudiki adi mari asatyangane roopondutundi.
1: In spite of hard struggling but it ultimately lands up in untruth.
0: Ee vidala shramato koodinatundi asatyaniki manam enduku palu.
1: Why should we struggle hard to utter a blatant lie?
0: Sulabhanga satyani cheppu.
1: ఈజీలీ టెల్ ట్రూత్.
0: ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చు,
1: వెల్ మే పుట్ యూ ఇన్ డిఫికల్టీ,
0: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
1: బట్ యుల్ బి హ్యాపీ అల్టిమేట్లీ,
0: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
1: సో ప్రొసీడ్ అలాంగ్ ద పాత్.
0: సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
1: అండ్ ధర్మ డిపెండ్స్ ఆన్ సత్య, ద ట్రూత్.
0: సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
1: ధర్మ ద వాల్ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ సత్య.
0: లేకపోతే వాలే ఉండదు.
1: వితౌట్ సత్య ద ఫౌండేషన్
0: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి కెన్ డెవలప్ శాంతి అవుట్ ఆఫ్ ది
0: శాంతి సులభంగా మనకు సాధ్యమవుతుంది.
1: అండ్ పీస్ ఈజ్ సో ఈజీ టు అటైన్.
0: ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ,
1: ద లవ్ అండ్ లవ్
0: ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.

సాయిరాం డియర్ లిసనర్స్, ఇన్ ద భగవద్గీత లార్డ్ కృష్ణ స్పీక్స్ ఆఫ్ స్వధర్మ, డ్యూటీ టు వన్ సెల్ఫ్, అండ్ పరధర్మ, డ్యూటీ టువర్డ్స్ అదర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ? విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ? ఇన్ టుడేస్ డిస్కోర్స్, భగవాన్ బాబా ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ అండ్ స్పీక్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ దీస్ టూ ఆస్పెక్ట్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ that Bhagwan Baba delivered on 22nd of May 2000 during the summer course on Indian culture and spirituality in Vrindavan, Bangalore.

0: సంతోషం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం. ఎత్ర షోడతే గుణం, తత్ర దేవం మహేశ్వరం. సంతోషం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం. ఎత్ర షోడతే గుణం, తత్ర దేవం మహేశ్వరం. తత్ర దేవ సహాయకృత్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం, సాహసం, ధైర్యం, భక్తి, శక్తి, పరాక్రమం, ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటుంది.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్, బాల, ద కరేజ్, ఇంటెలిజెన్స్, ఎనర్జీ అండ్ బ్రేవరీ, వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్, యు ఫైండ్ ది డివైన్ ఎఫల్జెన్స్ టు.
0: భోగము, త్యాగము రెండు కూడాను ఒకచోట నిలిచుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్, వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: However, with sacrifice, how can you have pleasure also?
0: ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగము.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: హ్యావింగ్ బీన్ గివెన్ దిస్ సేక్రెడ్ లైఫ్, హ్యావింగ్ బీన్ బెస్టోడ్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్, వన్ హ్యాస్ టు థింక్ ఓవర్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్.
0: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బిల్ట్ బై ద డివైన్ పవర్.
0: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: వెర్ ఎవర్ యు గో అండ్ సీ ఎక్సెప్టింగ్ గాడ్ యు డు నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూజ్ అండ్ ద లాస్ట్ రెనన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: దే ఆల్ కన్ఫర్ వర్ల్డ్లీ సెన్షువల్ జాయ్.
0: రెండవది శ్రేయోశక్తి.
1: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవి కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్,
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్,
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్,
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్,
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గం నందు ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: after performing physical action
0: atma dharmam tho aanandinchatam
1: one can enjoy blissful state following the spirit.
0: kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu e maatram kudanu nirnayinchetuvanti kaadu.
1: likewise if you investigate clearly you will understand that everything goes by God's will.
0: anuva modalu ghanam varaku kudanu
1: right from microcosm to the macrocosm
0: gatti pocha modalukoni బ్రహ్మాండం వరకు కూడా దైవ శాసనములే జరుగుతున్నవి.
1: రైట్ ఫ్రమ్ ద మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ టు ది మాక్రోకాజం ది కాస్మాస్.
0: అది యు అనగనేలా.
1: వై సే దట్ అండ్ దిస్?
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం.
1: రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్.
0: అది ఎరుంగరు.
1: యూ డోంట్ నో దాట్.
0: మరి గలంగరు.
1: యూ డోంట్ అండర్స్టాండ్.
0: భూమి జెండరు.
1: అండ్ యూ ఆర్ నాట్.
0: భూమిని కొందరు. వివేకమునకు వర్తించదని విర్రవీగదురు కాని చివరికి వేడికేది సంభవించును తెలియజాలు ఎంత వారనే కదలదు నీ సంకల్పం లేనిది భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు
1: Without God's will, nothing can happen. You do not understand. You do not experience. But you pride yourself. You are highly egoistic.
0: Kani, bhutamu sambhutamu.
1: One is bhutamu, other is sambhutamu.
0: Vidya, avidya.
1: One is vidya, other is avidya.
0: Prakrutamu, paramatikamu.
1: One is physical, other is spiritual.
0: Ivu anekulu rendu padamulaika bhavistunnaru kani, rendu kaadu ivi.
1: They are not twins, not two words.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: వాట్ ఎవర్ వీ డూ
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడాను పరాత్మైనటువంటివి.
1: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly and we consider worldly experience.
0: Lokamulo dharmaatmulu unnaru.
1: There are many people of righteousness.
0: Tyagaatmulu unnaru.
1: One of sacrifice.
0: Yogaatmulu unnaru.
1: One of spiritual practice.
0: Karmaatmulu unnaru.
1: People of action.
0: Kaani andaru unnaru.
1: All exist.
0: Kaani
1: but
0: aatmaatmulu leru.
1: But there are none that follow the spirit or conscience.
0: Anaga aatmaatmulu anaga emiti?
1: Who are those that are of spiritual
0: aspect? Karma yogam kaadu.
1: They're not of action.
0: Bhakti yogam kaadu.
1: Not of one of devotion.
0: Jnana yogam kaadu.
1: Nor wisdom.
0: Atma yogam.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: Itti atma yogamunu anubhavinchinatunte vaaru ee jagatlo kaanararu.
1: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: యు సీ ద బాడీ.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: యు ఆల్సో ఫీల్ ద మైండ్.
0: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: వి డోంట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ నోస్ ఇన్ ఫుల్ ద డెప్త్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈస్ ద ట్రూ ఈస్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down, we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this body which is temporary and ephemeral?
0: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలు చూస్తే
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga untundali.
1: The whole world is full of the mind.
0: Manasu anetundi Vishnu yokka kamala naabhamu nundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhikamalam nundi udhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu.
0: Vaadu evaru?
1: So who is the cause for this
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Eeshwarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte vaaru lokamulo evvarunu leru.
1: In this world there are none who understood experience this. The whole world is full of the mind.
0: Manasu anetundi Vishnu yokka కమల నాభము నుండి కూడాను ఆవిర్భవించినటువంటి వాడు బ్రహ్మ.
1: And therefore out of the navel of

0: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
1: ఇంటి యందు జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
0: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
1: అట్టి ఆత్మ స్వరూపం నీ యందే ఉంటుండగా,
0: when the self is in you,
1: నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్రేదే,
0: you don't need to undertake penance.
1: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
0: It is just a sign of ignorance.
1: దర్శించలేకపోవటమే.
0: It is just your incapacity to see the self.
1: గుర్తించుకోలేకపోవటమే.
0: You are not able to know the existence of the self.
1: యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తన యందే ఉంటున్నది ఆత్మ.
0: In fact, the self or the spirit exists within you.
1: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాడు.
0: Wherever there is water and air, you find the ఆత్మా or the self.
1: నీరు గాలి,
0: the water and air,
1: ఇవి రెండింటిని అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
0: God has gifted, blessed these two.
1: భూమి ఆకాశము మధ్యలో గాలి.
0: And we have got the earth and the space in between.
1: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడు ఐదు భూతములు అవుతాయి.
0: And these two and those three constitute five elements.
1: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
0: This heat and the cold and the space and the water are all for the convenience of the mankind.
1: గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
0: The air and the fire,
1: నీరు గాలి.
0: And here we find the water and the
1: నీరు
0: air,
1: గాలి ఆహారము,
0: food.
1: భూమి ఆకాశము మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
0: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
0: వెన్ కెన్ యూ బి హ్యాపీ?
1: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
0: యూ విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
1: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
0: వితౌట్ ఫుడ్ న్యాచురలీ యూ బికమ్ వీక్.
1: పిచ్చాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
0: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈ పంచభూతములు ఎందుకునేటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
0: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అనేక ఆత్మలు లేవు.
0: And this self
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
0: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ, దేర్ ఫోర్ వీ సఫర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
0: ఇస్ ఇగ్నోరెన్స్. అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీ డైవర్సిఫై ది యూనిటీ.
1: కనుక మనము ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై ద వన్నెస్.
1: అప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది.
0: యూ టర్న్ వీక్.
1: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
0: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
1: మేఘములు సంచరిస్తున్నాయి.
0: You find the clouds moving.
1: వర్షం కురుస్తుండాలి.
0: Also the rain falls.
1: పంటలు పండుతున్నాయి.
0: You find the crop growing.
1: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
0: We also partake of the crop grain.
1: మూల కారణము.
0: What are the primordial cause?
1: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
0: The same self, ఆత్మా, is the cause.
1: అది ఏ బ్రహ్మతత్వము?
0: That is Brahmic principle.
1: బ్రహ్మం అనగా ఏమిటని?
0: Who is Brahma?
1: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
0: Brahma is vast expansion.
1: అదే వాక్ స్వరూపము.
0: That is the very word that we utter.
1: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
0: Why spiritual practice in order to know the divinity in our word of Brahmic principle?
1: శబ్ద బ్రహ్మమయి,
0: one of the sounds,
1: చరాచరమయి,
0: the motility,
1: జ్యోతిర్మయి,
0: the light,
1: వాంగ్మయి,
0: and the word,
1: నిత్యానందమయి,
0: eternal bliss,
1: పరాత్పరమయి,
0: spiritual,
1: మాయామయి,
0: illusion,
1: శ్రీమయి,
0: and the one of
1: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు.
0: And the one of affluence represent the very word, the Brahma.
1: ఈ వాక్కే బ్రహ్మ.
0: This word or the speech.
1: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద నేవల్ ఆఫ్
1: నాభికమలం. ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
0: అండ్ సో ద విష్ణు

0: సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
1: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్.
0: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ టు ద మైండ్.
1: కాబట్టి ఈనాడు మైండ్ అంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
0: We have converted the mind into monkey mind.
1: వాక్నంత కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
0: All our words are utter blatant lies.
1: ఈశావాస్యం ఇదం జగత్. అన్ని వైపుల నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
0: Is only God who is all.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God dwells in all of the living beings.
1: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
0: There's one divinity within us.
1: ఆ ఈశ్వరం నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
0: Mind has come out of this Ishwaratva or the divinity.
1: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్.
0: And this word is the product of the mind.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
0: Therefore, humanity represents the combination of the Trinity, Ishwara, Vishnu and Brahma.
1: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము,
0: the ego in our practice,
1: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము, రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
0: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
1: ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము?
0: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
1: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాము.
0: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాదు కాదు.
0: నో,
1: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
0: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
1: మనం భుజించే ఆహారం నందు కూడాను,
0: ద ఫుడ్ దట్ వీ ఈట్,
1: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
0: యు జస్ట్ గివ్ అప్ దాట్ యు డు నాట్ రిలిష్.
1: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
0: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యు యాక్సెప్ట్.
1: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
0: యు ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
1: దుర్గంధంతో ఉండేటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
0: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
0: వాట్ ఇస్ దట్ యు యాక్సెప్ట్?
1: మధురమైన
0: స్వీట్.
1: కనుక ఆ మధురం ఎవరు?
0: వాట్ ఇస్
1: మధురాధిపతే? మధురం మధురం. దైవత్వమే మధురం.
0: ద డివైన్
1: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం మధురం.
0: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine. His words are nectarine.
1: కొంతవరకు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
0: And in fact, the word has not got that specific taste.
1: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
1: మనం మర్చిపోతున్నాం.
0: We have forgotten our the true self.
1: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
0: We are sacrificing our life.
1: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
0: What that you can achieve?
1: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
0: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ అక్సెప్టింగ్.
1: ఆక్సిజన్ వదిలి పెడుతున్నాం.
0: ఆక్సిజన్ యూఆర్
1: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
0: దిస్ ఇస్ ద బ్యాడ్.
1: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
0: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
1: పరోపకారం చేస్తున్నాయి.
0: Trees sacrifice.
1: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
0: And also the
1: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
0: All of the beings.
1: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
0: Animals sacrifice.
1: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man has become much worse than animals.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
0: There is no trace of help anywhere.
1: ప్రతి దానికి స్వార్థము స్వప్రయోజనమే.
0: Everything carries with it the trend of selfishness.
1: ఈ స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
0: Selfishness and self-interest are the qualities of beasts. Animals.
1: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
0: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు సత్యస్వరూపుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: శాంత స్వభావుడు.
0: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
1: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచువస్నెస్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద, ధర్మం చెర.
0: Therefore, since ancient days it has been said, speak truth and follow righteousness.
1: సాంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు.
0: They are the signs of the sanctity of our tradition.
1: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
0: Never forget truth.
1: సత్యమునందుండే సర్వము సృష్టించే.
0: Right from the position of truth, yes.
1: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
0: Out of truth, the whole creation has emanated.
1: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా,
0: The universe is sustained by truth.
1: The sattvam ide chudanayya.
0: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
1: Suddha parabrahmam.
0: That's pure unsullied principle of truth.
1: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: దట్ సుప్రీం ద కాస్మిక్ ప్రిన్సిపల్
1: పర పదార్థం ఎందు కాదు, తన ఎందే ఉంటున్నది.
0: ఇట్స్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటెన్, వీ ఆర్ గివింగ్ ఇట్ అప్, దట్ ఎటర్నల్ ట్రూత్.
1: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెంట్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
1: అది ఏ మనం సాధన?
0: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: మనం ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
0: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
1: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం, అదే సాధన.
0: బట్ ద ప్రాక్టీస్ టుడే ఈజ్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
1: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఎస్పరెంట్ ఈజ్ నాట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ సాధన.
1: సాధన
0: సాధన
1: సా అనగా ఏమిటి? ఆత్మతత్వము.
0: సా మీన్స్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: అదే మన వెల్త్.
0: దట్ ఈస్ అవర్ వెల్త్.
1: అదే మన హెల్త్.
0: దట్ ఇస్ అవర్ హెల్త్.
1: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
0: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
1: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
1: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ గుడ్ హెల్త్.
1: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ హ్యాపీనెస్.
1: ఈ ఆనందం ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
0: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
1: నీ పుట్టినది ఆనందం నుంచినే.
0: యు ఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
1: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానం అయినప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
0: యు హావ్ ఫర్గాటెన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
1: వారి మాటలు వీరి మాటలు వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన యొక్క హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
0: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: అది ఏ చెప్తుండాలి?
0: దట్స్ వాట్ ఇస్ సేడ్.
1: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. నేనే దైవం, నేనే దైవం అంటున్నాను.
0: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
1: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
1: బయట శబ్దాన్ని ఎట్ట నమ్మగలుగుతున్నావు?
0: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్ సౌండ్?
1: పిచ్చివాడని.
0: యూఆర్ మ్యాన్.
1: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా నువ్వు భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
0: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
1: నాట్ మ్యాడ్, బ్యాడ్.
0: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
1: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్, బ్యాడ్ పీపుల్.
1: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ ఎందే ఉంటున్నది.
0: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
1: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Bhagavan said that your body is the temple, indweller is God.
1: Ee body temple ayin tarvata jeevude devudainadu.
0: When once the body is the temple, indweller is God naturally.
1: Andi dehamulu kudunu temples ay.
0: All bodies are temples here.
1: Ee temples lo unnatundi anni jeevulu kudunu devude.
0: All that inner one is divine.
1: Kani dani enduku deshisthunnavu? Neeniki enduku krodha padutunnavu? Deenni enduku premisthunnavu?
0: Why are you angry with one? Why do you love another one?
1: Ee bheda bhavamule undakoddu.
0: Don't have differences.
1: Anni devalayamulu kudunu okkate.
0: All temples are one.
1: Prati దేవాలయంలో కూడా ప్రసిద్ధింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్ ద సెల్ఫ్.
1: దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఎ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
1: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
1: అందరినీ ప్రేమించడమే సరైనటువంటి లక్షణము.
0: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: కరు అందరియందు ఉండినటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే.
0: Understand the principle of love in everyone.
1: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: We have to foster, develop that love.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand, recognize.
1: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: And this love is God, Brahma.
1: ప్రేమకే దేవుడు అని పేరు.
0: Love is God.
1: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
0: And love is awareness.
1: ఆ ప్రేమకే దైవము అని పేరు.
0: Love is God.
1: అంత దైవానికి ఇన్ని నేములు ఉన్నాయి.
0: God has so many names.
1: అహం అది కూడా దైవమే.
0: అహం is divine.
1: ఎందుకంటే అహం నేనే.
0: అహం ఐ.
1: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
0: When you say I am Brahma,
1: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. ఇది ద్వైతమే.
0: If you say I am God, the duality exists. I am God.
1: అహం అహం. అద్వైతం.
0: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ, నో, అహం అహం, ఐఎమ్ ఐ,
1: నేను నేనే,
0: ఐఎమ్ ఐ,
1: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు,
0: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
1: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
1: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
0: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నేనే,
0: ఐఎమ్ ఐ,
1: ఇది నేనే,
0: దిస్ ఇస్ ఐ,
1: ఇది నేనే,
0: ఐఎమ్ ఆల్సో,
1: ఇది నేనే, ఇది నేనే, అంతా నేనే.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్ ద స్పిరిట్ ఆఫ్ ఐ. నామాలు
1: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
1: శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
1: జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
0: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
0: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
0: ఇఫ్ యు గో ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ విల్ హ్యావ్ వరల్డ్లీ రిజల్ట్.
1: నెగటివ్ థాట్స్
0: దీస్ ఆర్ ఆల్ నెగటివ్ థాట్స్.
1: ఈ నెగటివ్ థాట్స్ చింతించనేకూడదు.
0: నెవర్ కన్సిడర్ నెగటివ్ థాట్స్.
1: పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్
0: ఎంటర్టైన్ పాజిటివ్.
1: అదే నీ ఆత్మతత్వము.
0: పాజిటివ్.
1: అదే నీ చైతన్య తత్వము.
0: పాజిటివ్.
1: అదే నీ ప్రేమతత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అదే నీ శాంతతత్వము.
0: దట్ ఇస్ పీస్.
1: అదే నీ ఆనందత్వం.
0: అండ్ బ్లిస్ ఇస్ పాజిటివ్ ఆల్ త్రూ.
1: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: బ్లిస్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన ఎందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ ద బాడీ.
1: దేహం కూడా నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ ఐదర్.
1: ఇది నా దేహము.
0: ఇస్ మై బాడీ.
1: దేహం నేను కాదు.
0: ఐ యామ్ నాట్ ద బాడీ.
1: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
0: ఇట్ ఇస్ మై కర్చీఫ్. ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ కర్చీఫ్. యు సే దిస్ మై బాడీ, ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ మై బాడీ.
1: కనుక నీ బాడీ నేను కాదు.
0: ఐ యామ్ నాట్ ద బాడీ.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ లైక్ వాటర్
1: బబుల్. ఇన్స్ట్రుమెంట్.
0: ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ ఐ సే ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్? నో.
1: కాదు, దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
0: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ యూజ్
1: ఉపయోగపెడుతున్నాను.
0: ఐ యూజ్ ఇట్
1: నా నిమిత్తమే. నేను ఉపయోగపెడుతున్నా
0: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
1: పర్ల కోసం కాదు, పర్లనేటువంటి వారు నేను.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
1: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
0: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
1: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
0: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్.
1: యాపిల్ తినాలని ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ యాపిల్.
1: యాపిల్ తృప్తి కోసం నీవు యాపిల్ తింటున్నావా?
0: ఐ నాట్ ఈటింగ్.
1: కాదు, నీ తృప్తి కోసం యాపిల్ తింటున్నావు.
0: ఐ నాట్ ఈటింగ్ యాపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యాపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
1: ఒక్కటి కూడా తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
0: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్ ఓన్ హ్యాపీనెస్.
1: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
1: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దైవత్వం అంత తన యందే ఉంటున్నది.
0: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
1: ప్రతి దాని ఎందుకు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
0: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
1: ఆహార విహారంతో లభించేటువంటివి.
0: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహానుభిమానంతో వచ్చేటువంటివి.
0: ద యాంగర్, ద హేట్రెడ్, ఎవరీస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: ద లవ్, ద కంపాషన్, ద ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: కనుక అవి ఏ స్వధర్మములు.
0: These are the qualities of the
1: self-dharma.
0: The other are
1: పనికిరాని ధర్మములే పరధర్మములు.
0: All that useless are paradharma.
1: కానీ స్వధర్మము అనంతకుడు స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి.
0: స్వధర్మ, ద వన్స్ ఓన్ రియాలిటీ సెల్ఫ్,
1: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
0: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
1: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
0: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
1: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్.
1: ఇంకొకరు అనేటువంటి వారే లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
1: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
1: ఎదువైపు చూచినా నీ ప్రతిబింబమే.
0: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
0: యు సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
0: హౌఎవర్ ఇన్ సర్టెన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్ బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
1: నీ ఫేస్ యొక్క దట్ తప్పు కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
1: అద్దం యొక్క తప్పు.
0: మిస్టేక్ లైస్ ఇన్ ద మిర్రర్.
1: అదే ప్రకృతి.
0: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
1: ఈ ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యు థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యు.
1: కాదు కాదు.
0: నో.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
1: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడి వైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
0: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
1: కనుకనే తన దీనిపైన తన నమ్మకం కలిగినప్పుడే తన దాన్ని ఏమాత్రము నమ్మడు.
0: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
1: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేది చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
0: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
0: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
1: నీకు ఒక మనసు ఉంది.
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక అభిష్టం ఉంది.
0: యు హావ్ గాట్ ద లైఫ్.
1: నీకు ఒక ఆనందం ఉంటుంది.
0: యు హావ్ హ్యాపీనెస్.
1: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
1: ఇది కేవలం దైవాగ్నిత నీవు పూనుకోవాలి. కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
0: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
1: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ది
1: పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. ప్రేమ లేని వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
1: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందు ప్రేమ ఉంటుంది.
0: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ ఇన్ దిస్ లైఫ్.
1: కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
0: దే ఆర్ ఆల్ ద ప్రేయో మార్గ.
1: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయో మార్గమే.
0: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
1: శ్రేయస్సు కాదు,
0: ఇస్ నాట్ శ్రేయస్.
1: శ్రేయస్సు నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడనే ప్రేమించాలి.
0: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
1: అది ఏ శ్రేయో మార్గము?
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: ఆ యొక్క గుణములు అన్ని కూడా ఆ యొక్క శ్రేయస్సు నుంచినే లభిస్తుంటాయి.
0: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
0: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
1: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
0: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
1: కొన్ని సమయంలో కొన్ని రకములైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
1: ఒక కడవ నీళ్లలో ముంచినామంటే,
0: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
1: రివర్, కడవ ఎందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
0: There is water in the pot and water around the pot.
1: కనుక లోపల వెలుపల కూడాను ఒకే వాటరే ఉంటుండాలి.
0: The same water inside and outer exists.
1: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: God is present inside and outside everywhere.
1: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్రా కూడాను ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్
1: యూ. ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
1: నీకు ఒక మనసు ఉంది.
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక సంకల్పం ఉంది.
0: యు హావ్ గాట్ ఎ థాట్.
1: నీకు ఒక దీక్ష ఉంది.
0: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
1: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
0: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
1: అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి,
0: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
1: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
0: యు ఫాలో అదర్ పాత్స్,
1: వచ్చేది ఏమిటింది?
0: వాట్ దట్ యు గెట్?
1: ఉన్నది కూడా ఊడిపోతుంది.
0: అండ్ యు ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: చదువుతున్నారు,
0: యు స్టడీ.
1: దేనికోసం చదువుతున్నారు?
0: వై డు యు స్టడీ?
1: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
0: ఫర్ జాబ్ యు లెర్న్.
1: ఉద్యోగాలు కూడా అవసరమే.
0: జాబ్స్ ఆర్ నెసెసరీ.
1: ప్రాకృత విద్యలు,
0: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అవి లౌకిక విద్యలు.
0: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
1: భౌతిక విద్యలు,
0: సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రవర్తించాలి.
0: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: అది ఏ శ్రేయో మార్గము?
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ శ్రేయో
1: మార్గము.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
1: మానవుడి కూడా రెండు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
1: అది ఏ? లెఫ్ట్ అండ్ రైట్.
0: లెఫ్ట్ అండ్ రైట్.
1: ఈ రెండు చేతులు ఇచ్చిందే దేనికోసమని?
0: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
1: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
0: యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
1: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
0: వై డు వి నమస్కార?
1: ఈ రెండు చేతులు ఎందు 10,000 ఉన్నాయి.
0: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
1: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
0: వన్ ఇస్ ఆఫ్ ధర్మ, రైట్.
1: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేటువంటి.
0: అదర్ ఇస్ ఫర్ ద వరల్డ్.
1: ఇది 5,000. ఏకత్వం చేయటమే నమస్కారము.
0: Join both the hands, the 10 fingers, that is namaskara.
1: Kaka ekattvam gavinchatame namaskaramu.
0: This unifying thing is namaskara.
1: Bhinnatvam gavinchakurdu,
0: not diversification.
1: Chaala mandi ippudante namaskaram andi, namaskaram andi antuntaru.
0: People do namaskara with one hand.
1: Emitattu pettukoni tala kottukovatam.
0: You are only hitting your head, that's all.
1: Vaadi karmaku vaadu tala kottukuntunnadu.
0: You are just repenting for your destiny.
1: Adi
0: hitting your
1: namaskaramu
0: head.
1: Namaskaramu, namaskaram. నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
0: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: అహంకారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈగో.
1: నమ అనగా నేను కాదు.
0: నమ
1: మమ అనగా నేను.
0: ఐఎమ్ నాట్
1: నమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమ నేను కాదు.
0: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
0: ఈగో నేచురల్లీ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ బి ఈగోయిస్టిక్.
1: కొన్ని దురాశలు ఉంటాయి.
0: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
1: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
0: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
1: ఆశ ఉండవచ్చును.
0: Yes, you can have desire.
1: ఏ ఆశ?
0: What desire?
1: అవాపేక్ష ఆశ.
0: And you should desire God.
1: కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
0: మీరా సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
1: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
1: ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
0: గాడ్ ఇస్
1: లేరు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
1: నా ఫ్రెండ్ అంటుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
0: యు సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ఫ్రెండ్ బయట వాడే.
0: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
1: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
0: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
1: అతనే గాడ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
1: అతని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ హీఈ్ ఇన్ యూ.
1: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
0: నో వన్ కెన్ గెట్ హిమ్.
1: ఒకే హార్ట్.
0: ఓన్లీ వన్ హార్ట్.
1: నాట్ డబుల్ సోఫా.
0: నాట్ డబుల్ సోఫా.
1: మ్యూజికల్ చైర్.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: ఓన్లీ వన్ చైర్.
0: ఇస్ ఓన్లీ వన్ చైర్.
1: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
0: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
1: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వి విల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్ ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
1: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
0: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎట్ పీస్, ద హోల్ విలేజ్ విల్
1: ఎంజాయ్ పీస్. గ్రామంతా శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
0: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్, ద హోల్ కంట్రీ విల్ బి
1: ఇన్ పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
0: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
1: ఆ శాంతి చెప్పేవాడి ఎందే లేదు.
0: ది వన్ హూ సేస్ దట్ ఈజ్
1: ఎవరికి పట్టుకోలేదు శాంతి.
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
1: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
0: Peace, you cannot get it by utterance.
1: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి.
0: See that you subdue all the wicked thoughts in you.
1: దుర్భావం మనయందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
0: See that bad thoughts do not originate at any point.
1: దుర్భావం మనయందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
0: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
1: కనుకనే వారందరూ ఏకత్వం కోసమని పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు,
0: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
1: నేను శారీరకంగా ఉంటున్నాను.
0: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
1: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తానో నాకు తెలియదు.
0: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ, ఐ డు నాట్ నో.
1: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
0: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్ ఫామ్.
1: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
0: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
1: ఎట్లా కుదిరేది?
0: How is it possible?
1: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకుందు.
0: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
1: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
0: The creeper should not go hither and thither.
1: అల్లుకొని పోవాలి.
0: The creeper should climb around the tree. వృక్షంబువై
1: నీవు పొలుపొందు చుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: If you are like a flower, I will be like a honey bee humming around you.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
0: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
1: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
0: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
1: మేరు పర్వతమే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్,
1: పరచుకుని పారేది నేను నీళ్లు చెల్లవరినై.
0: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్.
1: వర సముద్రుడే నీవైనా,
0: if you are infinite ocean,
1: vahina uchi nenu neelona aikyamagudu.
0: Like a river, I merge in you.
1: అది ఏకత్వానికి మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ టు యూనిటీ.
1: ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ చదవడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్లూరాలిటీ.
1: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దట్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
1: మీ సంకల్పమే మనలో చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిటీ.
1: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ mother or father or son is only one is manifested to many.
1: ఇదిగా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
0: You have got this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: There are five elements are in this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: So also your body.
1: కాబట్టి మనం ఇద్దరు ఒకటే.
0: So both are one.
1: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
0: వై డైవర్సిటీ.
1: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
0: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
1: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
0: సో ఆల్సో యువర్ ఫాదర్.
1: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్.
1: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
0: అండ్ దట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ డైవర్సిటీ డ్యూయలిజం.
1: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
1: డ్యూయలిజం. భూతము లేనే లేదు.
0: And in fact nothing to do with the cell.
1: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
0: You cannot get it anywhere.
1: అయితే మానవుని యందు ఆరోభూతం కూడా ఒకటి ఉంది.
0: There's sixth element in man.
1: అది ఏ? పరమ ప్రేమ.
0: That is supreme love.
1: ఆ పరమ ప్రేమనే ఆరో గుణము.
0: That supreme love is the sixth element.
1: ఆ పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
0: The supreme love sixth element is spiritual.
1: ఆ పరమాత్మ తత్వమే తత్త్వం.
0: That is that thou art.
1: అదే నేను.
0: I am that.
1: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
1: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్
1: దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్
1: పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
1: లాట్.
0: స్టూడెంట్స్,
1: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
0: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
1: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
1: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
0: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
1: మనం అందరినీ ప్రేమిస్తాం.
0: లవ్ ఆల్.
1: ఏమి నష్టం వచ్చింది నీకు?
0: వాట్ లాస్ యూ సఫర్.
1: నువ్వేకేమి నష్టం లేదు.
0: నో లాస్ వాట్
1: ప్రేమించు ఎంత ఆనందము.
0: లవ్ యుల్ బి వెరీ హ్యాపీ.
1: వాడు నవ్వుతాడు, నీవు నవ్వుతావు.
0: హి స్మైల్స్ ఆల్సో యు స్మైల్.
1: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: లెట్ us all keep smiling and follow the path of
1: smile. ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు, నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
0: యు స్టిల్ లాస్ ఫర్దర్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
1: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
0: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
1: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: సో హి సో హ్యాపీ బై అటాకింగ్ మీ.
1: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
0: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
1: ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం.
0: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
1: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్
1: ఎంథూజియాజం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యం.
0: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటెయిన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం, ఎనర్జీ
1: వెంటాడుతుంటాడు.
0: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
1: కనుక
0: సో
1: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
0: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
1: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్
1: నో ప్లేస్ బయటట్టు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
0: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
1: కానీ ఉంది భూమిలో.
0: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
1: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హ్యాస్ గాన్ డీప్ ఎనఫ్.
1: ఈ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
0: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
1: నీరు ఎందుకు చూడాలి?
0: ది వికెడ్ పీపుల్
1: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
0: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
1: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
1: ముఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
0: ది వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
1: కానీ స్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్.
0: Whereas the divine water is nectar.
1: అదే దానిని తోయం అని పిలిచారు.
0: And this divine water of bliss is toyam.
1: ఆ తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: When do you get that water?
1: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అంటే బయలుదేరుతుంది.
0: As you sing the glory of God, you shed the tears of bliss.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమతత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
0: The divine love has got to be realized by following the path of God.
1: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
0: We say God chittachora.
1: భగవంతుడా నీవు పక్క దొంగవు,
0: యువర్ బిగ్ రాబర్.
1: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
0: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
1: లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
0: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్, ఏ థీఫ్?
1: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే నవనీత చోర గోపాల్. చిత్తచోర అని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
0: ద సేమ్ వర్డ్ వెన్ ఇట్ టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్, ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
1: ప్రేమ చేత నీవు పాట పాడు,
0: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
1: అందరూ ప్రేమ చేత నే లీనమవుతారు,
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
1: ద్వేషం చేత దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
0: అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్, హి విల్ బి యాంగ్రీ.
1: ఇది ఇది అది,
0: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
1: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
0: అవుట్ విత్ లవ్ యూ,
1: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
0: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
1: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే, ప్రేమ చేతనే నీవు అనుభవించు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్.
1: వద్దంటే మాత్రం పోవవి.
0: దెన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
1: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్,
0: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ థాట్.
1: దుఃఖం వచ్చింది, వెల్కమ్,
0: వెల్కమ్ దాట్.
1: సుఖం వచ్చింది, వెల్కమ్,
0: వెల్కమ్. హ్యాపీనెస్, వెల్కమ్.
1: సమయకృత్వ లాభం, లాభ జయాజీ, రెండు కూడా ఒక్కటే.
0: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్, ఆర్ వన్ అండ్ సేమ్.
1: బిట్వీన్ టూ పెయిన్స్, పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
0: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచికే మనకు లభిస్తున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏది చేసినా కానీ నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
0: బ్లేమ్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నింద లేని బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
0: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
1: కాబట్టి దానివల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: సమ్ టైమ్స్ యూఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
1: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యూయాలిటీ.
1: ఈ డ్యూయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
0: డ్యూయాలిటీ లీడ్స్ టు
1: బ్లైండ్నెస్. ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
0: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
1: ఇది ప్రపంచము.
0: దిస్ ద వరల్డ్.
1: ఇది ద్వైతంతో ఉండాలి.
0: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
1: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
0: యు కెన్ బి, యు కెన్ డెరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
0: యాజ్ భగవాన్ అడ్రెస్సెస్ యూ యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ షుడ్ డిజర్వ్ దట్.
1: మీకు ఒక పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
0: స్వామి ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
0: నెవర్ బి అగేన్స్ట్.
1: చూసి ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని చూసి అసూయపడకండి.
0: డోంట్ బి జెలస్.
1: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
0: డోంట్ బి యాంగ్రీ.
1: అందరినీ చూసి ఆనందించండి.
0: బి హ్యాపీ విత్ ఎవ్రీబడీ.
1: ఆ ఆనందమే మన ఆనందం.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
1: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖము?
0: వెన్ దేర్ సో మెనీ అట్రిబ్యూట్స్ దట్ ఇట్ ఈస్ నాన్ జ్యువల్, దట్ ఈస్ ఎథీరియల్, ది వన్నెస్, వై ఆర్ యు మిజరబుల్?
1: రేపటి దినమంతా అర్థం చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
0: డేస్ ఆర్ పాసింగ్.
1: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకి పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకి ఎట్ట చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకి సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
0: వి షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
1: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
0: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
1: కనుకనే గమ్యాన్ని చేరాలి.
0: రీచ్ యువర్ డెస్టినేషన్.
1: గమ్యం ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీ ఎందే ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
0: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
1: సంకల్పములకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
0: Take good in everyone.
1: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: Just watch the goodness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మాత్రం ప్రేమించాలి.
0: Everyone should love God.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: మీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీతో.
0: విత్ యూ.
1: మీలో.
0: ఇన్ యూ.
1: మీ రౌండ్ లో.
0: అరౌండ్ యూ.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: అరౌండ్ యూ.
1: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: He is present beside you, above you, below you,
1: behind you.
0: He is in you, above you, below you, around you.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యూ మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
1: నువ్వు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: దీని వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
1: భజన బినా సుఖ

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 13th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు డెవలప్ అ స్పిరిచువల్ అవుట్లుక్ as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagwan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani drishyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatvanti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatvanti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any, not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayassu aneetunte neemam le maatramu levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు.
2: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో అండ్ కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్.
1: క్రిటిసిజం
2: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
1: ఇవన్నీ కూడాను సమంగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్ని కూడాను అభ్యాస వైరాగ్యం సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.

0: things, that is, one is constant practice and the other is detachment and renunciation.
1: శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
0: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడిగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణము.
0: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
0: There is no need for greater sadhanas if one can practice these two important qualities.
1: Itti arhatalu manavuni yendu abhruddhi undavalananna baalya yavanam anetunte vayasulo chaala pradhanamu.
0: If one wants to develop and increase these two important qualities in man, one has to use one's childhood and one's boyhood in an important and in a nice way.
1: Indriya shakti, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
0: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, strength of physical, mental, when all these are in plenty, then only one can undertake the spiritual exercises.
1: Ruddhapyamulo anni vidhamainte balahinatanu yerpadi tarayokka indriya shakti kudunu kolpoyi napak shakti kani aarogyam kani emattam kudunu tanaku utsaha potsahamu ivvaleinatundi paristhitilo ఉంటుంటాం చేత సాధనలు సలపటం అతి కష్టం.
0: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్, ఫిజికల్, మెంటల్, మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్, ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
0: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
1: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
0: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్, సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
1: అయితే ఈ బాలకులకు, యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yetlanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
0: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go, after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
0: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
0: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
1: Labhinchaka povachu.
0: He may not get the food.
1: ఒకవేళ లభించవచ్చు.
0: హీ మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
1: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
0: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్, దే మే గెట్ ఇట్.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు, సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
0: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.

0: నందు ఏమాత్రము కూడా నువ్వు సాధనను సలపక, భగవచ్చింతనను చేయక, కాలమును వ్యర్థము గావించుకొని ఇంద్రియముల చేత, దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని ప్రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ దర్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్, దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీనిని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తరువాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the leftover if it is offered to the god and then try to please him there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasagandhavulto koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabhaksha paramannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ ది గ్రీడ్ and pride and such other things, the leftover if it is offered to the god it is not acceptable, it is not a nice thing to do.
0: Bhagavantuniki naivedyam gaavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadala pettinatundi seshamunu bhagavantuniki istunnaru ivati kruddulu.
1: The world people after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
0: Kanuka manavattamulo balyamu yavanam aneetundi chaala pradhanamainatundi ani kudanu geetaacharyudu prabodhinchadu.
1: In this context geetaacharya has taught that the youth and the boyhood are very precious things which one has to carefully use.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ అన్ ఆబ్జెక్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ.
0: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ ట్రై వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఐస్ వీ డు నాట్ నో ది ప్రెషియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఐస్.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulainte shakti samarthyamulu undinappudu ee manaviniki ee patuttam yokka sangati artham kaadu.
1: In the same way, when man is having full health and all the faculties filled with full glory, one would not be able to just understand the real importance of
0: aarogyamunu kolipoyina tarvata anni vidhamaina shaktulu udigipoyina tarvata ఆనాడు తమ యొక్క దేశం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి, అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
1: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్, దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్, ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వస్తుంది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ వెన్ యువర్ యంగ్, దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
0: Mitru evaru shatru evaru,
1: who is a friend and who is a foe?
0: Guru evaru shishyu evaru,
1: who is guru and teacher, who is disciple?
0: Kavi evaru natakudu evaru,
1: who is a poet and who is an actor?
0: Telisukone telivunnada?
1: Do you have the discriminating power to understand?
0: Telisina samshayam unnada?
1: After knowing it, will you have a doubt?
0: Telivileni talayunnacho vanarudana tappunnada?
1: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
0: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamunandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
1: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
0: Eenaalu bhagavantuni dana deha nimittamai devunnu upayoga pettukuntunnadu.
1: These days we are using God for the sake of the body.
0: Devunu nimittamai dehaanni upayoga pettatam ledu.
1: But on the other hand, he is not using the body to worship the Lord.
0: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు, బలహీనతను ఏర్పడినప్పుడు, ఓ దైవమా నాకు ఈ బలము నందించు, నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని, అయ్యో ఈ దేహం పటిత్వంగా ఉన్నది, శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది, ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
0: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalam nimittamai taanu కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
0: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాడేని వీడే లేకున్నా ఇంక తరించుట ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా, ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయమునందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు, అన్ని విధముల శక్తిని ఉడికించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రోవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్,
0: కదలలేవు,
1: you would not be able to move,
0: kanu masakalu,
1: you would not be able to see,
0: moguna madatalu bade,
1: and there will be force in
0: tala narise kada,
1: your hair would have become grey,
0: musile musivaadanu ninnu pachivaralu ninnu మిసిమిసి నవ్వగా, కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడరకు తోలు బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము దూషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్ళు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు. ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
0: man. That is not the Bhagavata marinta ghatuga andinchindi ee vruddulaku.
1: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: Padapada manchukinkarulu paasamulagedu vela.
1: Get away, get away, come, come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out.
0: Aalu bittalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama harinamamu notanu palka. ఉండండి, కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatunte bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu క్రోడీకరించుకోవాలి.
1: We will have to accumulate and make collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
0: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppi uhisthara? Ledu.
1: All right, do you think that out of the retirement would be able to think of the Lord? It is not possible.
0: రిటైర్ కాకమునపు ఆఫీస్ పనులతో తాము అలమటించిపోతుంటాడు.
1: బిఫోర్ రిటైర్మెంట్ హీ విల్ బి ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ విత్ ఆఫీస్,
0: లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగములో తాను మునిగి ఉంటాడు.
1: ఇట్ మే బి ఇన్ ది బిజినెస్ హీ గెట్స్ ఇమ్మర్స్డ్.
0: రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బులు వెంటనో తిరిగి కార్డ్స్ ఆడటం ఆడుకోవటమో కాలంను వ్యర్థము గావించుకునేటువంటి వ్యర్థపు మాటలు ఎందు నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ people waste their time by going to clubs and waste their life.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే, చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయడానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: ఏ హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of the Lord.
0: Vyaparasthudu cheptadata emiti chavadaniki kuda naaku time chikkatam ledu, alanti paristhitilo nenu bhagavantunu ye reethiga smarinchadaniki veel avutund annadata.
1: It seemed the businessman expressed that I do not have time even to die, when can I just
0: I have no time even to die annadu.
1: He said it seems I have no time even to die.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై, విల్ డెత్ లీవ్ హిమ్? ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
0: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
1: టైం వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetunte shatruvulu rogam aneetunte yokka sainyamunto cheri deham aneetunte rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమను ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మన పైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ us.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము, ఇంకేమైనా ప్లేన్ ప్రయాణము, బస్సు ప్రయాణము, ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్, బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్, ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక, ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందే కుమిలిపోతున్నాడు.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హూ హ్యాస్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్,
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్ ఎస్పెషల్లీ
0: ఎక్కడికైనా కొన్ని స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఈస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ ఉంది.
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను మీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హ్యాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: we do not know when this has to go back.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా నువ్వు విచారించటం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొక్కులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra Vaidurya Manaka Tamaniki Govedaka Pusharagamunto Panjipabadinatunti Okka Bangaru Ginilo Tilakana Kalapi Anaga Noogulu Pindi Kalapi Danini Vondukovataniki Prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: Dinni Kanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది,
1: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి,
1: ఫ్యూయల్ ఆల్సో ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది,
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ are sold away for earning and enjoying useless trivial things in life.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: Mean and valueless things are put in this particular vessel and we are enjoying them.
0: బంగారు నాగలను తీసి దున్నుకొని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
1: We are using a golden plow to plow and to produce useless plants.
0: నీ హృదయం క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: The field of your heart is most precious and sacred.
0: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య has declared even that field belongs to him.
0: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటినీ భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగళ్ళ పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. He has owned both those things and he has identified himself with them. And what are we doing with that chetram, the heart? We are using a golden plow to plow, but we are raising crops which are useless and which are sensuous and sensual.
0: Nijamuga ee chetram yokka viluva, ee yokka nagali yokka viluva gurtinchinatvanti vyakti ee vidhamga veetini durvinyogam chesukonaledu.
1: Any person who recognizes the preciousness of the heart and the preciousness of the feelings which will have to be there, he would not misuse these things.
0: Jeevitanni paropakara sambandhamaina karyamulo,
1: life must be used for the good and welfare of others.
0: Pavitra gamyamnu cheyatunte margamulo,
1: for reaching the sacred goal and in the sacred path.
0: Divyatvanni prakashinchetunte yokka tattamulo,
1: in bringing about a shining effulgence in the heart and in the mind.
0: దైవత్వాన్ని పొందేటువంటి ఒక లయములో దీనిని సార్థకంగా ఆవించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ గెటింగ్ అవర్స్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జన్మ. నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం? ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పచ్చిపచ్చి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివి ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulnu visarjinchi,
1: one has to give up attachment and
0: nityanitya parisilana salapaka,
1: one has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi,
1: giving up what is atma and giving up the discriminating power between
0: buddhi yogamunaku dooramai,
1: being away from the yoga of intelligence,
0: dhrutvamunu kolpotam cheta manavudu inni vidhamla entunte yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Drudanischayudai vak tapasunu, మానసిక తపస్సును, శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamo gunamulu nimpukoni sattvikamutoita darini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kaadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
0: సైడ్? మొత్తం ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ విల్ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫిల్ ది హెడ్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్. దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ దెన్.
0: కనుకనే మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ క్రయింగ్ ఎ మీనింగ్ లెస్ క్రై.
0: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
1: ఎ మీనింగ్ లెస్ టాక్ హీస్ టేకింగ్.
0: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: హీస్ లివింగ్ ఎ మీనింగ్ లెస్ లైఫ్ ఆల్సో.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born, he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying, he cries.
0: మధ్య నిన్న మనసుకాలకు ఎందుకు ఏడ్చుతాడు?
1: In between, for number of things, he goes on crying.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: Has he cried for when he just saw decline of dharma?
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ఈ ధర్మం ఏమిటి?
1: What is this dharma actually?
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: Thinking of the Lord always. Discharging your daily duties which are imposed upon you.
0: Dikkani Bhagavad Gita sarvasanga parityagai aalapittalnu vadalapetti aastipaastulu visarjinchi nee vellamani bodhinchatam ledhu.
1: Bhagavad Gita has not taught that you should give up all your family, your wealth, properties and you'll have to just go away to the forest.
0: Nee aalapittalnu chuchuko.
1: You take care of your family.
0: Nee udyogalu nu chesko.
1: You discharge your duties.
0: Nee kartavya karmalu nu aacharinchu.
1: You do your duties.
0: Kaani lakshyam matramu దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మల యందు కూడాను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట యందు ఎట్టి విధములైన యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి మస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఎదర్ ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్, అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ అన్ట్రూత్ విచ్ మే బి డియర్. యూ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ అన్ అన్డియర్ వే ఆల్సో.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను, సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ
1: ఇన్
0: సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: వెన్ ఎవర్ దేర్ ఆర్ సమ్ టెస్టింగ్ ట్రైయింగ్ టైమ్స్ యాజ్ సచ్, యూ షుడ్ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్లవర్నెస్ టు మేనేజ్ ఇన్ సచ్ ఎ వే దట్ వితౌట్ టెలింగ్ అన్ట్రూత్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ అవాయిడ్ సిచ్యుయేషన్ అండ్ ఓవర్కమ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం.
0: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఇన్ సర్టన్ టైమ్స్ వీ హావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వే.
0: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
1: యూ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్స్ వితౌట్ హర్టింగ్ పీపుల్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: It is said that he is a fortunate one who knows without hurting anyone.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: He should neither hurt nor get hurt by others.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులను నొప్పించరాదు.
1: Just because he should not hurt others also.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should recognize this truth which does not hurt others, which does not hurt us also.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ.
1: One small example and a story.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: One hussif participated in a meeting like this and she was concentratedly listening to what was being expounded in the meeting.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్తూ పతియే సతి.
1: Once when he was just describing Ramayana, he just said patiye sati,
0: patiye gati.
1: Husband is the only goal.
0: Karuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
1: Therefore it is the responsibility and the duty of husif to satisfy the husband, who is
0: patini daivamuga bhavinchali.
1: Treat husband as god
0: ani aneka vidhamuluga bodhisthu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: ఇది విన్నటువంటి యొక్క ఇల్లాలు ఇంటికి వెళ్ళింది.
1: This hussif, who heard with a lot of concentration all these things, went back home.
0: అతనికి అనేక విధములైన సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: This pauranik was just telling in the course of this course that all different types of
0: పతి దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్, షీ వెంట్ విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఆఫీస్ షీ టుక్ ఏ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ ద వాటర్ రైట్ ఆన్ ద షూస్ ఇట్సెల్ఫ్ అండ్ షీ బిగాన్ జస్ట్ గివింగ్ this kind of service to the husband.
0: భర్తకి ఏమిటి ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు.
1: He was confused and flabbergasted and he was wondering how all of a sudden this particular lady has developed so much.
0: ఆయన బూడ్చులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి. బూడ్చులు కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
1: And he entered the house thinking that she must have be a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhitini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree mee yokka pauranam puranamuku velutundaru ani teliyadi paapu ee bhartaku.
1: This husband did not know that she was going to this puranam.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్ళాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ విల్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమెను ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్ళాడు.
1: Husband took his food, then he asked her to take some rest and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: ఆనాడు ఈ పౌరాణికుడు ఎవరికి ఎవరు, తల్లెవరు బిడ్డలెవరు, భార్య భర్త ఎవరు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమెరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్, హూ ఇస్ హస్బెండ్, హూ ఇస్ వైఫ్, అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్, నథింగ్ ఎగ్జిస్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
1: దట్ డే షీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ షీ సెటిల్ డౌన్ ఇన్ ద వర్షిప్ రూమ్.
0: ఎట్లా ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
1: హస్బెండ్ రిటర్న్ హాఫ్ అన్ అవర్ ఎర్లియర్ ఇట్సెల్ఫ్ థింకింగ్ దట్ షీ మైట్ నాట్ బి వెల్.
0: తలుపు తట్టాడు,
2: హి ట్యాప్డ్ ద డోర్. నేనే నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం.
1: హి అనౌన్స్ దట్ హి హస్ కమ్, ఆస్క్డ్ హర్ టు ఓపెన్ ద డోర్.
2: ఆమె లోపల నుంచి, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంట.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
2: ee vidhanga cheppetappudiki itaniki chaala o pichi mudiripoyindani talukulu teenchi aamenu teppinchi emti ivante itla jarugutundadante oka psychiatrist vachesadu vaanni pilipinchadu ani piliste eeme yokka paristhiti emito ee mundu em chestha undo ivanni gurtinchadaniki aayana aneka prayatnalu chesadu.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all details.
2: Athana ni vicharinchadu, oho ee puranam vinipochinatundi ee tatkalika vairagyam idini bhavinchukunnadu.
1: The psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
2: Sare రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కార్ లో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటెడ్. షీ వాస్ నాట్
2: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికి రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
2: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it was
2: cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
2: సరే సంతోషించాడు ఆయన, అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
2: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
2: aanadu puranamulo pala ee bhagavad geeta cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి సత్యమే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
2: అది వినింది ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
2: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉదిరి సిద్ధం కామన్నాడు.
1: Husband told her that there is a marriage reception today, my friend's marriage reception is there.
2: మన్ని అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: She got ready quick and she went with her husband to the reception.
2: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: Marriage was going on.
2: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్
2: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దట్ ద మంగళసూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
2: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
2: ee mundaru kurchunte vachi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
2: andaru chenamena ani adigadu idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik he just asked her to touch it and just said everyone is okay.
2: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
1: షీ సెడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఈజ్ ఓకే, 1 week ago I lost my mother in law.
2: ప్రక్కన ఉండేటువంటి ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్ వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యూ సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్.
2: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది చచ్చిపోయింది, చావు చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
3: షీ సేడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డు యూ ఎక్స్పెక్ట్ మీ టు టెల్ ఎ లై ఐ వుడ్ నెవర్ టెల్ ఎ లై ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా
2: ఒక వ్యక్తి అమ్మాయి లేచి అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి ఈ విధంగా ఎట్లంటే ఎట్లకూడదు పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
3: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సేడ్ మదర్ యూ షుడ్ నాట్ యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
2: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
3: ఇన్ దట్ పర్టికులర్ డే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ ఆన్ ఎ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగార్ దట్ పర్టికులర్ డే.
2: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
3: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ద ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డు ఎ పర్టికులర్ థింగ్.
2: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
3: We should know truth is the means to reach the goal of the lotus feet. But we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
2: Asatyamuto dushitam kaanatvanti naluka.
3: A tongue which is not tainted by untruth.
2: Himsadulto dushitam kaanatvanti dehamu.
3: Body which is not tainted by violence.
2: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu.
3: Mind which is not stained by bad feelings.
2: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటిని త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
3: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
2: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
3: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
2: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
3: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
2: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
3: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్ దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
2: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
3: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
2: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడిపైన ఉన్నటువంటివన్నీ చెప్పటము ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోయి ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
3: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
2: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
3: You will have to just also remember the fact that one should not hate others.
2: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
3: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
2: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
3: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
2: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
3: The anger with a person who is of sattvic nature, it will be very short-lived.
2: Itanu uttamudu ani Geeta cheppindi.
3: Geeta has declared him as a great man.
2: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
3: A middling or the second type of person, he will have his anger for a short while.
2: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
3: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
2: Adhamodamuni yokka kopamu jeevithamanta untadi.
3: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
2: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
3: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
2: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
3: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
2: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
3: The second category of the category of a person, it is something like writing on sand.
2: Ishakalo rastu rastu unte gaali vastane adi kottukoni kottukoni adi moosipothuntadi, marugupadipothuntadi.
3: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
2: అధముని యొక్క కోపము నల్లరాతి పై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
3: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఈస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
2: బ్లాక్ రాక్
3: రైటింగ్ ఆన్
2: బ్లాక్ స్టోన్
3: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
2: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమున పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
3: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
2: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
3: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
2: తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
3: Only when it is melted and then again made into a block, it will not go out of.
2: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా?
3: If you want to destroy it, you will have to put it in the fire.
2: Anaga samskaramu kavali.
3: In other words, it means there is need for samskara and transformation.
2: Idi kevalam gaadhamaina samskaram jariginappude idi kopam challaradaniki veel avutundi.
3: Only when there is intense transformation, then only it is possible to change it.
2: Kani ilantivi nitya jeevithamu sambandhinchinatundi yokka సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
3: థింగ్స్ విచ్ ఆర్ హైలీ రిలెవెంట్ టు డే లైఫ్ అండ్ డే టు డే ప్రాక్టీసెస్ విల్ హావ్ టు బి టేకెన్ ఫ్రమ్ భగవద్గీత.
2: కనుక మనము అన్నింటినీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము.
3: ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ప్రాక్టీస్ దెమ్.
2: కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి ఈ లౌకిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనము జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
3: We have to take such of those things which are useful in day-to-day life and practice them so that we'll get the benefit out of it.
2: భజన బినా సుఖ

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్ నో సిన్ నో ప్లెజర్ నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాస్ సచ్.

0: all the sacred rituals or just the activities undertaken.
1: Sarvatra nindinadi oka bhagavantudu okkade.
0: There's only one God who is all pervading.
1: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: ధర్మం సత్యం,
0: రైచియస్నెస్
1: సత్యం
0: అండ్ ట్రూత్,
1: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ of truth and righteousness.
1: ee satyamunu jagattuku bhautikanga chaate nimittamai satyamune neeti annaru.
0: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
1: Dharmamune reeti annaru.
0: Dharma righteousness is the procedural aspect.
1: Dharmamune khyati annaru.
0: Tyaga sacrifice is khyati, reputation.
1: Neeti, reeti, khyati. Ee moodinti oka ekatvamane manava jati.
0: Manava jati, human race, is the combination of the trinity, neeti, morality, reeti, the manner, khyati, the reputation.
1: Kani duradrishtavashattu ee naadu bhautika lokamunandu ee neeti, reeti, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
0: Unfortunately, in the world today, there is neither morality, nor any procedural conduct, nor a good name either.
1: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై, నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
0: In ancient times, the one, the noble one, the Siddhartha, Gautama, the very personification of truth, to attain nirvana or liberation, did strenuous spiritual effort.
1: Aneka veda mantramulu kudanu patinchadu.
0: He repeated, recited the Vedic chanting.
1: Jagatunandukala peddalandarini kudanu darshinchadu.
0: He visited all the elders of those times.
1: అన్ని సాధనలు ఎందుకూడను తాను భాగమును వహించాడు.
0: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
1: కట్టకడపటికీ ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
0: హీ రియలైజ్డ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెమ్ వుడ్ గివ్ ది లిబరేషన్.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
0: హీ హాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ that the five life breaths are divine.
1: Shabda, sparsha, roopa, rasa, gandhamu.
0: The five
1: indriyamulato koodinatuvantivi.
0: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
1: Ee panchendriyamulanu pavitramaina margamulo pravesha petti anubhavinchatame nirvanam ani gurtinchadu.
0: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
1: Japamu, dhyanamu, yogamu, yagnamu, ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
0: He also has understood that the penance, meditation, all rituals are just the physical
1: activities. Dehabhimanam unnatundi varike ee sadhanalanni kodunu avasaramu.
0: If you have attachment to your body, such spiritual attempts are necessary.
1: Atmaabhimanam kaliginatvanti vyaktiki ee sadhanalu evi ikkudunu akkarledu.
0: The one who is attached to the self need not do these activities.
1: Kanukane samyak drishti ani cheppadu.
0: So he prescribed samyak drishti, good
1: samyak
0: vision.
1: Samyak vaku annadu.
0: Then he said good word.
1: Samyak shravanamu annadu.
0: Then he mentioned good
1: samyak
0: listening.
1: Samyak maranamu annaru.
0: Good recapitulation.
1: Samyak kriya annadu.
0: Good action.
1: Ee vidhamainatundi yokka aidu karmala endukodunu doshamulu leka sakramaina margamulo sariyain reetiga anubhavinchadame nijamainatundi nirvanamu annadu.
0: The true liberation comprises undertaking these five activities ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
1: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
0: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, వై నాట్ దే బి యూజ్డ్ ఇన్ ఎ సేక్రెడ్ వే?
1: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
0: we make use of it in the mistaken direction.
1: అంటే దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు.
0: We go on increasing our mistakes.
1: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
0: We are polluting our mind.
1: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
0: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
1: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
0: To begin with, it is samyak drishti, good vision.
1: Manchi choopunu manam abhivruddhi parchukovali.
0: We should develop good looks.
1: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chuchukovali.
0: We should see that our looks are pure, unpolluted.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Ee drishti vallane samasta karmamulu kudanu perigi samasta badalu kudanu kaligimpajestunnadi.
0: It is the vision, the looks that are responsible for all the suffering.
1: Manavatvamne malinya parustunnadi.
0: The very human life is contaminated.
1: Ee drishti chesetvantidi chaala goppa paapamuluga kuda untunnadi.
0: The looks will certainly lead to sinful deeds.
1: Darina sakramaina margamlo pravesha petti anubhavinchadame sariyaina nirvanam unnadu.
0: Nirvana is attained by making use of our sight in a proper way.
1: Buddha sadhanalu okkati kudanu ledu, sarva sadhanalu chesadu.
0: Buddha did all spiritual attempts.
1: Sarva sanga parityagam chesadu.
0: He renounced the whole lot.
1: Sarvalatuna sambandha bandhavyamnu kalpinchukunnadu.
0: In fact, he has got intimate association with cosmos.
1: Ekatvanni ponde nimittamai anekatvamainatundi oka divyanni anubhavinchadu.
0: He attained that state of oneness in this plurality or multiplicity.
1: Kattakadapatiki sarvasanga parityagam chesadu.
0: Finally he renounced everything around.
1: Ee tyagam valane sakramaina margamu tanaku gocharistu vachindi.
0: It's only by this sacrifice he could know the ultimate truth.
1: Idi ye vedamanandu na karmana na prajaya dhanena tyageneki amrutatva manasuhu annindi.
0: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
1: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
0: Immortality is the true nirvana or liberation.
1: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
0: The right path to liberation is good vision, good sight.
1: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
0: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ సో దట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ విజువలైజ్ ద ట్రూత్.
1: చూసినా కూడా దైవ సమానంగా చూడు.
0: వీ షుడ్ హ్యావ్ ద డివైన్ అప్రోచ్ టు ఆల్ ఫార్మ్స్ దట్ వీ వాచ్.
1: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
0: Our divine vision should be full of love.
1: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గమును బోధిస్తుంది.
0: This vision of love is the correct path to humanity.
1: All are one, be alike to everyone. Not
0: all are one, be alike to everyone.
1: Kanuka manamu samyak drishtini penchukovali.
0: So we have to develop the good sight, good looks now.
1: Deeni valane ekattu manedi manaku praptippu chestundi.
0: This will help us to develop the spirit of oneness.
1: Sarvala yendukudunu daivatvani guttimpa chestundi.
0: It will help us to realize the divinity in all.
1: దీనిని పురస్కరించుకుని ఈ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు.
0: Veda says basing on this principle the truth is one but the paths are many represented by scholars.
1: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి.
0: We should recognize this basic truth and see the world with the vision of truth.
1: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Therefore our looks have got to be sacred.
1: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
0: When once you look at your father, you address him as father.
1: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
0: The moment you see your daughter, you call him.
1: ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
0: You have got varied attachments basing on the relationship.
1: ఎవరు తండ్రి ఎవరు బిడ్డ?
0: Who is the father? Who is the daughter?
1: మాత నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. All are one in fact.
1: అందరూ దైవ స్వరూపులు.
0: All are basically divine.
1: కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
0: We have to sacrifice the feeling of plurality or diversity.
1: ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
0: ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు.
0: Bulbs are many, but the same current flows.
1: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
0: The visualization of the self meant the experience of unity and diversity.
1: నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: In the realm of the spirit or the soul, there are no differences.
1: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
0: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
1: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
0: The human quality requires unifying the diversity.
1: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గం.
0: Division, duality is the wrong path.
1: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
0: We should never be in the dual path.
1: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: We should have unified look.
1: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
0: The first teaching of Buddha is samyak drishti, good vision.
1: తదుపరి samyak vak.
0: Thereafter samyak vak, good word.
1: Vak ఒకటిగానే ఉండాలి.
0: We should speak only one.
1: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
0: It should not be agitated.
1: అసత్యంగా ఉండకూడదు.
0: It should not be lie.
1: అన్యాయంగా ఉండకూడదు.
0: Or injustice.
1: అక్రమంగా ఉండకూడదు.
0: Or improper.
1: హింసగా ఉండకూడదు.
0: It should not be violent.
1: Anudvegakaram vakyam satyam priti hitam chettannaru.
0: Whatever we speak should not be agitating, it should not be disturbing, it should be so pleasing, comforting and sweet.
1: Mana vakku hitanganu preetiganu udvegam lekundanu undali.
0: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: Kanukane samyak vakku annadu.
0: Good word is prescribed.
1: Pavitramaina vakku kante minchinatundi daivattvam vere okati ledu.
0: The sacred talk is the divinity.
1: Ee vakke shabda brahmamu.
0: This sound verily is divine.
1: Kanukane shabda brahmamayi చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
0: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ 8 ఫార్మ్స్, దట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కును ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
1: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
0: We should see that we are not agitated.
1: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
0: We should never speak in a harsh way.
1: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన.
0: Spiritual practice wants us to speak in a way we are expected.
1: సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
0: When we are all one, there's no chance to be agitated.
1: అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది?
0: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
1: అన్ని కూడా మిర్రర్స్ వంటివి.
0: All bodies are like mirrors.
1: Kani ee mirrors lopala nee pratibimbane nee chustunnavu.
0: You see your own reflection in these mirrors.
1: Kankane aa pratibimbanto nee premato maatadali.
0: You talk in a pleasing way with the reflection.
1: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
0: There's no other god beyond love.
1: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
0: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
1: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి.
0: We'll develop loving looks.
1: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
0: వి లిసన్ ఇన్ ఎ లవింగ్ వే,
1: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ వి ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
0: అల్టిమేట్లీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లవింగ్ డీడ్స్.
1: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
0: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్సెల్ఫ్. దైవాన్ని
1: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: In order to receive God's grace,
1: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
0: You have exerted, strained and earned money.
1: ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు.
0: You have deposited this money you have earned.
1: ఆ ధనము నీదే.
0: That money is yours.
1: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
0: You deposited for safety.
1: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
0: The bank manager has certain regulations.
1: నీవు నేను కట్టిన కదా డబ్బు, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
0: Because the money deposited is yours, you cannot claim any time.
1: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
0: The manager wants you to bring a check, sign it and draw the money.
1: నీ చెక్కే త్యాగము.
0: The check is sacrifice.
1: నీ ప్రేమనే సిగ్నేచర్.
0: The love is signature.
1: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసు ఇస్తాడు.
0: When once you submit the check affixing your signature, you draw the money.
1: కనుక నీ పుణ్య ధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
0: The manager God has with him the money that you have deposited, the money of love.
1: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
0: Get the check of sacrifice.
1: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
0: Affix the signature of love.
1: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసి.
0: Then surrender it to the chairman of the bank.
1: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
0: Then you will get your own money.
1: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to withdraw money.
1: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to become fertile.
1: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
0: This is the path towards sanctity.
1: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
0: This is the path to liberation.
1: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
0: All that you have earned, the love, can be drawn through the sacrifice.
1: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
0: though God is sacrifice,
1: ధనము నీదే అయినప్పటికీ,
0: though the money belongs to you,
1: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
0: There is a procedure to withdraw the money.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: You should follow the correct procedure.
1: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
0: Your words should be proper.
1: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
0: having deposited the money in the bank,
1: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
0: You cannot hand over the check of some other bank and withdraw the money.
1: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
0: You have to know the principal truth that God is one.
1: ఈ బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
0: Banks have many names.
1: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
0: Will any bank give you money by mere asking?
1: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
0: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
1: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
0: The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating.
1: Indian bank lo checku kattesi corporation bank ku check iste corporation bank vaadu dabbu istara?
0: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
1: కనుకనే నీ ప్రేమ బ్యాంకు లో కట్టావు.
0: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
1: ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి.
0: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
1: ఆ చెక్ పేరే త్యాగము.
0: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
0: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
1: నీ పేరు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
1: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
0: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
1: అదే లవ్, లవ్, లవ్.
0: దట్ ఈస్ లవ్.
1: Love is God. Live in love.
0: That's what Bhagavan says. Love is God. God is love.
1: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెట్టితే తప్పక నీవు తీసుకుంటావు.
0: When once you have the signature of love, విత్ ద చెక్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ గెట్ మనీ.
1: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
0: దిస్ బుద్ధ కాల్డ్ ఇట్ యాజ్ గుడ్ వర్డ్ గుడ్
1: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు.
0: దేర్ విల్ బి మెనీ చేంజెస్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రేమతత్వాన్ని మాత్రం మార్చకూడదు.
0: చేంజ్ అవర్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
0: విత్ దిస్ లవ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ధనం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మనీ?
1: కరెన్సీ నోట్స్ కాదు.
0: ఈజ్ నాట్ కరెన్సీ.
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ప్రేమ ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: ధనము.
0: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
1: ధర్మం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
0: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
0: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
1: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్ లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
1: ఇంతకాలం నేను సాధన చేశాను.
0: I did so many spiritual
1: tasks.
0: What is it I got?
1: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
0: One is very much worried because of that.
1: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
0: There was no any positive result.
1: నేను కాలమును వ్యర్థం చేశాను.
0: I wasted my time.
1: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండుమని.
0: I would have been very comfortable had I realized the waste of time.
1: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
0: I made all the qualities, traits gifted to me by God unsacred.
1: పరిసరు పరసగంధాదులు ఈ పంచప్రాణములు అందించాడు.
0: The five life breaths are present in everyone.
1: దీనికి బీదా సాధారణమైనటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of money. దీనికి
1: పూరనేటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of
1: అందరి యందు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: The five elements are present in all.
1: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
0: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
1: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని
0: for this worldly life
1: అనేక రకములైన మార్గములను అనుసరించి
0: we follow varied paths.
1: చెడ్డ మార్గమును పట్టి
0: we go in the wrong way.
1: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the God's gift of life.
1: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the speech faculty.
1: ఇతరులను దూషించడము.
0: We accuse.
1: ఇతరులను విమర్శించడము.
0: We criticize.
1: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
0: We hurt others.
1: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
0: We hurt them by accusing them, using harsh words.
1: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
0: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
1: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
0: Then you can call it సమ్యక్ వాక్, good word.
1: తరువాత సమ్యక్ శ్రవణం.
0: Then comes good audition.
1: చెవులు ఇచ్చాడు భగవంతుడు.
0: God has given us ears.
1: ఎందుకోసము?
0: Why?
1: అనేక రకమైనటువంటి మాటలు వినడానికి.
0: Not to listen to gossip.
1: కాదు కాదు.
0: No.
1: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
0: They are like loud speakers.
1: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
0: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
1: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
0: The sound should show the reflection of the spirit.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
0: The vibrations of the soul should percolate through the ear, the speaker.
1: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
0: So God has gifted these loud speakers.
1: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
0: We should never make this sound unsacred.
1: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: The principle of the spirit and the soul is the ultimate reality.
1: ఆత్మ అందరియందు ఒక్కటే.
0: The soul is one.
1: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
0: There are no differences whatsoever.
1: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
0: That the soul is uniform in
1: all.
0: In fact, no difference, no change.
1: ఆత్మ ఆత్మ స్వరూపమే.
0: ఆత్మ ఇస్ ఆత్మ.
1: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
0: We have to fill it up with the spirit of the self, with love.
1: ఇది ఒక పాత్ర.
0: This is a tumbler.
1: ఈ పాత్రలో ఏమీ లేదు.
0: The tumbler is empty.
1: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
0: You can fill it up with water.
1: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
0: Or syrup.
1: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
0: You can fill it up with milk.
1: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
0: Or buttermilk.
1: కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది.
0: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
0: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
0: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
1: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
1: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
0: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
1: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
0: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
1: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
0: ద పీస్ విల్ ఎమనేట్ ఫ్రమ్ విదిన్.
1: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
0: ద పీస్ విల్ ఒరిజినేట్ విదిన్ యూ.
1: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
0: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
0: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈస్ సీక్రెట్.
1: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
0: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
1: కనుక నీవే నీవు దీన్ని మాలిన్యపరచుకునేటువంటి కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధం.
0: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
1: నిశ్చలం, నిస్వార్థము.
0: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
1: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
0: What is this cause for ruin?
1: Samyak drishti lekapovatame moola karanam.
0: The main cause is the absence
1: samyak
0: of good vision.
1: Samyak vaku lekapovatame moola karanam.
0: Absence of good word
1: samyak
0: is another reason.
1: Samyak sravanam lekapovatame moola karanam.
0: Absence of good listening.
1: Kanukani ee yokka panchabhutamunu kudanu panchatattvamunu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
0: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
1: Annintiki moola karanam hudayame.
0: The heart is the main source.
1: Hrut plus daya hrudayam.
0: Hrut plus daya is hrudaya.
1: Adi eppudu kuda nu dayato koodinatundi.
0: The heart is full of compassion.
1: Aa dayane prema.
0: That compassion is love.
1: Premane compassion antaru.
0: Love is compassion.
1: Kanuka ee yokka aneka perlato koodinatundi okate prema.
0: Is only love that's called in different terms.
1: Ek prabhu ka anek naam.
0: One God has many names.
1: Prema ane oka peru pettaru.
0: We call it love.
1: Satyam ane peru pilto pilustunnaru.
0: We call it by truth.
1: Dharmam anetundi premato aadukuntunnaru.
0: Other times we play with the word righteousness.
1: Shantini premato anubhavistunnaru.
0: We experience by way of peace.
1: Tyagam anetundi danto jeevichutunnaru.
0: We live with the spirit of sacrifice.
1: Ivanni kudunu oke aatmaku peru.
0: All have got same source atma.
1: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to experience this unity in diversity.
1: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
0: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
1: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
0: He has given up all the sensual feelings.
1: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
0: He could understand all the fleeting sensual pleasures of this world are useless.
1: ఇవన్నీ బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
0: He also understood the senses will lead to bondage.
1: మానవుని చెరబడడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
0: He has recognized the facts that senses will ruin you.
1: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
0: He has understood the senses will ruin the human quality.
1: కన్న భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
0: He has sacrificed the wife and the son.
1: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: He has developed the renunciation slowly.
1: అంతా జరిగిన తర్వాత
0: at the end
1: తనకు ఈ శబ్దములను అన్నిటి కూడాను త్యజించిపోయాడు.
0: He has sacrificed even listening.
1: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
0: He has known this unity.
1: అప్పుడు ఆనందపడుతున్నాడు.
0: That oneness gave him bliss.
1: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
0: ఆనంద ఇస్ రేషన్.
1: ఆనంద నిరంతరం కూడాను బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
0: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
1: ఆనంద,
0: ఆనంద,
1: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
0: యూ కెన్ ఆల్సో ఎంజాయ్
1: ఆనందాన్ని పది మందికి పంచగలవు.
0: యూ కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
1: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
0: ఇస్ నాన్ డ్యూయల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: విశ్వమిత్యాది లక్ష్యం
0: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ ఎయిమ్ వన్
1: నిత్యం
0: ఎటర్నల్
1: సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఇస్ ద ప్యూర్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ద విట్నెస్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. కలవు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
0: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ, ద ఫాక్స్ అండ్ ద డాగ్?
1: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
0: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
1: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
0: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
1: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
0: యూఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
0: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
1: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: You should be full of love.
1: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
0: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
1: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వున ఏడుస్తాడు.
0: At the time of birth every child cries.
1: ఎందుకోసం ఏడ్చాడు?
0: Why?
1: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలి నేను.
0: The child cries at the time of birth.
1: ఆనందం నుంచి నేను
0: పుట్టుకున్నానే. You have come to this world.
1: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
0: Feeling so bad for being separated from the soul. So the child cries.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
0: Having been born while crying, if we leave this world crying, what is the aim of life?
1: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏడుస్తూ నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
1: ఏడుస్తూ జీవిస్తున్నాను.
0: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
1: కట్టకర్ మీకు పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
0: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
1: నేను సాధించినది ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
1: కాదు కాదు,
0: నథింగ్ ఐ అటైన్.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
1: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
1: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
0: When can you die smiling?
1: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడు నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు.
0: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
1: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
0: One has to die smiling, joyfully.
1: చావటం ఏమిటి?
0: What is death?
1: కేవలం డ్రెస్సును మార్చటమే.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
0: This life is just a sort of a
1: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
0: This dress you have put on in this life, you will change in the next.
1: డెత్ అంటే చావటం అని కాదు.
0: Death is not the absence.
1: నిర్వాణము.
0: It is nirvana.
1: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
0: Everyone wants liberation.
1: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవల.
0: What effort we are making to attain this.
1: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
0: Let us deposit all the merit that we have accrued over the past lives.
1: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
0: This merit is safe in his bank.
1: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
0: God gives interest further to the principal amount.
1: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
0: As you receive the interest, how should you get it?
1: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
0: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
1: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
0: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
1: అది ఏ త్యాగము?
0: చెక్ బుక్ ఈ
1: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
0: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
1: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
0: యూ హావ్ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
1: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరం.
0: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టూ సాక్రిఫైస్ అండ్ లవ్.
1: ప్రేమ త్యాగంలో రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
1: భగవంతుడు అనుభవిస్తూ చేస్తున్నాడు.
0: ఇన్ఫాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్
1: విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
0: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
1: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
0: ఈ షవర్
1: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
0: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
1: భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
1: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
0: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: భగవంతుడు దయామయుడు,
0: గాడ్
1: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
0: గాడ్ ఈస్ కంపాషనేట్, హీస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
1: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
0: How is that we lose God's love?
1: నీ ప్రకృతి భావం నీలో నిండిపోయినాయి.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: ప్రాకృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
0: యు ఆర్ విత్ ద పాసింగ్ ఫీలింగ్స్, టెంపరరీ ఐడియాస్, యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ లవ్.
1: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
0: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
1: ఈ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ.
1: తలబుర్ర అది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగున.
0: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: ఈ తల లోపల
0: యూ ఫిల్ యువర్ హెడ్ విత్ లాట్స్ ఆఫ్
1: దాంతో భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు.
0: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్ గాడ్స్ గిఫ్ట్.
1: దాన్ని పారబోయి,
0: ఎంప్టీ ది హోల్,
1: దాన్ని త్యాగం చేయి,
0: సాక్రిఫైస్ ఇట్,
1: దీన్ని నింపుకో,
0: ఫిల్ ఇట్ విత్ లవ్.
1: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
0: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
0: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యు డు.
1: యోగం చేస్తున్నావు.
0: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: అర్థం లేని యోగం చేస్తున్నావు.
0: మీనింగ్ లెస్,
1: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
0: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
1: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
0: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
1: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
1: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
0: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: మనసును పవిత్రము గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
0: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
1: భావం తద్ భవతి.
0: As is the feeling, so is the result.
1: Kanukane think it the mind, be thinking. Anaga nee yokku bhavamunu pavitramainuga pettuko.
0: Make your thoughts sacred.
1: Appude neeku pavitramain putti vilavistuntai.
0: Then you get all that is sacred.
1: Kanuka hudiyanni pavitram chesukodaniki taginatundi sadhana emiti?
0: What is that spiritual path that would sanctify your heart?
1: Dhyanam kaadu.
0: It is not meditation.
1: Japam kaadu.
0: Not penance.
1: Yogam kaadu.
0: Not yoga.
1: Evi prayojanam mukku mooskoni kucchuntunte neeku yogama?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
1: అది నీ ప్రాణము.
0: దట్ ఈస్ లైఫ్.
1: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ లైఫ్.
1: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
0: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఆక్సిజన్ పీల్చుకో.
0: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
1: కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
1: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
0: ది ఆక్సిజన్ ఇస్ విత్ ఇన్ యు.
1: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
1: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
1: ఇవన్నీ విషమయమైన గాలులే.
0: దే ఆర్ ఆల్ పాయిజనస్.
1: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైజింగ్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
1: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
0: You see people.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
0: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
0: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
1: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
0: ఆల్ ద
1: అంతా భగవంతుడే.
0: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
0: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
1: భగవంతుడికి ఒక రూపం లేదు.
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: స్థానం లేదు.
0: ఆర్ నేమ్.
1: అన్ని స్వరూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are His.
1: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
0: God is the eternal witness present in all form.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
0: When you have that feeling, you will have good results.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
0: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
1: Ivanni oka rasinatundi oka bommale.
0: They are all the paintings of the artist.
1: Bhagavantuniki ee roopamu ledu.
0: God has no specific
1: form. Sarva sarupudu.
0: God is cosmic.
1: Ishvara sarva bhutanam iyavasam idam sarvam.
0: God is present in all of the beings.
1: Sarvam kalividam brahma.
0: Everything is divine.
1: Ekkada chuchina kare daivame.
0: Everywhere you can experience God.
1: Nee daivanga bhavinchuko, nee tallini daivanga bhavinchuko, nee tandrini daivanga bhavinchuko, భార్యను దైవంగా భావి. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము.
0: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్, యువర్ ఫాదర్ హస్ గాడ్,
1: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి, కానీ అంత పూర్వము ఈమె ఎవరు?
0: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్, ప్రయర్ టు దట్ హూ ఇస్ షీ?
1: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి, కానీ కనకపునపు ఈమె ఎవరు?
0: The motherhood has come after begetting you.
1: These
0: relationships have come like passing clouds.
1: Comes and goes.
0: Passing clouds come and go.
1: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
0: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
0: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవ్రీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
0: ఫర్ ఎవ్రీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నిటినీ సమత్వంగా తీసుకో.
0: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
0: He has a son.
1: Santoshichchao.
0: Be happy.
1: Koduku poyadu dukkistunnavu.
0: When once a son is born, who is born and who has disappeared?
1: When the passing clouds.
0: Both birth and death are passing clouds.
1: Kaga ee passing clouds tisukoni manamu imagine chesukuntunnamu.
0: We just imagine things basing on the passing cloud.
1: Ee marriage ani mirage ni chustunnamu.
0: We just in the name of marriage you see only mirage.
1: Mirage ni chusi enta sepu nee uddaham teerchukuntavu.
0: Watching the mirage, you cannot quench your thirst.
1: ఎక్కడ చూసినా నీరు గానే కనిపిస్తుంటది.
0: Mirage appears as if there is water.
1: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
0: As you run ahead,
1: నీ దాహం తీరేది ఎప్పుడు?
0: You don't find water.
1: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటిది ఫలితం.
0: This is the result out of a mirage.
1: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: Do your duty sincerely.
1: నీ డ్యూటీ నువ్వు చేయి.
0: Do your duty sincerely.
1: అది నిజమైనటువంటి మార్గము.
0: That is the correct way.
1: Duty is God.
0: Work is worship.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
0: Work as worship.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
0: Let duty be God.
1: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
0: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు,
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే,
1: నువ్వు చేరటం వల్ల ఆఫీసు,
0: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దేర్ దట్ ఇస్ ఆఫీస్,
1: వల్ల స్కూల్,
0: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: దే, గాని పెట్టినవి కాదు.
0: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్, బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: రానిది పోనిది ఒకటి ఉంది.
0: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్. ముఖ్యంగా
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
1: ఒకటి వస్తుంది పోతుంది.
0: వన్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
1: ఈ మూడవది పోదు రాదు.
0: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
1: అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
0: Wisdom, when once it comes, it stays.
1: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self, it neither comes nor goes.
1: నిత్యంగానే ఉంటుంటారు.
0: It is permanent, eternal.
1: ఎప్పటికి నిత్యంగానే ఉంటుంటారు.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానము నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్?
1: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got the matter in book?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: Matter of the book, పుస్తకా is out of
1: మస్తకా
0: the head.
1: మస్తకం దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: So all the stuff in the book, పుస్తకా is taken into మస్తక the head.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
0: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకా the head.
1: స్థానము.
0: It present in the heart.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this ముక్తి liberation?
1: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: ముక్తి liberation is not air conditioning building.
1: కాదు కాదు.
0: నో,
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
1: ఫుల్ఫిల్మెంట్.
0: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్,
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి ఏమిటి, చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
1: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు, ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఏకాత్మ
1: సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము,
0: వాట్ ఈస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట,
0: ద ఫస్ట్,
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్,
1: పాప భీతి.
0: Fear of sin.
1: Satyani. And మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్
1: సంఘం చూస్తే కలిసి మెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి, సన్నిధి, సన్నిధి, అది ఏ నిజమైన పెన్నిధి.
0: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God?
1: కానీ మూర్ఖులైనటువంటి మానవులు,
0: మ్యాన్ హూ ఇస్ ఎ ఫూల్,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
0: కుడ్ నాట్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
0: హీ ఎక్స్పెక్ట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ధ్యానంలో ఏమీ లేదు.
0: నథింగ్ ఈస్ దేర్ ఇన్ మెడిటేషన్.
1: జీవితమే వే ఆఫ్ లైఫ్.
0: అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్,
1: అదే నిజమైన ధ్యానము.
0: ఎ పర్టికులర్ మెడిటేషన్.
1: దోమ నడుస్తున్నావు నీవు.
0: యూ వాక్ అలాంగ్ ద రోడ్.
1: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్,
1: డ్రైవ్ చేస్తున్నావు,
0: యూ ఫేస్ ద డేంజర్.
1: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
0: యాజ్ యూ డ్రైవ్ ఇన్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్, యూ షుడ్ బి వాచ్ఫుల్.
1: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
1: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
0: ద హోల్ లైఫ్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్.
1: ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ నెసెసరీ.
1: ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా?
0: కెన్ కాన్సన్ట్రేషన్ బి మెడిటేషన్?
1: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
0: ఇట్స్ జస్ట్ the beginning concentration.
1: Kani idi nijamaina dhyanam kadu.
0: It's not meditation.
1: Ee concentration ku atheetamanga povali.
0: One should transcend concentration.
1: Appude nijamainatundi dhyanamu.
0: Then lies meditation.
1: Manobhavalu stambinchi povali.
0: Then the all thoughts should be withdrawn.
1: Ee thoughts gunnu raakunda chuchukovali.
0: You should be free from thoughts.
1: Adi nijamainatundi.
0: That is the state of meditation.
1: Oka oka samayam lopala,
0: at one time,
1: gopikalandaru kuda ee margamne anusaristhu vacharu.
0: Gopikas were adopting the same procedure.
1: Krishna pai ఒక మార్గము, ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishna inti nundi nen jyotam techukunte naa illu kudunu Krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was
1: aa jyotilo ee Krishna ni chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu chey kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothundadi.
0: The hand was burned.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాజ్ సో స్టడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు,
0: as your hand is burning, why are you standing like that?
1: Ani cheppi aa deepam nunchi aa chain teesi ivunu bayatiki pampichindi.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: Yashoda vachi cheppindi bayata unnatundi gopikalaku.
0: Yashoda came out and told gopikas,
1: amma ee pichchi manishi emiti,
0: is she a madcap, why does she do
1: that? Deepam nunchukodaniki vachinatundi chey kalipothunna gaani ivuku pregnant lekunda untundadi.
0: After all she came there to light her lamp, but instead she getting her hand burned.
1: Ee suguna endukosam nee aa vidhanga nilchukunnavu?
0: And then she asked, Suguna, why are you standing like that?
1: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ee vidhanga vadili petti raavali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalandaru egirinaru.
0: In the meantime all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasugunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: Aa Sugunaku kanipinchadattu Nandri inta.
0: Suguna could see Krishna at the residence of Nanda.
1: Ekkada kanipinchadu deepamlo kanipinchadu.
0: Where? In the flame of the lamp.
1: Aga emti ekagrata lopala sarvatra kanipistadu bhagavantudu.
0: It only means one pointedness in concentration she could have that experience.
1: Kanukane mana gunamulu pavitramaina pittiga undali.
0: So our qualities have got to be sacred.
1: Mana charyalu pavitramaina pittiga
0: undali. Actions must be sacred.
1: Mana drishti pavitramaina pittiga undali.
0: Our looks should be sacred.
1: Mana vaakku pavitramaina pittiga undali.
0: The word has got to be good.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: When once you lead such a life, you are divine.
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: You don't need to live long.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: And God will come close to you, searching for you.
1: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
0: Omniscient made a mention of it.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: In Bharat people are in search of God.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ హీ not a good man, naturally is a bad man.
1: Kanaka manam bad man kaakoddu, good man kaavali.
0: Never be a bad man, be a good man.
1: God man kaavali.
0: You should be a God man.
1: Appude neevu nijamainatundi yokka manavattvam dharinchinanduku saarthakam avutundi.
0: There lies the fulfillment of human life.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Meer andaru endu undinatundi prema parishuddhamainatundi.
0: There's pure love in all of you.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: Because of other illusions, worldly thoughts, you put
1: దాని వల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: Our value has gone down.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: A small example Bhagavan wants to give us.
1: మీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: You have got gold chain.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: It's pure gold.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
0: As the pure gold is shining brilliantly.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
0: And its cost is also very high.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
0: if you mix it with some copper,
1: ఈ ప్యూరిటీ తగ్గిపోయింది.
0: Its purity has gone down.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: The value also has gone down.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: You also add some more brass.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హస్ గాన్ డౌన్.
1: దీంతో మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకడపడి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇట్స్ నాట్
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటి మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వి ఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్.
1: కనుకనే ఈ మానవునికి ఉండవలసినటువంటి నిలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: పీస్ మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: నీ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్ ఎనీ.
1: జన్మల యొక్క ఫలితం చేతలో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్.
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షము కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీవు పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: వెన్ వన్స్ యు అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఎంత లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
1: ఈజ్. మానవునికి పాప భీతి రావాలి.
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: The one unit of these three is liberation.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: Let us follow proper path. First control our senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: we have to memorize this thing.
1: Charge isthu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaabatti ee charge chesukuntu telisinatundi manavuniki ee paapa bheeti ravali.
0: Man knows what sin is, so he should have fear of sin.
1: Fear of sins.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality.

0: ప్రేమ స్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వి కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఇస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావం మనకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎనీ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యము.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There is no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాము.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes its
1: form. కానీ పారమార్థిక సత్యము త్రికాలములందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all the three periods of time.
0: So truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yatti.
0: What is satyam?
1: Sa plus e plus m. Satyam.
0: Sa plus e plus m.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: M suryudu.
0: M sun.
1: Kanuka prati jeeviki pranamu pradhanamu.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It is only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ee moodu kodunu brahma swaroopame.
0: All the three are divine, the form of brahman.
1: Pranam brahma, annam brahma, suryam brahma.
0: Life is god, food is god, sun is god.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం ఇది సత్య.
0: ది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ సా ప్లస్ తా ప్లస్ యా ఈ సత్య.
1: దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారం అయిపోతుంది.
0: ఇఫ్ యు జస్ట్ సే ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ తా ప్లస్
1: సా త యా యా త సా.
0: వన్ ఆర్డర్ ఈస్ సా తా యా. The reverse order, ya, ta, sa.
1: Ya, yamaniya madulato.
0: Ya, outer and inner discipline.
1: Ta, tapasu chesinappudu. Ta, satyaswarupudainatte bhagavantudu sakshatkaristadu. Yamaniya madulato, tapasunu acharinchinappudu, sakaram anetuvanti satyaswarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama, niyama, inner and outer discipline. Ta signifies the penance. Or the sense control, ta is the penance, sa is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses,
1: ee yokka indriyamulanu arikatti tapassu cheyatam.
0: Undertaking penance with
1: tapas
0: the total
1: yemiti.
0: What is penance?
1: Tala krindiki petti kaaru paiki petti edo oka vidhamainatundi dikshana pooritam kaadu tapas.
0: Penance does not mean reversing the body, turning upside down.
1: Tapas anaga trikarana shuddhi.
0: Penance means the purity.
1: Hrudayamulo avirbhavinchinatundi danini vaakkulo uchcharinchi వాక్ ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్.
0: ద పెనెన్స్మెంట్ వాట్ ఈస్ ఫెల్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ టు యాక్షన్.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి. హార్మోనీ ఆఫ్
1: థాట్ అండ్ డీడ్. యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద ఔటర్ ఇన్నర్ సెన్సెస్, సర్టన్లీ యూ విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore it is said, Satyam Jnanam Anantam Brahma.
1: Satyame Jnanamu.
0: Truth is God.
1: Jnaname Anantamu.
0: Wisdom is infinite.
1: Anantame Brahma.
0: This infinite is
1: Brahma
0: God.
1: Brahma naga Bruhaswarupani dharinchinatvanti Brahma.
0: Brahma.
1: Anantamantvanti Swarupani dharinchinatvanti Brahma.
0: Brahma means is that which has taken the cosmic form.
1: Kanuka Satyamu anaga Satchat Bhagavaswarupami.
0: Therefore truth is God.
1: Kani eenati manavulu ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
0: ద వరల్డ్లీ ఫ్యాక్ట్స్ చేంజ్.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: దీస్ ఆర్ ద ఫోర్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ లైఫ్, దట్ ఆఫ్ ద సెలబస్, ద హౌస్ హోల్డర్, వనప్రస్థ అండ్ ద రెనన్షియన్ ఫైనల్ స్టేజ్ సన్యాస.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం.
0: బ్రహ్మచర్యం, గృహప్రస్థం, వానప్రస్థం, సన్యాసం.
1: అయితే ఈ నాలుగు ఆశ్రమం లోపల బ్రహ్మచర్యం, తరువాత గృహస్థం, వానప్రస్థం, సన్యాసం రూపనామములు మారవచ్చు.
0: ఇన్ దీస్ ఫోర్, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాసం,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: But the spiritual truth tells you the changeless person is one and the same.
1: Person is one.
0: The person is one.
1: Kani dani yokka marpulu veru veru.
0: But the changes are different.
1: Marpulu chendetvantidi nijamu. Marpu chendanatvantidi satyamu.
0: That which changes is a fact. That which does not change is the truth.
1: Ee marpu chendanatvantide ee yokka mooladharamainatvanti yokka foundation ade satyam.
0: This truth is changeless, which is the foundation.
1: Kani dani paina satyam nasti paro dharma. Ee satyam aneetvanti punadi paina ni prakrutamainatvanti dharma ramanni kuda nu nirmipavadinavi.
0: All the worldly activity is built on the foundation of truth.
1: Godaluku enni rangulaina kottukovachunu.
0: You can paint any color to walls.
1: Ee godaluku enni alankaramulaina chesukovachunu.
0: You can decorate walls.
1: Ee godaku enni perulaina pettukovachunu.
0: You can give any name to a wall.
1: Kani punadini matram marchadaniki veelu kaadu.
0: But it's not possible to change the foundation.
1: Adiye satyamu.
0: That is true.
1: Aa satyam paina aadharapadinatvante dharmamu. Dharayatiiti dharmaha.
0: Dharma.
1: Ee satyanni dharinchinatvante dharmamu.
0: Dharma has taken the vesture of truth.
1: ఈ సత్యాన్ని భరించినటువంటిదే ధర్మము.
0: It is the dharma that is after this truth.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: It is the satya that bears the weight of dharma.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకొని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: Therefore this truth is the foundation for everything.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskruti, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow dharma. Ee
1: manavulu yandu satyamunu uchcharincheetundi vyaktulu ee nootiki okkaro kotiki okkaro kanipinchatam ledu.
0: And today we don't find 1 in 100 or 1 in 1 crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతములే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once in a year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only.
1: జీవితమంతా అసత్య జీవితమే జరుగుతున్నాం.
0: The whole life is spent in utter lies.
1: ఇది కాదు మానవత్వం.
0: This is not human quality.
1: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
0: The true human life requires every one of us to speak truth.
1: మానవత్వం అనగా ఏమిటి?
0: What is human life?
1: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
0: Human life is the one that conducts without ignorance.
1: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమని ఆధారం చేసుకోవాలి.
0: The one who wants to live without ignorance must have truth as the foundation.
1: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
0: So he is called human మానవ.
1: మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హింసెల్ఫ్. సో ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్
1: విదౌట్ ఇగ్నోరెన్స్. నిన్న మొన్నగా పుట్టినటువంటి వాడు కాదు మానవుడు.
0: హ్యూమన్ మానవ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే ఆర్ యెస్టర్డే.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: ఏది కాదు.
0: వాట్ ఈస్ దిస్?
1: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
0: This manava human is not new.
1: Ma nava. Nava ante kottadi.
0: Nava new.
1: Kevalam ee janmamlo vachinatundi vaadu kaadu ee manavudu.
0: You are not the one of this
1: chala
0: day.
1: Chala puratanudu manavudu.
0: You are ancient.
1: Chala sanatanudu manavudu.
0: You are ancient.
1: Nutanudu kaadu.
0: You are not new.
1: Ilanti yokka satya swarupamu satya gnanamu ee yokka padamulu yende imini untunnavi.
0: All this meaning is contained in these very words.
1: Kanukani manavattam anetundi సత్యతత్వంతో మనము జీవితం అంకితం చేయాలి.
0: దేర్ఫోర్ బీయింగ్ ఎ హ్యూమన్ వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ట్రూత్.
1: కనుకనే సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది మానవత్వము. సత్ చిట్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: This chit is awareness which is present
1: awareness ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: This awareness and being together lead you to bliss.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమే అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
1: ఆనందము మన స్వరూపమే.
0: You are the form of the bliss.
1: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, చూస్తున్నాం మన ఆకారాన్ని.
0: బట్ వీ డోంట్ నో అవర్ ఓన్ ట్రూ ఫామ్.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: వాట్ టైప్ ఆఫ్ ఎ ఫూల్ ఇస్ ఎ పర్సన్ హూ సర్చెస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. హి ఇస్ అబ్సల్యూట్లీ ఫూలిష్ ఇఫ్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను ఎవరైనా వెతుకోగలరా?
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్?
1: కాదు.
0: నో.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: పర పదార్థములతో మనకు ఆనందం లేదు.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: The other material matters will not give you bliss.
1: ఆనందం తనయందే ఉంటున్నది.
0: The bliss is within
1: you. తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందములో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks in his own

0: ందే పుట్టి నీటి ఎందె పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: ద వాటర్ బబుల్ ఈజ్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్, అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: హ్యూమన్
0: నారాయణుడు నీరు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వాటర్ బబుల్, గాడ్ ఈజ్ వాటర్.
0: వినుడు భారతీయ వీరసుతుడ.
1: ఓ భారతీయస్, లిసన్ టు దిస్.
0: వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: ఓ ద సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: మనం ఆనందంలోనే పుట్టాము.
1: We are born in bliss.
0: ఆనందం నందే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నందే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
0: మాయాని.
1: This is illusion.
0: బ్రతుకులన్నీయు మాయా.
1: The whole life is illusion.
0: భవబంధములు మాయా.
1: Attachment is illusion.
0: సంసారం అది మాయ, చావు మాయ.
1: Family is illusion, death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయను పడనేలా.
1: For this illusory life, why should you put yourself into illusion?
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: For this life of illusion, why should you be deluded?
0: నీవే నీవే పడుతున్నావు ఈ మాయలో.
1: You are the cause, you yourself.
0: మాయ నీకెక్కడా ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు.
1: This illusion is not separate.
0: మాయా అనేది లేనే లేదు.
1: In fact, there is no illusion.
0: మాయా అని లేనటువంటిదే మాయా అని.
1: That which does not exist is illusion.
0: ఎక్కడ ఉంది మాయా?
1: Where is it?
0: ఉంటే కదా మాయా అని చెప్పడానికి.
1: If it is there, you can say that.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: You see a rope there and you say it's a snake.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరమైపోతున్నావు ఆ త్రాడుకు.
1: Because of this illusion, you run away from it.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: The moment you switch on the torch light, you will know that it is a rope.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేతితో ముట్టుకున్నాడు.
1: Knowing fully well it's a rope, you have picked it up.
0: పామనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
1: In that thought also. పాము
0: పోలేదు, త్రాడు రాలేదు.
1: The rope has not gone, has
0: light
1: not
0: వేస్తానే, పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: It has neither gone nor appeared there.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
1: Then and now the same rope is present.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
1: Then and now you are the form of bliss.
0: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
1: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are bliss.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss, which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: సో వెన్ వన్స్ యు నో ద ట్రూత్, యుల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్.
0: ఈ సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ట్రూత్?
0: అది ఏ త్రికరణ శుద్ధి?
1: దట్ ఈస్ ద హార్మోని ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఏది నీ హృదయంలో ఆవిర్భవించిందో, ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ must be uttered, must be spelt out.
0: వాక్కుతో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: Having declared, having said, you must take to
0: action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: The integration, harmony of the three is truth.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: All these three have got intimate relationship.
0: ముందు చెప్పాను.
1: భగవాన్ సార్,
0: హృదయము నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: So what is it that comes out of Atma? That is Aham.
0: Atma nundi aavirbhavinchinatundi Aham.
1: So Aham came out of Atma.
0: Kabatti Atma ku kumarudu ee Aham.
1: So Aham is the son of Atma.
0: Atma nundi aavirbhavinchinatundi mind.
1: The mind is born to this Aham.
0: Kabatti mind anetundi Atma ku grandson.
1: So mind is the grandson of Atma.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్ వర్డ్ దే ఆల్ బిలాంగ్.
0: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore the word that came out of the heart.
0: ఈ వాక్ నుంచి వచ్చినటువంటిది క్రియ.
1: And the action came out of this word.
0: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
1: The harmony of these three speak of the truth.
0: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
0: దేని వల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచ్చినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: యూ మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఒక్క భార్యను పెళ్లాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
0: ఈ సంసారం అనేటువంటి అంటే సంసారం కొంచెమే దాంతో సారం అని సంసారం.
1: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్ కాదు,
0: అల్పమైన ఆనందము.
1: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జర్డ్ అంతా ప్రారంభమవుతుంటాయి.
1: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఇన్ మై ఎస్టిమేట్.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
0: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
0: సుమతి, సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
1: ద ఫాదర్ ఆఫ్ ధ్రువ వాంటెడ్ టు హ్యావ్ ద సన్ ఆఫ్ ది సెకండ్ వైఫ్ ఓన్లీ సిట్ ఆన్ ద ల్యాప్, నాట్ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్. దట్ లెట్
0: ఈ బాధలను భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము.
1: ధ్రువ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, హి వాస్ టోటలీ
0: డిప్రెస్డ్. ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్, ది లాస్ట్.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: హి హస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్ రామ, గాడ్ హింసెల్ఫ్ ద ఫాదర్.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఎ ఫెలో విత్ 10 వైఫ్స్?
0: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
1: హూ హాస్ 10 వైఫ్స్?
0: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
1: మైండ్ హాస్ 10 వైఫ్స్.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: ఇట్ ఆల్ ది 10 సెన్సెస్. Therefore, mind is the husband of the 10 wives.
0: Mind manasunanta indriyadhipati annaru.
1: Therefore, mind is the master of the senses.
0: Kanukani indriyamunanta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
1: Senses will put this mind to suffering.
0: Kannulane bharyalu cheptunnayi emtandi naku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ku teeskon pondi leka cinema ku teeskon pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kudanu atani himsistunnayi.
1: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
0: Inka naluka chaala baadha pedutundadi.
1: The tongue feeling so sad.
0: Em tendi sugandhamainatundi okka masala dosa lekapothe perugudi ilantivanta dechi naaku pettandi ani adi okka vepana baadhistundadi.
1: The tongue, another wife went on pestering the husband, the mind, why not masala dosa, other eatables?
0: Naaku sugandhamainatundi pushpalu naaku andinchandi ani ee naasikam korutundadi.
1: The next wife, the nose desires fragrant flowers.
0: Inga shravanamu,
1: the listening.
0: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
1: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
0: ఈ అందరి ఇంద్రియములు, పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
1: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 సెన్సెస్?
0: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది
0: దశేంద్రియములు. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
1: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్
0: సాటిస్ఫై. ఓ భగవంతుడా, నాకు ఈ సంసారం వద్దు.
1: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్, ఓ గాడ్, ఐ డోంట్ వాంట్ దిస్.
0: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
1: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
1: హౌ డస్ ఇట్ ఫీల్?
0: పుట్టుట ఒక చింత,
1: Birth is a matter of worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth is worry.
0: సంసారం ఒక చింత, చావు చింత.
1: Family is worry, death is worry.
0: బ్రతుకులన్నీ చింత.
1: All lives.
0: భవబంధముల్ చింత.
1: Attachment is worry.
0: సంతసం ఒక చింత, వింత చింత.
1: Happiness is worry. And everything this new is.
0: అబ్బా, ఈ చింతను నేను భరించుకోలేను.
1: I can't bear this worry any longer.
0: Sarva chintala baapedi o sarvesa.
1: Oh God, who will make me free from this worry?
0: Appudu ee manasu sarvesuni prarthistuntundali.
1: Then the mind starts praying to God.
0: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
1: The mind does not think of God till then.
0: Sangatam osthe Venkatramana ani ee kashtalu praaptinchinappude ee manasu kudanu daivani stintistu vastundi.
1: It's only in times of sankata the problem we think of Venkataramana God.
0: Eppudu ee chintalu manaku vastuntayi?
1: When we get these worries.
0: Satyanni marchinappudu ee santa chintalanta vastuntayi.
1: And once we forget the truth, we get all these worries.
0: Manam inni chintalaku guri kavadaniki satyanni marchatame moola karanamu.
1: We are put to all these worries because of
0: satyanni anusarinchu.
1: Follow the
0: sarva margamulu yendu sarva vijayamulandu kudanu vijayanni sadinchagalavu.
1: You will be certainly victorious. You will win in every field if you
0: vijayamu satyanne varistundi kani maroka danni varinchadu.
1: The one of truth will be victorious.
0: Ye bujabalamo, ye buddhibalamo, ye dhanabalamo, ye janabalamo, ye gunabalamo, ye undinappudiki deeniki e maatramu longadu.
1: The victory or success will not submit to any physical strength or intelligence
0: satyam
1: or wealth.
0: Satyam deeniki ni longadu.
1: The truth will not submit to anything.
0: Ee satyam ni kudanu vijayame varistundi.
1: The truth will be triumphant finally.
0: కనుకని సత్యాన్ని జయించేటువంటి ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
1: There's nothing that can conquer this truth.
0: కనుకని సత్యం జయమవుతుంది.
1: Therefore truth will be victorious.
0: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
1: There's nothing beyond this success.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
0: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయము.
1: And once you follow the truth, you are bound to be successful.
0: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యల్ని కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
1: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There's nothing that you cannot accomplish with
0: దేనినైనా సాధిస్తుంది.
1: You can achieve anything.
0: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
1: You can transmute the sky into earth and the earth into sky.
0: కనుకని సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
1: So you should follow the truth.
0: సత్యమే మన దైవము.
1: Truth is God.
0: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
1: If you forget truth, there is no life at all.
0: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
1: We may occupy an exalted position of authority.
0: అధికారంలో సత్యమే లేదు.
1: In fact, there is no truth in any position of authority.
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: in spite of education
0: చదువుల్లో ఏమాత్రమూ సత్యము లేదు.
1: There's no truth in this education.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: That's all worldly knowledge.
0: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
1: That's worldly activity.
0: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
1: That's all external outward.
0: సత్యము నివృత్తి మార్గం.
1: The truth is inward.
0: సత్యము నివృత్తి తత్వము.
1: It speaks of the within.
0: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
1: That's eternal truth.
0: కనుకని ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
1: When once we follow that eternal truth, you'll certainly be victorious.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: Whatever circumstances and conditions we may come across,
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
1: You should be ready to keep up to the promise that you made.
0: ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: When once you make a promise of truth, you should uphold and keep up.
0: వామనుడు వచ్చాడు.
1: వామన
0: దానం అడిగాడు.
1: దానాన్ని
0: ప్రామిస్ చేశాడు.
1: He made a promise that he would give.
0: కానీ
1: but
0: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
1: His teacher కృపా శుక్రాచార్య said don't give.
0: అప్పుడు చెప్తున్నాడు రాజు.
1: Then the king went on telling.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: Emperor Bali
0: said,
1: Guruji,
0: మీరు గురుజీ కావచ్చు.
1: You may be the teacher.
0: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
1: But I will never go back the promise given.
0: బలికి బొంకుట కంటే పాపముంది.
1: Is there any other higher sin than to go back the promise given?
0: ఇచ్చిన తర్వాత తప్పించుకునే దానికంటే ఇంకా వేరే పాపం మరెక్కడ ఉంటుందా?
1: Having said, why should you go back? It is the worst of the sin.
0: ఇచ్చినాను మాట.
1: I gave the
0: promise. ఏమైనా సరే నేను ఇంకా నేను తప్పను.
1: Anything may happen, I'll certainly keep up to the promise.
0: కనుకనే మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should lead our life.
0: ఇంత మంది లోపల 10 మంది నిలిచినా కూడా చాలు ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
1: In this congregation, if the 10 are there, we can protect this world.
0: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
1: How many of us follow truth?
0: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గల్పుతున్నాం?
1: How many of us follow the path of dharma?
0: లేదు.
1: No.
0: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
1: We listen to many discourses.
0: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
1: We read thousands of texts.
0: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
1: We see many noble souls.
0: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
1: What is that you follow?
0: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
1: What is that you
0: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
1: What is your experience?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ
0: పండితుడనగా ఏమిటి?
1: హూ ఇస్ కాలర్?
0: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ హీ గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
0: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: ఇఫ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్?
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్? నో.
0: అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
1: భగవద్గీత
0: సమదర్శన
1: అనాలిసిస్ భగవద్గీత సెట్ పండిత
0: సమదర్శన మైండ్ ఉన్నటువంటి వాడే పండితుడు.
1: ద వన్ విత్ సచ్ మైండ్ ఈస్ రియల్ స్కాలర్.
0: సుఖ దుఃఖముని యందు పాప పుణ్యముని యందు నిందాస్తుతుని యందు కష్ట నష్టములు యందు ఒకే మనసును కలిగినటువంటి వాడు పండితుడు.
1: ది గీత క్లియర్లీ టెల్స్ హీఈస్ ఓన్లీ స్కాలర్ ఎ పండిట్ if he maintains the state of equal mindedness or equanimity both in times of pain and pleasure. The heat and cold he should be unmindful.
0: Adi undali idi undali
1: both are needed.
0: Idi prakrutamainatundi okka lakshanamulu.
1: This is the quality of the
0: nature. Idi prakrutamainatundi dharmamulu.
1: This is the dharma of the world.
0: Endane lekunda chali undalanante ee charini kudunu enta kaalam nee vaasinchalevu.
1: You cannot expect the severe cold all the time.
0: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
1: You want heat again and sunshine.
0: ఆ ఎండనే కాస్తుంటుంటే అబ్బబ్బా ఈ ఎండను సహించుకోలేము తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నాము.
1: You can't bear the heat again you want the cold season.
0: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
1: Does it lie in your hand?
0: భగవంతుని యొక్క అనుగ్రహము.
1: It's all God's grace.
0: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
1: The whole world is called dvaita or duality.
0: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ ద డ్యూయాలిటీ యూ ఏబుల్ టు లివ్ హియర్.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
0: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు.
1: నో వన్ లైక్స్ టు ఈట్.
0: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పిక్కిల్ తీసుకోవాలి.
1: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పిక్కిల్ ఆన్ ద 11వ డే.
0: ఈ పిక్కిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటాయి.
1: ఇఫ్ యూ ఈట్ పిక్కిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
0: సుఖదుఃఖీ సమీకృత్వ లాభోలాభ జయాజయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్. ఐ ప్లే ఇన్ ద ప్రైజ్.
0: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
0: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
0: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్.
1: బ్లైండ్ బ్లైండ్.
0: కనుకనే మనము ఈ డ్యూయలీ మైండ్ ఉంటుండకూడదు.
1: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
0: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది ఇటు అటు ఇటు అటు.
1: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ద వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
0: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్ ముందు లేక గంటల ముందు.
1: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
0: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
1: ద ఇండివిజువల్ సూపర్ సోల్
0: ఎప్పుడు ఇంకా
1: when do they unite?
0: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతుంది.
1: The moment the pendulum comes to a stand still there will be unity.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should have a control over this pendulum of the mind.
0: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
1: So long you need the time, the pendulum must move.
0: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
1: When once you recognize this principle of unity oneness you
0: time
1: don't need
0: time. Is God.
1: Time is God.
0: కాలాయ నమః. కాలాయ నమః. కాలదర్పదమనాయ నమః. కాలాతీతాయ నమః. కాల స్వరూపాయ నమః. అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైం.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
1: దిస్ టైమ్ ఇస్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ మానవుడు కాలుణ్ణి మింగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
0: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
1: ఈజ్ ద ట్రూ హ్యూమన్.
0: కాలానికి మనం ఎదుర్కోకూడదు, వెరవకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫియర్ టైమ్.
0: కాలమును మనం హస్తగతం గావించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ టోటల్
0: కంట్రోల్. కాలం మన చేతిలో ఉంటుండాలి.
1: ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కాలమే దైవ స్వరూపము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
0: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
0: కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
1: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: God is gifted to undertake good activity.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: It is very extremely rare.
0: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
1: Never consider it so low and mean.
0: ఈ నరజన్మను నారాయణకు అర్పితం చేయాలి.
1: This human life has got to be surrendered to Narayana God.
0: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
1: Human life is gifted.
0: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
1: The humanity should attain divinity.
0: మానవత్వానికి వచ్చింది.
1: The human life is of divine life.
0: మానవత్వం దైవత్వానికి పోవాలి.
1: The man should become
0: God. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
1: Unfortunately man is coming down to the level of animal.
0: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
1: We should never make use of reverse gear.
0: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
1: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
0: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
0: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
0: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
1: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
0: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
1: మ్యాన్ ఈస్ దట్.
0: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
1: హి షుడ్ కమ్ టు ఎన్
0: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
1: అండ్ హి షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
0: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
1: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ లైఫ్?
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
1: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: హూ ఇస్ యువర్
0: కాన్షియన్స్? ఇస్ యువర్ మాస్టర్?
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
1: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: అది ఏ నీ యొక్క జీవిత గమ్యం.
1: దట్ ఈస్ ది
0: పర్పస్. అది ఏ నీ జీవితం యొక్క ఆట.
1: That is the play. Life
0: is game, play it.
1: Life is a game, play it.
0: Life is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Life is troubles, meet it.
1: Life is troubles, meet it.
0: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
1: లైఫ్ ఇస్ సో మీనింగ్.
0: ఇంత రహస్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
0: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: సత్యాన్ని మర్చిపోవటమే.
1: వాట్స్ ద రీజన్ వీ హావ్ ఫర్గాటెన్ ద ట్రూత్?
0: త్రీ ఫోర్త్ ట్రూత్ ఈజ్ లైఫ్ అన్నారు.
1: త్రీ ఫోర్త్ ఆఫ్ ట్రూత్ ఈజ్ లైఫ్.
0: కానీ నేను అది ఒప్పుకోను.
1: బట్ భగవాన్ డజంట్
0: ఎండోర్స్ త్రీ ఫోర్త్. కంప్లీట్ ట్రూత్ ఈజ్ లైఫ్.
1: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఈజ్ ఫుల్ లైఫ్.
0: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఈజ్ ట్రూత్ అంటారు.
1: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: గాడ్ ఈస్ పూర్ణం.
1: గాడ్ ఈస్ ఫుల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
1: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
0: పూర్ణం ఈస్ ట్రూత్.
1: దేర్ఫోర్ దిస్
0: ట్రూత్ ఈస్ పూర్ణం.
1: ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
1: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్.
0: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
1: ఇన్ కేస్ యూ ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఏ లై.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయ. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ
0: లై. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
1: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
0: ఎన్ సన్యాసి కాదు, మహా యోగిగా ఉండేటువంటి వాడు.
1: ఈజ్ ఎన్ టోటల్ రెనన్షియల్.
0: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
1: He has taken upon himself two vows.
0: పరులను హింసించను,
1: I won't hurt anybody.
0: అసత్యం ఆడను,
1: I will not utter a lie.
0: ఈ రెండింటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
1: He wanted to accomplish these two and therefore has undertaken penance.
0: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
1: God in the form of a hunter was just chasing a deer that was passing by.
0: కాని ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
1: And this one of ascetic opened his eyes and watched
0: it. తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
1: He watched this deer getting into a bush there.
0: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
1: God in the form of hunter came.
0: స్వామీజీ, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూసారా?
1: I'm chasing a deer, have you noticed it?
0: చూడలేదంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
1: If I say I have seen, it is a lie.
0: ఉంది అంటే దాన్ని హింసిస్తాడు.
1: If I say it's behind the bush,
0: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడవుతాడు.
1: He has taken a vow not to hurt, not to harm.
0: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడవుతాడు.
1: If he says I have not seen, it is a lie, blatant lie.
0: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
1: So he prayed to God.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
1: He prayed to God, oh God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
0: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
1: Immediately God granted him that vision.
0: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబునిస్తుంటాడు భగవంతుడు.
1: ఇఫ్ యు ప్రే విత్ ప్యూర్ హార్ట్, గాడ్ రెస్పాండ్స్.
0: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్, యు విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
0: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
1: ఇఫ్ యు ప్రే విత్ యువర్ హార్ట్, యుల్ గెట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
0: వచ్చింది ఆ విజన్.
1: దేర్ కేమ్ దట్ విజన్.
0: ఆ ముని చెప్తున్నాడు.
1: అండ్ ద సెయింట్ వాస్ టెలింగ్,
0: ఏది చూచెను అది పల్కదు, ఎది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
1: వాట్ ఎమ్ ఐ టు సే?
0: ఓ హంటర్,
1: ఓ హంటర్,
0: ఏది చూచెను అది పల్కదు.
1: దట్ విచ్ హస్ సీన్,
0: కన్నులు చూచినాయి జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
1: Eyes have seen the deer, but it cannot say because there is no mouth.
0: కాని నోరు చెప్పగలదు.
1: The mouth can say, tongue can speak.
0: చూడలేదు.
1: But it has not seen the deer.
0: దాన్ని ఎట్లా చెప్పగలదు?
1: How can it say?
0: చెప్పలేనటువంటి దాన్ని ఎట్లా చూడగలదు?
1: That which cannot be expressed, how does it see?
0: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
1: So one has seen, the other has to say, though I can't.
0: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
1: That's how he could find an escape.
0: అప్పుడు భగవంతుడు, ఇది సరి అయిన మార్గం.
1: దాట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్
0: బై గాడ్. ప్రాప్తమైనటువంటి జీవితంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
1: ది హ్యూమన్ లైఫ్,
0: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు,
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్,
0: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
0: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
1: బై టెలింగ్ ట్రూత్,
0: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
1: నెవర్ కమిట్.
0: రెండింటికి సంబంధం లేనటువంటి మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
0: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దాట్, అట్లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
0: హే శివ శంకర్, నమామి శంకర.

0: Those who want to harvest atmic bliss should follow the example of Lord Rama. Those who want to find fulfillment in life must live by the ideals set by Sita. This is the message of the story of Rama and Sita, says Bhagwan Baba, through the illustrated stories of Ramayana in his Divine Discourse on the 24th of May 1996.
1: మనసు మాలిన్యములనెల్ల మట్టు పెట్టి మనసు మాలిన్యములనెల్ల మట్టు పెట్టి
2: క్లీన్ ఆల్ ది డర్ట్ ఆఫ్ యువర్ మైండ్
1: పరమ పరిశుద్ధ భావము పాదుకొనుప
2: in order to install pure pious thoughts there
1: gnana drishtiyu nerpadi kanabadunu
2: you will have the vision of wisdom thereafter
1: vis

0: Just as the entire universe would shine like the divine Brahman.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఆత్మానందమును పొందవలనన్న ప్రతి మానవుడు కూడాను రామ అడుగు జాడలను అనుసరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ వన్ షుడ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ.
1: జీవితమును సార్థకంగా గావించుకునవలనన్న సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ షుడ్ అక్సెప్ట్ ద ఐడియల్స్ ప్రొపగేటెడ్ బై సీత.
1: ఇది సీతారాముల యొక్క చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: కానీ శ్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారుణ్ణి చంపుకున్నాడు.
0: యాస్ హీ కుడ్ నాట్ ఫాలో దిస్ ప్రిన్సిపల్, రావణ హ్యాస్ టు ఫేస్ దట్ మిజరబుల్ డెత్ ఆఫ్ హిస్ సన్.
1: తన సోదరుని చంపుకున్నాడు.
0: హీ లాస్ట్ హిస్ బ్రదర్స్ టు.
1: బంధువును చంపుకున్నాడు.
0: హిస్ రిలేషన్స్ టు డైడ్.
1: కడపటికి లంకనే శ్మశానంగా మార్చుకున్నాడు.
0: ది ఎంటైర్ లంక టర్న్ ఇంటు ఏ బరియల్ గ్రౌండ్.
1: తనకు మిగిలినదేమి?
0: వాట్ ఈస్ దట్ లెఫ్ట్?
1: కడపటికి తాను కూడాను మరణించాడు.
0: అల్టిమేట్లీ హీ టు డై.
1: మిగిలినది ఒక్కటే.
0: Only one thing that remained.
1: Adiye apakirti.
0: That is disrepute.
1: Ee apakirti ki moola kaaranam emiti?
0: What is the reason behind this?
1: Deeniki vaanchane moola kaaranam.
0: Desire is the cause for this disrepute.
1: Kevalam okka vaanchane champukoni undina tana kumarulu, tana sodarulu, tana bandhuvulu suchheemanga jeevinchi undedivaru.
0: Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all.
1: Kanuka aanati modalu neti varakunu manavudu swarthamu swarthamu swarthamu swaprayojaname.
0: Since then and now man is completely encompassed by selfishness and self interest.
1: Kanuka itti swartha swaprayojanamu chetane jagattantai kudanu dukkhamayamuga maaripothunnadi.
0: Because of this selfishness, self interest, you find
1: jeevitamantainu అశాంతిమయం రోగా రూపొందుతున్నది.
0: ద లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది.
0: ద హ్యూమన్ లైఫ్ ఎండెడ్ అప్ ఇన్ పిచ్ డార్క్నెస్.
1: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఏ చరిత్ర ఎందు మనం చూచినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో మనకు కనిపిస్తున్నది.
0: యు మే గో త్రూ ఎనీ హిస్టరీ, యు ఫైండ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు.
0: ఆఫ్టర్ హ్యావింగ్ ద బాత్ దేర్ గోదావరి, దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు పర్ణశాల ద హట్ దేర్.
1: ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది.
0: In the meantime, a woman was approaching these three.
1: Ramasitalu chudaledu kani Lakshmanudu veeriki bodyguard. Anni vaipulu kodunu drishti maranchi vicharana salipetuvanti vaadu.
0: Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard.
1: Sumitra Sita Ramulu yokka samrakshanaarthamai Lakshmanudi aranyaniki pampindi.
0: Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita.
1: Lakshmanudu chuchadu.
0: Lakshmana saw her.
1: Ati maryadato ati vinayamato evaramma meeru ani prashninchadu.
0: With all courtesy and humility he asked, who are you?
1: Kani aa streeki ee vyakti kanipinchaledu.
0: That woman didn't hear this.
1: Neeruga Ramulu vellinatvanti pradeshamuniki vellindi.
0: She went straight where Rama was.
1: అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు?
0: రామ ఆల్సో హస్ పుట్ ది సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె.
0: షీ సెడ్, వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ మీ, లెట్ మీ నో హూ యు ఆర్.
1: నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చాడు.
0: And he went on telling what all that had happened.
1: కానీ ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు.
0: She didn't pay heed to all these words.
1: కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది.
0: Finally she started addressing to her own son.
1: మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు.
0: I am the sister of Ravana, the great warrior.
1: కుంభకర్ణ విభీషణుని యొక్క సోదరుని.
0: I am the sister of Kumbhakarna and Vibhishana.
1: కరుడు దంతవక్రుని యొక్క సోదరుని.
0: I am the sister of
1: కర దూషణాది.
0: కర దూషణ.
1: ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు సూర్పణఖ అన్నాడు.
0: She started introducing herself and said, my name is Surpanakha.
1: అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
0: Then why have you come here?
1: ఈమెకి ఏ విధమైనటువంటి జంకు గుంకు లేదు.
0: She had no hesitation whatsoever.
1: డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను.
0: She told Dairaki, I have come here to marry you.
1: రాములకు అరణ్యములో ఈ విధమైనటువంటి తమాషలు జరగటం ఇదే ప్రప్రథమం.
0: It is the first time such funny things happened in the history of Rama.
1: లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు.
0: లక్ష్మణ కేమ్ క్లోజ్.
1: వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ స్మైలింగ్.
1: ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి?
0: హౌ టు ఆన్సర్ హర్ క్వశ్చన్.
1: అప్పుడు రాములు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు.
0: రామ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ వాంటెడ్ టు మేక్ ఫన్ ఆఫ్ హర్.
1: అమ్మా శూర్పణఖ,
0: సార్ శూర్పణఖ,
1: మీరు చాలా సౌందర్య రాశి.
0: యు ఆర్ బ్యూటిఫుల్.
1: నీ సౌందర్యములకు తగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మీకు చిక్కరు.
0: యు డోంట్ ఫైండ్ ఎన్ ఎగ్జాక్ట్ పర్సన్ దట్ సూట్స్.
1: ఒకవేళ చిక్కినను నేను నిన్ను వివాహం ఆడటానికి వీలు కాదు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్, వెల్ ఐ కాంట్ మ్యారీ యూ.
1: నీవు గొప్ప రాజు యొక్క సోదరివి.
0: యు ఆర్ ది సిస్టర్ ఆఫ్ ఎ మైటీ కింగ్.
1: నిన్ను సవతి పోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ స్టెప్ సిస్టర్.
1: నాకు ఒక భార్య ఉన్నది.
0: ఐ హ్యావ్ వైఫ్.
1: నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతి పోరు వస్తుంది.
0: If you marry me, you will have all the conflict fighting there.
1: Kanuka adigo Lakshmanudu unnadu.
0: There is a Lakshmana there.
1: Atani venta tana yokka dharmapatni raledu.
0: His wife has not followed him.
1: Atani vivaham adamani tamasha chesadu.
0: He started making fun of this way. Why you marry him?
1: Tirigi nijame anukoni talanchi Surpanakha Lakshmanu daggariki vellindi.
0: And listening to these words, Surpanakha approached
1: Lakshmana. Lakshmana, nivu siddhamuga unnava nannu vivaham aadataniki?
0: Lakshmana, are you ready to marry me?
1: సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: He said, yes, I am ready, but I don't want you to suffer.
1: ఏమిటి ఆ శ్రమ అనింది.
0: What is that?
1: నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను.
0: I am the servant of Sri Rama.
1: నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా నువ్వు దాసురాలు కావచ్చు.
0: If you marry me, you will also be a servant.
1: నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు.
0: You belong to a very big family.
1: కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి.
0: You are the sister of Ravanasura.
1: అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు.
0: సచ్ ఎ గ్రేట్ లేడీ, షీ కాన్ బి మేర్లీ సర్వెంట్.
1: కనుక నీవు మాస్టర్ ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడు అని చెప్పి.
0: బెటర్ యూ మ్యారీ ద మాస్టర్ హింసెల్ఫ్ శ్రీరామ.
1: ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం
0: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ లైక్ దిస్.
1: 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యములో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు.
0: Though 13 years passed, such a joke never took place.
1: ఈ రెండింటి యొక్క సంభాషణలు కూడా వింటూ ఉన్నది సీత.
0: సీతా వాస్ లిస్నింగ్ టు దిస్ కన్వర్సేషన్.
1: ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది.
0: షీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా?
0: Will any woman ask like that directly, will you marry me?
1: ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని.
0: The very appearance is that of a demon.
1: తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది.
0: షీ జస్ట్ రిమైన్ సైలెంట్.
1: తిరిగి శూర్పణఖ రాముల దగ్గరకు వచ్చింది.
0: శూర్పణఖ కేమ్ టు రామ.
1: నీవు చెప్పావు,
0: యు సెడ్
1: సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని.
0: యు సెడ్ దట్ యు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైటింగ్ బికాజ్.
1: రామ, నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపజేసి మనం ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని.
0: రామ, ఇఫ్ యు ఆర్ రెడీ, I will kill Lakshmana Sita in a moment. We can have a happy time in the forest.
1: ee Sita niku addamuga untundali.
0: Sita is an obstacle here.
1: Sita nu nenu miringi vestanani Sita paina dumkindi.
0: She is ready to swallow Sita. She jumped.
1: Appudu Sita koncha venukku jarigindi.
0: Then Sita withdrew.
1: Ramulu cheppadu.
0: Rama said,
1: purusha simhamu pakkalo undaga ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు?
0: Why are you afraid of all the small animals when the lion is by your side?
1: సైగు చేశాడు రాముడు.
0: Rama signaled.
1: రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు.
0: The heart of Rama is known only to Lakshmana and none else.
1: పైకి చూచాడు.
0: He looked up.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికి శ్రవణము అనేటువంటిది తెలిసింది. శబ్దము ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది.
0: As he looked up, it means the sound that originates out of
1: శ్రవణం అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు.
0: The ears have power of audition.
1: కట్ చేశాడు లక్ష్మణుడు.
0: Lakshmana has cut the ears.
1: తదుపరి నాసికం.
0: Next nose.
1: ముక్కలు చేశాడు.
0: Yes, cut the nose also.
1: ఈ విధంగా శూర్పణ యొక్క అందమును చెదరగొట్టాడు ఈ లక్ష్మణుడు.
0: లైక్ దిస్ లక్ష్మణ హ్యాస్ కట్ ది నోస్ అండ్ ది ఇయర్.
1: మహాఘోరంగా అరుచుకుంటూ
0: షీ వాస్ షౌటింగ్.
1: కరదూషణాదులను పిలిచింది.
0: షీ కాల్డ్ కర అండ్ దూషణ.
1: వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ మెనీ డెమన్స్ కేమ్ దేర్.
1: వీరందరి మీ క్షణము లోపలనే రాముడు ఈ అస్త్రము చేత సంహరింపజేశాడు.
0: రామా కిల్ దెమ్ ఆల్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
1: ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసుని దగ్గరికి పోయి చేరింది.
0: శూర్పణక వెంట రావణ క్రయింగ్ ఆల్ ద వే.
1: ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు.
0: Listening to this news, Ravana was very furious.
1: అక్కడ నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు.
0: He also heard the news of the death of కరదూషణ.
1: సామాన్యులు కాదని యోచించాడు.
0: He knew that he is not an ordinary one.
1: 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యమునకు.
0: Ravana sent 40,000 demons to the forest.
1: దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు.
0: Rama has fortitude and vision.
1: భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినటువంటి వాడు రాములు.
0: Rama knows past, present and future.
1: రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని
0: కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్
1: లక్ష్మణ
0: సెడ్ లక్ష్మణ
1: నీవు ఈ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు.
0: Better you take Sita and take care of her.
1: ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
0: It's not proper for her to be here now.
1: ఇది సహజమే అని చెప్పిన లక్ష్మణుడు అంగీకరించి
0: as it's a natural thing
1: సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు.
0: He kept Sita in a cave near by and he was there protecting her.
1: రాక్షసులు వచ్చారు.
0: Demons came.
1: రాముని పైన పడ్డారు.
0: దే స్టార్టెడ్ అటాకింగ్ రామా.
1: రాములకు ఏ మాత్రము విచారం లేదు.
0: రామా వాజ్ నాట్ వరీడ్.
1: ఒక అస్త్రం వేసేటప్పటికి ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది.
0: వన్ ఎరో got transformed into 40,000
1: మందిని కూడాను సంహరించాడు.
0: ఆల్ ది 40,000 ఆర్ కిల్డ్.
1: ఇంకా మిగిలినటువంటి వారిని కూడాను అస్త్రములతో సంహరింపజేశాడు.
0: ది రెస్ట్ ఆర్ ఆల్సో కిల్డ్ బై ఆరోస్.
1: ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది.
0: లైక్ దిస్ ఆల్ ది డెమన్స్ ఆర్ కిల్డ్.
1: శూర్పణక పరాభవం జరిగింది.
0: శూర్పణక వాజ్ హ్యూమిలియేటెడ్.
1: శూర్పణక ఏ విధంగానైనా సరే ఈ రామలక్ష్మణును హతమార్చాలని ఒక దీక్షను పూనింది.
0: శూర్పణక డిటర్మిన్ టు కిల్ రామ అండ్ లక్ష్మణ ఇన్ వన్
1: వే. తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని.
0: బికాస్ హర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ షీ డెవలప్డ్
1: ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ శూర్పణక
1: రాముని దగ్గరికి వెళ్లి రావణుని దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెబుతూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్ ఆల్ స్కాండల్స్ టేల్స్ టు రావణ.
1: అన్న ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కాని అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు.
0: శూర్పణక టోల్డ్ రావణ, బ్రదర్, సీత షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్యాలెస్, నాట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు.
0: ద బ్యూటీ ఆఫ్ సీత ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ షుడ్ బి ఇన్ యువర్ ప్యాలెస్.
1: అంతేకాక
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామలక్ష్మణుడు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు.
0: రామలక్ష్మణ అపియర్ టు బి యావరేజ్ ఆర్డినరీ హ్యూమన్.
1: ఈ సీతావియోగమును భరించుకునలేక వారిరువు కూడాను సులభంగా మరణిస్తారు.
0: బికాస్ దే కెనాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ సీతా.
1: వారితో యుద్ధం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్.
1: కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం.
0: విత్ సమ్ ప్లాన్ ఆర్ అదర్ బెటర్ యూ హ్యావ్ సీత.
1: నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే.
0: హియర్ లైస్ ద విక్టరీ ఇన్ వినింగ్ ది హ్యాండ్ ఆఫ్ సీత.
1: ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టీచర్
1: రావణి యొక్క మనసు మారిపోయినది.
0: రావణస్ మైండ్ చేంజ్డ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలెంతో చెవిని చేరు.
0: Though we tell wholeheartedly good things, people will not listen.
1: Itti varu ninnu eruganga nerthura.
0: Whereas they are ready to hear all bad things.
1: Yanta telivunna yemi phalamu.
0: What is the use of all this intelligence?
1: Yanta telivunna yemi phalamu.
0: What is the use of the intelligence in
1: chedda matalu inaadu prati manavudu kudunu sulabhanga vintadu.
0: Everyone is ready to hear all bad things.
1: మంచి మాటలు వినడానికి ఏ మాత్రం కూడాను ముందంజ వేయడు.
0: He is not ready to listen to good things.
1: ఇట్టి వారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు?
0: Such people, how do they recognize divinity?
1: కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు.
0: Ravana, because of this bad listening, became much worse.
1: అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది.
0: Since then he started planning.
1: మారీచుణ్ణి పిలిపించాడు.
0: He summoned Maricha.
1: మారీచుణ్ణి పిలిపించి, మారీచా, నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: He said, Maricha, you should help me.
1: ఏమిటి మీ సహాయం?
0: What sort of help?
1: అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కూడా నివసిస్తున్నారట.
0: There in the forest, three Rama, Lakshmana, Sita are living there.
1: వీరిలో సీతను నేను అపహరించాలి.
0: I want to kidnap Sita.
1: లంకకు తీసుకుని రావాలి.
0: I want to take her to.
1: దీనిలో నీవు కొంత సహాయం చేయాలి అన్నాడు.
0: I need your help here.
1: కానీ మారీచునికి తెలుసును.
0: Maricha knows well.
1: రెండు పర్యాయములు రావణుని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు.
0: Maricha had plenty of experience in the past because he was defeated totally.
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు.
0: Maricha knows the capacities and the power of Rama.
1: రావణ, వినాశకాలే విపరీత బుద్ధి.
0: రావణ, బ్యాడ్
1: నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది.
0: Bad times are approaching.
1: రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to understand the purity and the divinity of
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికి నీ లేవు.
0: No one has that much of capacity as that of Rama.
1: నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి.
0: All your capacities, after all, they are just an atom in front of you.
1: అల్పశక్తులకే విర్రవీగిపోతున్నావు.
0: You are proud of them.
1: అతని ముందు నీవు ఒక చిన్న పొరకపుల్ల వంటి వాడవు.
0: After all, you are a small grass blade in front of him.
1: నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు.
0: Never be prepared for such a bad task.
1: నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు.
0: If you want to live and if you want to have kingdom, drop this proposal.
1: కానీ రావణుకు కోపం వచ్చింది.
0: Ravana was very angry.
1: మారీచా, నన్నింత ధిక్కరించి కలిగేటువంటి వాడవైనావా?
0: You have come to this stage as to disobey me.
1: ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా?
0: You think those people moving in the forest is
1: వీరులు కాదు, దీనులు.
0: They are not warriors, they are
1: undercover.
0: They have nobody to come.
1: అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత.
0: Sita should not be with them.
1: సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి.
0: Sita should be with me because I am all powerful, all knowing.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ.
0: This is all the effect of ignorance.
1: అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము.
0: Ignorant people are egoistic.
1: కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు.
0: The one with desire will certainly.
1: దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు.
0: The one who is miserable.
1: ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు.
0: The one without happiness is no human.
1: కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు.
0: Maricha says, not proper for you to resort to such an action.
1: కానీ మారీచుని పైన కోపం వచ్చింది.
0: Was very angry with Maricha.
1: నిన్ను ఒక్క క్షణము లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు.
0: I'll kill you in a moment.
1: మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర.
0: Maricha thought, రామచంద్ర,
1: నేనెట్టేనన్ను చావక తప్పదు.
0: I'm bound to die anyway.
1: ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు.
0: If I follow his command, I am bound to die in your hands.
1: అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు.
0: If I disobey his command, I have to die in his hands.
1: కానీ మరణము ఏనాటికైనను నిత్యమే.
0: And death is certain.
1: మరణము తప్పినది కాదు.
0: I cannot escape.
1: అయితే ఈ మరణము ఆ రాముని చేతితో మరణించటము నాకు చాలా అదృష్టం అన్నాడు.
0: It's my good fortune if I am to die in the hands of Rama.
1: ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికంటే ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించటం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు.
0: I'm really lucky, instead of dying in the hands of Ravana, better I die in the hands of Rama.
1: అనుకొని సరే తమ ఆజ్ఞ నేను తిరసా వహిస్తానన్నాడు.
0: సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
1: నీ ఒక బంగారు జింకగా తయారు కామన్నాడు.
0: బికమ్ నౌ ఎ గోల్డెన్ డియర్.
1: దీనిపైన సీతకు భ్రమిస్తుంది.
0: సీత విల్ బి డెల్యూటెడ్ బై.
1: తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళుతారు.
0: రామలక్ష్మణ్ విల్ గో టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డియర్.
1: అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును.
0: అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ హర్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు.
0: దిస్ ఈస్ ద ప్లాన్ దట్ హీ డివైజ్డ్.
1: ఇంకా రావణుని ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడీగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి.
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ రావణ, మారీచ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ డియర్, స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద హట్ డియర్.
1: చూచింది సీత.
0: సీత సా.

0: ప్రార్థించింది.
1: సీత స్టార్టెడ్ ప్రేయింగ్ దిస్, ఓ రామా, ఐ లవ్ దట్ గోల్డ్ ఎండ్ ఇయర్, ఐ రియల్ హ్యావ్ గాట్ ఎ డిజైర్ టు హ్యావ్ ఇట్ విత్ మీ, రామా ప్లీజ్ బ్రింగ్ ఇట్.
0: సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత.
1: సీత డిడ్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్ లేటర్.
0: ఇది ఇష్టమైన అయిష్టమైన,
1: లైక్స్ ఆర్ డిస్లైక్స్,
0: ఇది మోసమైన సత్యమైన,
1: డిసీట్ ఆర్ ట్రూత్,
0: ఇది ధర్మమైన అధర్మమైన,
1: రైచ్యూస్ ఆర్ అన్రైచ్యూస్,
0: సీత మనసును సంతృప్తి పరచాలి,
1: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీ
0: అని సంకల్పించి లక్ష్మణుతో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు.
1: సో సేయింగ్ హీ టోల్డ్ లక్ష్మణ అండ్ దెన్ హీ వాజ్ ఆఫ్టర్ దిస్ గోల్డెన్
0: వెళ్ళాడు. తర్వాత అనేక జరగడంలో జరిగింది.
1: He went and did what he is supposed to.
0: Sita na apaharinchadu, Ravana teeskellaadu.
1: Ravana has taken Sita along with him.
0: Sita na apaharinchi Jatayavunu marnimpa chesi Lankanu cherukunnadu Ravanudu.
1: Ravana kidnapped Sita, killed Jatayavu there and reached Lanka.
0: Aa Sita anveshana nimittamai Ravalakshmanulu aranyamanta shodhistunnaru.
1: Ramalakshmana, they went around all over the forest in search of Sita.
0: ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతలు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు.
1: దే ఆర్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఆల్ రౌండ్ ద బుషెస్.
0: ఎక్కడైనా సీతా వార్త తెలుస్తుందో ఏమో అని.
1: దే వాంటెడ్ టు నో ద ట్రేస్ ఆఫ్ సీతా.
0: రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
1: దేర్ నథింగ్ దట్ హీ డస్.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ హస్ టేకెన్ అప్ ద హ్యూమన్ ఫామ్, హీ ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు.
1: సర్చింగ్ హీ ఎంటర్డ్ థిక్ ఫారెస్ట్.
0: అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది.
1: దేర్ దే సా ఎ పెక్యూలర్ పర్సనాలిటీ.
0: ఎవరి వ్యక్తి,
1: హూ ఇస్ దిస్ పర్సన్
0: అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండది మెడ.
1: ద నెక్ ఈస్ నాట్ అట్ ది ప్రాపర్ ప్లేస్, ఒరిజినల్ ప్లేస్, బట్ ఈస్ ఆన్ ది స్టమక్.
0: అతనే కబంధుడు.
1: హీస్ కబంధ.
0: కబంధుడు అనగా మెడ లేదు.
1: He has no neck.
0: ఈ తల వచ్చి గొంతు పొట్టపైన ఉంటుండాలి.
1: The head is on the stomach.
0: ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ వాచ్డ్ దిస్ మిస్టీరియస్
0: పర్సన్. ఒకవైపున సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు.
1: They have been in search of Sita.
0: దుఃఖంలో మునిగి ఉన్నారు.
1: They were in sadness.
0: కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు.
1: Watching this peculiar form, well, they are bound to laugh.
0: ఎవరి విచిత్ర పురుషుడు?
1: Who is this peculiar personality?
0: రాక్షసుల్లో ఇన్ని రకమైనటువంటి రూపం ఉంటున్నాయా?
1: Are there such forms among
0: them? అని సందేహించి దగ్గరికి వెళ్లారు.
1: They went close.
0: వెళ్లేటప్పటికి ఆ కబంధుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు.
1: He caught hold of Ramalakshmana with both of his
0: hands. ఆజానుబాహుడు ఈ కబంధుడు.
1: అజాన్బాహు మైటీ పర్సనాలిటీ.
0: అతని చేతి నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు.
1: రామలక్ష్మణ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ విత్ ఆల్ ఎఫర్ట్స్.
0: కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు.
1: అల్టిమేట్లీ లక్ష్మణ ప్రే
0: అన్న, ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తగ్గించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నా చేసేటువంటి ఉపకారం.
1: లక్ష్మణ సెడ్ టు రామ, ఆఫర్ మీ యాజ్ ద ఫుడ్ టు దిస్ కబంధ సో దట్ యూ కెన్ గో, యూ కెన్ రిలీజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు.
1: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు చాలా గుణవంతుడు.
1: యు ఆర్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి సోదరుడు నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడా వెతికినా చిక్కడు.
1: ఐ కెనాట్ గెట్ ఎనీ వన్ ఆఫ్ యువర్ టైమ్.
0: నేనే ఈ రాక్షసుడికి ఆహారంగా ఉంటుండి, నీవుండి ఆ సీతను కాపాడుకుని పో.
1: ఐ విల్ ఆఫర్ మై సెల్ఫ్ ఎస్ ఫుడ్ టు కబంధ, బెటర్ యు గో.
0: ఈ విధంగా ఒకరికి మించినటువంటి వారు ఒకరు ప్రేమను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: ఈచ్ వన్ ఈజ్ ఎక్సెలింగ్ ది అదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: సోదరుడు అంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: సచ్ ఎఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుని యొక్క ప్రేమతత్వము, ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: యు ఫైండ్ ది ఎఫెక్షన్ అండ్ ద లవ్ అమంగ్ బ్రదర్స్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: అదే సోదరులు ఉంటున్నారు.
1: బ్రదర్స్
0: ఎవరు? వాలి సుగ్రీవులు.
1: వాలి సుగ్రీవ.
0: ఐకమత్యమే లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు.
1: దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు.
1: దేర్ కౌరవస్ బ్రదర్.
0: వీరిలో కూడా ఒకరికి ఒకరు సంబంధం లేదు.
1: దేర్ నో రిలేషన్షిప్.
0: అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ రావణ కుంభకర్ణ.
0: కానీ వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఐదా.
0: కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపుడు.
1: బట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హ్యాడ్ యూనిటీ.
0: ఏకాత్మతత్వం అనగా ఒక రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: ఇరువురు ధైర్యం చేసుకుని
1: బోత్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ కరేజ్.
0: ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు.
1: దే హావ్ కట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ కబంధ.
0: ఆ తెంచేటప్పటికి
2: మూమెంట్
0: వాని శాపం విమోచన అయిపోయి
2: దేవతారూపాన్ని
0: ధరించాడు.
2: ఒరిజినల్ ఫామ్
0: రామ
2: రామ
0: నీ స్పర్శ చేత నా శాపం విమోచన అయిపోయింది.
2: బికాస్ ఆఫ్ యువర్ టచ్ ఐఎమ్ రిలీవ్ ఫ్రమ్ ద
0: భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచన అయిపోతుంటాయి.
2: మెనీ ఆఫ్ ది కర్సెస్ విల్ బి రిలీవ్డ్ బై మియర్ ద గ్లాన్స్ ద టచ్ అండ్ ద కన్వర్సేషన్ విత్ గాడ్.
0: కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి.
2: దెన్ అండ్ నౌ ఇన్ ఆల్ ఏజెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సచ్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏ శాపమో వారికి తెలియదు.
2: వాట్ కర్స్ యూ డోంట్
0: కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి.
2: బట్ యుల్ బి రిలీవ్ ఫ్రమ్ దాట్.
0: దర్శనం చేత ఒక శాపము,
2: అవుట్ ఆఫ్ సైట్
0: స్పర్శన చేత మరొక శాపము,
2: టచ్
0: సంభాషణ చేత మరొక శాపములు,
2: కాన్వర్సేషన్
0: ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి.
2: దే విల్ ఆల్ అటోన్ అవర్ సిన్.
0: కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది
2: అపహరించే.
0: అప్పుడు కబందుడు చెప్తున్నాడు,
2: రామచంద్ర
0: నేను పూర్వము ఒక ఋషి కుమారుడను,
2: అర్లియర్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఎ సేజ్,
0: నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది.
2: బికాస్ ఆఫ్ ద సిన్స్ ఐ కమిటెడ్ ఐ హావ్ టేకెన్ దిస్ డెమోనిక్ ఫామ్.
0: ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను.
2: ఐ విల్ రిమైన్ గ్రేట్ఫుల్ టు యూ థ్రూఅవుట్ మై లైఫ్.
0: అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు.
2: యు ఆర్ సఫరింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమాన్ని ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఎ హెర్మిటేజ్ ఆఫ్ మతంగసే.
0: అక్కడ శబరి అనేటువంటి వృద్ధురాలు, పరమ భక్తురాలు.
2: దేర్ ఈస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ శబరి.
0: ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి.
2: షీ హాస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్ చాంటింగ్ యువర్ డివైన్ నేమ్.
0: ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు.
2: యు కన్ఫర్ యువర్ గ్రేస్ ఆన్ హర్ అండ్ దెన్ హీ డ్రాప్ హిస్ బాడీ ఓవర్ దేర్.
0: ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది.
2: యాజ్ హీ వాస్ ప్రొసీడింగ్ ఇన్ ది నార్త్ డైరెక్షన్ దే సా ది హెర్మిటేజ్.
0: క్షణ క్షణము కూడా ఎదురు చూస్తున్నటువంటి శబరి.
2: శబరి ఈజ్ వెయిటింగ్ ఎవ్రీ
0: మహాభక్తురాలు,
2: ఎన్ ఆర్డెంట్ డివోటీ,
0: వృద్ధురాలు,
2: ఓల్డ్ లేడీ.
0: ఇది కేవలం జ్ఞాన ఫలముగా ఉంటుండాలి ఈ శబరి.
2: షీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: చూచింది,
2: షీ సా.
0: ఎవరి సుందరమూర్తులు?
2: హూ ఆర్ దిస్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ?
0: నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు.
2: దే మస్ట్ బి రామలక్ష్మణ.
0: మా గురువైనటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు.
2: My preceptor Matanga sage told me while leaving his body.
0: ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు.
2: He said to this forest,
0: ఆశ్రమమునకు దర్శిస్తారు.
2: They will certainly visit this place.
0: వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠమునకు వచ్చేసేయి అన్నాడు.
2: You welcome them and then return to.
0: గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను.
2: I am waiting as per the command of my preceptor.
0: అని వారికి స్వాగతం ఇచ్చి
2: she welcomed them.
0: పాదములను ఈ జలముతో కడిగి
2: ఆ
0: జలమును తాను త్రాగి
2: శిరస్సు
0: పైన చల్లుకొని
2: స్ప్రింకిల్
0: నమస్కారం చేసింది. ప్రాణం వదలింది.
2: షీ స్పేడ్ ఆల్ ది
0: వదిలేకి పూర్వము ఒక్క మాట చెప్పింది.
2: బట్ ఎర్లియర్ షీ సెడ్ వన్,
0: రామా
2: రామా
0: సీతాన్వేషణ నిమిత్తమే మీరు పరితపిస్తున్నారు.
2: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయిందంటే
2: ఇఫ్ యూ ప్రొసీడ్ నార్త్ వర్డ్
0: ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి.
2: దేర్ యూ ఫైండ్ అక్కడ
0: ఈ యొక్క స్వారి యొక్క తమ్ముడైన సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు.
2: దేర్ యూ ఫైండ్ ద సుగ్రీవ, ద బ్రదర్ ఆఫ్ వాలి అండ్ హనుమాన్.
0: సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని.
2: ఇఫ్ యూ గో ఓవర్ దేర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద మెసేజ్ నీడెడ్.
0: సరే, శబరికి అనుగ్రహించాడు. ఉత్తర దిశకు ప్రయాణమై వెళుతున్నాడు.
2: కన్ఫర్డ్ గ్రేస్ టు
0: శబరి. ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు.
2: అప్రోచ్ ఋషిముఖ మౌంటైన్.
0: పై నుంచి సుగ్రీవుడు చూచాడు.
2: సుగ్రీవ సా ఫ్రమ్ ద టాప్.
0: చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారా ఏమో,
2: దే మే బి ద మెసెంజర్స్ ఆఫ్ వాలి
0: అని భయపడి. హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు.
2: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: అతనికి గొప్ప పేరు.
2: ఇట్స్ గాట్ గ్రేట్ టైటిల్.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని బిరుదు.
2: శాంతుడు ద వన్ ఆఫ్ పీస్, గుణవంతుడు ద వర్చ్యూ, బలవంతుడు ద స్ట్రెంగ్త్.
0: అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును.
2: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదస్.
0: శాస్త్రములు కూడా తెలుసును.
2: హి నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: మా తెలివితేటలు గలవాడు.
2: హైలీ ఇంటెలిజెంట్.
0: అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు.
2: సుగ్రీవ సెంట్ హనుమాన్ యాజ్ ఎ మెసెంజర్.
0: హనుమాన్ కూడాను ఒక బ్రాహ్మణ వేషమును ధరించి.
2: హనుమాన్ హాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ్.
0: అతి వినయముగా రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్ళాడు.
2: ఇన్ ఆల్ హ్యూమిలిటీ అప్రోచ్ రామలక్ష్మణ.
0: ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు.
2: ఓన్లీ హనుమాన్ నోస్ హౌ టు టాక్ విత్ ఎల్డర్.
0: సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను.
2: హిస్ మెసెంజర్ ఆఫ్ సుగ్రీవ.
0: ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు.
2: యాజ్ ఎ మెసెంజర్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెసెంజర్.
0: మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు,
2: స్వీట్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్.
0: ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరికి తెలియదు.
2: హనుమాన్ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: అప్పుడు రాముడు మిత భాషి.
2: రామ ఆల్వేస్ టాక్స్ లెస్.
0: లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా,
2: లక్ష్మణ ఆర్ యూ ఫాలో,
0: ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
2: అండర్స్టాండ్ హౌ వర్చువస్ నోబుల్ హీ ఇస్.
0: అప్పుడు లక్ష్మణుడే రాముడు హనుమంతుడితో మాట్లాడుతున్నాడు.
2: దెన్ లక్ష్మణ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ హనుమాన్.
0: మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది.
2: ఆల్ దిస్ హెడ్ హ్యాపెండ్.
0: సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునకు వచ్చాము.
2: వి హావ్ రీచ్డ్ హియర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది.
2: శబరి ఆస్క్డ్ డైరెక్ట్లీ టు యు
0: అని చెప్పేటప్పటికి వారిద్దరిని ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి.
2: These two are to be taken to Rishyamukha mountain.
0: నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది.
2: If they walk the distance, it will be delayed.
0: అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు.
2: హనుమాన్ ప్రేడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ బి సీటెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఒక్క దూరం
0: ఋషిముఖ పర్వతం పైన చేరాడు.
2: హి జంప్డ్ ఇన్ ఎ మూమెంట్ అండ్ రీచ్డ్ ఋషిముఖ మౌంటెన్
0: టాప్. చూచారు రామలక్ష్మణులు.
2: రామలక్ష్మణ సా.
0: సీతా అన్వేషణలో ఇలాంటి వాడు చాలా అవసరమే.
2: టు ఫైండ్ సీతా సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయడంలో ఏ విధమైన వెనుకంజ వేయరు.
2: యాజ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ నేచర్ ఎనీబడీ
0: కెన్ అన్వేషణ జరుపుతున్నాడు శ్రీరాముడు.
2: దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్.
0: అందువల్ల ఆ సత్యమునకు ప్రపంచమే కూడా స్వాగతం ఇస్తుంది.
2: ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్ ద వరల్డ్ వెల్కమ్స్.
0: అక్కడ వెళ్లిన తర్వాత సుగ్రీవుని రామునికి పరిచయం చేశారు.
2: హావింగ్ గాన్ దేర్ సుగ్రీవ్ ఇస్ ఇంట్రడ్యూస్ టు రామ.
0: పరిచయం చేసినప్పుడు
2: ఆఫ్టర్ ఇంట్రొడక్షన్
0: ఈ సీతను ఎవరో అపహరించినట్టుగా తెలిసింది.
2: సుగ్రీవ కేమ్ టు నో దాట్ సీత ఇస్ కిడ్నాప్డ్.
0: తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది.
2: హీ కేమ్ టు నో దట్ ఎ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ రిసీవ్డ్ బై సమ్ ఆఫ్ వానరస్ మంకీస్ అసోసియేట్స్.
0: అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణ్ ముందు పెట్టాడు సుగ్రీవుడు.
2: అండ్ దట్ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఇస్ బ్రాట్ దేర్ బై సుగ్రీవ అండ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామలక్ష్మణ.
0: అది చూచాడు లక్ష్మణుడు. చూచాడు
2: లక్ష్మణ సోదయం.
0: రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు.
2: లక్ష్మణ జ్యువెలరీ యూస్ ఫైన్ ఇట్ డూ దే బిలాంగ్ టు సీత.
0: లక్ష్మణుడు చూచాడు.
2: లక్ష్మణ సోదయం
0: కంటిదారలు కారుస్తున్నాడు.
2: హి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్.
0: నాహం జానామి కేయూరే అన్న, నేను చెప్పలేను. ఈ కంకణములు ఎవరివో నేను చూడలేదు.
2: I cannot say the bangles to whom they belong.
0: కాదు నేను ఎప్పుడు చూడలేదు.
2: I cannot say whether they belong to Sita or not.
0: ఇంకా కుండలములు, ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు.
2: Ear rings I never saw.
0: కానీ ఈ కాలి అందెలు మాత్రము సీతమ్మవారివి అన్నాడు.
2: But the anklets they certainly belong to Sita.
0: ఇవి నీకెట్ట తెలుసునన్నాడు.
2: Then he asked, how do you know?
0: నిత్యం పాదాభివందనం. ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక.
2: ఇట్స్ మై హ్యాబిట్ టు డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే మార్నింగ్.
0: చూచానున్నాడు.
2: దెన్ ఐ సా దిస్ యాంకిల్స్.
0: చూచారా రామాయణంలో ఉండినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి యొక్క శీలతత్వాన్ని గుణతత్వాన్ని ఎంత గొప్పగా గమనించడంలో మీరు చక్కగా విద్యార్థులైన వారు చక్కగా గమనించాలి.
2: స్టూడెంట్స్ షుడ్ క్లియర్లీ అబ్జర్వ్ ద లెవెల్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ క్యారెక్టర్.
0: 13 నెలలు యువకులైనటువంటి రామలక్ష్మణ సీతలు ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు.
2: ఫర్ సో లాంగ్ ఏ పీరియడ్ రామలక్ష్మణ సీత యంగ్ దే స్పెంట్.
0: ఒక్కనాడైనట్టు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ నెవర్ లుక్ ఎట్ సీత ఎనీ డే.
0: పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు.
2: హి వాజ్ ఓన్లీ వాచింగ్ హర్ ఫీట్ ఆల్ అలాంగ్.
0: ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి.
2: ఇన్ ద ప్రెసెంట్ డే భారత్ నీడ్స్ ద స్టడీ ఆఫ్ రామాయణ మోర్ అండ్ మోర్.
0: ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది.
2: వెన్ వీ డెవలప్ సచ్ గుడ్ లుక్స్ నాచురలీ విల్ గ్రో ఇన్ శాంక్టిటీ.
0: నాహం జానామి కేయూరి, నేను ఈ కుండలాలు చూడలేదు, కంకణాలు చూడలేదు.
2: I have not seen the bangles, I have not seen the earrings.
0: జాయతి, ఈ అందము, ఈ అందెలు మాత్రం చూచానన్నాడు.
2: I saw only the anklets.
0: కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్షణ యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు.
2: రామ ఫుల్లీ అండర్స్టుడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణి యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అది ఒక పెద్ద పనిగా ఉంచిపోయింది.
2: సిన్స్ దెన్ ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ రామ టు నరేట్.
0: లక్ష్మణ, నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు.
2: లక్ష్మణ ఈజ్ మోర్ వర్చువస్ దాన్ మీ.
0: రామ, నీవెక్కడ నేనెక్కడ.
2: రామ, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఐ యామ్.
0: నీ కింకరుడను నేను, నీ కింకరుడను.
2: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీ గుణములే నాకు అభ్యసించాయి, చేశాయి.
2: ఐ కల్టివేటెడ్ యువర్ హ్యాబిట్స్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది.
2: యాజ్ ఇస్ ది కంపెనీ సో విల్ బి అవర్ క్యారెక్టర్.
0: నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి.
2: యు ఆర్ వెరీ డివైన్.
0: నీ కంపెనీనే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చి.
2: సిన్స్ ఐఎమ్ ఇన్ యువర్ డివైన్ కంపెనీ ఐ హావ్ దిస్ క్వాలిటీస్.
0: కనుక ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ కంపెనీ టుడే.
0: అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవునికు రాములకు మైత్రి జరిగింది.
2: దెన్ దేర్స్ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఈ మైత్రి జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది.
2: ఇట్ వాజ్ రెయినీ సీజన్.
0: ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ డ్యూరింగ్ దిస్.
0: ప్రవాహములంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.
2: సుగ్రీవ వాంటెడ్ టైం.
0: 2 నెలల కాలమును మాత్రం కోరాడు.
2: హీ వాంటెడ్ 2 మంత్స్.
0: తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిప్పుతాను.
2: ఐ విల్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ పాస్ ఆన్ సీత టు హ్యాండ్ ఓవర్.
0: ఈ 2 నెలలు జరిగింది.
2: 2 మంత్స్ పాస్డ్.
0: కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు.
2: దేవర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు గో.
0: లక్ష్మణ్ని పంపించాడు.
2: ఈ సెండ్ లక్ష్మణ.
0: సుగ్రీవ, నీ కార్యం తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
2: లక్ష్మణ సెడ్ సుగ్రీవ, యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. యు ఆర్ ఫర్గెటింగ్ ది
0: ఇంపార్టెంట్ టాస్క్. క్రూరుడవు నీవు.
2: యు ఆర్ ఎ వికెడ్ మ్యాన్. యు హావ్ నో
0: కార్యాన్ని నీవు సాధించుకున్నావు.
2: యు హాడ్ యువర్ డిజైర్.
0: నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు.
2: బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై వర్క్.
0: అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు.
2: అండ్ హీ మేడ్ లక్ష్మణ యూజ్ దీస్ హార్ష్ వర్డ్స్. ఎందుకోసం
0: రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు?
2: వై కాంట్ రామా కన్వే డైరెక్ట్లీ?
0: అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. తూచా ఒక్కొక్క పదములు.
2: Rama is obeying father's command in toto.
0: 14 సంవత్సరములు కూడా అరణ్యములోనే ఉండాలి, కానీ పట్టణములో నివసించకూడదు.
2: For all the 14 years he should spend time in the forest. He should not go to city.
0: కనుకనే కిష్కింద పట్టణానికి పోవడానికి వీల్లేదు.
2: So it's not possible to go to Kishkindha city.
0: అందువల్ల లక్ష్మణ్ని పంపించాడు.
2: So he sent Lakshmana.
0: కానీ అక్కడ సుగ్రీవుడు కూడాను చాలా బాధపడుతున్నాడు.
2: But there Sugriva was feeling.
0: సుగ్రీవుడు చాలా గుణవంతుడే.
2: Sugriva is a good one.
0: కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు.
2: బట్ హి వాస్ సో పేషెంట్ బికాస్ ఆఫ్ రెయినీ సీజన్.
0: కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు.
2: హీస్ నాట్ అన్గ్రేట్ఫుల్ రిచ్, బట్ హీస్
0: రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేను ఎంతో మరవలేను.
2: హీ కెనాట్ ఫర్గెట్ ది హెల్ప్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ రామ
0: అని మనసులోనే తలంచుకుంటూ,
2: థింకింగ్ ఆల్ దిస్ అలాంగ్ ఇన్ ద మైండ్,
0: ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు.
2: హీ సెంట్ ఆల్ ద మంకీస్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఈ సమయం లోపల
2: ఇన్ ద మెయిన్ టైం
0: ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి.
2: దేర్ హ్యాస్ టు బి ఎ సెటిల్మెంట్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములను.
2: అండ్ రామ స్టార్టెడ్ టెస్టింగ్ ది సుగ్రీవ.
0: మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం.
2: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీ అదర్ పర్సన్ వీ షుడ్ ఎక్సెల్ ది అపోనెంట్ డబుల్.
0: కాబట్టి వారిని జయించవాలంటే వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారి మైత్రి మన కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది.
2: సో సుగ్రీవ థాట్స్ దిస్ వే, ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ వాలి హీ షుడ్ అప్రోచ్ ద పర్సన్ హూ ఇస్ మోర్. వాలికి
0: ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది.
2: వెదర్ రామ ఇస్ పవర్ఫుల్ టు కాంకర్ వాలి ఆర్ నాట్.
0: సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు.
2: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ ద వరల్డ్లీ క్రీచర్స్.
0: తమకు తెలిసినది తక్కువైనప్పటికీ
2: డోంట్ దే నో లెస్,
0: ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు.
2: దే గో ఆన్ క్రిటిసైజింగ్ ఇన్ ఎ పాంపస్ వే.
0: అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి,
2: వెరీ ఇంపార్టెంట్ థింగ్,
0: దైవ విషయం లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు.
2: ఈజ్ అట్టర్లీ ఫూలిష్ మ్యాన్ హూ ఆర్గ్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్.
0: దైవ విషయంలో ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: అది ఎట్టిది ఇది ఎట్టిది.
2: Where are you and what is that?
0: అలాంటి అగోచరమైనటువంటి ఒక దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి?
2: No one has got any authority to decide the divinity which is
0: on the planet.
2: God can do anything.
0: చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
2: No one has any authority to decide
0: the divinity. చెడ్డదే లేదు.
2: There's nothing bad in God's creation.
0: ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి.
2: From your point of view, good and bad.
0: ఈనాడు నీ బలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు.
2: Today you eat a fruit and you think it good.
0: రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుండాలి.
2: And tomorrow
0: అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు.
2: The excretory matter is bad.
0: కానీ నీ దృష్టిగా అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది.
2: But from your viewpoint it's bad, but to God it's good.
0: ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము.
2: And fruit takes this form.
0: ఇది చెడ్డదెట్ట అవుతుంది.
2: How do you say bad?
0: కనుకనే అన్ని మంచివే లోకములో.
2: ఆల్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చెడ్డదనేటువంటిది ఏమాత్రము లేదు.
2: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్
0: దిస్ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
2: బికాస్ ఆఫ్ యువర్ మీన్ లో మైండ్ యూ సే దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
0: ఇదియే ప్రేయో మార్గము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ప్రేయో మార్గం.
0: అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం.
2: యూ డిసైడ్ బేసింగ్ ఆన్ యువర్ లిమిటెడ్ లుక్.
0: శ్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు.
2: ఇట్స్ నాట్ శ్రేయో.
0: ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది.
2: ద ఫ్రూట్ హాస్ బికమ్ వేస్ట్ మ్యాటర్.
0: మలము నీవు చెడ్డదంటున్నావు.
2: యు కాల్ దిస్ ఎక్స్క్రీటర్.
0: కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే.
2: బట్ ఇన్ శ్రేయో మార్గ ఇట్ ఇస్ గుడ్.
0: నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది.
2: ఇది వేస్ట్ మ్యాటర్ ఇస్ నాట్ సెంట్ అవుట్ యుల్ బి పుట్ టు డేంజర్.
0: అది నివృత్తి మార్గము.
2: That is inward.
0: అందులో కూడా మంచి ఉంటుండాలి.
2: There is good there.
0: మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాలి.
2: There is good in bad, there is bad in good.
0: మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము.
2: టు సీ బ్యాడ్
0: చెడ్డలో కూడా మంచిని చూడటము నివృత్తి మార్గము.
2: టు సీ గుడ్ ఈవెన్ ఇన్ బ్యాడ్ ఈజ్ ఇన్వర్డ్ పాత్.
0: కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది.
2: సో వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్.
0: నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును.
2: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్
0: వ్యూ కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
0: నీ దృష్టి పరిమితమైనటువంటిది.
2: బికాజ్ యువర్స్ ఇస్ నారో లుక్.
0: భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది.
2: గాడ్ హెస్ గట్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ విజన్.
0: అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము.
2: దేర్ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ నాన్స్, నాన్
0: అపరెంట్. నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ సర్టన్ లిమిట్స్ టు యువర్ యాక్షన్స్ అండ్ యువర్ థాట్.
0: భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు.
2: బట్ గాడ్ ఈస్ లిమిట్.
0: ఏది చెప్పినా అది రైటే.
2: వాట్ ఎవర్ హి సేస్
0: ఏది చేసినా అది రైటే.
2: వాట్ ఎవర్ డస్ ఈస్ రైట్.
0: అనగా ఏమిటి?
2: వాట్ ఇస్
0: భగవంతుని ఎందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి.
2: ఓన్లీ సెల్ఫిష్ పీపుల్ అంటే
0: స్వార్థరహితునికి ఈ భేదములే రావు.
2: ద వన్ హూ సెల్ఫ్లెస్
0: భేదపడవానికి బాధలే ఉంటుంటాయి.
2: అండ్ అవర్ సెల్ఫిష్ విల్ బౌండ్ టు సఫర్.
0: కనుకనే
2: దేర్ఫోర్
0: జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు
2: ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ లైఫ్
0: రామ జీవితాన్ని అనుసరించాలి.
2: వన్ షుడ్ ఫాలో ద లైఫ్ ఆఫ్ రామ.
0: ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి.
2: వై ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ వీ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్.
0: కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి, ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలదు అన్నాడు.
2: సుగ్రీవ హ్యాడ్ దిస్ డౌట్ అండ్ హి వాంటెడ్ క్లారిఫికేషన్.
0: హనుమంతుడు
2: హనుమాన్
0: మంచి పదములతో, వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని.
2: హనుమాన్ కన్వేడ్ డౌట్ ఆఫ్ సుగ్రీవ ఇన్ సాఫ్ట్ స్వీట్.
0: రాముడు నవ్వాడు.
2: రామ లాఫ్ట్.
0: ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే.
2: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ఆర్డినరీ.
0: ఈ సందేహాలు రావటం సహజమే.
2: డౌట్స్ దే కమ్.
0: దీనికి కారణమేమిటి?
2: వాట్ ద రీజన్?
0: వాని అల్పత్వమే దీనికి కారణం.
2: దేర్ మీన్నెస్ ఈస్ ద కాజ్.
0: మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
2: యు థింక్ యువర్ ఇంటెలిజెంట్? నో.
0: మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
2: యువర్ ఇంటెలెక్చువల్.
0: మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు.
2: If you are really an intellectual and intelligent one, you will never doubt.
0: Sandeham unnatundi vaadiki alupuluke sandehamu.
2: The one who entertains doubts is
0: vaada jeevitame alpatvamu.
2: Their life is mean.
0: Kanuka ee sugrivudu alupuduga kanipistunnadani navvukunnadu Ramudu.
2: Rama was smiling looking at the mean level of Sugriva.
0: Kaani alupudu kaani adukudu kaani ee samayamlo naaku avasarame.
2: But at this moment I need him.
0: ప్రపంచంలో పనికి రాని వస్తువు ఒక్కటి లేదు.
2: దేర్ నథింగ్ విచ్ ఇస్
0: అన్ని పనికొచ్చేటువంటివి.
2: ఆల్ ఆర్ యూస్ఫుల్.
0: ఒక పొరక పుల్ల కూడా పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
2: ఈవెన్ ఏ స్మాల్
0: పొరక పుల్ల స్టిక్ స్మాల్ స్టిక్
2: ఏ స్మాల్ స్టిక్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్.
0: కానీ ఇంకా ప్రాణమున్న జీవి పనికిరాడా?
2: బట్ డోంట్ యు థింక్ దట్
0: కనుక ఈ అల్పుడు కూడా ఇప్పుడు నాకు అవసరమే.
2: ఈవెన్ దిస్ లో పర్సన్ ఇస్ ఆల్సో
0: ఎందుకనగా హనుమంతుడు వారి పక్షంలో ఉంటున్నాడు.
2: హనుమాన్ ఇస్
0: హనుమంతుడు చాలా శక్తివంతుడు.
2: హనుమాన్ ఇస్ పవర్ఫుల్.
0: కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుని ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో.
2: వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ దట్ హీ హ్యాస్.
0: కనుక గుర్తించినప్పుడే దీనికి తెలుసుకోవడానికి వీలవుతుందని
2: I should know and find out.
0: తప్పకు నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు.
2: He said, I am ready to face your test.
0: ఐదు వృక్షములు నీటుగా ఉంటున్నాయి సరిగా.
2: దేర్ ఆర్ ఫైవ్ ట్రీస్
0: వరుసగా ఉంటున్నాయి.
2: దే ఆర్ ఇన్ ఎ సీక్వెన్స్.
0: అది ఏమి వృక్షములు?
2: వాట్ ఆర్ దే?
0: అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్
2: ద ఫారెస్ట్ ట్రీస్.
0: దాన్ని ఒక్క తూరి కొట్టమన్నాడు.
2: హీ వాంటెడ్ దట్ ఆరోస్ షుడ్ బి షాట్ ఎట్ దీస్ ఫైవ్ ట్రీస్ ఎట్ ఎ స్ట్రెచ్.
0: ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి.
2: వాలీ కుడ్ షూట్ దెమ్ ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్.
0: ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతలు వెళ్ళింది.
2: When Rama shot the arrow, not only five trees, it crossed the mountain.
0: Ramula paadamu paina padi
2: Sugriva fell on the feet of Rama.
0: Nannu chaminchamani cheppi
2: sought his pardon.
0: Nenu chaala alpagnulanu.
2: I am a mean fellow.
0: Aneka baadalaku padi nenu ee vidhamaitundi anumanalu guri ayipoyanu.
2: Because of long suffering I am having all these doubts.
0: Nannu rakshinchamani agni sakshiga pramanam chesadu.
2: So he sought his pardon. He wanted to be protected and made all the oaths in the name of the fire.
0: నీ యొక్క తండ్రి అన్నరాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు.
2: He said, I'll certainly hand over.
0: న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్ ఇన్ సుగ్రీవ.
0: ఈ దోషమంతా కూడా వాలిదే.
2: ఆల్ ద మిస్టేక్ లైస్ ఇన్ వాలి.
0: మిస్అండర్స్టాండింగ్ తప్పు అర్థం తీసుకున్నాడు.
2: బికాస్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ ద కాజ్.
0: ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు.
2: మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్డైరెక్షన్.
0: తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం.
2: The wife of younger brother is equal to a daughter.
0: Tammuni bharya kudam biddato samanam.
2: She is equal to the daughter.
0: Alanti biddato samanamainatundi tammuni bharyanu taanu apaharistunnadu.
2: In fact he kidnapped the wife of his younger brother.
0: Ee babunu bharinchadaniki veelu kaadu.
2: So it's not possible to.
0: Ilanti dirmanukudiki shikshinchalsindi.
2: Such a wicked man must be punished.
0: Idi ramarajyam lopala pradhanamainatundi yokka neeti.
2: This main principle in Ramarajya.
0: ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం.
2: Therefore for ఇక్ష్వాకు clan one should live in integrity and morality.
0: ఇది రఘువంశమునకు తగినటువంటి ఒక కీర్తి.
2: It's only reputation for రఘువంశ.
0: అని గుర్తించుకొని నేను తప్పక వారిని చంపుతానన్నాడు.
2: So said, I'll certainly kill one.
0: చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు.
2: And I'll give you that kingdom.
0: మొదటి దినం వెళ్ళాడు.
2: First day he went.
0: కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు.
2: బట్ హీ వాస్ థారోలీ బీటెన్ దేర్ అండ్ రిటర్న్.
0: విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు.
2: హియర్ దేర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
0: రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు?
2: ఇన్ ఫ్యాక్ట్ వై కాంట్ రామా కిల్ హిమ్?
0: చాట నిలుచుకొని ఎందుకు చంపాలి?
2: వై షుడ్ హీ కిల్ వాలి స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ?
0: ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును.
2: గాడ్ నోస్ ఆల్.
0: ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగాలనో అక్కడే జరగాలి.
2: విచ్ టాస్క్ వేర్ వెన్ హౌ ఈస్ టు బి ఫుల్ఫిల్డ్. ఈ
0: నాలుగు భయపడతాను చెట్టు చాటును దాగలేదు.
2: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ హీ వాస్ బిహైండ్ ద ట్రీ.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు.
2: ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆర్ బెటర్.
0: నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు.
2: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ యూ సే ఇట్స్ రాంగ్.
0: ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే,
2: వాట్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్?
0: ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు
2: వన్ హూ గోస్ ఆన్ హంటింగ్
0: చెట్టు చాటు నుంచి మృగములు చంపుతారు.
2: కెన్ కిల్ ఎన్ ఎనిమల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే.
2: సిన్స్ వాలి ఇస్ ఎన్ ఎనిమల్, రామా ఇస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఇంకా రెండవది ఏమిటంటే,
2: సెకండ్ ఇంటర్ప్రిటేషన్,
0: వాలికి ఒక వరం ఉంటుండాలి.
2: వాలి హ్యాస్ గాట్ ఎ బూన్.
0: ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్ధం చేస్తారో, ఎదురుగా యుద్ధం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది.
2: Therefore, if anyone stands in front of Wali and starts fighting, they will get half the energy.
0: ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు.
2: So if I stand in front, Wali may be recipient of my power.
0: అప్పుడు వాలికి వీలు కాకుండా పోవచ్చు.
2: Not possible to
0: kill. కారణము.
2: This is cause.
0: ఇనిక మూడవ కారణము.
2: The third reason.
0: వాలి కూడాను పరమ భక్తుడే.
2: Wali is a devotee.
0: నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును.
2: If I kill him standing in front, he may run and fall at my feet. He may say that, protect me, Rama.
0: అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపోవాలి?
2: And what about the promise given to
0: him? ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థమనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా చంపరించాడు.
2: బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిషనెస్ ఫర్
0: ప్రాణం ఇచ్చక పూర్వమే వారిని గుర్తించాడు.
2: దే అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్.
0: అప్పుడు రాముణ్ణి నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామా నీవు చేసింది నిజమే.
2: వాలి క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్
0: నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు.
2: యు విల్ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను.
2: ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ గివెన్ టు మీ బై మై ఫాదర్.
0: నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్.
2: యు నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్, యు ఆర్ రైట్.
0: అయితే
2: హౌఎవర్
0: నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే.
2: ఐఎమ్ డైయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ లక్కీ.
0: అయితే నా తమ్ముడుకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు.
2: యు కరోనేట్ మై యంగర్ బ్రదర్ టు మై కింగ్డమ్ అండ్ మేక్ మై సన్ యాజ్ ద ప్రిన్స్.
0: ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు.
2: హి ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ వాలి అండ్ సుగ్రీవ్ వాస్ కరోనేటెడ్.
0: వారు అందరూ కూడాను
2: దే వర్ ఆల్ ప్రొసీడింగ్
0: అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మునిగారు.
2: సిన్స్ దెన్ దే ఆర్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: నాలుగు వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు.
2: వానరస్ ఆర్ మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
2: అండ్ హనుమాన్ ఇస్ సెండ్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటలేరు.
2: బికాస్ నో వన్ కెన్ క్రాస్ దిస్.
0: అతనితో పాటు జాంబవంతుడు,
2: జాంబవాన్,
0: అంగదుడు,
2: అంగద,
0: ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు.
2: ఆల్ గ్రేట్ పీపుల్.
0: ఎందుకంటే రావణుడే ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు.
2: ఇట్స్ ఓన్లీ రావణ హూ డిడ్ దిస్ వికెడ్ యాక్ట్.
0: కనుక మీరు లంకకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
2: హి సెడ్ బీ రెడీ టు గో టు లంక.
0: లంకకు వెళ్లాడు.
2: హనుమాన్ వెంట లంక.
0: అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు.
2: హి సా ఎవ్రీథింగ్ దేర్.
0: చాలా మండిపడ్డాడు హనుమంతుడు.
2: హనుమంతుడు వానరస్ ఆర్ మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
2: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని

0: స్థిర చిత్తుడు,
1: హెస్ గాట్ స్టడీ మైండ్,
0: అచంచల హృదయుడు,
1: అండ్ హెస్ గాట్ ద హార్ట్.
0: అతను సీతన్ని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ బెడ్రూమ్స్ ఫర్ సీత.
0: ఈ బెడ్రూమ్లకు వెళ్ళక తప్పదు.
1: హీస్ బౌండ్ టు గో ఓవర్ దేర్.
0: ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్ లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు.
1: చీప్ మైండెడ్ పీపుల్ మే క్వశ్చన్, బీయింగ్ ఏ బ్రహ్మచారి హౌ కెన్ హీ స్టెప్ ఇన్ టు బెడ్రూమ్.
0: కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు, కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలను దృష్టితో చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హనుమాన్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఈస్ టు ఫైండ్ అవుట్ సీత, నో అదర్ థాట్ దేర్.
0: అన్ని వైపులా చూచేటప్పటికి రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు.
1: He found all the demons
0: there. వారి యొక్క స్వాధీనంలో లేవు.
1: They have no body consciousness.
0: కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికి
1: there in the palace
0: ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి.
1: There's a beautiful lady who was sleeping.
0: చూచాడు.
1: He saw.
0: ఈమె సీత కావచ్చు.
1: She must have been Sita.
0: అనుకున్నాడు.
1: He thought.
0: తరుపతి సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ డిసైడ్ షీ కెనాట్ బి సీత.
0: సీత యొక్క గుణగణములను చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు.
1: హనుమాన్ కుడ్ నో ది క్లియర్లీ ది క్యారెక్టర్.
0: అక్కడ ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది.
1: దేర్ హి వాస్ కంప్లీట్లీ చేంజ్డ్.
0: అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండినటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తృంచి వేస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ కటింగ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ది ట్రీస్.
0: రాక్షసులందరూ బయలుదేరారు.
1: అండ్ ఆల్ ద డెమన్స్ స్టార్టెడ్.
0: ఏనాడు కూతురు కోతులు చూచి ఎరుగరు వారు.
1: ఆల్ ద డెమన్స్ ఇన్ లంక నెవర్ సా.
0: అలాంటి వారికి కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు వాచ్ ఎ మంకీ.
0: ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
1: దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్.
0: యర్దమ్మ ఈ కోతి దిన్నెవరు బంపినాతి మా వాడ గోడాడ చేసిని.
1: What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over.
0: Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Intintiki ni pantinchina val ganti evarintiki bodume.
1: It has been visiting house to house. Where, to which house it is visiting?
0: Ramula pantunu janaki kanti ki challanayane. Ituvanti panula ఇంటికి మింటిన నంటిన గద తెలియాడదమ్మా ఈ కోతి దిన్నెవ్వరు బంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే. చెప్పు. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు.
1: ఆల్ విమెన్ వెంట్ ఆన్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ సింగింగ్ ఆల్ ద వే.
0: కానీ సీత చిక్కలేదు.
1: బట్ దే కుడ్ ఫైండ్ సీత దేర్.
0: నిరాశకు గురి అయ్యాడు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు.
1: హనుమాన్ కేమ్ క్లోజ్ టు ఓషన్.
0: గుట్టపైన సింసుప వృక్షం పైన ఎక్కాడు.
1: హీ జస్ట్ క్లైమ్డ్ ది ట్రీ
0: సింసుపన్నాడు. నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తను తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి?
1: ఇఫ్ ఐ గో ఎంటీ హ్యాండెడ్ వితౌట్ ఎనీ న్యూస్ ఆఫ్ సీతా దేర్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హౌ కెన్ ఐ ఫేస్ రామ్.
0: సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు.
1: వాస్ రెడీ టు జంప్ ఇంటు ది ఓషన్.
0: ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ రెడీ టు డై.
0: ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నానే అనేటువంటి ఒక ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది.
1: హి వాజ్ రెడీ ఫర్ టు కమిట్ సూయిసైడ్ బికాస్ హీ కుడ్ నాట్ ప్రిపేర్.
0: భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది.
1: ద వెరీ రీజన్ ఫర్ హిస్ ప్రిపేర్నెస్ ఫర్ సూయిసైడ్ ఈస్ దట్ హీ కుడ్ నాట్ ఫుల్ఫిల్ దట్.
0: అది చేయలేనటువంటి నా బ్రతుకు ఎందుకు?
1: వై షుడ్ ఐ లివ్?
0: నేను జీవించి ఎవరి కోసం జీవించాలి?
1: ఫర్ హూ స్టేక్ షుడ్ ఐ లివ్?
0: దైవ ప్రీతి కోసం నేను జీవించాలి.
1: ఐ షుడ్ లివ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితం అవసరం లేదు.
1: ఇఫ్ ఐ కాంట్ ప్లీజ్ గాడ్ ఐ నీడ్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూచాడు.
1: హీ సా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: ఒక పెద్ద వనము కనిపించింది.
1: దేర్ హీ సా వెరీ బిగ్ థింగ్. దేర్
0: నేను ఆ వనాన్ని చూడలేదే.
1: I have not seen that before.
0: అన్నాడు. అక్కడ నుంచి మరి పరిగెత్తి వెళ్ళాడు.
1: Then he started running after that.
0: పరిగెత్తి వెళ్లేటప్పటికి
1: as he went there
0: అక్కడ పట్టేశారు.
1: There he was caught.
0: ఈ రావణుని యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్ళాడు.
1: The eldest son of Ravana.
0: రావణ దర్బారులో కూర్చున్నాడు.
1: Ravana was sitting on the throne.
0: రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు.
1: ఈ సాట్ ఆన్ ఏ వెరీ బిగ్ థ్రోన్.
0: ఈ దుర్మార్గుడు దుష్టుడు దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను సదాచారవంతులను శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు.
1: దెన్ సచ్ ఎ వికెడ్ బ్యాడ్ క్రూయల్ ఫెలో ఇస్ సీటింగ్ ఎట్ ఎ హై లెవెల్. ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ మీ టు బి సీటెడ్.
0: తన తోకను పెంచాడు.
1: ఇంక్రీజ్డ్
0: రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్లో తన పోయి కూర్చున్నాడు.
1: అండ్ దట్ ఇంక్రీజ్ ప్రొలాంగ్డ్ ఎక్స్టెండ్.

0: tail, it went round, coiled round, and it sat on a high platform.
1: రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు.
0: And Ravana was questioning.
1: కోతి జాతివి నీవు వనమెల్న చెరచితివి నిన్నెవడు పంపించెరా.
0: You are a monkey, who sent you?
1: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచధర నన్నంపెరా.
0: And Hanuman's
1: హనుమంతుడు తక్కువ కాదు.
0: హనుమంతుడు ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
1: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ రాచదొర నన్నంపెరా.
0: ద కింగ్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ.
1: రావణుకు ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
0: అండ్ రావణ,
1: ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పనివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు, నీకు నోరు మూపిస్తానన్నాడు.
0: Ravana said, no one talk to me like this, as if you are addressing a servant, you are talking to me.
1: ye rajunu nannu emira analedu noru muhinchenura yachudavu neevu brahmaatvaadudavu nenu ramaswami bantura ninna evaraina ninnu raanledemo neeru ramaswami bantu ganaka ninnu raane palakaristunnanu annadu.
0: And then Hanuman said, I am the servant of Rama, therefore I can address you in singular.
1: ee vidhanga రావణుడి పైన ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు.
0: హి వాస్ గివింగ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిప్లై.
1: రావణుడికి ఒక విధమైన భయం ఏర్పడిపోయింది.
0: రావణ వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: ఒక కోతికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యమునికంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది.
0: రావణ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్, వెన్ మంకీ హస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ అండ్ పవర్, వెల్ దేర్ మస్ట్ బి గ్రేటర్ పర్సనాలిటీస్ బిహైండ్.
1: తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేత కాలేదు.
0: రావణ కుండు లేట.
1: చేత కాని వాళ్ళకు చేష్టలు జాస్తినట్ట.
0: హెల్ప్లెస్ ఫెలోస్ విల్ హ్యావ్ సో మెనీ థాట్స్.
1: అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాది.
0: మంకీ విల్ హ్యావ్ అటాచ్మెంట్ టు ది టెయిల్.
1: ఆ టెయిల్ కు కొంచెం కొస లోపల అగ్ని అంటించండి అన్నారు.
0: సపోజింగ్ వీ క్యాచ్ ఫైర్ దేర్,
1: రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు.
0: ఇట్స్ కమాండర్ కింగ్.
1: ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకంతా చుట్టారు.
0: ఆల్ ది పీపుల్ బ్రాట్ ఆల్ ది ఓల్డ్ క్లాత్ ఫ్రమ్ లంక అండ్ టైడ్ ఇట్ రౌండ్ ద టెయిల్.
1: కానీ ఇది కూడా నువ్వు మంచిది అనుకున్నాడు
0: హనుమాన్.
1: కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారణ చేశాడు.
0: హావింగ్ కమ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ రామ, well, will it amount to be disobedience to his command?
1: కానీ నా తోకను నేను చల్లార్చుకోవాలి.
0: బట్ ఐ షుడ్ సీ కూల్ డౌన్ మై టెయిల్.
1: ఎగిరాడు ఎగిరాడు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగిరి లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి.
0: యాజ్ హిస్ టెయిల్ వాస్ కాట్ ఆన్ ఫైర్ హి స్టార్టెడ్ జంపింగ్ అవుట్.
1: తాను సముద్రంలో పోయి దుమికాడు.
0: అల్టిమేట్లీ జంపింగ్
1: ఇన్ ది ఓషన్. తన తోకను చల్లార్చుకోవటం కోసం,
0: ఓన్లీ టు మేక్ ది ఎంటైర్ ఫైర్ ఎక్స్టింగ్విష్.
1: అంతా కూడా మండిపోతుంటుండాలి.
0: అండ్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
1: మరి యోచన చేశాడు.
0: అండ్ హి థాట్,
1: చీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను.
0: ఐ రియలీ ఐ డిడ్ ఎ గ్రేట్ హార్మ్ యాజ్ ఐ డిజోబేడ్ హిస్ కమాండ్.
1: కానీ రావణుడి పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపు చేశాను. కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ సెట్ హోల్ లంక ఆన్ ఫైర్, దేర్ మై బి సీతా ఓవర్ దేర్.
1: తిరిగి లంకలో ప్రవేశించాడు.
0: లంక.
1: ఈ విధంగా అనేక పర్యాయములు చూచి కట్టకడపటికి అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చుండాది పాపం సీత.
0: యాజ్ హి వెంట్ ఆన్ సర్చ్ ఆఫ్ సీత దేర్ షీ, హీ నోటీస్ సీత అండర్ ది ట్రీ ఆఫ్ అశోక.
1: రాముణ్ణి చూచినటువంటి వాడు లేక సీతను చూచినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు.
0: హనుమాన్ నెవర్ సా రావణ ఆర్ సీత.
1: సీత లంకలు చేరిన తర్వాతనే రామునితో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి.
0: సీత రీచ్ లంక దెన్ ఓన్లీ
1: సీతను ఎప్పుడు
0: హనుమాన్ చూడలేదు. రామ సీ నెవర్ సా సీత బిఫోర్.
1: కనుక ఈమె సీతనో కాదు
0: సీత ఆర్ నాట్
1: అని మెత్తగా ఒక చెట్టు ఎక్కి
0: హి క్లైమ్ ది ట్రీ టాప్.
1: రామకథను గానం చేస్తూ వచ్చి
0: హి స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
1: ఒక్కతూరి సీత పైకి చూచింది.
0: సీత వాచ్డ్ ఆన్ ద టాప్.
1: చూచి కంటిధారలు కారుస్తుండాలి.
0: షీ స్టార్టెడ్ షెడ్డింగ్ ది టియర్స్.
1: అప్పుడు
0: దెన్
1: ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలిసినా,
0: వర్ దే
1: రాక్షసులు ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు బి దేర్.
1: విభీషణి భార్య సరమ్మ,
0: ద వైఫ్ ఆఫ్ విభీషణ సరమ్మ,
1: ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి.
0: షీ వాజ్ సర్వింగ్ సీత.
1: ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు.
0: విభీషణ హాస్ టూ డాటర్స్,
1: అజట త్రజట. అజట త్రిజట,
0: అజట త్రిజట,
1: వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
0: సరమ అజట త్రిజట ఆర్ గివింగ్ ఆల్ ద కరేజ్ టు సీత.
1: మీరు భయపడకండి
0: మదర్, డోంట్ బి అఫ్రైడ్.
1: మా రాక్షసుల యొక్క గుణములు ఇలాంటివే ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ అవర్ డెమోనిక్ క్వాలిటీ.
1: ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది.
0: వన్ డే ఆర్ అదర్ యు
1: రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది.
0: ధర్మ విల్ విన్.
1: సత్యమునకు విరుద్ధం కాదు.
0: ఎనీథింగ్ విల్ నెవర్ గో అగైన్స్ట్
1: సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ విక్టరీ.
1: ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది.
0: అండ్ సీత కుడ్ లివ్ బికాస్ షీ కుడ్ పిక్ అప్ కరేజ్.
1: ఈ సమయాన్ని చూచుకున్నాడు.
0: అండ్ దిస్ టైమ్ ఇస్ నోటీస్డ్.
1: రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు.
0: హి బ్రాట్ ఎ రింగ్ ఫ్రమ్ రామ్.
1: ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు.
0: అండ్ హి గేవ్ దట్ రింగ్ టు సీత.
1: చూచింది ఆ ఉంగరం.
0: సీత సా దట్ రింగ్.
1: పట్టలేని ఆనందంతో మైమరచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి.
0: షీ వాస్ ఎక్స్టాటిక్. షీ కుడ్ నాట్ కంట్రోల్.
1: నాయన హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా, లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా?
0: సీత వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. హనుమాన్, ఆర్ యు రియల్లీ దిస్ సర్వెంట్ ఆఫ్ రామ?
1: నేను ఎన్నో పర్యాలను చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎర్లియర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ డెమన్స్.
1: కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ నౌ.
1: ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండొచ్చును.
0: దిస్ రింగ్ మేబీ
1: ఆర్టిఫిషియల్ నువ్వు నిరూపించవచ్చును.
0: ఇట్ మే బి ఆర్టిఫిషియల్.
1: కానీ నాకు సాక్ష్యం ఏమిటి?
0: What is the witness?
1: నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు.
0: ఐ నెవర్ సా యు బిఫోర్.
1: నీ ఎప్పుడూ నన్ను చూడలేదు.
0: యు నెవర్ సా మీ
1: అని చెప్పేటప్పటికి తల్లి, నా హృదయం నుండే ప్రతిష్ఠ అయినాడు రాముడు.
0: హి సెడ్ మదర్ రామా ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ మై హార్ట్.
1: నా హృదయాన్ని ఒక్క తూరి చూడమని చెప్పాడు.
0: యు సీ వాచ్ మై హార్ట్.
1: ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత.
0: సీత వాజ్ వాచింగ్ రామా ఆన్ ద చెస్ట్ ఆఫ్ హనుమాన్.
1: ఏమిటి ఆ యొక్క మహాత్యము?
0: వాట్ ఈస్ దట్?
1: ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు.
0: రామా గాట్ ఇన్స్టాల్డ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రామ్.
1: ఈ ఆనందం చేత ఈమె సీతననే గుర్తించాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎక్స్టసీ షీ కుడ్ నో సీత, ఐడెంటిఫై సీత.
1: తిరిగి వెనుకకు వెళ్ళాడు.
0: అండ్ హీ రిటర్న్.
1: ఇంకొక క్షణమైనా కూడా నిలిచలేదు.
0: ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీ మోమెంట్.
1: సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను.
0: ఐ కమ్ హియర్ ఇన్ సర్చ్.
1: అన్వేషణ జరిగింది. సీతమ్మ వారు లంకలో ఉన్నారు.
0: సర్చ్ ఈస్ ఓవర్.
1: ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది.
0: హీ వాజ్ ఇన్ ఎ హరీ టు కన్వే ది మెసేజ్.
1: వెళ్ళాడు.
0: హీ వెంట్.
1: అనేక మంది ఆకలి ఆకలి ఆకలి అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యంలో.
0: ఇన్ దిస్ ఆర్మీ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హంగ్రీ గ్లట్టన్స్.
1: ఈ మధుర నగరంలో చేరిపోయారు. మధురవనము చేరిపోయారు.
0: దే ఆల్ రీచ్ దిస్ ఫారెస్ట్ మధురవన.
1: ఆ మధురవనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు.
0: దే ఏట్ ఆల్ ద ఫ్రూట్స్ దేర్.
1: కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు.
0: హనుమాన్ డిడ్ నాట్ ఈట్ సింగిల్.
1: రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకొని ఉన్నాను.
0: అంటిల్ ద టాస్క్ అసైన్ టు హిమ్ బై రామా హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫ్రూట్.
1: పరిగెత్తి వెళ్లాడు ఆ సముద్రం ఒడ్డుకు.
0: They all ran and stood by the side on the banks of the sea.

0: రామ లిజన్ టు మీ లిజన్ టు మీ
1: చెరగే విల్లుల లోపులనున్న చిలుక రీతి వణకుచు నిలుచున్న పలువు రాక్షస మగవులెల్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామా నా మనవే వినుమా. చెలగి విల్లుల లోపులనున్నా
0: దేర్ బిహైండ్ ది బుషెస్
1: చెలగి విల్లుల లోపులనున్నా
0: బిహైండ్ ది బుషెస్
1: చిలుక రీతి వణకుచు నిలుచున్న
0: ఐ సా ద వన్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్
1: పలువు రాక్షస మగవులెల్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలదు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవే వినుమా.
0: ఐ సా సీత దేర్ సరౌండెడ్ బై ది డెమన్స్ కాలింగ్ ఫోర్స్ రెడీ టు బి హెడ్
1: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతుంటుండాలి.
0: యాజ్ ఆల్ ద డెమన్స్ వర్ హోల్డింగ్ ద సీతను
1: చూచాను
0: షివరింగ్ ఐ సా దట్ సీన్.
1: ఇంకా వినలేదు రాముడు.
0: రామ డిడ్ హియర్ ఫర్దర్.
1: సీత ఇంత బాధలో ఉంటుండాదా?
0: సీత ఇస్ సఫరింగ్.
1: అని హనుమంత ఇంకా వెనుకకు తిరుగుదాం
0: హనుమాన్,
1: తిరిగి లంకకు పోదామన్నారు
0: హనుమాన్. లెట్స్ గో టు లంక నౌ.
1: సుగ్రీవుడు శాంతపరిచాడు.
0: సుగ్రీవ ప్యాసేజ్,
1: స్వామి మీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు కానీ ఇది చాలా పొరపాటు.
0: బికాస్ ఆఫ్ యువర్ టెంపర్ యు ఆర్ ఇన్ ఎ హర్రీ.
1: యుద్ధం చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి.
0: యూ హావ్ టు మేక్ మెనీ అరేంజ్మెంట్స్.
1: నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు.
0: యు నెవర్ ఫాట్.
1: నీవు దయామయుడవు.
0: యువర్ వన్ ఆఫ్ కంపాషన్.
1: ప్రేమ స్వరూపుడవు.
0: యువర్ గాడ్.
1: ధర్మమే నీ యొక్క స్వరూపము.
0: యువర్ ధర్మ ఇస్ యువర్
1: ఫాట్. సత్యమే నీ యొక్క స్వభావము.
0: దట్స్ యువర్.
1: అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీ వార్.
1: కొంతకాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు.
0: గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్.
1: ఈ విధంగా
0: లైక్ దిస్
1: జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు జాంబవంతుడు ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ హనుమాన్ వర్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు రీచ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు.
0: ఆల్ దిస్ హ్యాపెండ్ ఇస్ వన్ థింగ్.
1: ఈ రామ రావణుల యొక్క యుద్ధమే ఒక ఎత్తు.
0: ద ఫైట్ బిట్వీన్ రామ అండ్ రావణ ఇస్ అనదర్ థింగ్.
1: ఇది చాలా గొప్ప విషయం.
0: ఇట్స్ అ మైటీ థింగ్.
1: ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
0: ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్
1: అన్రైచ్యూస్. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
0: ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్.
1: ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి.
0: ఇట్స్ దేర్ సిన్స్ దెన్ అండ్ నౌ.
1: కనుకని ప్రేమ స్వరూపుడైనటువంటి రాములు,
0: రామ ఇస్ ఎంబాడీ
1: శాంత స్వరూపమైనటువంటి సీత,
0: సీత ఇస్ పీస్
1: కామస్వరూపుడైనటువంటి రావణుడు
0: అండ్ రావణ స్టాండ్ ఫర్
1: అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు.
0: దోస్ qualities are present in everybody.
1: అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు.
0: Therefore man has got three attributes.
1: మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి.
0: At times will be agitated.
1: శాంతమును కూడాను బోధిస్తుంటాది సీత.
0: And Sita teaches peace.
1: ఇంకా సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాముడు,
0: రామ ఇస్ ఎంబాడీ
1: ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు.
0: హి వర్క్స్ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు.
0: సీతారామ లక్ష్మణ వేరే
1: పంచవటి
0: పంచవటి
1: అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఈ పంచకోసములే ఈ పంచవటి.
0: పంచవటి మీన్స్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ షీట్స్.
1: ఇక్కడే ఉంటున్నారు సీతారాములు.
0: దేర్ యు ఫైండ్ సీతారామ.
1: ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి యొక్క కాముడు.
0: దేర్ ఓన్లీ ద డిజైర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: టు కిల్ ద డిజైర్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సీతారామ.
1: కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి,
0: సో వీ హావ్ టు నో దిస్
1: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితానికి వెళ్తున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణం చక్కగా బోధపడుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద స్పిరిచువల్ మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
1: కనుక
0: సో
1: ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధము ప్రారంభం జరుగుతుంది.
0: ఫ్రమ్ టుమారో
1: ఈ యుద్ధ ప్రారంభంలో ఎవరెవరు ఏ బాధ్యతను తీసుకున్నారు,
0: వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ,
1: ఎలాంటి వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి,
0: వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ టు బి అసైన్డ్.
1: కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది.
0: ఫూల్స్ షుడ్ నాట్ బి గివెన్ ఇంపార్టెంట్ అసైన్మెంట్.
1: కనుకనే ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వి నో నౌ?
1: ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి?
0: హూ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వాట్ టాస్క్?
1: ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి?
0: వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ ఇట్?
1: కనుక దైవంతో వాదోపవాదం వేయటం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ.
1: మనం అల్పజ్ఞులము.
0: We are mean, low-minded.
1: అనంతుడు.
0: God is infinite.
1: అనంతుడైనటువంటి రామచంద్ర పరమాత్మునికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు?
0: God is so infinite, limitless. You cannot question
1: him. విమర్శకపోయేటువంటి వాడు.
0: The one who criticizes.
1: కొంతవరకు నువ్వు వాదోపవాదము చేసేటువంటి వాడు.
0: The one who argues.
1: అల్పజ్ఞులనే మనం విచారించాలి.
0: We should say they are foolish.
1: అల్పజ్ఞులనే మనం చింతించాలి.
0: We should say they are.
1: అంతకంటే అల్పుడు మరొకటి లేడు.
0: You cannot find more foolish
1: persons. ఒకవేళ తెలుసుకోవాలని
0: ఆశ
1: ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చు.
0: If you have doubts, you can question.
1: అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు.
0: But never doubt God.
1: నీకేమి తెలుసు దైవం విషయం?
0: What is that you know about God?
1: దైవం అంటే ఏమిటి?
0: Who is God?
1: నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును.
0: యూ కెన్ సే ఇఫ్ యూ నో.
1: ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు.
0: యూ మే సే హీ ఈజ్ గాడ్.
1: అయితే దైవమైన వాడు ఎవరు?
0: బట్ దెన్ హూ ఈజ్ గాడ్?
1: నువ్వు చూపగలవా?
0: కెన్ యూ షో?
1: కానిది ఇది అని చెప్పంగలరు కాని.
0: యూ కెన్ సే
1: బ్రహ్మమిది అని చెప్పంగా ఎవరి వశము?
0: యూ కెన్ సే దిస్ ఈజ్ నాట్ నెగేషన్ బట్ యూ కెన్ నాట్
1: సే కాదని చెప్తున్నావు నీవు. ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత?
0: యూ కెన్ సే దిస్ ఈజ్ నాట్. హౌ
1: నువ్వు అవునని చెప్పగలవు?
0: వాట్ ఈస్ దట్ యూ కెన్ సే ఎస్?
1: తెలియదు.
0: నథింగ్. యూ డోంట్ నో.
1: అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్ట తెలుసు?
0: వెన్ యూ కెనాట్ సే ఎస్, హౌ డు యూ సే నో టు దట్?
1: ఏ అల్పజ్ఞత,
0: దట్ ఈస్ మీన్నెస్.
1: కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు.
0: సచ్ మీన్ ఫెలోస్ యూ విల్ సీ.
1: వాళ్ళు కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడా బయటపడుతుంటాయి.
0: యాజ్ వీ లిసన్ టు దెమ్, అవర్ మీన్ క్వాలిటీస్ విల్ ఫైండ్ రిఫ్లెక్షన్స్ దేర్.
1: కనుక రామాయణం యొక్క తత్వము మహాపవిత్రమైనటువంటి చరిత్ర.
0: రామాయణం ఇస్ ఎ సీక్రెట్ హిస్టరీ.
1: ఇది చాలా విచిత్రమైన చరిత్ర. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర.
0: ఐడియల్.
1: ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర.
0: గివ్స్ యు బ్లిస్.
1: ఇది అమృతమయమైనటువంటి చరిత్ర.
0: నెక్టరైన్.
1: ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడు కూడాను గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఎవ్రీ వన్ షుడ్ నెసెసరీ నో రామాయణ.
1: రాములను ప్రేమించండి.
0: లవ్ రామ.
1: ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి.
0: విత్ లవ్ యూ సీ హిమ్.
1: దర్శించి అతనిలో ఐక్యం కాండి.
0: అండ్ మర్జ్ ఇన్ హిమ్.
1: ఇది నిజమైన సాయుధ్యము.
0: దిస్ ఇస్ మర్జర్.

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు స్నేహి

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know that time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
0: ది గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండినా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight and the affluence, prosperity of the country will go.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: సత్యమే నీతి.
0: Truth is the true conduct.
1: ధర్మమే రీతి.
0: Righteousness is the procedure, way.
1: త్యాగమే ఖ్యాతి.
0: And sacrifice is the true reputation.
1: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: The human race is the comprehensive totality of morality, the procedure and sacrifice.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from the human race has arisen?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వ మహిమ చేని సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there's no principle of truth? No. It is the pure unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం భూజాత్, ప్రియం భూజాత్.
0: Basing on this, ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Na bhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga emiti?
0: What do you mean by speak truth?
1: Desam yokka naitika viluvane satyam bhuyat.
0: The moral values or essential principles of truth.
1: Morality.
0: Manavatvamlo
1: neetiye lekundina మానవ జాతియే లేదు.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది.
0: Therefore morality is most essential for any country.
1: ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యమును పోషించాలి.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: సత్యమును ఆచరించాలి.
0: They should practice truth.
1: సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూత్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ మెంట్ బై సత్యం
1: బ్రూయా. ఇదే మానవుడు ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: ద హోల్ వరల్డ్ ఈస్ హైలీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: వి ఫైండ్ ఇన్జస్టిస్, అన్రైచ్యూస్నెస్, కరప్షన్ డాన్సింగ్.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతీ యువకులే దీనికి తగిన సమర్థులు.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్రాపర్ పీపుల్ టు పుట్ అండర్ చెక్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ర్యాంపెంట్.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ అపోల్డ్ మొరాలిటీ, దేర్ కెన్ బి ఈక్వాలిటీ, ద ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ కనుకనే నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: దేర్ఫోర్ మొరాలిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: ఇన్ ఆర్డర్ టు అఫోర్డ్ దిస్ మొరాలిటీ వన్ హ్యాస్ టు స్పీక్ ట్రూత్.
1: రెండవది, నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యం చెప్పకూడదు.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ అన్పాలెటబుల్, అన్అక్సెప్టబుల్.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యం చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: యు ఆర్ స్పీకింగ్ ట్రూత్ నో డౌట్, బట్ యు షుడ్ బి సెడ్ ఇన్ ఎ ప్లీజింగ్ వే, ఇన్ ఎ స్వీట్ మేనర్.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ దట్ ఇట్స్ క్వైట్ ప్లీజింగ్, యాక్సెప్టబుల్, ఇట్స్ క్వైట్ గుడ్ అండ్ ఇట్స్ బ్లిస్ఫుల్.
1: అది ఏ దేశమునకు ధర్మము
0: అండ్ ధర్మ.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్ ఇస్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడే యువతీ యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: When once we follow, we'll have more and more of spiritual power.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bharata desamulaku sarihaddulu Himachala parvatamulu.
0: In fact, the frontiers, the borders of Bharat, we have got the range of Himalaya.
1: Himachala parvatamulu anaga deeni yokka antaratham emiti?
0: What is the inner meaning of Himalayas?
1: Hima anaga challani ice.
0: Hima stands for the ice that is
1: tellani ice.
0: It's white and bright.
1: Telladanamunaku nirmalamu.
0: White stands for purity.
1: Challadanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Achalamunaku sthiramu.
0: That which is more non-motile.
1: Nirmala nischala prashantamainatvanti yokka Himachalamule India deshamunaku sarihaddulu.
0: Therefore that which is pure, that which is steady, that which is unwavering, they are present symbolizing over there the Himalayas.
1: Bharata deshamulo Ganga, Yamuna, Saraswati ee moodu kudanu manavuni yandu prasarinchetvanti yokka rakta prasaramule.
0: The sacred rivers like Ganga, Yamuna, Saraswati are like the blood circulation in mankind.
1: Ee yokka Ganga, Yamuna, Saraswati yokka prabhavam chetane manavudu dharmikamainatvanti jeevithani gadukutadu.
0: Because of the flow of the sacred rivers as life breath, like the blood stream, man is able to lead a sacred life.
1: Vivekamnu vikasimpajestadu.
0: In fact, his intellect blossoms.
1: Inka Ramayana, Mahabharata, Gita.
0: Further, we have got sacred texts like Ramayana.
1: Ee Ramayana, Bharata, Bhagavatamulu moodu kudanu manavatvanni prakatimpajeseetvanti yokka mahasutramulu.
0: Therefore, the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest the symbolize.
1: ఇట్టి పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ కాల్డ్ ఎ భారతీయ సిటిజన్ ఆఫ్ భారత్ బై నేమ్, వన్ హ్యాస్ టు ఫాలో ద ప్రిన్సిపల్ అండ్
1: భారత. ఏమిటి దీని అర్థము?
0: త్రీ లెటర్స్ భారత.
1: భావ
0: బా ఫస్ట్ లెటర్ ఫీలింగ్
1: రాగా
0: రా ఈజ్ రాగా
1: తాళం
0: టా ఈజ్ తాళ
1: భావ రాగ తాళములతో సమ్మిళితమైనటువంటిది భారతదేశం.
0: భారత ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ట్యూన్ ఆఫ్ ద ఫీలింగ్ ఇన్ ద బీచ్.
1: భా అనగా కాంతి,
0: భా ఆల్సో
1: ప్రకాశము,
0: రేడియన్స్
1: వెలుగు,
0: లైట్ ఎఫల్జెంట్
1: వెలుగును ఆశించేటువంటిది భారతీయుడు.
0: భారతీయ
1: సిటీని కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు.
0: భారతీయ షో దట్ రేడియన్స్ బ్రిలియన్స్
1: ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు.
0: దే జస్ట్ పాస్ ఆన్ షేర్ దిస్ బ్రిలియన్స్.
1: మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ ఎనీ ఫార్మల్
1: ఎడ్యుకేషన్ అధికారం లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ పొజిషన్
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ,
0: యు మే నాట్ బీన్ ప్రాపర్ పొజిషన్స్
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
0: There is one specific qualification within you.
1: Nenu bharatiyudanu bharatiyudanu bharatiyudanu idi ye mee qualification.
0: Your correct qualification is I am bharatiya.
1: Ee bharata desham yokka pavitrata cheppadaniki veelu kaadu.
0: The sacredness of bharatiya is beyond all estimate.
1: Anni deshamulaku kodanu aadhyatmika tattvamunu prasarimpa chesinadi bharata desham.
0: In fact it is bharata that has shared the ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రిన్సిపల్.
1: కనుకనే అన్ని దేశములు ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: Therefore it pronounced prayed for welfare of the entire human society.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశములు ఎందుకును అందరు కూడాను జీవులు ఒక్కటే.
0: Not only in Bharat, in fact all are one, be that whatever country you may
1: belong to. జీవతత్వం ఒక్కటే.
0: In fact, there's only one.
1: ప్రేమతత్వం ఒక్కటే.
0: Love is one.
1: త్యాగతత్వం ఒక్కటే.
0: The principle of sacrifice
1: one. యోగతత్వం ఒక్కటే.
0: All are one.
1: ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఎందుకు విభజించుతున్నారు?
0: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
1: కేవలం నా దేశము నీ దేశము అనేటువంటిది విభజించుకోకూడదు.
0: You should never divide yourself, calling yourself.
1: దేశములు వేరు కావచ్చును.
0: Countries may be different.
1: దేహములు వేరు కావచ్చును.
0: Bodies may be different.
1: భావములు వేరు కావచ్చును.
0: Feelings may be
1: different. దాంతులు వేరు కావచ్చును.
0: ఐడియాస్ మే బి
1: డిఫరెంట్. కానీ ఆత్మతత్వం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: బట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: చూడండి ఇక్కడ ఎన్నో బల్బులు అంతా వెలుగుతూ ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్ షైనింగ్.
1: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
0: దేర్ మే బి సో మెనీ బల్బ్స్ ఏ వెరైటీ,
1: విడివిడిగా మనకు కనిపించినప్పటికీ,
0: దేర్ మే బి సెపరేట్,
1: కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: This is the principle of unity that has got to be propagated by youth all over the world.
1: Nations are many. But earth is one. Jewels are many. Gold is one. Stars are many. But sky is one. Cows are many.
0: Milk is one.
1: Dehamulu veru.
0: Bodies are many, different.
1: Kani atmatattvam okkate.
0: But the spirit atma is one and the same.
1: Ee ekatvanni meeru gurtinchi pavitramainatvanti sevalu yendu palgonnappude sarvulo yendu aanandanni anubhavinchavachchu.
0: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Prema manamuni endu cheerinchi povatam chetane,
0: as the love is
1: deshamunandu kaani vyaktulu endu kaani rashtramulu endu kaani anni vidhamulaina ashanti prabalipoyindi.
0: As love is decreasing day by day, either an individual or in society, country by and large,
1: manam premanu penchukovali.
0: We should develop love.
1: Manam premanu undiye puttam.
0: In fact we have taken birth.
1: Premalone jeevisthunnamu.
0: We live in love.
1: Prema yende antyam aipothunnamu.
0: And we end up in love.
1: Bharata desham gaani ye desham enduku ani manava janmamku moolakaranam mattiye.
0: And in fact either in Bharat or any other country we are born of the dust.
1: Dust and dust alone. Matti nundi pantalu pandi,
0: and we grow the harvest.
1: ఆ పంట నుండి మన ఆహారంగా మారి,
0: అండ్ వీ టేక్ పార్ట్ ద క్రాప్,
1: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ద వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మట్టి మానవునికి జన్మను అందిస్తుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ఇట్స్ ద డస్ట్ విచ్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: చెట్టు గాలిని అందిస్తుండాలి.
0: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ద బ్రీత్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇదే ఆక్సిజన్.
0: దిస్ విండ్ హ్యాస్ గాన్ ఆక్సిజన్.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది, అదే కార్బన్ డైఆక్సైడ్.
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్ బ్రీద్ అవుట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది ట్రీ.
1: మానవుని చెడ్డనంతా అది తీసుకుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రీ యాక్సెప్ట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్,
1: మానవునికి మంచిని అందిస్తుంది.
0: అండ్ ట్రీ గివ్స్ యూ ఆల్ దట్ ఇస్ గుడ్.
1: ఇంకా గాలి,
0: అండ్ దెన్ వి
1: పంచభూతములు ఎందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: అండ్ దిస్ ది ఎయిర్, దిస్ ఇంపార్టెంట్.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
0: అండ్ ఇట్స్ ది ఎయిర్ దట్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బ్రెత్.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: ద సన్ షైన్స్
1: ప్రాణమును అందించి
0: గివ్స్ హిస్ లైఫ్
1: సమస్త లోకమునకు కూడాను వెలుతురును అందించి
0: ఇన్ ఫ్యాక్ట్ గివ్స్ లైఫ్ టు ఎవ్రీబడీ
1: సమస్త జీవితాలను కూడాను కాపాడుతూ ఉండాలి.
0: అండ్ సస్టైన్స్ ద లైఫ్
1: అట్టి భూమి యందు భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఆన్ ఎర్త్ హ్యావింగ్ బీన్ గ్రోన్ హ్యావింగ్ బీన్ డెవలప్డ్ ఓవర్ హియర్ ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: తల్లి వడి యందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: రైట్ వేర్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ మదర్ ఎర్త్ బట్ వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్ సాక్రిఫైస్.
1: అర్త్ భూమి అనేటువంటిది ఏ యొక్క ఫలితాన్ని ఆశించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎర్త్ ఈస్ సెల్ఫ్లెస్ డస్ నాట్ ఎక్సెప్ట్
1: సర్వ విధములైనటువంటి ఒక ఫలమును అందిస్తుంది.
0: అండ్ ఇట్ గివ్స్ us ఆల్ ఫ్రూట్
1: సెల్ఫ్లెస్ లవ్.
0: ఇట్ డెమోన్స్ట్రేట్ సెల్ఫ్లెస్ లవ్.
1: అట్ సెల్ఫ్లెస్ లవ్ అనేటువంటి ప్రకృతి అందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ దిస్ నేచర్ ద స్టాండ్ ఫర్ సెల్ఫ్లెస్ లవ్. ఈనాడు
1: ఎక్కడ చూసినప్పుడు స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనము
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ యువతి యువకులు ఎందు ఈనాడు ఈ స్వార్థము నిర్మూలన చేయాలి.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ టోటలీ.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ be alike to everyone annadu jesus.
0: Jesus said all are one my dear son be alike to everyone.
1: Andaru oka talli biddalame.
0: In fact all are the children.
1: Andaru oka matti oka swaroopamule.
0: We are all out of dust.
1: Andaru galani pilicheetunti vare.
0: We all breathe.
1: Andaru kuda nu pranamulu vidicheetunti vare.
0: And we are bound to leave this
1: ilanti ekatvam enduna kuda nu manam vinnatvanni enduku paatinchali.
0: Having been this principle of unity why are you carried away by diversity.
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువత యువకులు చేయవలసినటువంటివి.
0: దిస్ ఇస్ థింగ్ దట్ షుడ్ బి టేకెన్ బై యంగ్ మెన్ అండ్ విమెన్.
1: ఏదో విలేజ్ సేవ చేస్తున్నాము, బీదల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: వీ సే వీ టేక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీ సే వీ సర్వ్ పీపుల్, poor people, that's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility.
1: సేవ కాదు,
0: it's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader is a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీలింగ్ దట్ దట్ ఇస్
1: సేవకుడే నిజమైన నాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ సర్వెంట్ ఇస్ ద ట్రూ లీడర్.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ జాయిన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్ ఇన్ సొసైటీ అండ్ వర్క్ ఫర్ దేర్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: Japamu, dhyanamu, yogamu, ivanni kudunu kevalamu oka vidhamaina praktutamainatundi sadhanalu.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation, emiti deeni artham?
0: Meditation, what does it mean?
1: Evvaraina gurtinchukuntunnara?
0: Has anyone recognized it?
1: Meditation ante emo chestunnara?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుడిని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: And whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: When you don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరూ దేవు స్వరూపములే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరైనా దేవుడిని మెడిటేషన్ చేస్తున్నావు?
0: దెన్ హూ కెన్ యూ ఆర్ హూ కెన్ యూ డిసైడ్ గాడ్ ఆన్ హూ యు మెడిటేట్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: యూ జస్ట్ సిట్ ఫర్ మెడిటేషన్. వాట్ డస్ ఇట్
1: కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు.
0: అండ్ యూ సే కాన్సంట్రేషన్
1: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
1: అది కేవలం ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: కాన్సంట్రేషన్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద సెన్సెస్.
1: దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: Beyond the senses there is contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: Above the level of contemplation there is meditation.
1: Above senses ఇది మెడిటేషన్.
0: Meditation is the state
1: below senses. Concentration.
0: Concentration is present below
1: the senses. Below senses తో నీవు పని చేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: While acting below the level of the senses you call it meditation, it is only action.
1: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: When you meditated on specific time,
1: way of life is meditation.
0: The way of life is meditation.
1: ఏది చేసినా మనం మెడిటేషన్.
0: Whatever we do, it is meditation.
1: అంతా దైవం యొక్క లీలలే.
0: Everything is God's
1: will. అన్ని దైవం యొక్క ప్రేమలే.
0: Everything is divine.
1: అన్ని దైవం యొక్క రూపములే.
0: All forms are divine.
1: ఏది చేసినా కూడాను ఇది మెడిటేషన్.
0: Whatever you do, that amounts to meditation.
1: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషన్.
0: Whatever you do with love, it is meditation.
1: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
0: Without love, even if you sit for hours and hours, it is no meditation.
1: Love is important.
0: Love is important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
0: Spend the whole of your life with love.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no God higher than above love.
1: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
0: You may do anything with love.
1: అది దైవం యొక్క సాధనే.
0: And it is a spiritual practice.
1: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి, అదంతా దైవం యొక్క త్యాగమే.
0: You may do any job, it amounts to divine work.
1: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
0: We have to grow love.
1: హృదయమునందు ప్రేమనే లేకుండా ఏ ప్రయోజనము ఉండదు.
0: When there is no love in our heart, everything is useless.
1: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
0: Therefore, the heart without love is a barren land.
1: ఎటువంటి ప్రేమ?
0: What sort of love?
1: స్వార్థ ప్రేమ కాదు.
0: It's not selfish
1: love. లౌకిక ప్రేమ కాదు.
0: It's not worldly love.
1: భౌతిక ప్రేమ కాదు.
0: Physical love.
1: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
0: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is
1: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండేటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: You have to understand there's only one principle of love which is uniform in everybody.
1: అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
1: కనుకనే క్రమక్రమేణ ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
0: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
1: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
0: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
1: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
0: దేర్ఫోర్ ద చైల్డ్ హ్యాస్ టు పాస్ త్రూ ద ప్రైమరీ స్కూల్ లెవెల్, సెకండరీ స్కూల్ లెవెల్, దెన్
1: అదే విధంగానే ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సిందే.
0: వీ హ్యావ్ టు డూ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్.
1: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది.
0: ద డే వెన్ వీ గో ఇన్ వర్డ్ వీ కెన్ గివ్ అప్ దీస్ అవుట్ వర్డ్ ప్రాక్టీసెస్.
1: కనుక ప్రాకృతమైనందుకు కూడా ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్ వీ షుడ్
1: ఆధ్యాత్మిక లక్ష్యం నందించుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
0: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
0: Two are important spiritual practices, the truth and love.
1: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
0: There is no God more than truth and love.
1: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
0: In fact, Satya is the correct name of God.
1: Prema daivaniki oka chakkani peru.
0: And love prema is the correct name of God.
1: Idi manam pettukunna perule kaani idi nijamainam kaadu.
0: In fact, these are names that we have given.
1: Premane adanu.
0: And it's God is love.
1: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without understanding the principle of love, what is the fun of doing several things?
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ థాట్స్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: త్యాగ భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
1: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
0: కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఈ నిద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైనటువంటి సాధన చేసి కూడాను ప్రయోజనం లేదు.
0: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
0: త్రూ సెన్స్ కంట్రోల్
1: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
0: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ది హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
1: కోపం వచ్చింది,
0: యు ఆర్ యాంగ్రీ,
1: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
0: ఇమీడియట్లీ డోంట్ గో ఇన్
1: దట్. అది మీ యొక్క సహజమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ యువర్ నేచురల్ క్వాలిటీ.
1: నాట్ హ్యూమన్ వాల్యూ.
0: ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ వాల్యూ.
1: ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ.
0: Anger is animal value.
1: That time you think, I am not dog, I am man. I am not dog, I am man. Kopam dog yokku kulam.
0: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog, I am man.
1: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
0: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
1: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ,
0: వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ మంకీ.
1: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ అవుతుంది?
0: యూ కెన్ నాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
1: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
0: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: గ్రో, డెవలప్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏమైన హ్యూమన్ వాల్యూస్.
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్స్నెస్, ద పీస్.
1: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
0: Veda declares it as love.
1: అనగ ఈ ప్రేమకే సర్వ విధమైనటువంటి రూపములు ధరించింది.
0: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: ప్రాణము, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
1: ఆ ఐదు కుడును సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది.
0: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
1: నీలో సత్య మార్గమే లేకుండా పోతే నీలో ఒక ప్రాణం పోయింది.
0: When there is no truth, you have lost one life principle.
1: Neelo dharma margame aasarinchukunda pothe neelo rendo pranam poyindi.
0: When there is no righteous conduct, you have lost one life breath.
1: Inga prema tattvamu premane lekunda katinanga neevu pravartistunte neeto moolo pranam kuda poyindi.
0: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
1: Shanti etla labhistundi moodu poyina tarvata shanti kuda pothundi.
0: When these three are not there, how do you expect peace?
1: Shanti kuda poyina tarvata naalugo pranam kuda poyindi.
0: With the loss of peace, you lose on the fourth
1: one. ఈ నాలుగో పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
0: Then how do you expect to develop non-violence?
1: ఐదో ప్రాణం కూడా పోతుంది.
0: The fifth life principle, non-violence.
1: ఈ నాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
0: Is there any man with the truth that is steady?
1: ఈ నాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుందా?
0: Is there any man who is practicing dharma?
1: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
0: We are just living the life which is actually.
1: ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
0: That day when we uphold the truth, we can call ourselves to be living.
1: కనుకనే సత్యం అనేటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
0: So we have to sustain the principle of
1: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
0: We have to protect this
1: ధర్మం. మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: There emanates love.
1: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: The moment there is love, then you will be
1: కనుక మొట్టమొదట సత్యమును, సత్యము సత్యం, దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వి షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్య.
1: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
0: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
1: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
0: దేర్ యు హావ్ ఫెయిత్,
1: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: అక్కడే శాంతి లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ద పీస్,
1: ఎక్కడ శాంతి లభిస్తుందో,
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: అక్కడే సత్యం లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ట్రూత్.
1: ఈ సత్యం ఎక్కడనో,
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: అక్కడనే దైవం.
0: There is God.
1: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
0: Where there is God, there is bliss.
1: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. సో కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
0: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
1: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
0: This bliss is brahmic quality.
1: Nityanandam.
0: Eternal bliss.
1: Paramasukadam.
0: Supreme.
1: Kevalam Jnanamurtim.
0: It's one of wisdom.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadrisham.
0: Ethereal.
1: Tattvam Asyadilachyam.
0: It aims at ultimate.
1: Ekam.
0: One.
1: Nityam.
0: Eternal.
1: Nimalam. Achalam. Sarvadi Satchibhutam. Idi Brahmanandam.
0: Pure, unwavering, eternal witness.
1: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి? ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
1: నీలో ఉన్నటువంటి పాడు గుణములను నువ్వు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైన గుణములను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్
1: సెన్స్. ఈనాటి యువకుని యందు హృదయం నిండుకుని దుర్గుణములు, దురాలోచనలు నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
0: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
1: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్
1: లవ్. మన హృదయం, హృదయం, హృదయం, హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
0: ద హార్ట్ ఈజ్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
1: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: లెట్ us
1: హృదయం నిండుకు గుణము, దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణ

0: Yes.
1: And youngsters also should take up certain tasks.
0: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
1: Without effort, you can never be successful.
0: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
1: When I want that flower, my hand goes over there and picks up that flower.
0: దానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
1: Everything requires effort.
0: అది ఏ సాధన?
1: That is practice.
0: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలం చూచావు నువ్వు.
1: You find a tree bearing a fruit.
0: చూసినది కన్నులే.
1: Is the eye that watched.
0: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
1: Can you get the fruit immediately there?
0: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
1: యూ హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
0: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
1: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: నడుము వంగాలి.
1: యూ హావ్ టు బెండ్.
0: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
1: బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
1: యూ హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
0: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
1: అండ్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
1: అండ్ యూ హావ్ టు త్రో ద స్టోన్ అండ్
0: అప్పుడే ఆ ఫలం క్రింద పడుతుంది.
1: దెన్ ద ఫ్రూట్ falls
0: in the పడినటువంటి ఫలమును తిరిగి వేంతు వేడతో మనం అందుకోవాలి.
1: And with fingers you have to pick up the fruit.
0: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
1: And then you have to start eating.
0: నోటిలో పెట్టుకున్న తర్వాత పండతో నమలాలి.
1: And you have to chew it well.
0: పండతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
1: And then you have to swallow.
0: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
1: Then it will go to the stomach. There will be digested. Essence will be supplied.
0: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
1: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
0: Kanukane oka phalamunu manam pondalanante entho shrama pondali.
1: In order to get the results, you should put in effort.
0: Andukosame ee kayani andinchindedi.
1: Therefore the body is gifted for that reason.
0: Sharira madhyam kalu dharma sadakam. Dharmani aacharinche nimittamai shariram ochindi.
1: Body is gifted to lead a dharmic life, life of righteousness.
0: Ante kaani shariram ochindi kada ani tiratamu tragatamu tirigatamu povatamu chavatamu ide na manaku shariram yokka.
1: Body is not gifted merely for drinking and eating and sleeping and dying ultimately.
0: దీనికోసం కాదు మనం రావటం.
1: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
0: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
1: వి షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
0: ఒక ఆదర్శాన్ని సమాజంలోకి మనం పంచాలి.
1: అండ్ వి షుడ్ షేర్ దిస్ ఐడియల్.
0: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
1: అండ్ వి షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్ దట్
0: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
0: ఈ దేహం వచ్చింది దేనికోసమని మీరు గుర్తించాలి.
1: అండర్స్టాండ్ వై దిస్ బాడీ ఇస్ గివెన్.
0: సర్వశక్తులు కూడా ఇచ్చి ఈ దేహాన్ని సృష్టించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ దిస్ బాడీ విత్ ఆల్ ద పవర్స్ అండ్ ఫ్యాకల్టీ.
0: అన్ని శక్తులు తన యందే ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఇమనెంట్.
0: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
1: ఫర్ ఎనీ లిటిల్ థింగ్ ఈ
0: ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
1: And never be selfish.
0: దేవుని దర్శించాలి.
1: You want to see God.
0: ఎవరు దర్శించాలి?
1: Who is to see?
0: నీవు మాత్రమే, అందరికీ కాదు.
1: It's only for you, not for everybody.
0: కాదు, ఒక్క వ్యక్తి కోసం నీవు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
1: If you go on individual level, it amounts to selfishness.
0: సమస్త జగత్తు కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థము.
1: Let the whole world be blissful. Their life.
0: అది ఏ నిజమైన పరార్థము.
1: That is the supreme.
0: ఇది స్వార్థము.
1: This is selfishness.
0: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
1: With all the selfish life, whatever spiritual. ఈనాడు
0: ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
1: You meditate, in selfishness.
0: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
1: It's for your own purpose you meditate.
0: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: You chant the name of God, in selfishness.
0: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: You repeat his God's name.
0: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం.
1: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
1: వీ స్పీక్ అన్ట్రూత్.
0: దేవుని నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
1: వీ సే ఐ మెడిటేట్.
0: చేస్తున్నావు చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు?
1: యు మెడిటేట్ ఫర్ హూ సేక్?
0: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: యు డూ ఇట్.
0: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
1: You eat for your own sake.
0: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
1: You sleep for your own.
0: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
1: You drink for your own sake.
0: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
1: You want to be happy.
0: ఇది సేవ ఎత్తు అవుతుంది.
1: How can you call it service?
0: ఇది సేవనే కాదు, స్వార్థమే.
1: It is not service, it is service.
0: కనుక నీవు సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరులు సేవ చేయి.
1: If you call it service, repeat, chant the glory of God and serve.
0: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
1: You are serving a poor man.
0: ఆ సేవ చేస్తున్నా అతనే దేయము అనుకో.
1: Consider that weak person is God.
0: బుద్ధుడు
1: బుద్ధ
0: ఒక శవాన్ని చూచి,
1: సో ద డెడ్ బాడీ,
0: ఒక రోగిని చూచి,
1: సో ఎ పేషెంట్,
0: ఒక కురూపిని చూచి,
1: అండ్ సో అగ్లీ పర్సన్,
0: మనసు కరిగిపోయింది,
1: అండ్ హిస్ మైండ్ చేంజ్.
0: ఎంతమంది కురూపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
1: వి సీ మెనీ అగ్లీ పీపుల్.
0: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
1: డోంట్ వి సీ మెనీ డెడ్,
0: ఎన్ని రోగస్తులు?

0: చూస్తున్నాము.
1: ఎట్టుంది
0: మన మనసు? ఏమి మార్చం
1: లేదు. మైండ్ ఈజ్ నాట్ చేంజింగ్.
0: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
1: బుద్ధ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్ కుడ్ అటైన్ లిబరేషన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
1: బికాస్ హిస్ హార్ట్ మెల్టెడ్.
0: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
1: అవర్ హార్ట్ ఈస్ సో హార్డ్.
0: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
1: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
0: Kani Buddhudu aa baadhapadeetunte vaadini chusi thana manasu karigipoyindi.
1: In fact Buddha looked at the suffering people and his heart melted at the suffering.
0: Kani mukti aneetundi kani nirvanam aneetundi kani manaku praaptinchalante dantlo leenamai povali manu.
1: In order to attain that liberation or nirvana, why should I one should identify with the suffering?
0: Aa satya margamulo manam praveshinchali.
1: We should tread along the truthful path.
0: Dharma margamulo manam aacharinchali.
1: We should also practice
0: prema tattvanni penchukovali.
1: We should tell the principle of love.
0: Shanti jeevithani gadapali.
1: And then we should lead the life of
0: peace. Andukosamani ee yokka life manaku raavatam.
1: For that purpose life is gifted.
0: Bend the body.
1: Bend the body.
0: Bend the senses.
1: Bend the senses.
0: Bend the mind.
1: Bend the mind.
0: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
1: ద మైండ్ హ్యాస్ టు బి ఎనిహిలేటెడ్.
0: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
1: వెన్
0: మెండ్ ది సెన్సెస్.
1: మెండ్ ది సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
1: వెన్ వన్స్ వి మెండ్ ద సెన్సెస్ ద మైండ్ ఎండ్స్.
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడాను సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
1: అండ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేస్డ్ ఆన్ థాట్.
0: ఈ సంకల్పం ఎక్కడ నుంచి వచ్చినాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ థాట్స్?
0: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
1: అండ్ థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
0: ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
1: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బిహేవియర్ ద కాండక్ట్.
0: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
1: దేర్ ఫోర్ ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ట్రూత్ఫుల్.
0: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
1: దెన్ ద మైండ్ కెన్ బి ఎనిహిలేటెడ్.
0: మనం సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
1: అండ్ వి షుడ్ డెవలప్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
1: వై వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్
0: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
1: Man is not conducting himself in the way he should.
0: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
1: All his thoughts are bad.
0: కాబట్టి జగత్తు ఎట్టు సుఖంగా ఉంటుంది?
1: How do you expect the world to be happy?
0: జగత్తు ఎట్టు కళ్యాణంగా ఉంటుంది?
1: How do you expect
0: జగత్తు ఎట్టు క్షేమంగా ఉంటుంది?
1: How do you expect security?
0: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
1: When once you develop the thoughts which are truthful, then the whole world
0: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
1: The whole world will be blissful.
0: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Right from dawn to dusk, we are filled with selfishness, selfishness only.
0: ఇంక ఎప్పుడు నీకు పరాత్వం వచ్చేది?
1: Then why do you, when do you think of spiritual
0: end?
1: Right from the time you get up
0: in
1: the bed.
0: పోయడు దాకా.
1: Until you retire and go to sleep.
0: పొట్టకై హద్దును పద్దు లేక.
1: Without any limitation, you struggle
0: for
1: living. You waste your life.
0: నీ విద్యల దారవోసి.
1: You spend all your time for learning.
0: అరవింద దలాచుని విస్మరించి.
1: You forget God.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
1: What great comfort you have in heaven.
0: యోచన చేయు మానవా.
1: Oh man, inquire within yourself what happiness you are getting.
0: నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
1: Until you time you get up from the bed and go back to bed.
0: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
1: You don't have any limitations, restrictions.
0: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
1: Then where is the time to think of God?
0: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్ నీకు లేపిస్తుంది?
1: In fact, when you don't think of God, how do you
0: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
1: Whatever work you may do, consider as God's
0: whatever you do, it is God's work, God's work, God's work.
1: Whatever you may do, take it as God's work, God's work.
0: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటిది కూడా ఎట్టి విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
1: స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
0: శ్వాసను వెళ్తున్నావు.
1: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
0: ఇదే దైవ స్వరూపము.
1: దాట్ ఈస్ డివైన్.
0: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో దట్
0: హం దిది
1: హం దిస్
0: తత్వం అసి నేనే అది.
1: తత్వం అసి దట్ దౌ ఆర్ట్. ఐఎమ్ దట్
0: నేనే అది.
1: ఐఎమ్ దట్.
0: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్.
0: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్ ఇట్.
0: ప్రతి దాని ఎందుకు సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు నో ట్రూత్.
0: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వి హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
0: గుడ్ ను మనం స్వీకరించాలి.
1: వి హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
0: బ్యాడ్ ను విసర్జించాలి.
1: అండ్ వి హావ్ టు గివ్ అప్ బ్యాడ్.
0: ఫలం తింటున్నాం.
1: యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్.
0: కానీ మలాన్ని విసర్జిస్తున్నాం.
1: అండ్ యు ఎక్స్క్రీట్ ద బ్యాడ్ మ్యాటర్.
0: భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు.
1: path God has
0: given. Ore nayana neevu tinavalsindi phalam kaani malam kaadu.
1: Oh man, what you are supposed to eat is only good, not anything bad.
0: Neevu manchini tinu.
1: Eat that is good.
0: Chettanu vadilipettu.
1: Bad be excreted.
0: Manchi swasana teesko.
1: Take good breath.
0: Chetta swasana vadilipettu.
1: And the bad may be given exhaled.
0: Oxygen teesko. Carbon dioxide vadilipettu.
1: And receive oxygen as you breathe in and breathe out carbon dioxide.
0: Ee vidhanga cheyavalsinatundi ee pavitramaina dehamu.
1: The body which is to be in a sacred way.
0: Adi chusukovatam ledu.
1: Is not mindful of this.
0: Soham soham soham anetundi soham padamu. Oka dinamunaku 21600 tulu jarugutundali.
1: Soham, this breathing process takes place at the rate of 21,600 times a day.
0: 21,600 times nee antarvani neeku bodhisthunte nayana neeve daivamu neeve deeni lakshyam cheyatam ledu manavudu.
1: It is the conscience that tells you that you are God every day 21,600 times.
0: Edo poojarimulo praveshinchi rama rama rama rama ai tur jepte nenu bhaktunni anukuntanu.
1: You go to the altar and repeat God's name and consider yourself a devotee.
0: Idi bhaktiye kaadu.
1: It is not devotion.
0: Swasamto koodinatvante bhakti.
1: And is that which is
0: swasam swasvaroopam.
1: The breathing process is your reality.
0: Ee pavitram nimittame ee dehanni andinchadu bhagavantudu.
1: It's to understand this reality.
0: Deham prati oka angam koodanu prati deeni koodanu angangamulato koodinatvante.
1: In fact all the limbs of the human body are
0: manuniki dehamu daivatvamto sambandhinchinatvante.
1: Human body is essentially divine.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Idi emiti cheyi.
1: This is the hand.
0: Idi emiti chevu.
1: This is the
0: ear. Idi emiti mukku.
1: This is the nose.
0: Idi emiti noru.
1: This mouth.
0: Ivanni angamulato koodinatvante deham.
1: All these parts constitute the body.
0: Ee cheyi kaalu mukku noru chevulu lekapothe idi dehame kaadu.
1: Without these parts you cannot call it the body.
0: Kabatti ee angalato koodinatvante dehamu.
1: Therefore body has got all these limbs.
0: Ee dehamunu
1: the body
0: aneka dehamunto koodinatvante samajamu.
1: Therefore the combination of many bodies constitute the society.
0: Ee samajam yokka tattvanni manavattvamto cherchinappude idi nijamainatvanti okka sangamu.
1: Therefore when once the human nature, the individual level is understood, the level of the society
0: is sangamaneetundi bhagavantuniki oka angamu.
1: And the society is anga, the part of God.
0: Kalukane prakruti bhagavantuniki oka angame.
1: So nature is the part of God.
0: Ee prakruti manavatvaniki angame.
1: And this nature is the part of humanity.
0: Manavatvam aneetundi ee oka అంగములకు అంగమే.
1: సో హ్యూమన్ బాడీ హాస్ గాట్ సో మెనీ పార్ట్స్.
0: ఈ దేహం పుట్టి కట్టగలబట్టికి దైవత్వంతో సంబంధంగా మారుతుంది.
1: దేర్ఫోర్ బాడీ హాస్ గాట్ ఎ డైరెక్ట్ కనెక్షన్
0: ఎక్కడ చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే.
1: అఫ్ ఆల్ ది వరల్డ్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్స్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్.
0: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుంది.
1: ది సేమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు.
1: వితౌట్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నథింగ్.
0: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుంది.
1: అమెరికా మే బి ఓవర్ దేర్ ఇండియా హియర్ దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
0: ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
1: వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది టీవీ అండ్ ఫోన్ డోంట్ యు థింక్ ఎ లివింగ్ పర్సన్ హస్ గాట్ రిలేషన్షిప్.
0: అది కల్పితమైనటువంటి ఒక సంబంధము.
1: దట్ ఇస్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్.
0: హృదయ సంబంధం.
1: This is the relationship based on the heart.
0: సర్వ సంబంధములు ఉంటున్నాయి.
1: Man has got every relationship.
0: ఎక్కడైనా నీ విను నీ చెవికి వినపడుతుంది.
1: You may hear anywhere but your ear hears.
0: చూడండి ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
1: As you make phone call the two types.
0: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరు ఉండినా ఎత్తుకుంటారు.
1: When you make a phone call number call anyone can pick up the receiver.
0: ఎవరైనా మాట్లాడవచ్చును.
1: Anyone can talk to you.
0: కానీ నంబర్ కాల్ కాదు.
1: It's not number call.
0: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు.
1: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్ దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
0: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్
0: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
1: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్ స్టార్ట్
0: పర్సనల్ కాల్ ఐ వాంట్ గాడ్ గాడ్ గాడ్ గాడ్
1: the personal call I want God
0: aa gaade vachi maatladtaru neeku
1: that personal call will make God respond
0: kaani nu number call chestuntu God God maatladamante ekkada maatladtadu
1: but you go on making number calls how do you expect God to talk to you
0: kalugune ivanni kuda nu kevalam negative thoughts e
1: these are all negative thoughts
0: prema swaroopulara
1: embodiments of love
0: nee hrudayalu chaala pavitramainatunti
1: your hearts are very
0: germana chaala shuddhamainatunti
1: and your lives are pure
0: saathakamaina janma nettinaru meeru
1: and you should work for the redemption
0: kaani positive thoughts ni penchukondi
1: entertain positive thoughts
0: ee positive lekunda negative undi prayojanam ledu
1: without positivity all the negative is useless
0: naa mundu ee speaker undi
1: a speaker in front of me
0: kaani current lekapothe nenu maatlaade prayojanam ledu
1: without current what is the fun of speaking in front of me
0: kabatti current positive
1: current is positive
0: ee negative
1: and this mic is negative
0: ee negative positive untene paniki vastundi kaani lekapothe paniki raadu
1: negative is useful only in combination with the positive
0: adi deham aneetundi ఒక నెగిటివ్.
1: బాడీ ఇస్ ఎ నెగిటివ్.
0: మైండ్ అనేది ఒక నెగిటివ్.
1: మైండ్ ఇస్ నెగిటివ్.
0: బుద్ధి అనేది ఒక నెగిటివ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ నెగిటివ్.
0: కేవలము దేహం అనేది ఒక నెగిటివ్.
1: బాడీ ఇస్
0: నెగిటివ్. అంత నెగిటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నీ వాంఛలన్నీ నెగిటివ్ తోనే ముంచుతున్నావు.
1: ఆల్ యువర్ డిజైర్స్ ఆర్ నెగిటివ్.
0: కాదు కాదు, దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా.
1: బట్ దేర్ ఇస్ కాన్షియన్స్ పాజిటివ్ విచ్ యూ హ్యావ్ టు గో బై.
0: ఆ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ కాన్షియన్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కాన్షియన్స్ ఇస్ యూనిఫామ్.
0: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా ప్రవేశించింది.
1: సేమ్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ విచ్ ఇస్ ఎ బల్బ్.
0: కనుకనే ఆల్ ఆర్ వన్.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Yavanni manam dveshinchakoodu.
1: Don't hate anybody.
0: Yavanni manam himsinchakoodu.
1: Don't harm anybody.
0: Yavanni noppinchakoodu.
1: Don't hurt anybody.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి. యూ షుడ్ నాట్ గెట్ హర్ట్ ఇన్ టర్న్. అండ్ యూ
0: షుడ్ పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి.
1: దట్ ఇస్ సీక్రెట్ ప్రాక్టీస్ యూ షుడ్ అండర్.
0: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
1: ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ రిపీటింగ్.
0: ఎవ్రీ వర్క్ ఈస్ గాడ్ వర్క్.
1: ఎవ్రీ వర్క్ ఈస్ గాడ్.
0: ఎవ్రీవేర్ ఈస్ గాడ్ వేర్.
1: ఎవ్రీవేర్ గాడ్ ఈస్ దేర్.
0: కనుక గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఎవ్రీవేర్ గాడ్ ఈస్ దేర్.
0: పురస్కరించుకుని సర్వత పాణిపాదం సర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థతి.
1: గాడ్ ఫీట్, గాడ్ హ్యాండ్స్, గాడ్ ఐస్, గాడ్ ఇయర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్.
0: ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు.
1: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సీక్రెట్లీ బట్ గాడ్ సీస్ యూ.
0: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, దేర్ లైస్ గాడ్.
0: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
1: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్, దేర్ ఇస్ గాడ్.
0: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టని దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, యు ఫైండ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యు డెవలప్ ఐ సైట్?
0: ఈ చూపుకి ఎవరు ఆధారం?
1: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
0: గాడే.
1: గాడ్.
0: కనుకనే సర్వమునకు గాడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: కదలదు నేను, సంకల్పము లేనిది.
1: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్.
0: గట్టి పోచేయును.
1: ఈవెన్ గ్రాస్.
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్
0: విత్ విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మదిగలంగరు, ముదిమిచందరు, పువ్వినకుందరు. వివేకమును వర్తించదని కను వెర్రవేగదరు. కాని కడపటికి ఏమి చెందురుదో తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు.
1: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
0: ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు.
1: యూఆర్ సో ఈగోయిస్టిక్, ఫీల్ ప్రౌడ్ దట్ యూ డూ.
0: అవకాశమే లేదు.
1: నో స్కోప్.
0: అన్ని తానే చేస్తున్నాడు.
1: ఇట్స్ గాడ్ హూ డస్.
0: తానే తాను అనుభవిస్తున్నాడు.
1: ఈ ఎక్స్పీరియన్స్.
0: తానే ఆనందిస్తున్నాడు.
1: ఈ
0: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
1: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
0: మీకేదైనా దుఃఖం వచ్చింది.
1: యూఆర్ మిజరబుల్.
0: ఈ దుఃఖం నాది కాదు.
1: దిస్ మిజరీ ఇస్ నాట్ మైన్.
0: దేవుడు చేసేటువంటి యాక్షన్.
1: ఇట్స్ గాడ్స్ యాక్షన్.
0: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి స్పిరిట్.
0: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: ఒక మనిషికి రోగం వచ్చింది.
1: ఐ మ్యాన్ ఇస్ సఫరింగ్.
0: ఒక జ్వరం వచ్చింది. హై టెంపరేచర్.
1: ఎస్, హై టెంపరేచర్.
0: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
1: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిటర్ గా ఉంటుంది, అది చేదుగా ఉంటుంది.
1: క్వినైన్ మిక్చర్ ఇస్ బిటర్ టు టేస్ట్.
0: కానీ బిటర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
1: వెన్ వన్స్ ది పేషెంట్ యాక్సెప్ట్ ద బిటర్ క్వినైన్ మిక్చర్, హీల్ బి రిలీవ్డ్ ఆఫ్ ది
0: చేదు క్వినైన్ మిక్చర్. నేను తాగనపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంది.
1: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ అప్ దట్ బిట్టర్ క్వినైన్ మిక్చర్.
0: అదే విధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది.
1: అండ్ దిస్ డిఫికల్టీ హాస్ కమ్ ఓన్లీ టు యాజ్ ఎ క్యూర్.
0: దుఃఖం కూడా నీ రోగ నివారణ కోసమే వచ్చింది.
1: యాజ్ ఎ క్యూర్ ఆఫ్ యువర్ డిసీజ్.
0: భగవంతుడు ఏది కూడా కారణం లేని కార్యం చేయడు.
1: గాడ్ విల్ నాట్ యాక్ట్ వితౌట్ ఎనీ రీజన్.
0: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్
0: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ రిలేషన్షిప్.
0: ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధ పెడుతున్నాడు అని అనుకుంటావు. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
1: మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ హి గోస్ ఆన్ బ్లేమింగ్ గాడ్. గాడ్ ఈస్ పుట్టింగ్ మీ ది సఫరింగ్ డౌన్.
0: పడేది తానే, అనుభవించేది తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్. అండ్ హి హస్ టు.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్.
0: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
1: యు సే సమ్వన్ అక్యూజ్డ్ యు.
0: అప్పుడు నీవు బాధపడతావు.
1: యు ఫీల్ సో సాడ్.
0: బాధపడకూడదు.
1: డోంట్ నెవర్ ఫీల్ సాడ్.
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: తిట్టిస్తున్న
0: వాళ్ళు ఎవరున్నారు? ఇద్దరులోనూ ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు.
1: సో ఇట్ అమౌంట్స్ టు రిప్రిమాండింగ్ స్కోల్డింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి.
1: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
0: ఇట్టి అనిత్యము అశాశ్వతమైన ఈ నీటి బుడగ కోసం,
1: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ,
0: సరి అయినటువంటి నడత నడచాలి.
1: వి షుడ్ కండక్ట్ ఎ లీడర్ రైట్ఫుల్ లైఫ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
1: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
1: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
0: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
0: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
1: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
0: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
1: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
0: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
1: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
0: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
1: వన్స్ హీ వేర్స్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
1: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
0: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది.
1: అండ్ ఆకర్ రోబ్స్.
0: దీన్ని చూసిన తక్షణమే
1: the moment you see akaro
0: meer sarvasanga parityagulu ani artham ostundi.
1: You can understand the total renunciation.
0: Sarvasanga parityagulo kaado teliyadu.
1: Whether there may be total renunciation
0: kaani aa pavitratanu manaku gurtimpa chestundi.
1: But it reminds you of renunciation.
0: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
1: సమ్వన్ హెస్ బీటెన్ యూ.
0: వాడు నన్ను కొట్టినాడని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
1: బికాస్ యూఆర్ బీటెన్ యూ వాంట్ టు బీట్ హిమ్ అగైన్.
0: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్?
0: కొట్టించబడినటువంటి దేహంలో ఎవరున్నారు?
1: ఇన్ ఫ్యాక్ట్
0: రెండు దేహంలో ఆత్మనే ఒక్కటే.
1: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటెన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
1: అసో గాడ్ హెస్ బీటెన్ హిమ్సెల్ఫ్.
0: ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మోన యాక్ట్ చేస్తుంటాడు.
1: ఇట్ ఇస్ ఆల్ ది మోన యాక్షన్ ఆఫ్ గాడ్.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: హి బీట్స్ అండ్ హి గెట్స్ బీటెన్ ఇన్ టర్న్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించండి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: దెన్ యూ కెన్ డెవలప్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఇన్ ద
0: సిచువేషన్. మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యూ హావ్ మెనీ డిజైర్స్.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: హెవీ లగేజ్.
0: ఈ హెవీ లగేజ్ లోపల చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ హెవీ లగేజ్?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు ఎగ్జర్ట్.
0: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: ప్రాక్సిమిటీ ఇస్ లిబరేషన్.
0: అదే ఒక నిర్వాణము.
1: ఇట్స్ నిర్వాణ.
0: అదే నిశ్చింతన.
1: అదే
0: ప్రశాంతము.
1: అట్టి
0: ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతినంతా కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి?
1: యూ షుడ్ హ్యావ్ డిజైర్స్.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichannam deharakshatham.
1: The food is given to protect your body.
0: Vastram seetanivaranam.
1: And the clothing to protect your body.
0: Dehan rakshinchukune kosam deham idi batta.
1: And the cloth is given only to protect your body.
0: Ante kaani alankaram kosam kaadu batta.
1: It is not for decoration.
0: ee naadu yuvakulanta kuda ee battala decoration lo chaala munigi pothunnaru.
1: Most of the youngsters there, they have many dresses in the name of decoration.
0: Kaani maga pillalu vesukunna kochi baagane untadi.
1: Of course men can wear anyway.
0: Aada vaallu ilanti fashion lo praveshinchukodu.
1: Ladies should never travel towards fashion.
0: Deeni valla అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్, దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
0: యూ కట్టుకోవాల్సింది, ఉండవలసింది చక్కగా సంతోషంగా.
1: ఎస్, యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్.
0: దాన్ని నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ డినై.
0: కానీ ఈ చూచే సినిమాలు అంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
1: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్, మూవీస్.
0: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
1: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
0: క్రియేషన్ ఈజ్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్, యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: ఎస్, హ్యావ్ ఎ క్లాత్ ఎనఫ్.
0: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
1: అండ్ ఈట్ వెల్.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పారు?
1: నోబడీ విల్ సే నో.
0: కానీ దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్లు వస్తాయి ఇక్కడ ఉండాలి.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధమైనటువంటి గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
0: పతంజలి చెప్పాడు,
1: పతంజలి సే
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: అది ఏ మన యోగము?
1: దట్ ఇస్ టు యోగ.
0: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
1: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్ టు యోగ.
0: విచ్చలవిడిగా విచ్చటమే మన రోగము.
1: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగములకు గురి అవుతున్నాం.
1: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
0: కనుక మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
0: భోగంతో యోగం రాదు.
1: Out of pleasure bhoga you cannot have yoga spirituality.
0: ఈ యోగంతో రోగం రాదు.
1: And with this yoga, when once you have yoga, you will have
0: no
1: rogam. And that's just opposite.
0: కనుకనే మనం యోగులు కావాలి.
1: You should be yogi.
0: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగం.
1: Yoga spirituality does not mean getting into the forest.
0: యోగం అనగా చేరిక.
1: Yoga means joining together.
0: జ్ఞాన యోగము, భక్తి యోగము, పతంజలి యోగము, యోగం అనగా దాంతో కూడినది.
1: Yoga means joining bhakti yoga, jnana yoga.
0: Motta motta vishada yogamu vachindi.
1: First vishada yoga.
0: Vishadamto koodinaadu vaadu.
1: Because Arjuna
0: dukkamto koodinaadu, ade vishada yogamu.
1: Vishada misery, even that misery becomes yoga.
0: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
1: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
0: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
1: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
0: ఇది నిజమైన యోగం.
1: దిస్ ఇస్ ట్రూ యోగ.
0: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
0: యోగం అంటే ఏదో కాలుపైన కాలు వేసుకుని, ఒంటి కాలుపైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం. యోగం
1: yoga, they think standing on one leg or reversing the body, turning upside down. No,
0: prakrutamainti vesamulu ivanni.
1: They are only physical exercises, worldly exercises.
0: Idi yogam kaadu.
1: This is not yoga.
0: Idi oka vidhamaina rogame.
1: This is a sort of roga disease.
0: Bhagavantudu denini aashinchadu.
1: God does not expect anything.
0: Nana ni yogam cheyi, nu dhyanam cheyi, nu japam cheyi, naaku santosham avutundani eppudu bhagavantudu cheppadu.
1: God will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
0: Nana ni prema hrudayudu ka.
1: He will say, have the love in your heart. And you be the embodiment of
0: love.
1: Be the embodiment of
0: love.
1: Have peace. That's what God expects from you.
0: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు
1: ప్రవర్తిస్తారు.
0: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
1: గాడ్ గివ్స్ us what we need at the moment.
0: నీవు అడగనక్కర్లేదు.
1: You don't need to pray for it.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ డోంట్ ఆస్క్, ఓ మైండ్ డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడునని.
1: ద మోర్ అండ్ మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి నెగ్లెక్టెడ్.
0: అడుగకున్న పని వడిగానగునని.
1: వితౌట్ ఆస్కింగ్ థింగ్స్ వుడ్ బి డన్ బెటర్ స్పీడర్ అండ్ అదర్వైస్. Oh, mind, don't ask.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: Without asking, Shabari was given refuge.
0: అడుగకతనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
1: Without asking, Jatayu bird was offered last rites by God.
0: అడుగనక్కర్లేదు.
1: You don't need to ask.
0: అనే వచ్చి చూసుకుంటాడు.
1: God himself will come and do it.
0: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
1: Here is a child.
0: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
1: And mother feeds and puts the baby in the cradle.
0: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
1: But the baby cries when the baby is
0: అమ్మా
1: hungry.
0: నాకు పాలు కావాలని అడుగుతుందా?
1: Baby will never ask, mother, I want milk. No.
0: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
1: Mother knows when the child needs milk.
0: కాబట్టి అది ఏ సరెండర్.
1: That is surrender.
0: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
1: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలుచేస్తుంది తల్లి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
0: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
1: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
0: వంట వాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
1: అండ్ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
0: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లే పోయి పాలు త్రాపుతుంది.
1: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్, మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్.
0: అడిగేటువంటి అహంకార సత్వము.
1: ద వన్ హూ డిమాండ్స్ ఆస్క్ ఇస్ ఎ సైన్.
0: వాడు కేవలం ఈ వరల్డ్లీ లైఫ్ లో ప్రవేశించాడు.
1: హీఈస్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
0: కనుకనే ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
1: Therefore he goes on requesting, demanding.
0: ఏ ఇది లేకుండా, చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
1: Without any thought, if you think of the mother, you can have
0: తల్లే చూసుకుంటుంది సర్వము.
1: God, mother will take care of him.
0: తెలుసు,
1: you know that.
0: ఝాన్సీ లక్ష్మీబాయి,
1: ఝాన్సీ లక్ష్మీబాయి
0: యుద్ధానికి బయలుదేరింది.
1: She went there to a jawan.
0: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి. విజయాన్ని సాధించాలి, చంటి బిడ్డ ఉంటుంది వెంట.
1: బట్ షీ హస్ గాట్ ద చైల్డ్ విత్ హర్,
0: చైల్డ్, స్మాల్ చైల్డ్,
1: స్మాల్ చైల్డ్ ఇస్ విత్.
0: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
1: యెస్, దిస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ.
0: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది,
1: అండ్ షీ టైడ్ ది బేబ్ టు హర్ బ్యాక్.
0: చేతికి తీసుకుంది,
1: షీ హెల్డ్ ది స్వార్డ్ ఆన్ హ్యాండ్,
0: పైన ఎక్కింది, యుద్ధం చేసింది.
1: అండ్ షీ వాస్ రైడింగ్ ద హార్స్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్ ఫైట్.
0: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
1: బట్ యెట్ షీ కంటిన్యూ టు లవ్ ద బేబ్, షీ హెల్డ్ ఆన్ హర్ బ్యాక్.
0: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
1: One must discharge the duty necessarily.
0: కాని చేయవలసింది చేయాల్సింది.
1: యూ మస్ట్ డూ ఇట్ వాట్ యువర్.
0: కాని లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
1: బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ దాట్.
0: మీకు తెలుసు,
1: యు నో దిస్,
0: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
1: యు నో డాన్సర్స్ విత్ మెనీ ఆఫ్ జెస్చర్స్.
0: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
1: దే గో అండ్ మూవ్ ఇన్ ద హ్యాండ్స్.
0: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
1: బట్ దే విల్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద రిథమ్.
0: కాలి తాళంను పురస్కరించుకునే చేతులు తిప్పుతుంటారు.
1: అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ డిపెండ్ ఆన్ ద బీట్.
0: అదే విధంగానే మనం ఈ జగత్తు లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
1: యు హావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాడు, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
1: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది మనం చేయవలసిన పని.
1: దాట్స్ వాట్ వి ఆర్ సపోజ్.
0: చేతితో పని చేయి,
1: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతించు.
1: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
0: నీ ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్ టైం.
0: ప్రత్యేకమైన సాధన కూడా అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
0: ఏ చేస్తున్నా కానీ నీ గ్యాప్ ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
1: వాట్ ఎవర్ యూ మే డూ, థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అన్ని పనులు చేసుకో.
1: డూ ఎవ్రీథింగ్ దట్
0: పాసిబుల్.
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: ఈ పాంచభౌతికమైన దేహమునకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవి కావాలి.
1: ఫిజికల్ బాడీ నీడ్స్ గుడ్ ఫుడ్, ప్యూర్ ఫుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
1: మెనీ హ్యావ్ మెనీ డిజైర్స్.
0: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ డిజైర్స్ టు.
0: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
1: నెవర్ టచ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్.
0: మద్యపానము,
1: డ్రింకింగ్,
0: మాంస భక్షణ,
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
0: ధూపదీప నైవేద్యాలు,
1: ఇంతే
0: కాదు.
1: నాట్ ఓన్లీ
0: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
0: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు
1: భగవాన్. సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
0: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
1: దిస్ ద వే ఇన్ విచ్ యూ హావ్ టు కండక్ట్ యువర్సెల్ఫ్.
0: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డోంట్ హావ్ ఫుడ్.
0: మీకు వడ్డించినటువంటి వన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
1: ఇఫ్ యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ది
0: ఎంత పాపం ఇది.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఫర్ ది సిన్స్.
0: నువ్వు తినేటట్టుకుంటు తిను, తప్పులేదు.
1: ఇట్ ఇస్ పాసిబుల్, కమ్ ఆన్, ఈట్.
0: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికైనా అందవలసినటువంటిది అందలేదు.
1: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
1: యూ నో ది సఫరింగ్ దే ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
0: ముద్దు అన్నం చిక్కారంటే చాలా కష్టం.
1: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
0: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
1: యూ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నౌ.
0: ఇక్కడున్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వాడికి అర్థం కాదు.
1: వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
0: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: కనుకని డోంట్ వేస్ట్ మనీ.
1: డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: దీన్ని పాడు తీసినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
0: నీ చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
0: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
1: వెన్ యూ హావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: నీ వాష్, నీ యొక్క గుడ్డలు నీ వాష్ చేసుకోవటంలో తప్పేం లేదు.
1: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: దాని కూడా ఒక చాకరవాణికి వేయటము.
1: Yes, you get to wash.
0: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
1: And you pay money.
0: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
1: Is that your money?
0: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
1: It's all your father's money. Why do you waste it?
0: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
1: You should not waste money. Waste of money is very bad.
0: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
0: సంపాదించినా సరే లేక తల్లిదండ్రులు దగ్గర ధనమైనా సరే వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
0: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
1: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: వేస్ట్ ఆఫ్ టైం.
1: వేస్ట్ ఆఫ్ టైం.
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ హై.
0: కాలాయ నమః, కాల కాలాయ నమః, కాల జపనమనాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ రిఫరింగ్ టు ద టైమ్ దట్ ఈస్ ది కమాండర్ ఆఫ్ ది టైమ్.
0: టైం వేస్ట్ చేస్తే దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్, ఇట్ యూ విల్ బి వేస్టింగ్ డివినిటీ.
0: ఆ టైం నువ్వు టేస్ట్ చేయాలి.
1: Taste the time.
0: ఆ టైం చిక్కిందా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్. అది టేస్ట్ అవుతుంది.
1: When you find the time, chant the glory of God.
0: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా ఆర్ కృష్ణ కృష్ణ. ఏ నామైనా తెలుసుకో, తప్పులేదు.
1: Let me any name. Jesus or Allah, Rama, Krishna, doesn't matter.
0: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
1: What a taste you will enjoy at that moment.
0: ఆ టేస్ట్ ను వదిలేపెట్టి లోకమైన టేస్ట్ లో పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
1: You leave this taste but you go by worldly taste and waste time.
0: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది పోటర్ పోయేది
1: తినేది. Because you have got money in your pocket, you go to the hotel and eat it.
0: Yeah, but another friends chestundi pekaat aadadu.
1: As you call your friends and play cards.
0: Ee judal lokalo ee yuvukulu ye maatram praveshinchakoddu.
1: Youngsters should never enter into gambling, playing cards.
0: Gambling chaala cheddadi.
1: Gambling is very very bad.
0: Kanaka ee don't waste money.
1: Don't waste money.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: Emiti ee energy?
1: What energy?
0: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ,
1: నాట్ మెయిన్లీ
0: చూసింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే, ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
1: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒక రేడియో పెట్టాము.
1: హియర్ యు గాట్ ఎ రేడియో.
0: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
1: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
0: ఆ వేసేటప్పటికే బర్రన్ శబ్దం వచ్చింది.
1: అండ్ దెన్ యు లిసన్ టు సౌండ్.
0: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
1: సో మచ్
0: యూనిట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది.
1: సో మచ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
0: వేస్ట్ చేయటం కదా పవర్.
1: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
0: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేమొచ్చింది?
1: నేను
0: విన్నాను ఈ పాట, సంతోషం అయిపోయింది.
1: ఐ లిసన్ టు సాంగ్, దట్స్ ఇట్.
0: కానీ విన్నదానికి ఎవరిస్తారు?
1: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
0: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్
0: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: అండ్ మనీ అండ్
0: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ థాట్. బై దీస్ వేస్
0: దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తూ,
1: బేసింగ్ ఆల్ దిస్ ద సేజ్ సియర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
0: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైన కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
1: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
0: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
1: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
1: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
0: పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమని.
1: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
0: దానివల్ల జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది.
1: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
0: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
1: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
0: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్ యువర్
0: కుదరదు.
1: యూ లూజ్ యువర్ మెమరీ.
0: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
1: అండ్ యూ బికమ్ వీక్.
0: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి, మెమరీ పవర్ పోయింది.
1: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
0: పోయింది బుక్ తో చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
1: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on one other side and the worldly issues on the other way.
0: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ మెమరీ?
0: ఈ మెమరీ ఉండడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
0: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్ కి పోతాడు.
1: హి స్టాప్ హియర్ ఫర్ ఎగ్జామినేషన్ సెకండ్ డే.
0: రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
1: హి విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హి రెడ్.
0: మానవుని ఎందే ఉంటుంది అది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
0: మర్చిపోయేది మానవుడే.
1: ది ఫర్గెట్ఫుల్ నేచర్.
0: జ్ఞాపకం తెప్పించుకునేది మానవుడే.
1: రికాపిటులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు మ్యాన్.
0: కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
0: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ వీ లూజ్ అవర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా నువ్వు గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈవెన్ యంగ్స్టర్స్ టైనీ థాట్స్ కుడ్ హావ్ కాన్సన్ట్రేషన్.
0: ఆశ్రమాల్లో చేరి
1: they joined ashram
0: చెప్పేటట్టు విని,
1: they listen to their
0: గురు విన్నట్టుగా వారు భావించి,
1: అండ్ they recapitulate.
0: ఏ మాత్రం కూడా పేపర్స్ లేదు.
1: they didn't have any stationery paper.
0: పెన్స్ లేదు.
1: they didn't have any pens.
0: వారు రాసుకునేది లేదు.
1: they could not write.
0: టీచర్స్ చెప్పేట మాట మాత్రమే వినటం.
1: they just follow, they just hear what
0: are the వినికిడి చేతని అంత చదువులు చదివారు అన్నాడు.
1: by mere listening they could have very high education.
0: ఈనాడు పుస్తకాలే కాదు, నోట్సే కాదు, ఇంకా ఏం కాదు, అన్ని ఉండి కూడా వీళ్ళకే మాత్రం జ్ఞాపశక్తి లేదు.
1: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్, స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
0: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
0: కనుక యువతి యువకులారా,
1: యంగ్స్టర్స్ మెన్ అండ్
0: మొట్టమొదటి మీ శక్తిని మీరు పోషించుకోండి.
1: కీప్ అప్ ప్రొటెక్ట్ ప్రిజర్వ్ యువర్
0: శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
1: ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ your physical power, the psychological power and the spiritual power.
0: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే మీకు మించినటువంటి యోగ్య లేడు, మీకు మించినటువంటి దైవమే లేడు.
1: వెన్ వన్స్ యూ ప్రిజర్వ్ దీస్ త్రీ, యూఆర్ డివైన్, నథింగ్ ఇస్ మోర్ దాన్ దాట్.
0: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు,
1: మేక్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్రాపర్ వర్క్.
0: మైండ్ మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు,
1: మైండ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: బుద్ధిని భగవంతుల్లో ఏమొచ్చు,
1: లెట్ ది ఇంటెలెక్ట్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్,
1: ద మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు,
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవంతా పని చేసి దీన్ని వదిలిపెట్టాల్సింది.
1: అండ్ వన్స్ దే డిశ్చార్జ్ యూ, డ్యూ టు గివ్ అప్.
0: ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు,
1: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
0: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
1: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
0: ఎగ్జామినేషన్ పోవటం కంప్యూటర్సే,
1: ఎగ్జామ్
0: కంప్యూటర్సే, లైఫ్ అంతా కంప్యూటరే, కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
1: We take examinations on computers. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer. You are a composer.
0: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
1: What is that computer?
0: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుండాలి.
1: After all, computer tells you what all
0: that is doing. అన్ని పనులు చేస్తుండాలి అనుకుంటుంటారు చాలా మంది.
1: You think computer.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కొని అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో. Where is my husband? అని అడుగు, చెప్తుందా?
1: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you? No.
0: Voice boy, where is my wife? అంటే వాడు చెప్తుందా?
1: If you ask the computer, where is my wife? Do you get the answer?
0: చెప్పదు.
1: No.
0: మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
1: So computer responds basing on the matter you feel.
0: మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము.
1: You just supply the information.
0: పూర్వం మన కంప్యూటర్ ఇది.
1: Computer brain is our computer.
0: Brain is my computer.
1: Brain is my computer.
0: పూర్వం అంతా కూడా ఒక షాపింగ్ పోయి,
1: they go to shops earlier,
0: to see sarees,
1: that two sarees,
0: blouses, ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దాన్ని కూడికి వేసేసి తక్షణమే వాడికి డబ్బు ఇచ్చి వచ్చేవాడు.
1: And they go to shop when they want to buy two blouses and two saree pieces, two towels, they'll add up, make total and pay the bill.
0: Two blouses, ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
1: Today, if he makes any purchases, he will make you the calculator, make total.
0: Magavallu, aadavallu, anta kuda ee vidhamainatundi weakness lo padipothunnaru.
1: Men and women, they have got this weakness.
0: Bhagavantu ichinatundi medaru em ayipoyindi?
1: What will happen to the brain?
0: Dani enduku upayogam pettukondi?
1: Why will make you your brain?
0: Kalukune meeru swayam jeevitham jarpali.
1: You be self reliant.
0: Self reliant. అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
1: Then you will be good and prosper.
0: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడొద్దు.
1: Don't depend on others.
0: Only help from God.
1: You receive help from God only.
0: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
1: గాడ్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: అతని పనే అది.
1: దట్స్ హిస్ జాబ్.
0: కనుకనే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో యూ ఆల్సో ఫాలో దిస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క నింజసారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సేక్రెడ్.
0: వ్యాసుడు కూడా చెప్పింది అది.
1: సేమ్ థింగ్ ఇట్ సేస్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: Helping others is merit. Harming others
0: మనం
1: ఇతరులకు
0: అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
1: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: మీరు మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
0: ఐక్యమత్యమే సరైనటువంటి జీవితం.
1: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్
0: లైఫ్. యూనిటీనే లేదు.
1: దేర్ నో యూనిటీ టుడే.
0: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
1: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
0: యూనిటీ లేకపోవడం వల్ల డివినిటీ పోయింది.
1: అస్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
0: మొట్టమొదట యూనిటీ.
1: ఫస్ట్ యూనిటీ.
0: సెకండ్ ప్యూరిటీ.
1: సెకండ్ ప్యూరిటీ.
0: థర్డ్ డివినిటీ.
1: థర్డ్ డివినిటీ.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు. డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
1: దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ బట్ దే వాంట్ డివినిటీ. డివినిటీ లైక్ దాట్.
0: డివినిటీ రావడానికి వీలే లేదు.
1: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
0: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఎ స్మాల్ ప్రాక్టీస్.
0: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
0: ఆ ప్రొసీజింగ్ సరైనట్టుగా ఉంటే
1: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
0: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
1: అండ్ యూ విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
0: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
1: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ప్రాక్టిస్డ్.
0: నాకు పెన్ కావాలనుకున్నావు.
1: యు వాంట్ ఎ పెన్.
0: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
1: With the divine power,
0: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ ని జోబులో చూస్తుంది.
1: ద పవర్ విల్ మేక్ ద పెన్
0: తప్పక తప్పక వస్తుంది వస్తుంది వస్తుంది.
1: ఇట్ విల్ కమ్, ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
0: ఆ పవిత్రమైన హృదయాన్ని నువ్వు పెంచుకోవాలి.
1: డెవలప్ ద సీక్రెట్ హార్ట్.
0: ఆ పవిత్రమైన హృదయమే ఉంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
1: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
1: It's impossible for anybody
0: to తెలుసుకోలేకపోతున్నావు.
1: You are not able to know your nature.
0: Who are you?
1: You don't know who you are.
0: నిన్ను నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా
1: తెలుసుకో? When you don't know yourself, how do you expect to know God?
0: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
1: Many people may think that I have come to know God.
0: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
1: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్ వేర్ హి గాడ్ ఈజ్, వెల్ ఇట్ మే.
0: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
1: ఐ హావ్ నో, యు డోంట్ నీడ్ టు కమ్ హియర్.
0: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
0: నిన్ను నీవు తెలుసుకో.
1: యు షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో థైసెల్ఫ్.
0: నువ్వు వచ్చిందే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
1: యు కమ్ హియర్ టు నో యువర్
0: సెల్ఫ్. తెలుసుకోవటం ఎవరికి తెలుసు తరం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
0: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
1: వి షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
0: ఒక నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ వన్
0: నేమ్. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
1: కీప్ వన్ ఎయిమ్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
1: ఈజ్ ఎ విలేజ్.
0: ఆయన తిరువన్నామలు వచ్చాడు.
1: తిరువన్నామలే.
0: ఏకాగ్రత చేయాలి.
1: యూ వాంట్ టు కాన్సన్ట్రేట్.
0: ఎక్కడ ఏకాగ్రత చేసేది, ఎట్ట చేసేది?
1: హౌ టు కాన్సన్ట్రేట్ వేర్?
0: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ది
0: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
0: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్.
0: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
1: దేర్ హి డెవలప్డ్
0: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
0: ఆ చుక్కనే చూస్తూ కట్టగట్టు ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
0: ఈ విధంగా అది ధ్యానశక్తి అన్నారు.
1: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఇది ధ్యానశక్తి, అది త్రాణశక్తి.
1: దిస్ మెడిటేషన్ దట్స్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఈ ధ్యానశక్తి ద్వారానే
1: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
0: ప్రాణశక్తి లభిస్తుంది.
1: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
0: ఈ ప్రాణశక్తి ద్వారానే
1: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
0: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
1: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
0: కనుకనే ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
1: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
0: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సమయం వచ్చినప్పుడు
1: రైట్
0: ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
1: Doesn't matter even if you have to lose your life, but follow this spiritual path.
0: సాధించడానికి పోయినటువంటి వారే మహర్షులు.
1: That such sages followed that path in those days.
0: ఆ మహర్షుల యొక్క శక్తి,
1: the power of the sages,
0: ఎవరికి సాధ్యం కాలేదు.
1: It's not possible for anyone today to adopt.
0: కన్వ మహర్షి
1: కన్వ
0: ఆశ్రమంలో ఉంటుంది.
1: While he was in ermitage,
0: సర్వ విధమైనటువంటి శక్తిని సాధిస్తూ ఒక గురుకులాన్ని పెట్టాడు.
1: He had all the powers and maintained Gurukula, center of learning.
0: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
1: దేర్ వాజ్ శకుంతల దేర్ ఇన్ ది హెర్మిటేజ్.
0: ఆమె కూడా గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఉండే.
1: షీ టు అప్రోచ్ ది గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
0: ఆడవారికి అందరికీ కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సమన్వయం చేసుకుంటుంది.
1: అండ్ షీ వాజ్ ది లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
0: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
1: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
0: చూచాడు.
1: హీ సా హర్.
0: ఈ కన్నులు పాడు కన్నులు,
1: బ్యాడ్ లుక్స్.
0: శకుంతలను చూచాడు. ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేశాడు.
1: హీ సా శకుంతల దేర్ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్.
0: ఆమెకు కుమారుడు పుట్టాడు.
1: అండ్ షీ హాడ్ ఎ సన్.
0: వాడే భరతుడు.
1: దట్ సన్ ఇస్ భరత.
0: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కనువు నుంచి వాడికి తన తత్వానికిని ఎంత భేదం ఉంది.
1: వాట్స్ నాట్ వాట్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
0: తండ్రి దుష్యంతుడు.
1: ఫాదర్ ఇస్ దుష్యంత.
0: ఆయన రాజు.
1: ఇస్ ద కింగ్.
0: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
1: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్
0: హ్యాబిట్స్ వచ్చినాయి వాడికి.
1: హస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్స్.
0: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
1: హస్ గాట్ అర్బన్ బిహేవియర్.
0: కానీ భరతుడు ఆశ్రమ వాసి.
1: భరత స్పెండ్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
0: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది. కనుకనే అక్కడ నేను శీలమును పెంచుకున్నాడు.
1: దేర్ హీ డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఆ యొక్క ఆశ్రమవాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
1: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
0: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల,
1: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్,
0: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
1: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
0: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
1: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
0: కనుకనే ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతి తాగడను అతనికి బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల, ద సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఇన్ దోస్ డేస్, హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: భరత రాజ్యము.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
0: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
0: అది ఆశ్రమము.
1: దట్ ఇస్ హెర్మిటేజ్.
0: ఇది టౌన్.
1: దిస్ ఇస్ ద టౌన్.
0: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
1: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
0: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
1: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
1: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఈనాడు
0: కాలేజీలకు పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
1: ది కాలేజ్ లైఫ్ టుడే, పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్, దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
0: కాలేజీకి పో.
1: యు గో అటెండ్
0: ద చదువు.
1: స్టడీ దేర్.
0: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
1: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ, కీప్ దట్ యాజ్ యు చీఫ్ ఎయిమ్.
0: లక్ష్యం పెట్టద్దు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది, మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్
0: పూర్వకాలం లోపల.
1: ఇన్ ఎర్లియర్ టైమ్
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఈనాడు
1: టుడే క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఈనాడు క్యారెక్టర్ లాస్ట్ అయితే ఏమి నథింగ్ ఈజ్ లాస్ట్.
1: బట్ టుడే నోబడి బాదర్స్ ఇఫ్ క్యారెక్టర్.
0: ఈనాడు
1: బట్ టుడే
0: మనీ ఈజ్ లాస్ట్, ఓ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడే మనీ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: పూర్వం అట్ట కాదు,
1: ఎర్లియర్
0: మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇన్ ఎర్లియర్ టైమ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: Health is lost, something is lost.
1: Health is lost, something is lost.
0: Character is lost, everything is lost.
1: Character is lost, everything is lost.
0: ఈ విధంగా ఆనాడు జీవితానికి.
1: That was the type of life in those days.
0: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
1: So we should keep character in view in our
0: life. ఈ విధమైన జీవితాన్ని గడిపినప్పుడు యూతులు సరైన గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
1: When youth develop this character, they will cultivate all sorts of virtues and they will set an ideal to the rest of the society.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: నేను ఈ విధంగా మాట్లాడాలంటే ఎంత సేపు అయినా మాట్లాడతాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: అయితే అన్నెసెసరీ మాటలు నేను మాట్లాడను.
1: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ,
0: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
1: హీ విల్ నెవర్ యూజ్,
0: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ, భగవాన్ విల్ టాక్ టు యూ.
0: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
1: You have to lead a sacred life.
0: సత్యసాయి సమస్తం లోపల
1: in such an organization.
0: ముందు మీరే దీని బాధ్యతను వహించవలసిన వారు.
1: You are to take the responsibilities in such an organization.
0: ఈనాడు గడిపేటువంటి వారందరికీ వాళ్ళు కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
1: Today we have people who are aged with so many responsibilities, who have strained a lot in the past. Now we have to take up the responsibility of such organization.
0: అందరూ బాధ్యత వహించాలి.
1: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ పవర్స్ మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
0: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్.
0: అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
1: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్,
0: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
1: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
1: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
0: దానికోసం ఎంతైనా పాటు పడండి.
1: యూ స్ట్రగుల్ హార్డ్.
0: తప్పు లేదు, అదే గొప్ప తపస్సు.
1: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
0: అంతకంటే మించి పెనెంట్ లేదు,
1: నథింగ్ బియాండ్.
0: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
1: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ in order to be prepared to accept responsibilities.
0: Prashanthanga undinanta varaku matram chaala manchiga untundi baitiki pothane appude thookalu tippakoddu.
1: In prashanthanalayam you are perfect and orderly. By the moment you step out you go to the same old rut.
0: Appudu thookalu tippesesthe meer monkey mind avutundi.
1: And then once you start waving your tail it's a
0: divine mind.
1: Have the divine mind.
0: Divine mind lo undandi kaani deep wine mind lo matram pokoddu.
1: Be in the divine mind but not in the deep wine mind.
0: ఆ దీన్ని మనం ఏమాత్రం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ దాట్.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
1: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: వారందరూ నాకు సమీపులే.
1: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
0: మై డియర్ ఫ్రెండ్స్.
1: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
0: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
0: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
1: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్, భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్, వేర్ ఎవర్ యూ స్టే.
1: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్,
0: ఐ విల్ కమ్ దేర్,
1: భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ ఆమ్ విత్ యూ,
1: ఐ ఆమ్ విత్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
1: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
0: Buddhulu meelo abhiruddhi parchukunte,
1: if you have that determined feeling,
0: I am not separate from you.
1: Bhagavan is not separate from you.
0: I and you are one.
1: Bhagavan says I and you are one.
0: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
1: Have the sense of one oneness.
0: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
1: trying to attain divinity.
0: మీరు పెంచుకోండి,
1: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ,
0: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
1: యు సర్టెన్లీ ప్రోగ్రెస్
0: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా, అన్నింటి ఎందుకు కూడా మీరు అభివృద్ధి ఉంటారు.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యు విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
0: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
1: అండ్ యుల్ బి లీడర్స్.
0: కనుక
1: therefore
0: ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని,
1: chant the name of God repeatedly,
0: నిరంతరము దైవ చింతన చేస్తూ,
1: think of God continuously,
0: పిబరే ప్రేమ రసం రసనే.

0: వాహెగురు వాహెగురు వాహెగురు జీ బోలో
1: వాహెగురు వాహెగురు
0: బోలో వాహెగురు వాహెగురు వాహెగురు జీ బోలో
1: వాహెగురు వాహెగురు వాహెగురు జీ బోలో
0: నిత్యం నిత్యం

0: గోవింద జై జై గోపాల జై జై
1: గోవింద జై జై గోపాల జై
0: రాధారమణ హరి గోవింద జై జై.

0: వాహేగురు, ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ప్రిన్సిపల్.
0: మీ సత్య గురువు
1: గాడ్ ఈస్.
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఈస్ యువర్ ట్రూ.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హీ ఇస్ యువర్ గోల్.
0: ధన్యము. మీ జన్మనే ధన్యము.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ చేర్చి,
1: యు ఆల్సో షేర్ ది,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించండి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ఎవరీవన్.
0: మీరు స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత 10 మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ది కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెం ఇన్ అవర్
0: ప్రవర్తనలో. మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి కలుగుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ది ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటి మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనం సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బీ సెల్ఫ్ ఇస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.

0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలములు అనానుకూలములు చూడుకోకుండా ఎంతనో ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: Many from many, many countries are here. They are not bothered with the inconveniences they faced here during their stay.
0: మీకు ఫుడ్ తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: You might not have had the food that you wanted.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: It's not the food that you should take care of.
0: Head.
1: You think of head, not the food.
0: God.
1: Then God.
0: అది చూడండి, ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: Don't think of food alone.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: Those who eat to live.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: And we should eat only to live, that's all, not live to eat.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాలు గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్,
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్,
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ
1: భగవాన్ బ్లెసెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారం నందు చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకములకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడాను.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరి ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడాను ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కాని భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: But if you call him the master, he will appear in the form of a master.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: If you think that he is the son, you will find him so.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: If you feel that he is the daughter, you will experience him that way.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: ఆ గ్రాండ్సన్ కూడాను బ్రహ్మమే.
2: Grandson is also divine.
1: ఏది పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ అంత బ్రహ్మం అందులో లీనమై ఉంటాడు.
2: Whatever that is created, whosoever that is born, you find the innate, immanent divinity.
1: కనుకనే దైవము ఒక్కడిగానే రాడు, జీవునితో పాటు దైవము దైవంతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటాడు.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతకు జీవుడికే కాని దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులైపోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ సీయింగ్ హిమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్. బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులున్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షుల ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There's no place, there's no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer and exemption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్, that's all God's words only.
1: Shabda brahmamai characharamai jyotirmai vaammai nityanandamai paratparamai mayamai seemai ani abhidhurutunnai bhagavantudu.
2: God has all kinds of titles. That is the origin of the sound, that is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluga evaru maatadinappudiki daivamu maatadutunnadu అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మే స్పీక్, ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ తిరస్కారములు అన్ని కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ద వన్ హూ అక్యూజ్డ్ యూ, హూ క్రిటిసైజెస్ యూ ఇస్ ఓన్లీ గాడ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: గాడ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ క్రిటిసైజ్డ్ మీ, షుడ్ బి యువర్ ఫీలింగ్.
1: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కరు ఏ జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: There may be number of happenings in our life sojourn, but we should consider that all these happenings are in accordance to the will of God.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: We should not consider any person as an individual.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతను పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
2: But if you identify every person just as a human being and try to converse, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ఈ టెంపర్, జెలసీ, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: బికాజ్ యూ కన్సిడర్ దట్ ఆల్ ద పీపుల్ దట్ యూ కమ్ అక్రాస్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ సపరేట్, యూ హ్యావ్ సచ్ ఫీలింగ్స్ లైక్ టెంపర్, జెలసీ అండ్ ఈగో.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ, ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
2: ఎనీవన్ మే టాక్ టు యూ, ఎనీవన్ మే కన్వర్స్ విత్ యూ, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి, ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వం లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ, నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: Pochilu varandani nee evaru ekkada nunchi vachavu emti ani ee vidhanga prashnistharu.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adutaru gaani who am I anetvanti evaru prashninchukoru.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: That is the teaching of God.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: Kaduka, inta daivam yokka sankalpam leni manam bhavinchali.
2: We should always feel that everything happens as per His command and will.
1: Okaraka samayam lopala Eesharamma naa daggariki vachi, Swami naaku korike undi annadu.
2: At one time Eesharamma approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కాని ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Eesharamma.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హీ వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హీ ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయం అంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడ పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి బాబు ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: హీ ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను రేపు, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి, యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పల ఊరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేట ఒక చిన్న స్కూల్ కట్టించండి.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినంలో అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి In order to have drinking water, we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni tuttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala yedipostundi swami anindi.
2: Swami, watching the seeing young children going to Chitravati river, it's all small containers to fetch pot full of water, I really cry.
1: Akkadu kuda nu chelvi thuvithe gaani neer raavu.
2: Unless they go in, they cannot collect water.
1: Aa Chitravati nadi jeevanadi kaadu.
2: And Chitravati river is not full always, all throughout the year.
1: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
2: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untuntadi.
2: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవులకు నీరు నిరంతరము ఉండాలి.
2: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
2: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
2: When there's no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: హి హస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
2: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kaluga neevem chinta pettukoku.
2: Do not worry any longer.
1: Gramam varandariki kudanu chadulu cheppistanu.
2: I will see that all the villagers will have proper education.
1: Me varandariki aarogyanni andistanu.
2: I will also see they will have the good health.
1: Kaluga meeru emi yojana cheyakandi.
2: Therefore don't worry.
1: అని ఆయన వెళ్ళినట్టుగానే పుట్టిపత్రిలో ఒక స్కూల్ కట్టించారు.
2: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తి కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
2: షీ సెడ్ ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ అటెండ్ ది స్కూల్ ఆల్ ఆర్ నాట్ అటెండింగ్.
1: తర్వాత నేను కాలేజీ కట్టించాను.
2: లేటర్ స్వామి కన్స్ట్రక్టెడ్ కాలేజ్.
1: స్వామి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
2: అండ్ మదర్ ఈశ్వరమ్మ సెడ్ స్వామి ఐఎమ్ వెరీ హ్యాపీ.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
2: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్ ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్స్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాడు.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చినిచ్చాడు.
2: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్డ్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
2: ద హాస్పిటల్ వాస్ టోటల్లీ మేనేజ్డ్ బై వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కట్ట కలపటికి ఆయన కోరిన దానికంటే అధికంగా చేశారు.
2: అండ్ ద వర్క్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంట్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
2: ద సేమ్ సింపుల్ స్మాల్ హాస్పిటల్ దెన్ కుడ్ బికమ్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టుడే.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చారు.
2: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దిన చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్ ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
2: భగవాన్ అరేంజ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 మైల్స్ టు దిస్ ప్లేస్.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
2: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ నేను ఇచ్చాను.
2: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
2: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
2: ఆల్ హర్ డిజైర్స్ ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
1: దానిని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
2: Basing on these people started coming close to Swami.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
2: It has been the firm feeling of everybody. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: చిన్న పూరి గురిసి ఉండేటువంటి ఒక దానిని పెద్ద కాలేజీగా చేశాను.
2: A small room later shaped into a very big college.
1: చిన్న బావిగా ఉండేటువంటి దాన్ని నదిగా సృష్టించాను.
2: ఎ స్మాల్ వెల్ కుడ్ బి మాడిఫైడ్ ఇంట ఎవర్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్ రివర్.
1: తర్వాత ఈ కరెంట్.
2: దెన్ కమ్స్ కరెంట్.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
2: had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
2: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
2: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంట్ను చెప్పించాను.
2: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హీ అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
1: పుట్టపర్తి మంచి తెల్లటి దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
2: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
1: ఇట్టి జలసీలు పెరుగుతూ వచ్చినాయి.
2: And all the facilities went on increasing day by day.
1: కాని వారి కొడును జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
2: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఈ దుర్గుణము ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
2: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతిదానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టమును పూరించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
2: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టపర్తి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
2: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapreta paropakara anetundi chaala andariki mukhyamainatundi.
2: We should help others.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: Andariki manam help chestunte povala.
2: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చుచే కూడా సెల్ఫిష్.
2: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
2: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
2: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
2: And we find youngsters also getting involved in
1: politics.
2: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
2: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
2: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
2: నౌ యూ సే ఐ ఆమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
2: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
2: దే విల్ హ్యావ్ ఏ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
2: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడా దానికి అపకారంగా చేస్తున్నారు.
2: ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్ దే ఇంటర్ఫియర్.
1: మీరు ఎవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
2: దేర్ ఫోర్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎవర్ జాయిన్ పాలిటిక్స్.
1: నీ సొసైటీ పైన నీ ఆధారపడి ఉండు.
2: యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ సెల్ఫ్ ఇస్ సెల్ఫే.
2: యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ సెల్ఫ్.
1: దానిపైన ఆధారపడండి.
2: రిలై ఆన్ యువర్ సెల్ఫ్.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఎంత కూడా పేదైపోతున్నారు.
2: ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
2: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
2: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
2: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
2: Then only you'll be successful and victorious.
1: నీ యొక్క దీనిపైన కూడా నీవు ఆశించకూడదు.
2: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపైన పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
2: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
2: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
2: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
2: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
2: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
2: Act in the right way.
1: మీరు ఏది కావాల్సిందో మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
2: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
2: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
2: భగవాన్ does not specifically mention anybody.
1: Kaluka meeku meeru abhivruddhi kaandi.
2: Bhagavan wants everybody to grow and prosper.
1: Ee kutumbam abhivruddhi kavalanante, ee kutumbam manchi vidyarthi kavalanante, meeranta kuda daivanni aashinchali.
2: If you want your family to develop, to grow and prosper, have full faith in God.
1: Anni kuda ekkada chusinaa God e undadu.
2: You will find God everywhere, wherever you go.
1: Chukkalanneyu Brahma.
2: And stars are divine.
1: చూడంగ అది బ్రహ్మ.
2: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
2: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
2: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
2: అండ్ ఆల్సో ఇన్ ద డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
2: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా అది గుట్టగా మారిపోతుంది.
2: ఆల్ దాట్ the soil that you collected sand would come to a mound or bite size.
1: ఆ సాండ్ తిరిగి గుంతలో పోయండి అది గుంతంతా కూడా మెట్ అవుతుంది.
2: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ సాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
2: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టి భేదం.
2: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
1: మరి మీ హృదయాన్ని అంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా కనిపిస్తుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ను ఎంజాయ్ చేసుకున్నాడని కాదు.
2: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
2: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
2: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
2: ఇట్ ఇస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
2: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి యందు ఉంటుంది.
2: అండ్ దిస్ హృదయ ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
2: Therefore, that which is present in everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
2: When once we have broadened our mind, you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
2: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
2: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
2: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ బ్రాడ్ విజన్ అండ్ లార్జ్ హార్ట్స్.
1: కనుక నేను భజన చేయించేది కానీ ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంతా పెరగాలని.
2: భగవాన్ వాంట్స్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన్ సో దట్ వీల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
2: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన
2: ఇట్ ఈస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన పాడటం కాదు,
2: నాట్ మియర్లీ సింగింగ్.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
2: యు సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీవొక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
2: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
2: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
2: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
2: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
2: Therefore we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషం ఉండినప్పటికీ మర్చిపోయి తన మాత్రమే పెద్దగా ఉండాలి.
2: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి,
2: మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి,
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి,
2: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది,
2: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
2: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
2: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
2: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్,
2: live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
2: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్ లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి,
2: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరూ ఎందుకు? నా యొక్క దేవుడే ఉన్నాడు,
2: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ద అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ద అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
2: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
2: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
2: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
2: This love should never be selfish.
1: Broad minded ఉండాలి.
2: And you should be broad minded.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
2: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: తమ వల్లే ఇతరులంతా కూడా బాధపడకూడదు.
2: Others should not feel so sad as I am feeling right now.
1: అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అభివృద్ధి కావాలి.
2: All should be happy. All should come up in life. Should be our feeling.
1: కనుక ఇది రావాలంటే ప్రేమను పెంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
2: Therefore when once we develop faster love, we'll never be narrow minded.
1: కనుక ప్రేమ ముదిత మనసే కహో.

0: Sairam, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani vishwasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithulu kani ee vimarsalakante artham chestunnatunti varu chaala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina koodu buddaye kani బంగారమును తిని బ్రతుకలేడు.
2: హీ మే బి ఎ మిలియనేర్, హీ విల్ నాట్ ఈట్ ఆర్ పార్టేక్ గోల్డ్, హీ ఈట్స్ ఓన్లీ ఫుడ్.
1: మానవత్వంలో ఇది సమత్వమైనటువంటి ఒక తత్వము.
2: దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దైవము అందరి యందు ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: దైవం సత్యమునందును అసత్యమునందును, ధర్మమునందును అధర్మమునందును, పుణ్యమునందును పాపమునందును భగవంతుడు సమత్వంగా ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ బౌత్ ఇన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, రైచువస్ అండ్ అన్రైచువస్, ద మెరిట్ and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnalu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedah vedam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilanu salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం,
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచనం.
2: The second is maintenance or sustenance.
1: మూడవది దయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి, రక్షణ, లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కానీ ఈ సత్యమును ఎవరు కూడా కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడా ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతై కూడా మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందున్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపులోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: ద సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: ఇవన్నీ కూడా భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బీ ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా
2: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా
2: as all of them are under the control of the prime minister.
1: Srishtiki brahmaniyu,
2: the creation is represented by brahma.
1: Rakshanaku vishnuaniyu,
2: sustenance vishnu.
1: Shikshanaku shivudaniyu,
2: and annihilation is represented by shiva.
1: Varu ee yokka
2: one might be in position in the field of education.
1: Rendavu vadu revenue deeniki adhikaranga untadu.
2: The second may be the boss in the revenue
1: Moodavu
2: department.
1: Moodavu vadu police adhikaranga untadu.
2: Third one

0: 3 is God himself.
1: అతన్ని మహమ్మడన్స్ అల్లా అంటారు.
0: Mohammedans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
0: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ God అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
0: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
0: What is the spelling of God?
1: G-O-D, God.
0: G-O-D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
0: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
0: ఓ ఆర్గనైజేషన్,
1: పోషించడము.
0: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి డిస్ట్రక్షన్,
0: డి డిస్ట్రక్షన్,
1: నాశనం చేయటము.
0: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయములు కూడాను చేరి ఉంటున్నవి.
0: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
0: the one who ought to be recognized,
1: ilanti laukikamaina aadhara teeskoni,
0: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
0: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu,
0: one might say or not,
1: kaani satyam satyame,
0: truth remains all the same.
1: Daivam unnadu,
0: God is present.
1: Ekkada unnadu?
0: Where is he?
1: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
0: God is present in everybody.
1: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
0: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
0: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is a very proof of divinity.
1: ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
0: అండ్ యూ హ్యావ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ భగవాన్.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ బ్లిస్ దెన్ దిస్.
1: కనుక ప్రేమస్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
0: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్ని కూడా దిగ్విజయం అవుతుంది.
0: With self-confidence, whatever you do, you are bound to be successful.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
0: Self-confidence is most essential to
1: everyone. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
0: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదటి ఇతరులను మనం గౌరవించాలి.
0: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
0: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: As you love God, God loves you too.
1: కనుక జీవితమంతా ఇక్కడ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The whole life revolves around these three: reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
0: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలు అవుతాము.
0: Then only you will be the recipient of love of everyone.
1: అందరిని మనం గౌరవించాలి.
0: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
0: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నాము,
0: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
0: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వకర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: యూ ఆల్సో లవ్ అప్రాప్రియేట్.
1: అప్పుడే నిన్ను అతరులు కూడా ప్రేమిస్తారు.
0: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
0: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమీది ఉండదు.
0: When all of us love Bhagavan, you'll be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
0: Bhagavan has not invited anyone.
1: కాని నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
0: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
0: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
0: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
0: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
0: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.

0: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru kshemanga undali.
0: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
0: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhiruddhi parchukovali.
0: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: Ee naati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
0: The present day position of the world is highly confusing.
1: Ekkada chusina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvantivi.
0: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
0: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
0: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
0: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
0: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
0: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
0: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
0: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
0: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
0: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
0: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి
0: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
0: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
0: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
0: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
0: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
0: That bad feelings
1: leave. నిన్ను ఎవరు శిక్షించరు.
0: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
0: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
0: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
0: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
0: The spirit ఆత్మ is permanent.
1: ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: Out of the principle of eternity of the spirit ఆత్మ should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడా కేవలం భగవంతుని యొక్క నియమములే.
0: Therefore, this is all the code of divinity, the creation, sustenance, and annihilation. And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
0: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మను ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
0: With all the self confidence you may go to any country.
1: కనుక నీ ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
0: The first thing is you should have faith in yourself.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
0: You just decide who you are.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
0: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామం చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
0: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
0: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
0: వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఈజ్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
0: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహమనే దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
0: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
0: గివింగ్ అప్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఈ రెండింటికి పవరించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
0: అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ దట్ గివ్స్ పవర్.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడే కాని అన్య స్వరూపుడు కాదు.
0: Everyone is embodiment of the divinity.
1: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: In fact, it's only the God who is present in everyone.
1: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ హెల్ప్ మే ఇది.
0: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
0: You think that it is
1: చాలా సులభమైనటువంటిది.
0: But it's so easy to
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: There's no other thing much easier than this.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
0: We find this difficult because of our body attachment.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
0: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
0: Whoso ever you deny, you'll be denying God.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
0: Whoso ever you respect, you'll be respecting God.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
0: You may do namaskar to anybody, it amounts to respect to God.
1: ఎందుకంటే సర్వలయందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
0: Because the very same God is present in everyone.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు కృష్ణుడు.
0: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
0: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
0: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు
0: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో.
0: You see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
0: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
0: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
0: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
0: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
0: The bird was so angry because it started feeling that it could
1: be hurt by the birds around. కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
0: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
0: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్ట కనపడికి ఆ అద్దం పగిలిపోయింది.
0: And finally the mirror was broken.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
0: Then there's no reflection anymore.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
0: And then it just moved out of that.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
0: This is a feeling of ignorance.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే
0: if a wise man gets into that hall of mirror,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
0: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
0: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
0: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
0: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తి యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
0: In name and form and abilities and capacities there
1: are differences. ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
0: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
0: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
0: God is in you. He is not separate from
1: you. ఏదో టెంపుల్ యందు లేదు.
0: He is not outside.
1: ఏదో మసీదులు యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
0: He is not present in any distinct place.
1: నీ యందే.
0: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
0: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
0: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
0: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండర్
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
0: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
1: రెండింటినీ మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
0: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్.
1: అది కరుగుతుంది పెరుగుతుంది.
0: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
0: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
0: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
0: But the inner self has neither increase nor decrease.
1: చిన్న బాల్యమునందు
0: in childhood
1: అతని చైల్డ్ అన్నారు.
0: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
0: In youth we call him man.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
0: In old age we call him grandfather.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
0: In fact the child man and grandfather
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
0: In fact the relationship has not changed.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
0: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రా భూదావదంతి.
0: Truth is only one, referred to as many by
1: scholars. సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
0: We have to know this truth today.
1: ఎవరి చూసినా మనం గౌరవించాలి.
0: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
0: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుభయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
0: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
0: But we consider it is difficult to know this.
1: కష్టం కాదు.
0: Is not
1: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: There is no other thing that much simpler than this.
1: సృష్టిలో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
0: In fact the defect lies in your drishti, the vision, but
1: కానీ
0: నీ
1: దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
0: You don't correct your vision, but you find out the mistake in creation.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
0: There's no mistake in creation as
1: such. సర్వము ఏకత్వంగానే ఉంటుందాది.
0: You find the oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుందాది భిన్నత్వం.
0: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
0: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
0: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
0: Lincoln was born in a very poor family in the United States of America.
1: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
0: Father was a carpenter.
1: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
0: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
1: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్కు వెళ్లేటువంటి వాడు.
0: The boy associated himself with rich people and attended school.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడాను వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
0: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
1: వీని డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
0: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
1: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
0: Lincoln being young boy could not bear this and went to his parents.
1: నన్ను నా తోటి పిల్లలందరూ కూడాను అవమానం చేస్తున్నారు.
0: I am put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
0: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
0: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
0: Then mother called him close.
1: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
0: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
0: Know the position of the family next.
1: మనం చాలా బీదవారము.
0: We are very poor.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
0: We do not have enough to eat. How can we have rich dress?
1: కనుకనే స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
0: Therefore we should know our position and then maintain.
1: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
0: You are bound to come up in life.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
0: Carry on your life based on your
1: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
0: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్ దే మైట్
1: మనం అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
0: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినయనా.
0: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
0: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
0: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
0: హీస్ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
0: హీ డిడ్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
0: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
0: And my self-confidence will save God.
1: దాని కనుక వస్తువు అనాథులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
0: I may not have the wealth of the world, but I have got this wealth of self-confidence.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: And he carried on his life with this self-confidence.
1: ఈ లోపల తల్లి మరణించింది.
0: The meantime, the mother died.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
0: In spite of that, the teaching of the mother stayed with him all through.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
0: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీడ్ సెకండ్ టైం.
1: విదేశీయులకు సహజమే.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
0: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
0: The stepmother also said, develop the self-confidence as taught by your mother.
1: ఆ తల్లి కూడాను అదే బోధన చేస్తూ వచ్చింది.
0: The same teaching was given to him by her.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
0: Later he has taken degree.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
0: Then he found it hard to carry on further.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
0: And he could not carry on his life.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
0: He wanted to take up some job.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
0: Then he thought, I don't want any job.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
0: The one who relies on the self,
1: నా స్వశక్తిపైన నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
0: He wanted to stand on his own legs, his own
1: ability. వ్యాపారం కూడా ఎట్ట చేస్తాడు. పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He has actually tread along the path of truth.
1: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
0: And in fact, he was deceived by many people.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
0: In this world, it's quite natural that many can't see good. ఎవరు కూడా
1: దాన్ని సహించలేరు.
0: People cannot bear others' progress.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
0: This has been going on since ancient times.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
0: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
1: others. అట్టగా ఆ బిజినెస్ లోపల కూడాను ఫెయిల్ అయిపోయాడు.
0: He failed even in that business to
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
0: He sold out all the objects, material with him and cleared the debts.
1: దాని రుణము కంటేను దుఃఖమేది.
0: Is there any other greater misery than
1: anna danamu kanna adhika danam bedi?
0: The greatest act of charity is
1: tallu tallu kanna daivam bedi.
0: You don't find greater God than one's own parents. And in fact, this enmity is the worst to the
1: disease. Dayakante ekku dharma bedi.
0: And compassion is wealth.
1: Chudala sangati kanna chuda labham bedi.
0: And what a friendship is greatest wealth.
1: Intakante emundi?
0: What else?
1: Darane apakirti kante nu maranam edi?
0: Bad name is death.
1: Sarvada kirti kante nu sampadedi?
0: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
0: The loan is the worst of the disease.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: And then smarana chanting God's name will help you.
1: కూడి ఉంటున్నాడు.
0: And he was thinking,
1: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
0: He cleared all the debts by selling out all the belongings.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
0: friends who have known this fact,
1: Clinton, ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
0: They said elections are fast approaching.
1: నీవు దీంతో నిల్చుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
0: They said you contest, we'll help you.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
0: He contested the parliament elections.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
0: He won.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
0: All parties praised Clinton.
1: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
0: All made Lincoln the president of America.
1: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
0: He could understand then
1: ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
0: బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హాడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
1: తల్లి. చెప్పింది కూడా సత్యమైనటువంటి మాటనే.
0: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
1: తాను చేసేది కూడా సత్యమైన పనియే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదం కలుగుతూ వచ్చింది.
0: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
0: The white people started hurting, harming the black people.
1: నీగ్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
0: Both assembled, met Lincoln.
1: సార్, మా బాధలను కొంచెం నివారణ గావించు, మమ్మల్ని కూడా సమానంగా చూచమని చెప్పాడు.
0: They all wanted him to resolve this problem.
1: లోకములు అందరూ సమానమే.
0: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
0: Then why should there be disparity?
1: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
0: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
0: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్.
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
0: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్
1: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
0: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
0: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
0: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
0: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: సత్యంతో
1: మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి ఒక దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఎముప్పు రాదు.
0: దే ఆల్ థాట్ లైక్ దిస్ వి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. వి సర్వ్డ్ ఎవ్రీబడీ.
1: దేహం ఏనాటికైనా పోయేటువంటిదే.
0: God is bound to fall any time.
1: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
0: Don't go along the wrong direction to safeguard your body.
1: దేహం పోనే పోతుంది.
0: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
0: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
0: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing greater than truth.
1: సత్యము నందుండి సర్వమే సృష్టించే.
0: Having been from the point of truth, the whole creation came.
1: Satyamunanda anage sarva srushti.
0: The creation merges in truth ultimately.
1: Satya mahimaleni telamedi kanugunna.
0: There is no other place where there is no truth.
1: Sutta sattvam ide chudarayya.
0: It is the pure unsullied truth that pervades.
1: Ekkada poyinappudiki vaari vaari manobishtamunu nerveerinappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
0: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
1: Vaari doshame kani naa dosham kaadu.
0: The mistake lies with them, nothing to do with
1: God. లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
0: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుణ్ణి దూషిస్తారు. ఇది మొదటి రకము.
0: The first category are those who don't have faith in God.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
0: The second category are those of jealousy who could not bear the other's progress.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
0: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
0: There are people who are envious watching the progress.
1: ఈ కారణాల తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
0: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
0: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
0: But yet what is the want?
1: Swami, నాకు ఈ పని చేయాలి.
0: Swami, you do this for me.
1: నాకు ఈ డబ్బు కావాలి.
0: I want money.
1: నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను.
0: I am just starting.
1: నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను.
0: I am starting a business.
1: దానికి దైనటువంటి డబ్బు కావాలి.
0: I need money now.
1: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
0: భగవాన్ tells, you have got your own nation, you should abide by the rules.
1: కాబట్టి ఈ డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
0: How can you carry this money?
1: అసాధ్యము.
0: No, impossible.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
0: And you have to betray, cheat the government.
1: అది అంగీకరించను, ఇలాంటివంతా వద్దు అని అంటాను.
0: భగవాన్ విల్ సే నో టు సచ్ థింగ్స్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
0: And then they develop hatred.
1: దేశాన్ని పూచి అనేక రకములైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
0: And they go on denying the divinity.
1: ఏం చేసినా గాని నా సత్యం నాదే.
0: But భగవాన్ holds on to his.
1: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
0: Don't be carried away by the praise or blame.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
0: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
0: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడీ.
1: నమ్మకం మంది.
0: Your faith is
1: భారతీయులు దైవం ఉన్నాడు అంటారు.
0: The thief says God exists.
1: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
0: Some may deny him.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
0: In fact, you have got faith in God. God exists for you. If you deny
1: yes,
0: him,
1: he doesn't find him. Yes, yes, yes.
0: Yes, no belong to our tongue, the mouth. But to God, everything is yes and yes.
1: Every manasu variki sachi.
0: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడీ.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
0: యు హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్ ఫెయిత్, క్లింగ్ ఆన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్.
1: దినదినాభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
0: పీపుల్, సమ్ పీపుల్ ఆర్ జెలస్ బికాస్ దే వాచ్ ది
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
0: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
0: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: అది ఎవరికి కనిపించదు.
0: Nobody would see that.
1: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికి రెండవ దినమే చెట్టు కూలిపోతుంది.
0: And the moment the roots are rotten, the tree falls.
1: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
0: అండ్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద ట్రీ?
1: ఈ అసూయ అనేటువంటి వాడు తన యందు ఉన్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము.
0: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
0: From Bhagavan's point of view, there are no bad people at all.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
0: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is one. All belong to Bhagavan. All belong to Bhagavan. Bhagavan belongs
1: to all.
0: His love is the binding principle.
1: Bhagavan treats everyone with love.
0: Bhagavan treats everyone with love.
1: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
0: You may not love him, but yet Bhagavan blesses you.
1: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
0: Bhagavan will not search your mistakes.
1: వారి దోషములు అంతకంటే వెతకను.
0: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
0: Bhagavan goes by the principle of love.
1: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వము అందరు కూడా భుజించాలి.
0: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
0: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
0: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
0: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే
0: if you want purity
1: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
0: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
0: వి సే దిస్ ఇస్ 75th బర్త్డే.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఏజ్.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
0: భగవాన్ థింక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
0: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ ద కమ్ ఇన్ ద వే ఆఫ్ నేను
1: ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
0: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: యూ హ్యావ్ టేకెన్ డిటర్మినేషన్ ఎనీవే.
1: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
0: హోల్డ్ ఆన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: అడిగినది ఏదియో అడగనే అడిగితివి.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే.
1: అడిగిన దిడుదాకా విడవకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ డ్రాప్.
1: కోరినది ఏదియో కోరనే కోరితిరి.
0: యు హావ్ రిక్వెస్టెడ్ అండ్ బెగ్డ్.
1: కోరిక చెల్లెడు దాకా పోవకుండు.
0: అండ్ డు నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: పోరు పడలేక నేనైన ప్రభు వలయు.
0: He has to bless you to discuss.
1: వడం తెలియక మీరైన అడుగవలయు.
0: Or you must ask repeatedly.
1: అంతే కాని
0: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
0: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇది ఏ మనకు దీక్ష.
0: This is the determination.
1: ఇది మానవుని యొక్క తపస్సు.
0: This is the penance.
1: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
0: Penance does not mean going to the forest, turning your body in the direction. మాటను
1: మనం దక్కించుకోవాలి.
0: And consult your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
0: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
0: Show gratitude.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
0: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
0: మెనీ ఆబ్స్టకల్స్,
1: దీన్ని దెక్క చేయకుండా,
0: డోంట్ బి క్యారీడ్ అవే బై దెం.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
0: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ యువర్ ఓన్
1: సెల్ఫ్. ఆత్మ గౌరవాన్ని నీవు పెంచుకో.
0: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మ త్యాగాన్ని నీవు చూసుకో.
0: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందు ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
0: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్
1: యూ. అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్ యూ.
1: ముక్కలు ముక్కలు కాదు.
0: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
0: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
0: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
0: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith. The faith and age are not related.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
0: ద క్వాలిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
1: క్వాంటిటీ వేరు వేరుగా కావచ్చు.
0: క్వాంటిటీ మై డిఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
0: యూనిటీ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
0: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి,
0: దే సాక్రిఫైస్,
1: పట్టుదలను సాధించుకుంటూ,
0: అండ్ దే హావ్ డిటర్మిన్డ్,
1: స్వతంత్రాన్ని సాధించారు,
0: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
0: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
1: ఎక్కడ చూసినా కానీ దేశాలే,
0: వి ఫైండ్ హేట్రెడ్.
1: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు,
0: అండ్ దేర్ సో మెనీ.
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు,
0: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
1: ఏ విధంగా సుఖాన్ని మనం పొందగలము?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
0: దిస్ ఇస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ నో వన్నెస్.
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అందులైపోతున్నారు.
0: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాస్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరిని నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
0: You may not have faith in anybody, at least you should have faith in yourself.
1: అదే దైవం యొక్క ప్రేమ.
0: And that is divine.
1: Confidence in you, confidence in God.
0: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
0: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
0: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
1: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు.
0: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
0: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్.
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై,
0: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
1: ఐకమత్యం చేత,
0: విత్ యూనిటీ,
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు.
0: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
1: ఏ మార్గమునైందైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
0: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
0: ద శాంక్టిటీ, సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
0: దేర్ఫోర్ భారత్ హ్యాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్.
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
0: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
0: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
1: తప్పు తప్పు తప్పు.
0: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
1: తల్లిని గౌరవించాలి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: మాతృదేశము,
0: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
0: అండ్ యూ షుడ్ కీప్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
0: And Rama said, Mother land is much greater than the very heaven or paradise.
1: Kanu na talli na yokka mother land rendu okkate annaru.
0: He considers his physical mother and mother land identical.
1: Aa satyanni meeru inaadu gurtinchi vartinchali.
0: That we have to know and conduct
1: Rama,
0: ourselves.
1: Rama Rama Rama ani poojistuntaru smaristuntaru.
0: You think of Rama, you glorify him.
1: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
0: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
1: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
0: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్.
1: నిజంగా ఆ నమ్మకం చేసేటువంటి వారు ఎందుకు దీన్ని ఫాలో చేయకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ.
1: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
0: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
1: సేమ్. 4 రకమైనటువంటి మహావాక్యం అందించింది.
0: వేద రిఫర్ టు 4 మహావాక్యం.
1: తత్వం అసి, అది నేను ఒకటే అన్నారు.
0: తత్వం అసి, దట్ థౌ ఆర్ట్.
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
0: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
1: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ కూడా నేనే అన్నాడు.
0: దాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇంకా ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్?
1: దైవం అనేటువంటిది ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: మూడవది అది తానేగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
0: ద థర్డ్ వన్, అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయా ఆత్మ అండ్ బ్రహ్మ అని.
0: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయా ఆత్మ,
0: అయం
1: బ్రహ్మ,
0: అయం బ్రహ్మ.
1: ఇదే అయమాత్మ బ్రహ్మ.
0: దట్ ఈజ్ అయమాత్మ బ్రహ్మ.
1: ఇలాంటి సందేహాలు, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కాని ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు.
0: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా.
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
0: వి జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో.
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
0: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్, ఆల్ ఆడంబరములే. And only pomp and show.
1: అందరి యందు దైవం ఉన్నాడని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
0: When once you say God dwells in everyone, you should love all.
1: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
0: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
1: చాలా విరుద్ధమైనటువంటి పదం.
0: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
1: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
0: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
1: వైట్గా ఉంటుండు,
0: బీ సైలెంట్.
1: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
0: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
1: ఎవరిని ద్వేషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని అసహించవద్దు.
0: Don't be disgusted with anyone.
1: వర్ని ఒక విధమైనటువంటి తూలనాడవద్దు.
0: Don't accuse anybody.
1: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
0: This is the message of Bhagavan to everybody today.
1: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
0: Bhagavan loves all.
1: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
0: Bhagavan doesn't hate anybody.
1: ఎవరు నాకు ద్వేషులు లేరు.
0: In fact, none would hate him.
1: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒక్కటే.
0: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
1: కనుకని ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
0: We should practice this principle.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
0: This friendship with Lord God we should develop more and more.
1: కనుకని మనకు గ్రంథం ఏమిది?
0: What is our goal?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
0: And the whole world is the text.
1: అంతరాత్మనే మనకు గురువు.
0: And the spirit is teacher.
1: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
0: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
1: భగవంతుడే మన మిత్రుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
1: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
0: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
0: మై ద సెల్ఫ్ ది స్పిరిట్ ఆఫ్ మై ప్రసెప్టర్.
1: నిజమైన యొక్క భోగము.
0: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
0: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: Time is Bhagavat Swarupamu.
0: Time is the very personification
1: of God. Kala-kala-prapannanam.
0: God is time. God transcends time. He is master of time.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
0: God is master of time.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: All are bound by time.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్
1: సర్వభూత
0: అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
1: సర్వభూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు, ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్ లవ్ is beyond all material. It's not possessive.
1: Idi pure, idi oka vidhamainatundi yokka, idi shuddhamainatundi.
0: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatundi prema,
0: the love in everyone,
1: kontha negative ga maarutundadi.
0: Sometimes turns negative.
1: Vanchanato cherutundadi.
0: Because it is related to desire.
1: Naalo negative vetina chikkadu.
0: Bhagavan has no desire at all.
1: Naadanta kudunu positive ni.
0: Bhagavan is absolutely positive.
1: Kaani positive lekunda negative prayojanam ledu.
0: Without positive, negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative, positive is useless.
1: Kalukune I and you are one.
0: So Bhagavan says I and you are one.
1: Negative ni positive tho kalapandi.
0: And just join God.
1: Ee positive ni mee negative tho cherchukondi.
0: And then take God into you.
1: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: when we have this interrelationship
1: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: What side sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మస్వరూపులైపోతాం.
0: And then you become divine at that
1: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to follow.
1: ఒకవేళ నీకు ఇష్టముంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: If you really want, follow one spiritual.
1: ఈ సాధనను నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: the spiritual practices give you satisfaction.
1: ఆత్మతృప్తి కాదు.
0: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
0: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
0: And share love with everybody.
1: ఇదే నిజమైనటువంటి ఒక సాధన.
0: This is the true spiritual practice.
1: కనుక ఏ దేవుడైనా ఏ నామమైనా అన్ని ఒకటే.
0: Any name, any form are one and the same.
1: ప్రభువుకు అనేక నామ.
0: One God has many names.
1: అనేక నేమం ఉండినప్పటికీ మనం ఏ విధంగా భావించాలి?
0: God has many names.
1: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
0: One day you may worship God in 1,000 names.
1: కానీ 1,000 మంచి గంధములు అనగా పూలు తెచ్చి పెట్టుకున్నాం.
0: And you brought 1,000 flowers for worship.
1: ఒక్కొక్కటి కేశవాయ నమః.
0: You say one name and offer flower. Another name, offer another flower.
1: మసూదాయ నమః, త్రివిక్రమాయ నమః. ఈ విధంగా ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తున్నావు.
0: By saying each name you start offering a flower each time.
1: కానీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క రూపం ఉంది అక్కడ.
0: Do you find each form for every name?
1: ఒక రూపమునకి ఇన్ని పేర్లతో మీరు పూజిస్తున్నారు.
0: One form is called by many names.
1: కనుకనే భగవంతుడు ఎక్కడున్నాడు?
0: Then where is God?
1: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
1: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
1: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
0: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
1: తృప్తి లేదు.
0: నౌ
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: When once you say I offer my eye, do you do that?
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: You collect a flower, touch it and then offer to God.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: You say I but you offer flower.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: In fact you are cheating God.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
0: In fact all the whole body and the limbs are the gifts of God.
1: ఈ దేహమే నీది.
0: The body,
1: ఈ అంగములు నీవి.
0: Limbs,
1: నేనే నీవాడు.
0: And God belongs to
1: you.
0: And you belong to him.
1: ఈ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: When there is intimate relationship you don't need to pray or worship.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: Those I have not reached that stage.
1: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine meditation worship, nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలన చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive.
1: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
0: along the way somebody దాన్ని
1: విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్
1: మీ? నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హ్యావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈస్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
1: మై బాడీ. మోసగాడ అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎవరీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్ దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: ఫ్రెండ్స్ గివ్ అనదర్ నేమ్.
1: దుష్టులు ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గివ్ మీ నిక్ నేమ్స్
1: టు. ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
0: దిస్ బాడీ హస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్ వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: ఇఫ్ హి కాల్స్ యూ బ్యాడ్ ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్ ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: మనోభీష్టములు విఫలమైనప్పుడే
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
1: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
0: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
1: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ సచ్ మీన్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్సేక్రెడ్ థాట్స్.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
1: అందువల్లనే
0: సో
1: త్యాగరాజ సమయం లోపల
0: టైమ్స్ ఆఫ్ త్యాగరాజు
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: ఎంత మాత్రమని ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు.
0: గాడ్ అపియర్స్ ఇన్ ద వే యూ ఎస్టిమేట్.
1: ఎవరు ఏ విధంగా తలుస్తారో వాడికి ఆ విధంగా రూపొందుతుంది.
0: యాజ్ యూ థింక్ ఆఫ్ హిమ్ హీ మేనిఫెస్ట్.
1: నీవు మంచి భావంతో సంపాదించు ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్ యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ అక్యూజ్ ఎనీబడీ.
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: And if not possible, don't hate.
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: But don't hate anybody.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతాయి, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed.
1: నాకు ఇష్టం లేదు.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా,
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: పరదేశం అనే గుమ్మడ వట్టి ఎయిలా.
0: అండ్ దెన్ వై డు యు వాంట్ టు గో అవుట్ సైడ్.
1: బంగారం మన దగ్గర ఉంటుంటే ఈ రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
1: సర్వరూపంతో ఉంటుండాలి.
0: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
1: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
0: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
1: కాన ప్రేమను మీరు గట్టిగా గర్చిన్నా,
0: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
1: అద్వితీయమునందంగా నలగను.
0: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
1: అద్వితేజాన్ని మీరు పొందుతారు.
0: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
1: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డమ్మము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్.
1: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: ఐ కుడ్
1: కాదప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
0: దెన్ వై షుడ్ యూ హేట్? బికాస్ యూ
1: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: అండ్ దెన్ యూ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
1: ఈ నష్టము ఈ కష్టం కలిగించడము నా మంచి కోసమే.
0: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈజ్ ఫర్ మై ఓన్.
1: దీంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
1: ఏం చేసినా దాంట్లో ఒక మంచి ఉంటుంటుంది.
0: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈజ్ ఫర్ మై ఓన్ గుడ్.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుకనే రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైన్స్ పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురలీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్, you will be less happy. ఎంత
1: తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When one's desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తనకి ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమైన దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారుతో తూకం చేసిన ఆ భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
0: అండ్ వెన్ షీ వాంటెడ్ టు, ఎంత
1: బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: బదర్సుడు బంగారపు చిక్కడు.
0: నో, యు కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యు కెనాట్ బై హిమ్
1: మనీ. మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యు కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్. నీ
1: పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: సత్య
0: సత్య,
1: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరి అయినటువంటి తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అయిన తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: నారద,
1: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హీ సెడ్ ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హి కెప్ట్ ఇట్ ఆన్ ద పెన్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: తోయము
0: వాటర్.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ టు ఎనీ వోట్,
1: తులసి దళమునకు తూగుదుగాక.
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
0: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్.
1: అనగా
0: మీనింగ్,
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: బికాస్ షీ ఆఫర్డ్
1: పత్రము. ఏమిటి మన పత్రము?
0: వాట్ ఇస్ ది లీఫ్?
1: దేహమే పత్రము.
0: హ్యూమన్ బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము హృదయమే పుష్పము.
0: హ్యూమన్ హార్ట్.
1: తోయము
0: వాటర్.
1: ఆనంద భాష్పములే తోయము.
0: టియర్స్ ఆఫ్ జాయ్.
1: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: There lies the difference between Satyabhama, the one of desire, and Rukmini with the devotion.
1: Chakkani adarshanu teesukoni aanaatu nunchi bhagavantunni prematone poojistundali.
0: Since then she started worshipping God with love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru kuda ee abhishtham nerveechukovalanna.
0: If you want to have your desire
1: fulfilled. Premane penchukondi mee abhishtham sarvamu samsiddhamavutayi.
0: Love will grant all the boons.
1: Dveshinchakandi.
0: Don't hate anybody.
1: ఇదే మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ద ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ద మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్.
1: ప్రేమ హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ హార్ట్. ప్రేమ
1: మయులు కావాలి.
0: యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. ప్రేమ
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇదే ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
1: టు మీ. భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్ ప్రాపర్టీ అండ్ ఈజ్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను
0: అండ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బీ ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని,
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని,
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని,
0: లాంగ్ లైఫ్
1: సుఖమైన జీవితాన్ని,
0: హ్యాపీ లైఫ్
1: పొందుతుగాక.
0: దెన్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్.
1: మీ కష్టం మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా,
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్,
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసి కహు రామ రామ రామ రామ.
0: దిస్ డివైన్ లా.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని,
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని,
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్
1: దీర్ఘమైనటువంటి జీవితం.

0: know the secret of life, the secret of success and the conquest of mind in this inspiring summer course discourse of Bhagwan Baba delivered on 24th May 1993.
1: జపము తపములందే జన్మలింగియు గడచే జపము తపములందే జన్మలింగియు గడచే మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా

0: తీరినప్పుడే మహితుడగును, మనసుకు దిగినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, rupamu, parimanamu, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: The feeling, the form, the change, the color, power or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: ప్రపంచమంతయు మనోమయమగుట చేత ఈ ప్రపంచమునందు కూడాను ఈ పంచ శక్తులు కూడాను ప్రభావితమవుతున్నది.
1: As the entire world is just the expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: The effect of the mind is highly powerful.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
0: సముద్రములోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారం అవుతాం.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: బిందువే సముద్రము, సముద్రమే బిందువు.
1: Drop is the ocean, ocean is the drop.
0: మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు.
1: Mind is the world, world is the mind.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 crore మించి జనాభా ఉంటున్నది.
1: In this vast world, the population is beyond 500 crores.
0: రూపనామములందు భేదములుండవచ్చును.
1: There may be differences in name and form.
0: ఆహార విహారములందు భేదములుండవచ్చును.
1: There may be difference in food and habits.
0: కాని మానవత్వమును భౌతికంగా చూచినప్పుడు మానవులందరూ ఒక్కటే.
1: బట్ వెన్ వి వ్యూ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఫిజికల్ బాడీ దెర్ ఆర్ 5 ఫార్మ్స్.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయమునందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: Tattva vicharana anaga 4 swarupamulu yokka vishayamunu gurtimpa chesinade tattva vicharamu.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: Tat anaga paramatma.
1: Tat meant God.
0: Paramatma vicharane tattva vicharana.
1: Enquiry of God is true enquiry.
0: Paramatma anantudu.
1: God is infinite. Infinite, beyond all comparison.
0: Kani anantudainatunti paramatmani ananta margamulalo manam telusukovalsi vastundi.
1: To know the infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukani aneka margamulanu vibhajimpa chesi నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకునేటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
1: ఫర్ దట్ రీజన్ వేదాంత హ్యాస్ షోన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ టు అండర్స్టాండ్ ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము, ఈ మానవ దేహము,
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 senses of action,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 senses,
0: 5 ప్రాణములు,
1: 5 life principles,
0: పంచ తన్మాత్రలు,
1: పంచ 5 తన్మాత్ర, all 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
0: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: సో ద ఫిజికల్ బాడీ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: ద సెకండ్ సటిల్ బాడీ.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: ద సటిల్ బాడీ హ్యాస్ 17 ఆస్పెక్ట్స్.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండు చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ అండ్ దెన్ ద 5 లైఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ అడిషన్ 15, ఇన్ అడిషన్ టు దట్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: ద సటిల్ బాడీ హ్యాస్ దీ 17 ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఆల్ బ్రిలియంట్ అండ్ దేర్ఫోర్ యాజ్ దేర్ ఇస్ బ్రిలియన్స్ ఇట్ ఇస్ కాల్డ్ తైజస.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ or experienced by the subtle body.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, యాతనా.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: Yatana meant the body that is put to suffering.
0: Inka moodavadi karana deham.
1: The third causal body.
0: Idi rendu tattvamulato maatrame koodi untundi.
1: The causal body has two aspects.
0: Idi chittamu prajna.
1: One is chitta, the other is awareness.
0: Idi kevalamu prajnato kooditam chetane idiki prajnanam ani peru pettaru.
1: యాజ్ దేర్ ఇస్ అవేర్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞానం.
0: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్థరూపముతో స్వయం జ్యోతితో స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: ద ఎగ్జిస్టెన్స్ మీన్స్ ద కెపాసిటీ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ద విజ్డమ్ దట్ విల్ హెల్ప్ అస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడా మరొక పేరు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్ ఆర్ ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానిని మరుపు అని పెట్టారు.
1: దట్ విచ్ హ్యాస్ టు బి నోన్ ఇస్ అవేర్నెస్. జస్ట్ ద ఆపోజిట్ ఈస్ కాల్డ్ ఫర్గెట్ఫుల్నెస్.
0: భౌతికమైన స్థూలము సూక్ష్మము కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద ఫిజికల్ ద సటిల్ అండ్ ద కాజల్ ఆర్ ఆల్
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ దే కమ్ అండర్ దిస్ ఫర్గెట్ఫుల్నెస్.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: ద ట్రూ ఫామ్ ఈజ్ అవేర్నెస్.
0: సత్యము మూలము.
1: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మరుపు స్థూలము.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ గ్రాస్.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ సేమ్.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ది స్పిరిచువాలిటీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ఇన్ అనదర్ వే.
0: ఎరుకు మరుపనకుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ద డివినిటీ దట్ ఈస్ దేర్ దట్
0: ఎరుకునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకూడను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్నర్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: The spirituality is the one which gives the name which you see, the matter.
0: Parathame Shakti.
1: The paratha, the spirituality, is power.
0: Ee matter and energy rendu kudanu mana drishyamulaku veru veruga kanipinchinappatikini ivi rendinti yokka ekatvame ee yokka prapancham yokka divya tattvam.
1: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
0: Ee shaktiye మూలము.
1: దిస్ పవర్ ఈస్ ద బేస్.
0: పదార్థమే స్థూలము.
1: ద మ్యాటర్ ఈస్ గ్రాస్.
0: ఈ శక్తియే ఆధారము.
1: పవర్ ఈస్ ది బేసిస్.
0: పదార్థమే ఆధేయము.
1: ద మ్యాటర్ ఈస్ సపోర్ట్.
0: ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే.
1: ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్
0: కనుకనే దీనిని క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా ఇప్పుడు క్షేత్రమే.
1: ఎంటైర్ నేచర్ ఇస్ ఎ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra you cannot see the knower.
0: Kshetra Bhagavad Gita.
1: So Bhagavad Gita
0: kshetram kshetrajna kshetrajnam chapiman viddhi chapiman adipunanu nenenu annadu.
1: Therefore in Bhagavad Gita it is said I am that also.
0: ఈ దీనిని పురస్కరించుకుని సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలా,
1: తత్ జలా
0: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: Therefore, for creation, sustenance and annihilation, mind is responsible.
0: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
1: This is also called the Purusha, the one of letters.
0: అక్షరం,
1: అక్షర.
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara anaga maarpu chendetunte deeni maroka peru.
1: Kshara means that which is changeable.
0: Kshara-akshramu yokka tattvame ee jeevitam yokka rahasyam.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: Kshara-akshramayetuntedi.
1: Body changes.
0: Atma akshramayetuntedi.
1: The self is changeless.
0: Kaani ikkada kshara-akshramu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: Therefore, the changeable and changeless are contained in one word.
0: అక్షరం అనగా ఏమిటి?
1: What do you mean by అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: Not that perishable and not perishable, but both.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ.
1: Amen. The self, ఆత్మ.
0: తరా నశించేటువంటిది యొక్క దేహము.
1: తరా పెరిషబుల్ బాడీ.
0: నశించే దేహము, నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ, నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ తర,
1: ఆ అక్షర,
0: ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాటి
0: అమృతమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దాట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: తర అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక చరాక్షరములు రెండు కూడాను ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: కనుకనే అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండియే,
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర,
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందు గలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
0: ఇది కూడా చైతన్యమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ద హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చేయి కాలటం లేదు.
1: But my hands are not burnt.
0: దీని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel, it's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు,
1: when I strike it on the match box,
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్పుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burnt.
0: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ burns the towel and also the hand.
0: కాని ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
1: Is there the fire in the match stick or in the match box?
0: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
1: The fire is there in the match box.
0: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
1: The fire is there in the match stick.
0: ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుంది.
1: When the match stick and the match box together.
0: అనగా పుల్లలో నిప్పులో అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు,
1: that light which is unmanifested,
0: యొక్క ఏకత్వం చేతనే వ్యక్తమవుతుంటుంది.
1: Because of the unity of the two, it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలో తేజస్సు ఉంటుంది.
1: In mind there is radiance.
0: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుంది.
1: Within the heart there is radiance.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Because of the unity of the mind and heart, you can see the manifestation of divinity.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the mind is one.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: The power of the heart is one.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: మ్యాచ్ బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్ ఇస్ సేమ్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ద మ్యాచ్ స్టిక్,
0: నిప్పు ఉంది,
1: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
1: but if we soak it in water and strike it in match box, you don't get any fire.
0: నిప్పు రాదు.
1: You don't get any fire, no trace.
0: కారణం ఏంటి?
1: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల,
1: this match stick,
0: నీళ్ళలో ఉంచటం చేత,
1: as it dipped in water,
0: దీని యొక్క శక్తి అంతర్గతమైపోతుంది.
1: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైన విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుంది.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుంది.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్డ్ ఇన్ ది వాటర్. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it light?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal state.
0: అది వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination.
0: రావటం లేదు.
1: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశావు.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason you get the fire now you didn't get before?
0: అది విషయవాసనలో మునిగింది.
1: Because it is dipped in the water of sensual pleasure.
0: సంబంధం లేకుండా ఉంటుంది.
1: It is not related to the sensual world.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: the sense. ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent, then you
0: can anubhavinchinappatikini,
1: in spite of all experience,
0: manasunu vishayamulo munchi,
1: keeping the wisdom,
0: jhanamulu, japamulu, yogamulu, dhyana enni chesinappatikini, bhajanu chesinappatikini prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship, there is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalamu oka vidhamainatundi yokka shakti heenamainatundi sthitilo untundadi.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైన స్థితిలో ఉంటుంది.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుంది.
1: ఇట్ హెస్ టు బి ఇన్ ఇన్నర్ ఫీలింగ్.
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుంది.
1: It is in diversity.
0: కాని ఏకత్వమైన స్థితికి రావాలి.
1: But it must reach the position of unity.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: It should dip in the feeling of divinity.
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
1: We should merge in the nature of divinity.
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We have to realize the truth that this is temporary, this is temporary.
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
1: We experience so much of pleasure and happiness.
0: కానీ ఇవంతా ఎంత వరకు?
1: How long do they last?
0: కేవలం క్షణికమైన నిత్యుగా రూపొందుతున్నాయి.
1: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
1: We see the world.
0: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience in the world.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
1: But we are not bothered about the spirituality in this world.
0: పశ్యన్ అపి చ న పశ్యతి మూఢో అనింది వేదాంతం.
1: The Vedanta said, the foolish one sees, but he says that he sees not.
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
1: Everyone wants to see God.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు.
1: హౌ మ్యాడ్ హి ఇస్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హి సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: నేను చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హి వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: This is ignorance in a
0: human being. మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
1: You can clearly understand how foolish is man.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి.
1: Every day we see sunrise and sunset.
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: He experiences joy and thrill at the time of sunrise. దానికి
0: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: He is very happy that he can go on with the daily routine.
0: పగలంతా శ్రమించి
1: working hard in the day.
0: జరిగిన తక్షణమే
1: at the time of sunset
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: Again he is happy.
0: సూర్యోస్తమం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ హి ఇస్ హ్యాపీ.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమమునకు ఆనందిస్తున్నాము.
1: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమమును మనం ఆనందించ తగినటువంటివా కాదు కాదు.
1: Truly speaking, the sunset and sunrise.
0: విచారించదగినటువంటివి ఈ రెండు.
1: One has to feel sorry about it, not to enjoy. How?
0: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తమంతో కరిగిపోతూ ఉండాలి.
1: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ నిత్య
0: జీవితం కూడా మనం మృత్యుకు సమీపిస్తుండాలి.
1: ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
1: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్
0: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
1: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
0: ఈ సూర్యోదయం సూర్యాస్తము మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
1: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
1: వీ సీ దిస్ యూనివర్స్.
0: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
1: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్.
0: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూచి ఇది విశ్వం అనిత్యమైనది విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
1: ఎట్ వన్ టైమ్ వీ నో the world is temporary, we want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize God is in the world.
0: విశ్వకల్పితమైనటువంటి సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు
1: your mind
0: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టి పైన మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
1: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
1: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కాని దృష్టి అంత కూడా necklace పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
1: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి నగ ఉంటుండాలి.
1: In this necklace there is this jewel and also gold.
0: నగ పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలము ప్రకృతి దృష్టిలోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
1: So we should understand that divinity is one in diversity.
0: సూరదాస్ కూడా చెప్పాడు.
1: సూరదాస్ ఆల్సో సెడ్,
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లనా
1: కృష్ణ, కెన్ ఐ రికగ్నైజ్ యు?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమున నెడబాయకుందువట, అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట, నిను గనుగొన్న గల్లన్నా. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల,
1: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ and bigger than the biggest among all the 84 lakhs of being.
0: Anayammula nadabayakunduvata,
1: without any separation any time.
0: Anuvu reenu tulakashtama modaluga,
1: right from the atom to the wood.
0: Akandaru kudavai velayiduvata, ninu ganugonna gallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna, ganamagu dongalalo gajadongavu, ninu ganugonna gallanna.
1: Not only this Krishna, among all the thieves you are number one, thief number one.
0: ఎవరు ఈ దొంగలు?
1: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబు గల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: To join the company of the
0: careless one, ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and
0: దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును.
1: We can have friendship with దుర్వాస.
0: కానీ మత్సరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతనే గజ దొంగ,
1: హీస్ ఎ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
1: యూఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూరదాసు.
1: సూరదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe is
1: a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా తూలంగా మనం విశ్వసించడము, ఇది పెద్ద అజ్ఞానము.
1: To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance.
0: Jagratalo neevu ee samaveshamulo palgoni swami yokka upanyasamunu shravanam chestunnattiga anubhuti vastundi.
1: Now in the waking state you have an experience that you are listening to swami's discourse.
0: Sapnavastha lopala neevu nee swagramamlo cheri nee grihastha dharmamlo nirvartinchukunnattiga neeku swapnam vastundi.
1: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: Gaada nidravastha lopala మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: దీస్ త్రీ పొజిషన్స్, స్టేట్స్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ అండ్ డీప్ స్లీప్,
0: అనుభూతులు కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వేరీ.
0: కానీ నీవు ఒక్కడే.
1: బట్ యు ఆర్ వన్.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking state. You are the very same in dream state.
0: You are the one
1: who has been
0: placed in the state.
1: The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: ప్రజెంట్ ప్రజెంట్ అని భావిస్తున్నావు.
1: We take the present.
0: కాదు కాదు, మూడు కాలములు యందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
1: You are the very form present in all the three times.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as Brahma, Vishnu and Maheshwara.
0: బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్ ఇస్ విష్ణు.
0: ఎవరు ఉంటూ ఉన్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము,
1: ద పాయస్ నేచర్
0: రజో గుణమే బ్రహ్మస్వరూపము,
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ,
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము,
1: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ యందుండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
1: యాజ్ ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ యూ, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ ఇస్
0: ట్రినిటీ. నీవు చెడ్డగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential.
0: కష్టములే నాకుండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste the food.
0: ఆకలి అన్నమును రుచి చూపిస్తుందాది.
1: ఇట్ ఓన్ ది హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుందాది.
1: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్
0: డిఫికల్టీ. దుఃఖము మనకు కావాలి.
1: వి నీడ్ డిఫికల్టీ.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: ది డిఫికల్టీస్ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్లైట్ అండ్ ది షాడో.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదు, అట్టనే సుఖదుఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ దేర్ సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్, ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: ఎండ ఒక్కటే,
1: ద సన్లైట్ ఇస్ వన్,
0: నీడలు వేరు వేరు,
1: ద షాడోస్ ఆర్ డిఫరెంట్.
0: దైవం ఒక్కటే,
1: గాడ్ ఇస్ వన్,
0: దేహములు వేరు వేరు,
1: బాడీ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: On the tree you find the sunlight.
0: Suryun tejasu okkate,
1: sunlight is one.
0: Kaani aa chettu needalu vividha roopamnu dharistu untundali.
1: But the shadows of the tree will assume different forms.
0: Veru veruga kanipistundali.
1: They appear to be different.
0: Inni veru veruga kanipinche needalanni kodunu okka surya prabha prakasham yokka pratibimbamule.
1: The shadows that vary are out of only one sun.
0: సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్,
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity you find the human lives, the waves coming out of
0: vakti manava tarangamulandu kodunu ee sachidanandam untundali.
1: In every wave of human being there is three aspects sachidananda.
0: Kanu sachidanandam yokka swarupame neevu.
1: You are the very form of sachidananda.
0: Neevu binduga undavachunu.
1: You may be a drop.
0: Sachidanandam ocean ga undavachunu.
1: Divinity may be ocean.
0: Kaani indulo quantity difference e kaani quality okkate.
1: There is difference in the quantity but quality is same.
0: Manavuni endundinatvanti divyattamu, దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
1: ద డివైన్ కరెంట్ ఈజ్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ బల్బ్స్.
0: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: ద డిఫరెన్స్ ఇన్ ద బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైన యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: వి ఫర్గెట్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్స్. వి కాల్ ఇట్ దిస్ బల్బ్ హెస్ గాట్ లో లైట్ ఇంటెన్సిటీ, అనదర్ బల్బ్ హెస్ గాట్ హై లైట్ ఇంటెన్సిటీ, గాడ్ హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ లైట్ ఇంటెన్సిటీ.
0: ఎందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: ద డివైన్ ద డివైన్ పవర్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలమెంట్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యు విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
0: డిమ్గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
3: నీవు
0: మూర్ఖుడు కాదు, నీవు అజ్ఞాని కాదు,
3: నీవు
0: ప్రజ్ఞానివి,
3: నీవు
0: సుజ్ఞానివి, నీవు విజ్ఞానివి.
3: యూఆర్ ఆల్ అవేర్నెస్, యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో,
3: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
3: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
3: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
3: People say you should have large
0: broad heart. Broad heart చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
3: If you have broad heart,
0: broad mind.
3: Broad, if you have broad heart, doctor has to operate. You need broad mind.
0: హార్ట్ ఎంజాజ్ చేయిందంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
3: It's not broad heart. You should have broad mind.
0: హార్ట్ ఎప్పుడూ బ్రాడ్.
3: Heart is always broad.
0: Not this physical heart.
3: Not this physical heart. It is a spiritual heart.
0: Spiritual heart sarvatra untundali.
3: Spiritual heart is everywhere.
0: Sarvata paanipadam ta sarvato chesi romukam sarvata srutimalloki sarvama uttisthati sarvatra untundali yoka spiritual heart.
3: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
3: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
3: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
3: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
3: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
3: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
3: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్థరూప సందర్శనం అని.
3: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
3: This is called the divine spiritual force.
0: Infinite divine.
3: Infinite divine force.
0: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
3: We should become that infinite divine.
0: గా ఉంటున్నాం మనము.
3: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
3: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
3: When we drink wine, you are
0: తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
3: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine ga undali. Maranatvanti divine ravali.
3: You should be in that state of changeless position.
0: Adi manayende untunnadi.
3: That is within you.
0: Dinni vere sampadinchukovalsinatundi kaadu.
3: You need not acquire it
0: man
3: separately.
0: Man ekkado poi vetukovalsinatundi kaadu.
3: You don't need to search
0: evartuno ippinchukovalsinatundi kaadu.
3: You don't need to summon it.
0: Sahajangane untundali.
3: It is in you naturally.
0: Aa sahajamainatundi dani neevu gurtinchadaniki prayatninchali.
3: We should make an effort to notice that naturally.
0: Eppudu gurtinchagalavu?
3: When can you know?
0: Stula sukshma karanaanni marchinappudu.
3: When you forget this gross, subtle and causal.
0: Mahakarana tattvamlo daanini chakkaga gurtinchagalavu. Mahakaranaanni chakkaga manam vicharana cheyali.
3: Therefore we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
0: Kanuka ivanni kudunu manam chesinappude.
3: When we do all this,
0: super mind.
3: The super mind.
0: Higher mind.
3: Higher mind.
0: Illuminated mind.
3: Illuminated mind.
0: Tarvatane divine.
3: Then divine.
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
3: Then we should cross all these three states of mind.
0: ఇది ఓవర్ మైండ్ అన్నారు.
3: This is called over mind.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
3: It is beyond attributes.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
3: This is also called amanaska with the call of mind. When the state when mind
0: tappaka daani inkoka peru kuda pettaru videha sthiti annaru.
3: It has got non body consciousness. Videha sthiti
0: dehamato kuda kudinatvantidi kaadu. Idi
3: is not the one with the body.
0: Dehamato kudinadi manasu.
3: The mind is in the body.
0: Manasto kudindi prapanchamu.
3: The entire body is the mind.
0: Every sukha dukkhamulu
3: out of the mind only you can find the pain and pleasure.
0: Ivanni kudulu manaku bandha karanamle kaani aananda karanalu kaavu.
3: They all bind you, will never confer bliss.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
3: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
3: హౌ టు రీచ్ ఓవర్ మైండ్?
0: క్రమక్రమేణ ఈ మానవత్వం అనేటువంటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది.
3: వేదాంత సెట్ యు సరెండర్ యు ఆఫర్ దీస్ త్రీ దీస్ ఫోర్
0: భగవంతుడు ధరకనక వస్తువు కానీ లేక అధికార స్థితులకు కానీ ఏమాత్రం కూడా నువ్వు లొంగేటువంటి వాడు కాదు.
3: గాడ్ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
3: The inner significance of this is very well known in Krishna Tulabhara.
0: Krishnuni tanavaduga cheskovalani satyabhama swarthamainatti manasto sarva vidhamainatti yaka nagalanta vesindi.
3: Out of selfishness satyabhama wanted to own Krishna.
0: Kanakanaka vastuvahanalanta vesindi.
3: She offered all her property, the wealth and jewelry.
0: Bhagavantudu thugaledu.
3: But God didn't balance that.
0: Tirigi Rukmini vachi,
3: later Rukmini coming,
0: deeniki premane pradhanamu aneetundi oka gana upadesham chesindi satyabhamaku.
3: She taught the lesson of wisdom to Satyabhama.
0: ee prakrutiki prakruti yokka dinenti trulam kuda nu kontha avasaram.
3: For this nature a natural object is also necessary.
0: Sanjay Sahani cheppadu Draupadiki achaya patra lopala taalu bhujinchin tarvata subram chesi pettetundi oka swabhavu Draupadidi.
3: Sanjay Sahani said that the regular habit of Draupadi is to cleanse that vessel.
0: Kaani ekkado okada inta balusaaku oka chinna mukka chikkindi.
3: But a small fraction, a little bit of the leaf is noticed. Deeni
0: Krishna ani Krishna arpana chesindi.
3: Repeating Krishna's name she offered it.
0: Inta alpamaina Krishna arpana chesthe kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
3: When such a small thing is offered,
0: arpitamu cheyaka
3: without offering
0: sampadana manam andukodaniki veele kaadu.
3: It is not possible to acquire wealth.
0: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
3: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
0: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన మొఖాన ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
3: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్ ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
0: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
3: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్.
0: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుకులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
3: Kuchela also offered handful of wheat and rice. And Krishna
0: తనుకుని భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
3: Therefore elders say when you go to the temple either you take the leaves or the flowers.
0: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
3: Actually speaking there will be correct balance between the form and the name of Krishna.
0: Aithe Krishna roopamu formuga untundadi kanipistundadi kantiki Krishna naamamu kantiki kanipinchadu.
3: But you see the form of Krishna with the naked eye but not the name.
0: Kalukane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
3: Therefore Narada gave another teaching.
0: Amma Krishna saakara roopude untunnadu.
3: Krishna is in the very form.
0: Ee Rukmini nirakara naamamunu smaristhe naakochina aadayam enti?
3: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the problem? Satyabhama
0: naaku daanam chesindi.
3: Satyabhama ga offered all this.
0: Ee Krishnuni ammukoni nenu bratakali.
3: I have to sell out Krishna and live.
0: Kaabatti naaku edo okati phaltam raavali.
3: I should have some profit.
0: Ani cheppetappudiki appudu Rukmini cheppindi.
3: Then Rukmini said,
0: "Pat

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with his
1: Tulsi dalam vesindi.
0: Repeating Krishna's name, she kept that Tulsi.
1: Krishna namam Krishnamuniki samanamaina tookam vachindi. Tulsi dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this Tulsi leaf has become extra weight.
1: Kanukane manamu patramo pushpamo polavanti emiti dini artham.
0: So when we say the leaf, flower, fruit, what is significant?
1: Patramo bila patro maradi patro e tulsi patro kaadu manaku patramo.
0: The leaf is not of different plant.
1: Nivu vaadipoyeyatundi kaalipoyeyatundi.
0: They're sure to decay and fall.
1: Nivu dharinchinatundi oka deham aneetundi neeku patramo.
0: This very body is the leaf.
1: Patramo. Idi bhagavad arpitamu.
0: This body, the leaf, is to be offered.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్
1: అదే ఉదయ పుష్పము
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్
1: ఫలము
0: ఫ్రూట్
1: అదే మనోఫలము
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్
1: తోయము
0: దెన్ వాటర్
1: ఆనంద పాష్పములే తోయము
0: ద టీయర్స్ ఆఫ్ ఇవి
1: మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్
1: అది నిజమైన అంతరాత్మానికి సరి అయినటువంటి ఒక స్వరూపము
0: దీస్ ది ఇన్నర్ సిగ్నిఫికెంట్
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ వీల్ రీచ్ దట్ స్టేజ్ ఆఫ్ ఓవర్ మైండ్
1: పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు ఫుల్ టైం గా ఉండాలి
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్ ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్
1: కాలం వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం
0: at the time of difficulties and losses sukhamulu aanandamulu
1: saubhagyamulu sambhavinchinappudu devuni naamame manaku gnapakam raadu
0: in pleasure and prosperity we don't think of god
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం
0: దిస్ ఇస్ నో ట్రూ డివోషన్
1: సతతం యోగినః
0: కంటిన్యూస్లీ యు
1: తెల్లవారేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము
0: వి ఆల్వేస్ సిట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ యోగా
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము
0: ఇన్ ది ఆఫ్టర్నూన్ వి సిట్ దేర్ డైనింగ్
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము
0: బట్ ఇన్ ది నైట్ టైం విల్ బి ఇన్ ది సీ
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ
1: అది ఏ దివ్యమైనటువంటి భావము
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం మునగాలి
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్ టు గాడ్
0: వాట్ ఎవర్ యూ మే డూ
1: నీ ఉద్యోగం చేసుకో
0: యు డూ యువర్ జాబ్
1: విద్యావంతుడిగా నీవు చదువు
0: యు స్టడీ
1: నీవు అధ్యాపకుడిగా బోధించు
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్ వాట్ ఎవర్ ది డ్యూటీస్ యు మే డిశ్చార్జ్ if you have the feeling that they are offered to please god
1: then ari kattadaniki ide margamu
0: this is the true path to reach god
1: ee dehamu bhagavantudi
0: this body belongs to god
1: anukunnappudu ee dehamto paapa karyamu ye maatramu nu cheyam
0: when you have that feeling you will never commit sin
1: karukuni ee yokka dehaatmitamaineetundi bhavam ante emi anta bhagavantunide
0: when you offer body it means everything is divinity
1: naa dhanamu bhagavantunide
0: my wealth belongs to god
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు
0: then you will never waste money
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాని ప్రవేశపెట్టావు
0: you will make proper use of money
1: నా శక్తి అంతా భగవంతునిదే
0: all my power
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు
0: you should never misuse
1: it కనుక సత్య సాయి సంస్థల్లో నాలుగు సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము
0: for that reason in Sri Satya Sai organizations stealing on desires
1: don't waste food
0: don't waste food
1: food is god
0: food is god
1: ee shariramu food tho aadirbhavinchinatundi
0: the body is out of
1: talivanni yokka food yokka swarupame nee dehamu
0: your body is the very form of the food given by parents
1: kabatti annam brahma
0: therefore food is god
1: kanaka food is god
0: food is god
1: dani nu waste cheyaddu
0: never waste
1: nee enta avasaramo anta tinu
0: యూ ఈ టు దాని
1: చట్టంలో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం
0: యూ విల్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ
1: నా శక్తి అంతా భగవంతునిది
0: ఆల్ మై పవర్
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు
0: యూ షుడ్ నెవర్ మిస్ యూజ్
1: సత్యసాయి సంస్థల్లో నాలుగు సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము
0: ఫర్ దట్

0: means you are misusing God.
1: Don't waste money. God is a wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుకని ఈ ధనము
0: this money
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుకని నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do it.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity,
1: distribute clothing,
0: but never waste, misuse
1: money. దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: the third,
1: don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
0: Everything is time. God is described in various forms of time.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏ మాత్రం కూడాను ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: Never waste your time in gossip.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: Make your time sacred by using good words.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: So it's not good to waste.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: If you waste time, you'll be wasting God.
1: Don't waste energy.
0: Don't waste
1: అదే
0: energy.
1: Bad look, bad hear, bad talk, bad thoughts, bad action.
0: Don't waste energy. That is bad talk, bad energy,
1: ఈ
0: bad
1: energy శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: You are wasting all the energy in the body.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: hear,
0: good.
1: No evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what
1: no
0: good.
1: Evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what
1: no
0: is good.
1: Think no evil, think what is good.
0: Think no evil,
1: do
0: think what
1: no
0: is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: Thus you will be making proper use.
1: అది భగవంతుని యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అది భగవంతుని యొక్క సాధన.
0: That is his
1: అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది, తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్.
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: రాయటం మెడిటేషన్, చదవటం మెడిటేషన్.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: Rasesemulo oka acharam tarvata mari em rastunnavo dani paina concentrate chesthe kada nuvu rayagalugutunnavu.
0: Unless you concentrate on the letters you write,
1: drive chesesemulo
0: you cannot write.
1: Enta concentrate chesinappudu nuvu apayam kaakunda nuvu drive cheyagalugutunnavu.
0: While driving you should concentrate, escape all
1: danger. Kabatti jeevitame oka meditation.
0: Everything is meditation.
1: Karuna life is meditation ane bhavamto edi chesina kodanu concentration cheyi.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీ హరికి ఏ మాత్రము వరి చేయొద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three, hurry, worry,
1: hurry, hurry, worry,
0: hurry, hurry, worry, hurry.
1: కనుకనే మనం హరి వరికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature
1: of the mind అయిపోతుంది.
0: Then it under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతేకాని మనసును మరొక విధం లోపల దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డైవర్ట్ ద మైండ్ అదర్వైజ్.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు టేక్ ది మైండ్ టు ది ఓవర్ మైండ్.
1: అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.

0: We should never consider it slow and powerless.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపడాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేటప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవటం లోపల మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అంతా కూడా ఖర్చు అవుతుంది.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి 50 paisa కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: ఫస్ట్ యూ డెవలప్ ఇన్నర్ విజన్.
1: కేవలం అవుట్ లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: మియర్లీ డోంట్ డెవలప్
1: అవుట్ లుక్స్. మీ మనసును అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: కాన్షియన్స్ దాని నీవు కాన్షియస్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: వెన్ యూ ఫాలో ది కాన్షియన్స్ ఇట్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ beyond mind is.
0: That consciousness is beyond mind.
1: ilanti atheetamainti yokka manasika sthitini prathi manavu kulam andukoni tama tama kartavyalata gurtinchi vartinchinappudu deshamulo samasyale untundavu, problems e undavu.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: Kanuka prapancham yokka shanti kulanu meeru paatu padandi.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులో అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధనల చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధనలు సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat naamam cheta,
0: with God's name,
1: hriyanni nimpukondi.
0: Fill your heart.
1: Seva bhavam cheta,
0: the feeling of service,
1: shirasunu nimpukondi.
0: Fill your head.
1: Manavuniki kavalsinatundi rende rendu, okati head okati heart.
0: Human being needs two, head and heart.
1: Ee head heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyagalu.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, హెడ్ హార్ట్ హ్యాండ్, ఇది 3H. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ ఈ హెచ్వి. నో, 3H, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Kshudram Hrudaya Daurbhalyam.
2: Weakness of the heart is rather mean.
1: Archana, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ కమాండే అర్జున, గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
1: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మభావం.
2: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
1: ఈ దేహాత్మభావంకు అజ్ఞాన ప్రభావమే కారణం.
2: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
1: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మభావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
1: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
1: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు మాయామాత్మ బలహీనైన లభ్య అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
2: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ గీతా ఉపదేశ జస్ట్ సేడ్ దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
2: ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్.
1: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
2: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యునేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
1: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
2: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
1: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
2: ఇన్ఫాచ్యునేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
1: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
2: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీస్తున్నది.
2: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
1: నాది నేను నావారు అనేటువంటిది ఒక మోహం.
2: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యునేషన్ ఆర్ అటాచ్.
1: ఎంత కాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ హీ హ్యాస్ టు గో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ we ours and our own people.
1: నేను నాది నావారు అనేటువంటిది కేవలం స్వార్థపరమైనటువంటి.
2: I, my things and my people. This is saturated with selfishness.
1: ఈ స్వార్థం అనేటువంటిది బంధన.
2: Selfishness is bondage.
1: క్రమక్రమేణా ఈ స్వార్థం నుండి పరాత్మనకు మనం ప్రయాణం కావాలి.
2: From selfishness we must travel gradually to selflessness.
1: విద్యార్థులు చక్కగా గుర్తించేటువంటి విషయము, ఒక ఎస్ఎస్ఎల్సీ అని అనుకోండి లేక 10th class అనుకోండి, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారి రిజల్ట్స్ అంతా పేపర్లో వస్తుంటాయి.
2: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th standard ఎస్ఎస్ఎల్సీ ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
1: న్యూస్ పేపర్ లోపల ఒక 2 pages కూడాను ఈ రిజల్ట్స్ నెంబరే ఉంటుంటుంది.
2: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 pages ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ పాస్ విల్ బి
1: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
2: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్డ్ దే.
1: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
2: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్, హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
1: ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావము ఈ విద్యార్థిలో రాదు.
2: A student doesn't have that feeling of broad-mindedness, seeing the, all the numbers. So many of my friends have passed.
1: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు.
2: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
1: ఇదే స్వార్థం.
2: This is selfishness.
1: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమునందు ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
2: Based upon this selfishness, we should try to understand selflessness also.
1: మరొక ఉదాహరణం.
2: One more example.
1: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
2: 10 friends have taken a photo.
1: ఈ ఫోటోలో 10 మంది వచ్చారలే, నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ఎక్కడుంది, ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
2: Anyone is interested in identifying his own photo among the 10.
1: ఇది కూడాను కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
2: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
1: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడాను చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలన్నీ కూడాను మనం గమనించాలి.
2: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to look, try to find out how the other's photo has come.
1: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడాను చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
2: విత్ ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్, వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్.
1: పూర్వము అర్జునుడు కాండవ వనము దహించాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ a forest of Kandava.
1: Inka ennenno yuddhamulu gavinchadu.
2: He has waged a number of wars.
1: Aa paristhiti endu thanaku ee vidhamainatundi yokka mamakaram kaani shokamu kaani raledu.
2: At the time of fighting those wars he never got either the sorrow or attachment.
1: Aithe ee Mahabharata yuddhamunandu మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
2: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్స్, హిజ్ ఓన్ అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
1: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
2: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
1: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుపుతూ వచ్చాడు అర్జునుడు.
2: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
1: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
2: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై
1: కౌరవులు రాయబారమునకు కుదిరేటువంటి వారు కాదు.
2: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
1: ఎట్లనగా? కాలకూటమున అమృతము సృజింపవీలా.
2: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
1: భయదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
2: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ టెర్రర్.
1: ముష్కరు నిమ్రోల హితోక్తులు మేళా ఈ సంధి మాటలిక గోపాల.
2: హి సెడ్ గోపాల వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్ దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
1: కురచ బుద్ధులా కౌరవులర బర తొరగి మన పొత్తు కొత్తురా.
2: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ for and accept our proposals.
1: Chalika uttara dakshina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kalaharanamika yela.
2: Is it possible to bring North Pole and South Pole together? Similarly, it is impossible to bring peace mission. Why do you make efforts in this particular direction, O Krishna?
1: Pandavulu uttara disi andunnaru, Kauravulu dakshina disi andunnaru. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
2: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ అట్ ఆల్ దే విల్ హావ్ టు జాయిన్ టుగెదర్ దే విల్ హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
1: ఆర్ హెవెన్ ఆర్ హెల్.
2: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
1: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
2: అర్జున వాస్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాస్ ట్రైంగ్ టు షోస్ ఎలిటల్.
1: కారణమేమి? తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
1: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainati bhavanga undinadi Arjunuku.
2: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
1: Yuddhabhumilo madhya bhagamlo nunchina samayam lopala andarni drushtini prasarinchadu.
2: Once he stood in the middle of the war field, took a look at the relatives.
1: Anadu yuddhamulaku purukalpinatuvanti oka arjunude ee madhyasthanam nandu nilchi krishna indari bandhu mitru guru putrula jampi bharinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
2: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
1: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
2: The moment
1: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
2: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
1: ఈ విధమైనటువంటి పిరికపంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
2: Such a timid fellow as you are, why did you get ready for the war?
1: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
2: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
1: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
2: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
1: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
2: I feel ashamed of accepting you as my disciple.
1: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
2: War did not arise suddenly.
1: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
2: The mission has been going on for the past 3 months and preparations also.
1: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
2: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
1: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలం చేసుకుంటున్నావు.
2: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
1: నీవు దౌర్బన్యుడు, దౌర్భాగ్యుడవు.
2: You are an unfortunate fellow and a faint-hearted one.
1: అంతే కాదు నీవు పిరికి పందవు అన్నాడు.
2: You are extremely timid fellow.
1: నీబోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
2: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
1: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
2: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
1: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
1: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
2: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
2: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఇస్ ప్యూర్ అండ్ హూ ఇస్ సేక్రెడ్,
1: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
2: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
2: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
1: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము ఏ ధర్మయోగము ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చు.
2: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
1: అసలు కృష్ణుడు మాట్లాడడానికి ప్రారంభించటమే 2వ అధ్యాయం.
2: Krishna commenced speaking only in the 2nd chapter.
1: మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జును యొక్క గొడవ ఏడ్చుకోవటంలోనే సరిపోయింది.
2: The entire 1st chapter is devoted to the record of the weeping and the crying of
1: ఏ మాత్రము అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
2: కృష్ణ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ వైల్ ఫర్ ఎ లిటిల్.
1: 2వ అధ్యాయములో ప్రారంభించింది 11వ శ్లోకం.
2: ఇన్ ది 2nd chapter ఫ్రమ్ ది 11th శ్లోక కృష్ణ బిగన్ టీచింగ్.
1: అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు.
2: కృష్ణ ఎక్సర్సైజ్ పేషెన్స్ అంటిల్ సచ్ టైమ్.
1: అయ్యా నీ సరుకు ఇంకా అయిపోయిందా అని ప్రశ్నించాడు.
2: Question, have you exhausted all your stock?
1: ఉన్న సరుకంతా తలలో నింపుకునేదంతా కూడాను పిల్లల ఎగ్జామినేషన్ హాల్ లో పోయి పేపర్ లో చూసినట్టుగా ఎంటీ హెడ్ అయిపోయింది అర్జునుకి.
2: జస్ట్ యాజ్ స్టూడెంట్స్ హెడ్ బికమ్ ఎంటీ ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్, అర్జునస్ హెడ్ బికమ్ ఎంటీ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ హిస్ సారో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 1st chapter.
1: అని ప్రారంభించాడు కృష్ణుడు.
2: దెన్ కృష్ణ కమెన్స్డ్,
1: నీ ఎందుకు కార్పణ్య దోషము ప్రవేశించింది?
2: ఇన్ యూ ది డిఫెక్ట్ ఆఫ్ mean mindedness, weakness has entered.
1: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
2: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
1: కారణం ఏమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
2: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
1: అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు.
2: దెన్ హి కమెన్స్ సాంఖ్య యోగ.
1: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
2: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటినెంట్ అండ్ ఇన్సెంటియంట్, ఆప్టికల్.
1: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
2: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ హి అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
2: వెన్ ఎ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
1: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
2: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
1: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
2: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
1: help. Kalu motta motta pramadamunu kontha varaku nu challarchi tadupari upacharamulo prarambhinchali.
2: First save him from the danger and then give the other treatment.
1: Munigi poyyetunti vaanni mondulu levadeesi tadupari konni upacharamulu cheyali.
2: If a person is getting drunk, take him out, bring him to the bank, then you can give the other treatment.
1: Vaadu munigi potunte vaadiki upacharalu cheyatani potunte munigi chachipothadu.
2: When he is getting drunk, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
1: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
2: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
1: కనుక మనం శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
2: Therefore, in the first place, the treatment will have to be to deal
1: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
2: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ సారో.
1: ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
2: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్ హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
1: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
2: అర్జున, విత్ ఫియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక నీవు ధైర్యముతో నిలచాలి.
2: స్టాండ్ కరేజియస్లీ.
1: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
1: బీ ఫియర్లెస్.
2: బీ ఫియర్లెస్ సార్.
1: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యములను కూడా నేను సాధిస్తాను.
2: Only when you are like that, I can make you to achieve many things.
1: Krishnudu asanamandu kudanu navutune untunnadu.
2: Even at that time, Krishna was found smiling.
1: Arjunudu yedustune unnadu.
2: Arjuna was crying.
1: Navvevadu Narayanudu, yedchevadu Narudu ani.
2: The one who is always smiling, he is Narayana. The one who cries is Nara.
1: Yedchevadu Ajnani, navvevadu Jnani.
2: A crying person is ignorant. A person who is always smiling.
1: జ్ఞాన అజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
2: ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ కెన్ బి సీన్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కృష్ణుడు ఆత్మ.
2: కృష్ణ ఇస్ ఆత్మ.
1: ఇంకా అర్జునుడు అనాత్మ.
2: అర్జున ఈజ్ అనాత్మ.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
2: కృష్ణ సేడ్ థింగ్స్ రిలేటింగ్ టు మీ అండ్ టు యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్.
1: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
2: I should become you and you should become me, he is Krishna said.
1: Nenu neevu kavalanukunte nenu oka daurbhalyudu kavali.
2: If I should become you, I should also become weak minded.
1: Naaku itti daurbhalyam naalo ye maatram kodanu praveshinchadu.
2: It is impossible for any entry of such weakness in me.
1: Neeku neevu nenu kavalani aashistunnava, nannu follow chey.
2: If you want to become me, then you have to follow me.
1: Appude కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
2: దెన్ అర్జున సెట్, స్వామి ఐ వుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో యువర్ కమాండ్.
1: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యములందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
2: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ fighting and action.
1: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ, థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
1: అర్జున, నీవు చూసినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
2: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్, యు ఆర్ థింకింగ్ ద that they are your relatives and friends.
1: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు?
2: Who is relative and who is a friend?
1: ఎవరు దేహి ఎవరు దేహము?
2: Who is body and who is the indwelling?
1: దేహములంత కూడాను కేవలం నీటి బుడగల వంటివి.
2: All the bodies are like water bubbles.
1: నీ బంధువులు నీ మిత్రులు చర్మలు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
2: All your relatives or friends, they are not present only today.
1: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడాను వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
2: For a number of births, all of them or two, all of them existed and you existed and we also existed.
1: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
2: Body, mind, intelligence, these are all only the these are only adjuncts of a person.
1: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి వస్త్రములు వంటివి.
2: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
1: ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి.
2: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
1: ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహములకు గురి కావద్దు.
2: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్
1: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
2: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
2: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
1: అయితే
2: బట్
1: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా నువ్వు సంబంధం ఉండదు.
2: ఇన్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒకరు ఎదురు పార్టీ రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
2: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్.
1: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
2: There are only two objectives.
1: Kanuka ee vidhamainatunti oka bandhu mitrulu oka sambandham anetunti ee yuddha bhoomilo e maatram kodanu vaayu vasalantaniki pendindu kaavu ani cheptunu cheptadu.
2: To have such kind of feeling in a battlefield, it is not something like a marriage function.
1: Kanuka neevu yuddha bhoomilo unnava leka bhadra bhoomilo unnava?
2: Are you in a battlefield or are you in any other place?
1: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
2: యు హావ్ కమ్ ఫర్ ఫైటింగ్ ఫైట్.
1: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ శివ కింపుర్వత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ what are my people doing and what are Pandavas doing?
1: Dharma Kshetri Kuru Kshetri ee rendu kaadu dharma kshetram ainatundi kuru kshetram nandu.
2: In the battlefield, which is the battlefield of based on dharma, what are they doing?
1: Yagya yaga adikratamulu aacharinchatam cheta adi dharma kshetranga maarindi.
2: It is a place where sacrifices have been done and therefore it may be described as
1: Kuru Nandanulu aadukunnatundi pradesham kanaka deeniki Kuru Kshetram ani peru vachindi.
2: Children of Kuru have played on that particular field, therefore it is
1: kanuka dharma kshetram ainatundi Kuru Kshetramulo. Dharma kshetram anaga emi? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
2: All sacred auspicious things have been done in that particular field, therefore it may be described as
1: anaga deeniki mana dehamune pramananga teesukundam.
2: We can take our own body as an example.
1: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటది.
2: When this body was born, it is pure and unblemished.
1: ఎట్టి కామక్రోధ లోభ మోహము దాచినటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిసు కాదు.
2: It was not a victim of any of these six enemies of man.
1: నిరంతరము ఆనందముతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాది సంతి బిడ్డ.
2: A small child just born would always be happy.
1: Oka aakaliki maatram yedustundi gaani anya bhavadalaku e maatramu thaanu yochana cheyaledu.
2: It cries only when it is hungry, otherwise not. It will always be happy.
1: Donga vachi chuchina navutundi, dora vachi chuchina navutundi chanti bidda.
2: Be it a thief or be it a king, whoever takes a look at it, it smiles at them.
1: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ఉత్తి ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
2: ఇట్ విల్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లీ
1: కిస్ కిస్ ఇట్. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
2: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
1: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
2: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
2: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, పాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
2: జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
1: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
2: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
1: ఈ మంచి చెడ్డలు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
2: Both good and bad are they find a place in our heart.
1: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
2: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
1: ఈ మంచి చెడ్డల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
2: But the war between good and bad, it goes on throughout the life.
1: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
2: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
1: కనుకనే అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు, నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
2: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్.
1: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
2: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
1: Mamaka pandavas cheva, pandava anani enti, pure adi satvikamainatundi yokka gunamulu.
2: The word pandava stands for purity and sattvic nature.
1: Telladanamunaku nirmalatvaniki pandavattvam ani peru.
2: For whiteness and purity the word used is pandavattvam.
1: Evarikaina tella jabbu ochinatte pandu rogam untaru. Pandu anani enti tella jabbu ani tellaga undeyatundi.
2: If any person gets a disease, it is called Pandu Rogam.
1: Pandu Rajuku Ade Jabbu.
2: The king Pandu suffered from that.
1: Atani peru kudunu Pandu.
2: His name also is Pandu.
1: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
2: The children of Pandu therefore are pure.
1: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
2: In other words, the inner significance of it is a war commences between sattvika guna and rajoguna and tamoguna.
1: Ee iruvuru cheri kimakurvat sanjaya em chestunnara pa ani adigadu.
2: Dhritarashtra asked Sanjaya, these two people, what are they doing?
1: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయటానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
2: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
1: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
2: But there is an inner meaning behind this question.
1: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
2: The explanation is that this is ధర్మక్షేత్ర.
1: నా కుమారుడు దుష్టులు, దుర్మార్గులే.
2: My children are bad ones, wicked ones.
1: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
2: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
1: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
2: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
1: Ante yuddham cheyadaniki vellina vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veelu ledu.
2: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
1: Aithe adigina vaadu evadu?
2: But then who is the person who has asked this question?
1: Atane Dhritarashtrudu.
2: He is Dhritarashtra.
1: Idane dhritam rashtram iti Dhritarashtramu ani. Dhritarashtrudu anaga evarante tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
2: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
1: దేహము తాను కాదు.
2: హి ఇస్ నాట్ ద బాడీ.
1: తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
2: హి కన్సిడర్స్ ద బాడీ విచ్ హి ఇస్ నాట్ యాజ్ హి.
1: ఇంద్రియములు తాను కాదు.
2: హి ఇస్ నాట్ ద సెన్స్ ఆఫ్.
1: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
2: బట్ హి టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హి ఇస్ ద సెన్సస్.
1: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
2: ఎనీ పర్సన్ హూ కన్సిడర్స్ ది కింగ్డమ్ విచ్ ఇస్ నాట్ హిస్ యాజ్ హిజ్ ఓన్ హీస్ ధృతరాష్ట్ర.
1: కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు, దాని నిమిత్తమై అనేక విధమైన శోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడే. ఆ ధృతరాష్ట్రం అనేటువంటి అంతర్ధృతరాష్ట్రానికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే, ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
2: If you ask, all people are Dhritarashtras because they identify themselves with the body, which is not a fact. They identify themselves with the senses, which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
1: Kanuka ikkada vinnatuvanti vaadavadu Arjunudu.
2: Who is the person who heard the entire thing? It was Arjuna.
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
2: అమంగ పాండవాస్ దర్ ఆర్ పీపుల్ హూ మైట్ బీ బెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మజ.
1: ధర్మజునికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
2: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
1: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
2: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
1: పూరి భుజబలము బుద్ధిబలము గదబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే దేవుడు ఉన్నాడు కదా.
2: If you take the physical prowess, there was Bhima.
1: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
2: It could have been taught to Bhima, but why not?
1: Aithe Arjunike maatrame enduku bodhinchali?
2: What is the reason for teaching this?
1: Deenini kuda manam geetalo motta motta koncham gurtinchali.
2: In the first place, we'll have to understand the inner significance of this.
1: Dharmajudu manchi vaadi, dharmamurti.
2: Dharmaja is the embodiment of dharma, no doubt.
1: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
1: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
2: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
1: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
2: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హీ హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
1: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఇంతతోనే పోట్లాటానికి సిద్ధమవుతాడు.
2: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ వుడ్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
1: కానీ బుద్ధిబలము తక్కువ.
2: But he did not have much of intelligence.
1: Arjuna ki ye balam untundadi ante purva tapame untundadi.
2: Arjuna on the other hand had foresight.
1: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandarni mitrulandarni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganni purva tapame thanu anubhavinchadu.
2: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere, but not fight this war, because it means so much of suffering.
1: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni, yo na bandhulandaru poyire, na varandaru vellire, inki nenu ilanti rajyam niyeli prayojanam emtu ani appudu vicharistu vachadu papa.
2: In contrast to this, Dharmaraja, after the waves of war was waged, and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
1: Anukani tamaru seyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondukorachi cheyutuppunuga katti chintaleka vegirinchinatonade vishamayagunu unnadu.
2: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in his house does anything which is bad, he will have repent.
1: Idi Dasaratha Maharaju yokka swabhavam.
2: This is the nature of Dasaratha, King Dasaratha.
1: Taanedo devasana yuddhamanandu taanu varini jayinchutakai rathamunekki tana yokka moodo bhariya ainatundi kaikanu teesukoni vellaadu.
2: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
1: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir desam raju yokka putri.
2: Kaikeyi is the daughter of the king of Kashmir.
1: Anuku astashastra vidyamlo chaala goppaga telisinatundi.
2: She was very well informed in the
1: asalu ramulakanta kudanu astashastra vidyalanta neerpinchindi Kaikeyi.
2: It was Kaikeyi in fact who taught Rama archery and other things relating to war.
1: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి, ఈ అసత్య విద్యంలో ఆరితేరినటువంటి వారు.
2: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
1: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీల ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం.
2: Then Dasaratha was fighting the war into this chariot. There was a particular rock which was missing and which was
1: adi vadipoyinatti chakram kinda padipothundi.
2: It is likely that the wheel would come off the chariot.
1: ఆ సమయంలో తన భర్తకి ఏమైనప్పుడు అపజయం కలుగుతుందో ఏమోని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
2: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ ఆఫ్ ది చారియట్ అండ్ సేవ్.
1: ఈ విజయాన్ని సాధించిన తర్వాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుంది కైకేయి చేయి నుంచి.
2: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
1: ఈ విషయమును చూచి కైక, నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
2: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. He said, Kaika, you can ask any two boons.
1: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
2: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
1: Meeku ishtamochina samayamlo ishtamochina korikanu korukomani rendu aamike appa cheppadu.
2: He has given the freedom to ask for two boons anytime, any of the boons.
1: Oka kaalamaina nirnayam cheyali, korukulaina nirnayam cheyali.
2: Either the time of granting the boons will have to be specified.
1: Kanukane mundu venuka yochinchukunda varam icchesesinadu.
2: Without thinking the consequences, he had just granted the
1: boon. Anaku ishtam vachina samayamlo ishtam vachina korukale korukundi. Appudu evar tappu? Kaika tappa, Dasaratham tappa? Dasaratham tappu.
2: Kaika asked for the boons at a time which was appropriate for her, and the boons also were decided by her. It is not the mistake of Kaika, it is the mistake of the
1: kanukane vegirinchinatho nadi visham yagunu annadu. తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
2: అదే
1: విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జును యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రము పని చేయలేదు.
2: దేర్ ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున, హీ look to all the effects and implications and then only he taught him Gita.
1: Kanuka Arjuna yokka mundu venakala yochinchi tadupari ee vidhamga thanu yuddhamuku siddham ayyadu Arjunudu. ముందు వెనక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు
2: అర్జున. ఫోర్సా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అవుట్ ఫైటింగ్ ద వార్ అండ్ దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాస్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్.
1: కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
2: He was not feeling sorry after the event was over. Before the event took place, he was feeling sorry.
1: Ee purva tapam elanti variki vastundi? Parishuddha hrudayam kaliginatundi varike vastundi.
2: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: Anduvarane Arjuna angane pavitramu oka parishuddhamu ayinatundi hrudayam kalavadu ani artham.
2: Therefore Arjuna refers to a pure and a sacred hearted one.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
2: నియర్ షూర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్ శ్రీశైలం.
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
2: దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి వీరి అర్థం పార్వతి పరమేశ్వరులు అని చెప్తుంటారు.
2: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతి అండ్ పరమేశ్వరం.
1: మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
2: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
1: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది అర్జున? తెల్లటి మల్లె పువ్వు.
2: వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
1: తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు.
2: మల్లికార్జున ఇస్ వన్.
1: మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
2: దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ దే.
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏం వీరి అర్థం ఉంటుంది? పార్వతీ పరమేశ్వర.

0: ఈశ్వర హింస, భ్రమర అంబ. అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము, ఒక తుమ్మిదట.
1: భ్రమరాంబ రెఫర్స్ టు ది పార్వతి హూ మే బి కంపేర్డ్ టు ఏ బీ.
0: ఆ అంబ అనేటువంటి భ్రమరము తెల్లటి మల్ల లోపల చేరి ఆ మల్ల యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరము కమ్యూనిటీ, భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లెపూలో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
1: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూ మే బి కంపేర్డ్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాస్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
0: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి, ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
1: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హెస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
0: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
0: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి, పవిత్రము నిర్మలము అని అర్థం.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
0: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసి నిలిచి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
1: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
0: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు.
1: ఆల్దో దే లివ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు.
0: కారణం ఏమిటి,
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది?
0: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావా మరుదలు.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత త్రూఅవుట్ దీస్ 75 ఇయర్స్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్.
0: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
1: బట్ ద మోమెంట్ అర్జున సరెండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికేమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికేమ్ ద.
0: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
1: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీవన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
1: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
0: అతని కుమారుడు నచికేతుడు.
1: హిస్ సన్ వాజ్ నచికేతస్.
0: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
1: అట్ దట్ టైమ్ దర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
0: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
1: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
0: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
1: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ రీజన్.
0: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
1: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సన్ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
0: కనుక మనము బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
1: సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
0: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
0: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
0: తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవ

0: తో మధ్యాజీమాను మసుకుని మామయ్య వైశేషి శక్తిని తీర్చా అనే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడు, ఇప్పుడు నా బావం కాదు.
1: Then Arjuna said that you are my father, you are my mother, you are my teacher, you are my everything, you are my wealth, and surrendered himself. Then only Krishna declared, well, you are my disciple, you do my work and you do everything for me, I will take care of you.
0: Kanuka ee saranagata tattvaniki teppinchukuneetundi yokka yukti upayoga pettadu sankhya yogamlo.
1: In Sankhya Yoga, Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
0: Inni chesi Arjunaku dehaatma bhavani dooram gaavinchadu. Idi motta motta ee mandu chesina pani.
1: The most important thing which Krishna did was, Krishna freed Arjuna from the feeling of body consciousness.
0: Nijamuga dehaatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
1: So long as people are having body consciousness, any of this marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
0: life. Soka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
1: Attachment, infatuation are full in the heart.
0: Manu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీయగునా.
1: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
0: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ హావ్ టు బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుక అర్జున నీవు శోకమోహం చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
1: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: వీటిని ముందు పారవే,
1: త్రో దెమ్ అవుట్.
0: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
1: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్.
0: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
1: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
0: Arjuna, ఏనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహ మాటగా చేశావు.
1: Arjuna, while destroying Kandava forest, mercilessly, without any hesitation, you destroyed it.
0: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
1: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
0: ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు.
1: For today's sorrow, there is definite reason.
0: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
1: The most important reason is ignorance.
0: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
1: Have you cried for God and Dharma?
0: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
1: ద మూమెంట్ యూ క్రై ఫర్ గాడ్, యూ క్రై ఫర్ రైచియస్నెస్, ఇట్ బికమ్స్
0: ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ,
0: విషాద యోగంగా వచ్చింది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ, ఇట్ బికమ్స్ యోగ.
0: పుట్టినప్పుడు ఏడ్చుతారు.
1: When a person is born,
0: చచ్చినప్పుడు ఏడ్చుతారు.
1: While dying, he cries.
0: మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు?
1: In the middle also, for a number of things, people cry.
0: ధర్మజ్ఞాని గరుగుచుండ ఉద్ధరింప ఏడ్చునారా?
1: When there is decline of dharma, do people cry?
0: మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్,
0: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
0: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
0: ఈ దౌర్బల్యాన్ని దూరము గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్, ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
0: కనుక మనము మొట్టమొదట ఏదానికి కానీ బలహీనతకు కానీ భయానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Therefore, we should not give room for any weakness and any fear in our
0: life. Daitya mani itunti yokka aayudanni manam dharinchali.
1: We should wear the weapon of courage.
0: Oka karra chetulu lekapothe gorrina bedristundata.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ హ్యాండ్ ఈవెన్ ఎ షీప్ విల్ ఫ్రైటన్ యూ.
0: కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ కరేజ్ ఎనీవన్ కెన్ జస్ట్ టెరిఫై.
0: దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: యు మస్ట్ హ్యావ్ ది కెపాసిటీ టు ఫేస్.
0: పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది.
1: If you are running away, even a monkey
0: is not chasing you. This
1: is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
0: కనుక మనము వెన్ను చూపకూడదు.
1: Don't show your back.
0: నీ ముఖాన్ని చూపాలి.
1: You should show your face.
0: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
1: Then only we will be able to achieve.
0: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. Be
1: The same thing has been told by Vivekananda.
0: Fearless annadu.
1: Be fearless, he said.
0: Dhairyam tone manam deenaina sadhinchadu. Dhairyam sarvasadakam annaru.
1: Courage can become instrument of all success, it has been said.
0: Kanuka vidyarthulainatundi meeru ee pavitramaina vidyanu abhyasinchi sadhinche nimittamai dhairyamto utsahamto kevalam dhairyam undi prayojanam ledu utsaham kuda untundali.
1: Students, as you are, you should have courage, you should have enthusiasm also.
0: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
0: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
1: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
0: ఏ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ అన్ అకేషన్ అండ్ ప్లేస్.
0: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
1: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
0: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనం విపులంగా మనం చెప్పుకుందాం.
1: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
0: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
1: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది. దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్. ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు,
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్, హి హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందమునే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అది దుఃఖమునకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాజ్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాజ్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్ వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
1: చియర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగభాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగభాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగభాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ aspiration for wealth etc. They have found out a way out.
0: Bhujinchutaku puramu konni prochanala cheta aaharamunu parisuddhi gavinchukuneetunti varu.
1: They used to adopt certain measures to purify the food by spilling water around it.

0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ అండ్ రసో విష్ణువు.
1: భోక్త దేవో మహేశ్వర.
0: ఇట్ ఈజ్ మహేశ్వర హూ పార్టేక్స్ దిస్.
1: అన్నం బ్రహ్మ రసో విష్ణువు.
0: ద సాలిడ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
1: భుజించేటువంటి అన్నము బ్రహ్మతో సమానం.
0: ద ఫుడ్ పార్టేకన్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ.
1: రసము దీని యొక్క ఎసెన్స్ అంటారు, అనగా త్రాగే నీరు, ఇంకా అనేక రకమైనటువంటి భుజించేటువంటి పదార్థముల యొక్క సారములు. ఇది విష్ణు స్వరూపం అన్నారు.
0: ద వాటర్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫుడ్స్ టేకన్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: భోక్త దేవో మహేశ్వర.
0: ద గాడ్ హూ ఈజ్ పార్టేకింగ్ ఈజ్ మహేశ్వర.
1: అనగా మేము భుజించేటువంటి అన్నము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించాలి.
0: దట్ మీన్స్ ద ఫుడ్ విచ్ వీఆర్ పార్టేకింగ్ మస్ట్ గివ్ అస్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్
1: అని దేనితో ప్రోక్షింపబడుతుండాలి.
0: అండ్ విత్ వాట్ వర్ యూ డూయింగ్ ప్రోక్షణ?
1: ఋతం సత్యముతో ప్రోక్షింపబడుతుండాలి.
0: ఇట్ వాస్ డన్ విత్ ఋతం అండ్ సత్యం.
1: కనుక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన త్రికాల జ్ఞాన త్రిలోక స్వరూపులు త్రిమూర్తులైనటువంటి మీరు ఈ ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్ యూ బ్లెస్ అస్ విత్ ది ఋతం అండ్ సత్యం.
1: ఋతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే ఋతం గ్రో ఇన్ అస్
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఋతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు ఋతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ ఋతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ ఋతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములను నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: There should be one person who can judge and offer the decision.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములను నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: They looked into to find out who has that authority to decide who is victorious and who is defeated between them.
1: సర్వ విధములా యోచించి సత్యవాణి పవిత్ర హృదయులు దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నియమించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండల మిశ్రా షుడ్ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: There was no need for her to accept sannyasin at all.
1: Kani lokadarshana nimittamai taanu sannyasamunu swikarinchindi.
0: In order to set an example for the world, she accepted sannyasa.
1: Parisuddha hrudayaralu ubhaya bharati.
0: Ubhaya bharati was a pure hearted soul.
1: Aame oka aashramam nirnayinchukoni kevalam medhasakti pai aadharapadi medhasakti cheta జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షీ రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై దిస్ సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాస్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాస్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి ఒక భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: This great sannyasin who had given up everything was attached to that small ordinary water jug. Fearing that that may be stolen away by someone else, he used it as a pillow and he was sleeping on that.
1: Ataniki sariyainatundi gnanopadesham cheyalani sankalpinchukundi Ubhaya Bharati.
0: Ubhaya Bharati decided that she should teach him the correct path.
1: Atanu vinunattuga tana yokka shishyurallato cheptundadi. చూడవే అతను సర్వసంగ పరిత్యాగి, కానీ సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్, షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందు ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram the he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ, ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, look at my renunciation, I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండు పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: ఈ విధమైనటువంటి అహంకారం మమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతుంటాయి.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ee dushtamaina leka durarjitamaina aaharamu manavuni aneka vidhuluga kudanu ajnanamlo munchutundi.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: pavitramaina bhavamunu anachagottundi.
0: That will suppress all good feelings in man.
1: Ekkada ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: హి లూజెస్ ఆల్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు విత్ హూమ్ వెన్ వేర్ వాట్ టు టాక్ అండ్ హౌ టు టాక్.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కానీ భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్, వైల్ రామచంద్ర కుడ్ గో టు ఫారెస్ట్ టు సాటిస్ఫై అండ్ ఫుల్ఫిల్ ది విషెస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఓన్లీ ఫర్ 40.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హాడ్ సచ్ ఫర్మ్ రిజాల్వ్, హీ గాట్ ది అప్రోప్రియేట్ నేమ్.
1: ఇటువంటి ప్రతిజ్ఞల యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరాదు.
0: అమంగ్ దోస్ పీపుల్ హూ హావ్ టేకెన్ గ్రేట్ వోస్, దేర్ ఈస్ నన్ కంపేరబుల్ టు భీష్మ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ భారత్.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti bhishmudu dharmajunaku bhimunaku arjunaku nakula sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: edi dharmam edi adharmam edi nyayamu edi anyayamu ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something?
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: Dharmaja bent down his head.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chaala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was aameku minchinatvanti oka pativrata ee jagattunandu kaanalaru.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamlo evariki ainatvanti gunamulu moodu untunnavi aamelo.
0: There are three extraordinary qualities which she possesses, which
1: none else. Ame karanam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki karanam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee karanaanni ippudu nirupistanu choodam ani cheptani అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ ఎస్ టు వై షీ హస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది, అమ్మా కమ్ హియర్, కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంత దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరం.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారం అంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: హీ సెడ్ ద్రౌపది ఐ హ్యాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ అవర్న్ట్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫార్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
0: బై ది యారో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులున్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాజ్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్ నౌ
1: అడుగున దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది జస్టిస్ అండ్ రైచియస్నెస్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ మీ ఆర్ సర్జింగ్ ఫోర్త్ విత్ ఆల్ ద ఫోర్స్.
1: కనుక ఆహారం యొక్క ప్రభావము ఎంత గొప్పగా ఉంటున్నదో మీరు చక్కగా విచారించండి.
0: యూ కెన్ ఇమాజిన్ ద ఇన్ఫ్లుయెన్స్ విచ్ ఫుడ్ హ్యాస్ ఆన్ మ్యాన్స్ బిహేవియర్.
1: కనుక ద్రౌపది యొక్క నవ్వు వల్ల ఈ పరమ సత్యం కూడాను బయటపడింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ద్రౌపదీస్ లవింగ్ దిస్ గ్రేట్ ట్రూత్ హ్యాస్ కమ్ అవుట్.
1: అందువల్లనే భీష్ముడు చెప్పాడు.
0: దట్ ఈస్ వై భీష్మ టోల్డ్
1: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు.
0: దిస్ హీ వుడ్ నెవర్ ఆన్సర్ బ్యాక్ టు ది హస్బెండ్స్ కమ్.
1: ఒక పతి కాదు, ఐదు మంది పతులు. ఒక పతి యొక్క ఆజ్ఞను నడుచుకోవటమే చాలా కష్టం ఈ కాలంలో. ఐదు మంది పతులు యొక్క ఆజ్ఞను శిరసావహించి కాదు లేదు అనేటువంటి జవాబు లేకుండా నడుచుకుంటూ వచ్చింది.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: తనకు నున్నదాని చే తృప్తిగనుచునుండు.
0: షి వాజ్ ఆల్వేస్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాడ్.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవ.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైబ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ at a time goes on exciting us.
1: Kanukune taanu cheppadu tanaku nunna daani che trupti ganuchunundu.
0: That is why
1: aaki enta unnado antatone trupti padutuntadu.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Ee naati vale 500 rupayala nelaku jeetam ostunte
0: and sustain life.
1: Prati manavudu kudanu, stree purushulu kudanu ee yokka aidu pranamalanu kudanu మనము కలిగే ఉంటున్నాం.
0: బీ ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్.

0: దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
1: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్ సారీ, షీ వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్.
0: మనకు ఉన్న దానితోనే మనం తృప్తి పడాలి.
1: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
0: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ వాజ్ ద రీజన్?
0: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేని దానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
1: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something.
0: Draupadi leni danini aashinchatam led.
1: She never
0: unna danini vadatam led. Unna danni anubhavistundadi.
1: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
0: Kanuka ee karanamulu puraskarinchukoni aaharam cheta buddhulu ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
0: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
1: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
0: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
1: Therefore, the discipline relating to food is extremely important for mind and intelligence.
0: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
1: The very nature of mind is rather
0: strange. కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
1: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
0: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
0: మానవుడు మనసును అనుసరించటం చేత మనిషి అవుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
0: మానవుడు బుద్ధిని అనుసరించటం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
1: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
0: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
0: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
1: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
0: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
1: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
0: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
1: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్, బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
1: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్
0: వికెట్. మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
0: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సస్,
0: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
1: ది సెన్సస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
0: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
0: మనసు ఇంద్రియానికి మాస్టర్.
1: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సస్.
0: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
1: దీస్ సెన్సస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
0: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రము సంప్రదించటం లేదు ఈ మనసు.
1: ఇఫ్
0: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
0: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనం చక్కగా గుర్తించుకుంటాం.
1: All these days we have recognized and realized the aspects relating to body, the senses, the mind and intellect.

0: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
1: దిస్ క్షేత్రం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్.
0: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది, అదే క్షేత్రజ్ఞుడు.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
0: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
1: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which we'll have to be known.
0: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
1: This Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
0: అవి ఏ త్రిగుణములు?
1: And those are the qualities, three qualities, త్రిగుణాస్.
0: సత్వ రజో తమో గుణములు.
1: దోస్ క్వాలిటీస్ ఆర్
0: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
0: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 19th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 24th ఆగస్ట్ 1984. In this powerful discourse, Bhagwan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagwan Uvacha.
1: Brahma Loka Trunikaro Vairagyasya Vadarmataha. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ అధర్మతః. బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం.
2: శాస్త్రస్ హావ్ డిక్లేర్ దట్ డిటాచ్మెంట్, ట్రూ డిటాచ్మెంట్ ఈజ్ కన్సిడరింగ్ ఈవెన్ అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మలోక as trivial and insignificant.
1: Arjunudu, Krishna, mullokadipatyamu naaku prasadinchinappatikini naaku avasaram ledu annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka అంతర్భూత శక్తులు.
2: దీస్ వర్డ్స్ ప్రూవ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిటాచ్మెంట్ విచ్ అర్జున హ్యాడ్.
1: అర్జున్ యొక్క పరమ లక్ష్యము పదార్థ విరక్తి, పరమార్థ ప్రసక్తి.
2: అర్జునస్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ గోల్ వాస్ డిటాచ్మెంట్ ఆఫ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the atman.
1: Samanyamuga chinna chinna kutiramulu nirmanchavalasi vachinappudu ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: దట్ బీయింగ్ సో, ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన the foundation must be strong and appropriate.
1: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatuvanti yokka lakshyamulo krishnudu bodhisthu vachadu.
2: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule bhadramuga lekundina ee brahmajnanam anekunte saudhamu achire kalamlone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmajnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi antardhanam kavatamu idi sairayinetundi బ్రహ్మజ్ఞానము కానేరు.
2: డిటాచ్మెంట్ అండ్ రిలన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే, నూనె, వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్, ద కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, దీస్ ఆర్ ఎసెన్షియల్.
1: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్నా వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం.
2: ఫర్ లైటింగ్ ది జ్ఞానజ్యోతి ఆర్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెర్ ఇస్ నీడ్ ఫర్ ది డిటాచ్మెంట్
1: భక్తి దీని తైలము
2: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది
2: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి
1: కనుక అర్జునుని యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహముల గురించి బోధిస్తూ వచ్చాడు
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువలీ ఇన్ ది నార్మల్ కోర్స్
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియం యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ది సేక్ ఆఫ్
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు
2: దే థింక్ ఎ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటుందని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అనే చెప్పవచ్చు
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హి ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనం పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగైన్ అండ్ అగైన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: But this is not a true joy.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందం అనే చెప్పవచ్చు.
2: This is only a joy which is imaginary or reflective.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: If it is joy which is coming out of reflection, we should say that there is an object because it is only a joy coming out of image.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: A child keeps its thumb in its mouth, sucks and drinks its saliva and thinks that it is actually getting milk from out of its thumb.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వేలు నుంచి రాలేదు.
2: But the fact is that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its thumb.
1: Tana nunchi vachinatvanti yokka ee gujjunu tana vreli dwara anubhavistu vreli nundi vachinadani bhavistuntadu.
2: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: Deeniki maroko chinna drushtantaramu.
2: There is another example for this.
1: Suka kukkaku katinamainatunti yokka emuka chikkindi.
2: A dog has come across a hard bone.
1: Kukkaku emukante chaala preeti.
2: A dog loves bone very much.
1: Tanaku preetikaramainatunti emuka labhinchindi kada ani ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశంలోకి తీసుకుని పోయింది.
2: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ ఇట్ డజంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్ డాగ్స్ ఇట్ టేక్స్ ఇట్ టు ఎ సాలిటరీ ప్లేస్.
1: అక్కడ నిదానముగా తన శాంతితో ప్రీతితో ఆ ఎముకను చూస్తూ అనేక విధములుగా దాన్ని అనుభవించడానికి ప్రయత్నించింది.
2: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
1: Adi chaala paata emuka ganuka chaala gattiga untundadi.
2: It is an old bone, therefore it was very hard.
1: Tana peeti yokka protsaham chetanu balamu chetanu aa emukanu gattiga korikindi.
2: With all its enthusiasm and strength it bit that bone.
1: Kurikeetappatiki tana pallulu oodinayi.
2: In that hard biting it lost its tooth.
1: Aa pallu oodinatvanti pradesham nunchi raktam pasarinchi aa emuka paina padutu vachinadi.
2: From that particular spot where the tooth was there blood was oozing out and it was falling on that bone.
1: Ee kukka bhavistundadi ee raktam anta aa emuka nunchi vastundadani aanandamto jorrukuntundadi.
2: This dog was thinking that blood was coming out of that bone and with joy it was enjoying it.
1: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
2: బట్ దిస్ బ్లడ్ హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: తన నుండే వచ్చినటువంటి
2: ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మౌత్.
1: ఈ రక్తాన్ని గుర్తించలేనటువంటి ఒక కుక్క కనుకనే ఇది ఎముక నుంచి వచ్చినట్టుగా భావిస్తుండాలి.
2: దిస్ డాగ్ డిడ్ నాట్ రియలైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్.
1: అదే విధముగానే అజ్ఞాని అయినటువంటి మానవుడు అనేక విషయాలలో అనేక విధమైనటువంటి ఇంద్రియాలతో తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడు కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే. అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
2: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకురాటము కాలమును వ్యర్థము చేయటమని కూడా భావిస్తుంటారు.
2: దేర్ ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దాట్ the joy and the pleasure that they get out of the sense objects are direct experiences, and joy which they are likely to get from the other world is indirect. Therefore, they would like to give up the other one and accept the joy of the sense objects.
1: Okka vishayanni manam lotuga digi vicharinchali.
2: One thing we'll have to just investigate.
1: Vastu kaani leka vishayam kaani aanandam ichute satyamaina vastu andarkini oke aanandamni andinchala kada.
2: One truth we'll have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
1: Oka vastuvu okariki aanandamunu sukamunu isthe adhe vastuvu manaku maroka vyaktiki dukkamunu asantruptini andistundi.
2: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
1: వస్తువునందే సుఖం ఉండినట్టయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
2: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
2: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ ఆర్ వెరీ లవబుల్
1: లైక్ మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాది.
2: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
1: నిజముగా ఈ ఆనందము కాకరకాయ ఎందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీల్లేదు.
2: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ద బిట్టర్ గాడ్, ఇట్ కుడ్ హావ్ గివెన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైవ్. ఇట్ షుడ్ నాట్ హావ్ గివెన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటాది.
2: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై ఎ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై ఎ ఫ్యూ అదర్స్.
1: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
2: దీస్ లైకింగ్స్ అండ్ డిస్ లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామెనా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
2: ఎ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
1: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
2: At that particular point of time, some food was served to him.
1: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
2: He was finding them very tasty.
1: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే.
2: What is the reason for this extreme taste?
1: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
2: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
1: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
2: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వాస్ సర్వ్డ్ హీ వుడ్ నాట్ బి లైకింగ్ దెమ్.
1: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
2: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
2: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి, కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందమిచ్చుట లేదు.
2: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను, ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
2: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందములకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
2: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
2: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
3: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించటంలో ఉండేటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
3: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
2: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్, విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
3: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
2: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
3: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
2: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
3: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి, నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కానీ నా నిమిత్తము కాదు.
2: ద సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake but for your own sake you are loving.
3: Prapanchamulo evvarina kudanu vari vari nimittamai varu vastuvulu kani vyaktulu kani vishayanni kani premistunnaru kani vastuvula kosamu vyaktulu kosamu vishayam kosamu varu preminchatam ledu.
2: In the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them
3: for chinna udaharanam.
2: One small example for this.
3: Prati dehamu kudanu anityamainatundi.
2: Every body is impermanent.
3: Deeniki mrutyu tappadu.
2: Death is certain for this.
3: Ee 100 samvatsaramla aina tarvata aina kudanu idi mrutyu vaata padaka tappadu.
2: Even after at least 100 years it is going to face death.
3: Idi prati okkariki telusu.
2: Everyone knows about this.
3: Kanukane maraninchina vaani nimittamai మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
3: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వాణిపైన ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
2: ద ఎ డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
3: Maranamu satyamani telisikudanu veedu dukkistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti yokka moham e deeniki moola kaaranam.
2: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
3: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
2: దేర్ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
3: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
2: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
3: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
2: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
3: ee manavudu nirantaram kudanu labhamune aashistadu kani nashtamunu aashinchadu.
2: A man therefore always aspires for profit and never desires.
3: Karanamu itani yokka swabhavam.
2: The reason is his own nature.
3: Anandame itani swabhavam.
2: Joy and bliss is his very nature.
3: Labhame itani swabhavam.
2: Profit itself is his nature.
3: Kanukani aneka mandi vyaparastulu ఒక ఏదైనా ఒక తూనిక చేస్తునో లేక కొలతలు వేస్తునో మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
2: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెన్ ఎవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్. దిట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
3: ఇంకా ఆరో అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ ఆరు అంటారు, ఏడు అని చెప్పడు. ఆరునొకటి ఆరునొకటి ఆరునొకటి అంటారు. అంటే ఏడు అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
2: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ సిక్స్ వెన్ ది సెవెంత్ కమ్స్ దే విల్ నాట్ సే సెవెన్ విచ్ స్టాండ్స్ ఫర్ లాస్, దే విల్ సే సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఆరునొకటి.
3: దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of this?
3: ఈ ఏడు అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
2: The Telugu word ఏడు for seven.
3: ఏడు means cry. ఏడ్చమని.
2: ఏడు means cry.
3: ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు.
2: క్రయింగ్ నో వన్ లైక్స్.
3: కనుకనే ఇక్కడ 6:1 అంటున్నాడు.
2: దేర్ ఫోర్ హీ ఈజ్ యూజింగ్ ఎ వర్డ్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ వర్డ్ క్రై అండ్ టెలింగ్ 6+1.
3: ప్రారంభములో లాభము,
2: ఇన్ ది బిగినింగ్ హీ యూజెస్ ద వర్డ్,
3: మధ్యలో ఆనందం,
2: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
3: కనుక మానవునికి ప్రారంభం లోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
2: Therefore, right from the beginning, for every man, he would like to just have gain. What
3: anni labhamula kante atma labhamu chaala goppadi annaru.
2: Of all the gains and profits, the gain of atman is the most important and supreme one.
3: Kanukani ee aanandam anetundi ekkada nunchi vastundi?
2: From where do you get this particular joy?
3: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి, మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
2: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఏ నైస్ రోజ్.
3: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
2: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్, ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
3: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
2: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
3: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
3: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
2: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
3: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యూ కెన్ సీ బ్యూటీ ఈవెన్ ఇన్ నేచర్.
3: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: బ్యూటీ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ పర్సన్స్.
3: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ జాయ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ ఈవెన్ థింగ్స్.
3: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందము ఎంతవరకు?
2: But this particular joy and beauty, for how long does it last?
3: Gulabu pushpam neduku manam chetilo teeskunnam.
2: The rose you have taken in your hand today,
3: repati dinamuku adi vaadi pothundi.
2: It dries up by next day, tomorrow.
3: Ee andamu kooli pothundi.
2: Its beauty is lost.
3: Aanandam kudanu antyam avutundi.
2: Joy also comes to an end.
3: Andamu vikrutattam pondina takshanamee aanandamu antardhanam aipothundi.
2: The moment beauty fades away, the joy also subsides.
3: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, కుర్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
2: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ద బాయ్హుడ్ ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్. ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్
3: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
2: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
3: కారణం ఏమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాదులు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఇస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జలసీ.
3: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
2: జీసస్ హెస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ డివైన్.
3: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
3: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం.
2: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
3: Idu perugutu perugutu perugutu perugutu tara durgunamulu kudanu penchukuntadu.
2: As he grows gradually he develops bad qualities also.
3: Ee durgunamulu abhiruddhi kaangane andamu kramakrameena nashistu vastundi.
2: The moment that these bad qualities grow in him, the beauty fades away.
3: Ee andamunu kolpovatoku kaaranam enti? Duralochanalu, durgunamulu, duschariyalu.
2: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
3: Kalukane manavuni yokka andamanta kudanu kramakrameena kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashvatamaina aanandam kaadu.
2: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
3: Meekandariki baaga telusunu.
2: All of you know very well.
3: Puttina gaadi pilla kudanu chaala mudduga untuntadi.
2: The donkey when it was born, even a donkey also would be very beautiful.
3: అది పెరుగుతూ పెరుగుతూ పొట్ట కూడాను పెరిగిపోవటం వల్ల వికారంగా మారిపోతుంది.
2: As it grows, gradually it develops a big stomach and it becomes very ugly to look at.
3: అదే విధంగానే దీనికి దుర్గుణములు లేనంత వరకు కూడాను ఇది కూడాను అందంగానే ఉంటుంటది.
2: సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్ ఎనీథింగ్ అండ్ ఈవెన్ దిస్ థింగ్ ఆల్సో వుడ్ లుక్ గుడ్.
3: ఈ విధంగా జగత్తులో ఏ విషయమును కానీ ఏ వస్తువును కానీ ఏ వ్యక్తిని కానీ మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
2: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో
3: కనుకని అందమే ఆనందం ఆనందమే అందం.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
3: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
2: It is also said it is impossible to have beauty without joy and joy without beauty.
3: Itti andanandamulato koodinatvantidi emiti?
2: What is it which has both beauty and joy within itself?
3: Idi atma.
2: This is atman.
3: Ee andanandamulato koodinatvantidi kanuka idi shashvatamainatvanti andam shashvatamainatvanti aanandam.
2: Atman has permanent joy and permanent beauty.
3: Atmaku etti vikaramulu kudanu levu.
2: ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ మోడిఫికేషన్.
3: ఆకారం ఉంటే కదా వికారం.
2: దెన్ ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మట్ ఆఫ్
3: ఆనందమే దీని ఆకారం.
2: ఇట్స్ బ్యూటీ అండ్ ఇట్ జాయ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఫార్మ్.
3: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
2: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
3: Kanuka, itti anandamu brahma sthayi nundi labhinchunnadi kanuka deeniki brahmanandamu ani peru vachindi.
2: As such joy emanates from the position of Brahman, it is described as brahmanandam.
3: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
2: ది జాయ్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపేర్డ్ టు ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
3: చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటాదట.
2: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of brahmananda.
3: ee brahmanandam aneetundi maha sagaramu daivanandamulo okka anu maatri maadram untadata.
2: The ocean of brahmananda is something like a small particle or an atom in devananda.
3: kanukani daivanandam aneetundi idi pradhanamainatundi.
2: Therefore daivananda is a primary.
3: ఇది నిజమైన హృదయానందం.
2: This is joy coming out of the heart.
3: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
2: This heart is maybe compared to an effulgent light which shines in all places and everywhere.
3: ఒక చిన్న ఉదాహరణము.
2: One small example.
3: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులను కూడాను సూర్య చంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ సన్ అండ్ మూన్ విల్ ఇల్యూమినేట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
3: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కానీ వస్తువుల యొక్క ప్రకాశమునకు కానీ సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
2: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వీ థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
3: అయితే స్వప్నావస్థ నందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము. అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
2: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
3: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
2: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దేర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
3: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
2: During the dream stage we see the entire world in itself. What is it that illuminates that world in the dream?
3: Inka poorthi nidravastha lopala tamasunu kudanu chudagalugutunnam manam.
2: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వి సీ తమస్.
3: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
2: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
3: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
2: ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
3: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
2: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
3: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
2: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేజ్.
3: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
2: డ్రీమ్ స్టేజ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
3: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
2: వేకింగ్ స్టేజ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
3: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
2: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్ ఆల్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
3: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
2: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
3: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
2: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
3: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇది ఏ దైవ తత్వము, ఇది ఏ దైవ జ్యోతి.
2: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
3: దీనిని వేదము, వేదాంతమేదం, పురుషం, అహంతం, ఆదిత్యవర్ణం, తమస పరస్తాతు, ఈ తమస్సు కూడాను ఆవల ఉండేటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
2: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ ఎ స్టేజ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ది స్టేజ్ ఇన్క్లూడింగ్ డార్క్నెస్.
3: అనగా స్వప్నము లేనటువంటి స్థితి ఈ యొక్క తమస్సు.
2: A dreamless state may be described as a state of tamas.
3: ఈ అంధకారమునకు ఆవలనే ఉంటుందాది ఈ పరంజ్యోతి.
2: Beyond this stage is there that state that paranjyoti as a light.
3: కనుక ఈ అన్నింటిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అది కూడాను సర్వస్వమును ప్రకాశింపజేసేటువంటిది ఆత్మశక్తి.
2: It is the power of Atman which illuminates in all these stages of wakeful, dream and deep sleep state.
3: Oka chinnadi jagratte endi manam yochinchukovachunu.
2: We can understand this by taking an example from the wakeful state.
3: Meerandaru kannulu mooskondi okka turi nayana kannulu gattiga mooskunna tarvata em chustunnavu ani nenu prashnistanu.
2: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
3: Emi ledu cheekatiga undi antadu.
2: You will say that there is nothing, absolute darkness is there.
3: Ee cheekatini chuchina vaadu evaru?
2: Then the question is, who is it that has seen that darkness?
3: Ee cheekatini nu chuchinte kada cheekatiga undi ani antunnavu.
2: Because you have seen this darkness, you are describing that as darkness.
3: Kanuka cheekatini kuda nu chuchetuvanti oka jyoti neelo okati undi.
2: There is a light which enables you to see even the darkness.
3: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
2: దట్ జ్యోతి మే బి డిస్క్రైబ్డ్ యాజ్
3: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
3: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
2: We'll see the festival of Deepavali.
3: Oka candle ni mana muttinchukoni aneka candles jyotullanta antistu untam.
2: We light one candle and with the help of which we go on lighting various other lamps and lights.
3: Ee adharamainatundi oka jyoti okati untam vallane kada aadeyamlaine anni jyotullu manam veliginchagalugutunnam.
2: Because there is one light which is the basis, we have been able to light so many other things, other lights.
3: Ee adharamainatundi jyotiye atma jyoti.
2: The light which is the basis is Atma Jyoti.
3: ఈ అంటింపబడినటువంటివి జీవన జ్యోతులు.
2: The lights which have been lighted with the help of this Atma Jyoti, these are Jeevana Jyoti.
3: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మ జ్యోతి ద్వారానే వెలుగుతున్నాయి.
2: All the lights of Jeeva have been lighted with the help of the Atma Jyoti.
3: కన్నులు చూడగలుగుతున్నాయి.
2: Eyes have been able to see.
3: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మ జ్యోతి యొక్క ప్రతిబింబమే కన్నుల్లో కనిపిస్తున్నాయి.
2: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్, ఫ్రమ్ ఇన్సైడ్.
3: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదే అని మనం భావించవచ్చు.
2: యు మస్ట్ సే, వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్?
3: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి కట్ట అర్థమవుతుంది.
2: యాజ్ వి నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
3: టార్చ్ లో సెల్స్ వేసాం మనము.
2: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, హావ్ పుట్ సెల్స్ ఇన్ దాట్.
3: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
2: But the light and the power in the cells is not seen.
3: కానీ స్విచ్ వేస్తే బల్బ్ లో కనిపిస్తుండాలి.
2: But when we put on the switch, you can see the light in the bulb.
3: నిజంగా సెల్స్ లో నీగిన ఆ యొక్క కరెంట్ లేకపోతే ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
2: If there is no power in the cell, you will not be able to get the light in the bulb.
3: కనుకనే ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
2: Body may be compared to a torch light.
3: మన కన్నులే దీనికి బల్బ్స్.
2: Our eyes are bulbs.
3: మన బుద్ధి దీనికి స్విచ్.
2: Our intelligence may be compared to
3: మన మైండ్ దీంట్లో సెల్స్.
2: Our mind is the cell.
3: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెన్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అది ఆత్మశక్తి.
2: ఇన్ ది సెల్స్ దెర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
3: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వరలోపల నశించిపోతుంటాది.
2: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
3: కానీ ఆత్మ అనేటువంటి కరెంటు నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటాది.
2: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టాఫ్.
3: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోగో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను ప్రధానమైనటువంటిది గాను ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
2: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
3: Kanuka neevu jagatunandu anubhavinchetuvanti oka ee bhoganandamlanta kudanu kevalamu tatkalikamainatuvanti pratibimbamle kaani idi nijanandamulu kaadu.
2: Therefore all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
3: Aithe ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
2: బట్ వీఆర్ కన్సిడరింగ్ ద జాయ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆత్మానంద యాజ్ ట్రూ.
3: ఇవి సరి అయిన ఆనందములు కావు.
2: ది జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్.
3: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
2: They are only temporarily seen.
3: జాగ్రత్తలో మనము చూసినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
2: All the things which you see in the waking stage, they disappear in the dream stage.
3: స్వప్నావస్థ యందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడాను జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
2: All the joys and sorrows which you experience in dream stage, you are indifferent in the waking
3: stage. స్వప్నము యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
2: It is not possible to imagine what has happened in the dream state.
3: Kanuka jagrat swapna sushuptadulu andinti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam. Swapnam yokka antathaname ee yokka sushupti.
2: Therefore whatever you see in the waking state appears as a reflection in the dream state, and it when it gets absorbed and disappears, then it is the deep sleep state.
3: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
2: ఆల్ ది వరల్డ్లీ జాయ్స్ వి ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వి ఆర్ పుట్టింగ్ అవర్ సెల్వ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
3: కనుకనే కృష్ణుడు అర్జునుడుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాది అన్నాడు.
2: Therefore Krishna told Arjuna, you only give proper attention to the basis, the manifestation would not bother you.
3: Adharamu chalinchanidi,
2: the basis will not shake or will not waver.
3: Marpu chandanidi,
2: it doesn't change.
3: Kani adeyam anetundidi ee adharam paina aadharapadinatundidi.
2: The manifestations, they are dependent upon the basis.
3: ఈ ఆదేయము నిరంతరము చెలించేటువంటిది.
2: దీస్ మానిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
3: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడా మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
2: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మానిఫెస్టేషన్స్ ది బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
2: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్స్.
3: కానీ కారు కదులుతూ ఉండాలి, స్పీడ్ గా పోతుండాలి.
2: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
3: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
2: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
3: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
2: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
3: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
2: సపోజ్ ఇన్ in tune with or along with the movement of the bus and the movement of the car, the movement of the legs, if road itself moves, what would happen?
3: Kanuka kadalani road paina kadile vahanamulu tho manam prayanam chestunnam.
2: Therefore on a steady road with vehicles which are moving fast, we are journey, we are taking
3: kanuka sthiramaina nityamaina satyamainatundi yokka హృదయము దీని ద్వారా మనం అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
2: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ స్టడీ, వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
3: అండ్ సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును. సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చు.
2: సైంటిస్ట్ ఆల్సో కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఫెనామెన.
3: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
2: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
3: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
2: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
3: ఒక్కటి నేను ఒక టేబుల్ పై నిల్చుకున్నాను.
2: Swami is standing on a table.
3: Table kadilte nenu kuda kadultunnanu.
2: If the table moves, Swami also moves.
3: Bus lo kurchunnam. Bus kadilte manam kuda kadultam.
2: If we are sitting in the bus, when the bus moves, we also move.
3: Idu samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi tirugutu untundadi.
2: All the teachings of Swami reconcile and bring about harmony.
3: దీంట్లో ఎవ్వరు కూడాను వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
2: No one can point out a finger at this particular

0: కదిలే భూమిపై ఉన్నటువంటి వాడు నేను కదలకుండా స్థిరంగా ఉంటున్నాను అనుకోవటం ఇది అజ్ఞానం కాదా?
1: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
0: సముద్రం లోపల ఒక పడవ పైన తాను ప్రయాణం అవుతున్నాడు.
1: A person is traveling in a ship or in a steamer on the moon.
0: పడవలో తాను చాలా కదలకుండా కూర్చున్నట్టుగా ఉండవచ్చును, కానీ అలల ద్వారా పైకి కిందికి తిరుగుతున్నాడు, కదలక తప్పదు.
1: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
0: Kanukane Arjuna, anityam asukham lokam.
1: Therefore, Arjuna, world is impermanent and full of sorrow.
0: Eppudu chanchalamainatundi.
1: It is fickle and changing.
0: ఇది ఎప్పుడు మార్పు చెందేటువంటిది.
1: It is undergoing modification.
0: ఈ మార్పు చెందేటువంటి దానిలో నీవు నివసిస్తూ మార్పు చెందనటువంటి రీతిగా ఉన్నాననుకోవటం పొరపాటు కదా.
1: Living in a world which is undergoing such changes and modifications, thinking
0: of మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
1: It is impossible to enjoy unchanging bliss and joy from out of this world which is changing.
0: నీ మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: Therefore he just said, enter into the principle of Atman which is not changing, which is steady.
0: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
1: Some people may be thinking that if these young children are taught sense control, would we not be converting them into inert beings?
0: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్సు లేకుండా చేసుకోమని చెప్పటం లేదే.
1: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సెస్, బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సెస్.
0: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
0: కానీ అపాయ సమయం నందు, ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
1: బట్ whenever there is some danger, you can use the
0: brake. ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి. స్టూడెంట్ స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని, మైండ్ కంట్రోల్ చేయమని, విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్.
0: నేను బ్రేక్ను తీసేయమని చెప్పటం లేదు, బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
1: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
0: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani kavinchi.
1: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings etc, then you should control.
0: Asalu in brake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
1: If we don't have brake at all, we are sure to land ourselves in real
0: kanukane.
1: Therefore
0: kaadi kindiki raani eddu,
1: a bullet which cannot be brought under control,
0: kallamu leni gurramu,
1: a horse which doesn't have reins,
0: brake leni kaaru,
1: a car which doesn't have brake,
0: indri nigraham leni manishi చాలా ప్రమాదమే ఉన్నాడు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుకని అర్జున, నీవు కేవలము ఇంద్రియ నిగ్రహము మాత్రమే చేయి.
1: దేర్ఫోర్ అర్జున, యు ఓన్లీ కంట్రోల్ ది
0: విషయాశక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
1: యు గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: విషయములు ప్రవేశించు.
1: యు కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
0: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు.
1: We can live in the world.
0: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
1: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
0: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
1: In an ethical and a proper way, use all the senses depending upon the time and the circumstances and the causation.
0: Kanukane Bhagavad Gita yandu hitamunu mitamunu bodhinchadu.
1: Therefore Bhagavad Gita has taught discipline and limits.
0: Hitamuganu mitamuganu edi kudunu pramadam nan cheyadu.
1: If it is within limits and if it is properly

0: నథింగ్ విల్ బి హార్మ్ఫుల్.
1: ఇష్టం వచ్చినట్టుగా భుజ చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
0: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
1: కనుకనే చెప్పాడు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
1: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
1: అతిరాగము మతిరోగమే.
0: ఇన్ ద సేమ్ వే ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్.
1: మిత రాగము అతిహాయి.
0: లిమిటెడ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్.
1: కనుక ఇంద్రియములు ఈ విధమైన రీతిలో నీవు కారు బ్రేకును ఏ రీతిగా ఉపయోగపెట్టుకుందవో ఆ విధంగా నీలో ఇంద్రియములను మధ్య మధ్య కొంచెం బ్రేక్ వేస్తూ రావాలి, నీకు ప్రమాదం కాకుండా చూసుకోవాలి.
0: జస్ట్ యాజ్ బ్రేక్స్ ఇన్ ఎ కార్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్స్, సిమిలర్లీ ది సెన్స్ ఆఫ్
1: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
0: With this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a which lights you the lamp of your life.
1: అయితే ఒత్తి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
0: ఇఫ్ యూఆర్ మియర్లీ హ్యావింగ్ ది విక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఇట్ ఈస్ నో యూస్, యూ మస్ట్ హ్యావ్ ది ఆయిల్ ఆఫ్ డివోషన్.
1: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమిద కూడా ఉండాలి అన్నాడు.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, దెర్ మస్ట్ బి ఎ కంటైనర్ సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు డిటాచ్మెంట్.
1: కనుకని దీపమునకు ప్రమిద నూనె ఒత్తి కలదు, దీప వెలుగు కలుగున.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ కంటైనర్ ఏ ఆయిల్ అండ్ ద విక్, విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్?
1: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
0: There is someone who should light it.
1: Atani daivam.
0: That is God.
1: Eeku vairagyam undi, bhakti undi, kaani indra nigraham kuda untundali. Dini veliginchetundi vaade vai. Adhe Krishnudu Arjuna yendunnatundi yokka ee ottini veliginchadu.
0: You have detachment, you have sense control, you have devotion, you have the container, you have the oil, you have the wick, but it has to be lighted. It is Krishna who has done that particular job for Arjuna.
1: Poolu సూది దారముండ పుష్పమాల తానగున.
0: యూ హ్యావ్ ఫ్లవర్స్, యూ హ్యావ్ నీడిల్, యూ హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
1: లేదు, ఈ గార్లెండ్ కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి.
0: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
1: స్వర్ణము రత్నాలు కలవు, సొమ్ములు నిర్మాణమగున.
0: దెర్ ఈస్ గోల్డ్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్, బట్ వుడ్ జ్యువెలరీ బికమ్?
1: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
0: దేర్ ఈస్ నీడ్ ఫర్ గోల్డ్ స్మిత్, హూ కెన్ మ్యానుఫాక్చర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్?
1: విద్య కలదు, బుద్ధి కలదు.
0: దేర్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ ఈస్ ఇంటెలిజెన్స్,
1: కానీ విద్యావంతుడు తారగున.
0: వుడ్ హీ ఆటోమేటికలీ బికమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్?
1: నేర్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ ఈస్ నీడ్ ఫర్ సమ్ టీచర్ హూ కెన్ టీచ్ ఇట్.
1: పెద్ద అక్షరంతో ఇట్లా రాసిట్టు పెట్టారు, అది ఏ అని ఉండాలి.
0: లెటర్ ఏ ఈజ్ రిటర్న్,
1: ఏ బోర్డు పైన ఉంటుండాలి. పిల్లవాడు కళ్ళతో చూస్తున్నాడు, కన్నులు బాగా మంచిగా ఉంటున్నవి, కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండది.
0: ఏ లెటర్ ఈజ్ రిటన్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దెర్ ఈస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్, హి సీస్ దట్ లెటర్ ఆల్సో.
1: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
1: కానీ లెటర్ ఉంది, వీడి కన్నులు ఉన్నాయి కత్తికాయల మాదిరి.
0: దేర్ ఈస్ లెటర్, దేర్ ఆర్ ఐస్,
1: కానీ ఈ అక్షరం ఏ, ఈ అక్షరం బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్ ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్సన్.
1: జగద్గురువు అతనే దైవము.
0: దిస్ ఈస్ జగద్గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
1: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనం చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల, అతనే గురువు, అతనే దైవం.
0: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ the real objects in the world and you want to recognize divinity, there is a need for a Sadguru, a Jagatguru.
1: Kanuka indri nigraham lopala chaala pradhanamainatuvanti yokka jeevitamu imidi untundali.
0: There is a lot of inner significance in the self control, in control of senses.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: ప్రేమ స్వరూపుడు, ఉదాత్తమైన లక్ష్యమునకు సాధించే నిమిత్తమై జీవితమునైనప్పుడు నువ్వు త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people, with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: Okka lakshyamunu sadhinchinanta maatramana trupti pondeetuvanti swabhavam kaadu maanavuniki.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied.
1: Inkanu tana jeevithamulo enniyo lakshyamunu sadhinchalani kallagantuntadu maanavudu.
0: He dreams of achieving many, many more things.
1: Kaani మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడా అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai ee vidhamuga upayoga pettano ade vidhamuga samajamunaku kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ. దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలాచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వి షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క మిథ్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హి మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: So that he should try to purify his own body, his own life through the medium of work.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: Every person is the son of the earth.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: It's only when every individual follows the example set by his mother, in this case the mother earth, that he becomes deserving of this status of his.
1: Prithvi tana yokka rahasyamainatundi karmashilatanu prakatistu vastunnadi.
0: The earth in many ways shows a true nature.
1: Tanu nisvarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ షుడ్ ఇంబ్యూ దిస్ లెసన్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ది ఎర్త్ rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ee ratrimpagala cheta manavudu tana samasyalanu taavu poorthi chesukogalustunnadu.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66000 mailu vegamuto gantaku tirugutunnadu.
0: In addition, the earth revolves around the sun at 66000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: ఇన్ దిస్ మేనర్ వి హావ్ ద అకరెన్స్ ఆఫ్ సీజన్స్.
1: ఋతువుల వల్ల వర్షము.
0: అండ్ త్రూ ద సీజన్స్ వి హావ్ ద రెయిన్స్.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నాయి.
0: అండ్ రెయిన్స్ ఇన్ టర్న్ గివ్ మ్యాన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ help man to survive and also help the animal kingdom.
1: Kanuka bhoomi taanu cheyinatvanti yokka sarva karmalu kudanu tyaga bhavam chetanu yoga bhavam chetanu swartharahitamainatvanti yokka bhavam chetanu aacharistu untunnadi.
0: So we find that whatever the earth does so in a selfless manner, in a spirit of sacrifice.
1: Laukika drishtito maraku vaipuna manamu vicharam chesinappudu పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of rock.
1: పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయము.
0: If you take the trees, they are wood.
1: దేహము మాంసమయము.
0: We take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుచున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these, but essentially దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇది మొట్టమొదట కర్రని.
0: నౌ దిస్ టేబుల్ హియర్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: ఇన్ ఆర్డర్ దాట్ వి మే పుట్ దిస్ వుడ్ టు సమ్ యూస్ వి హావ్ మేడ్ ఇట్ ఇంటు ఏ ఫార్మ్ ఆఫ్ టేబుల్.
1: ఇది ఒక కుర్చీని.
0: నౌ దిస్ ఇస్ ఎ చైర్.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకున్నాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడు కూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకుని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజతత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వలె నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైనటువంటి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, bhakti in its purity and sacredness is absolutely
1: namee paaptaasti kartavyam shishulokeshu kinchana nanavaptam avaptavyam vattaye vachakarmani. Bhagavad Gita yendu krishnudu kuda nu cheppadu ee srushti cheyatam cheta naaku vachinatundi phalatam em maatramu ledu, nenu kartavya riti ayinatundi karmalu kuda nu aacharinchanakkaraledu, kaani janodharana nimittamai dharmodharana nimittamai మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కాని తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా విచ్చుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసించుతున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ. హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree and
1: andariki kalipinchinattuga kundu paina pettinanta maatramuna adi vruksham kaadu.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: Adhe vidhamugane manamu ahankaram aneetundi kundu paina kurchunnanta maatramuna manaku gauravam kaadu.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego,
1: adi vinayamainatundi oka margamuno manam undinappude manavattvamu abhivruddhi gaanchutundi.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: Kalupani sarva bhutamulonu preminchiteme paramaatmani oka sevaga bhavinchali.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: Sarva rasamula saarame కరుణారసంగా విశ్వసించాలి.
0: సర్వ
1: మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: Sarva sadhanala yokka gamyame shanti saudhamu.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: Sarva matamulu kudanu oka vidhamainatundi yokka divyatvamune bodhisthu vastunnadi.
0: All religions highlight the divine principle.
1: Matamulanni cheri manchini bodhinchi.
0: All the religions together talk about the good of man.
1: Telisi melugavalanu telivi todan.
0: It is only that we should understand this basic idea.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If the minds are good, what can you find wrong in the religions?
1: Kanuka matamulalo ematram kudanu chedupu ledu. Matululo untundadi chelupu.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: Ee naadu lokamulo sankethika vijnana shastram virivigaa periginadi.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: Ganita shastram kudanu viriviga periginadi.
0: Even the mathematical sciences have made
1: sangeetha sahitya shastramulu kudanu viriviga periginavi.
0: Fields of art literature also have registered progress.
1: Chitra silpi kalalu kudanu viriviga periginavi.
0: So also painting, so also a sculpture.
1: Ivi kaadu manavuniki shanti bhadrathanu andinchunavi.
0: But it is not these which would endow man with happiness.
1: Enni gnanamulu undinappadikini aatma gnaname lekapoyina anni kudanu nirupayogame.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: Manavudu vijnana shastramulo chandrunu paina vraalutunnadu chukkaralu lekkistunnadu.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: Chukkaralu lekkistunnadu kaani tananu taanu lekkinchukovatam ledu.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: Kanukane taanu lakshala mail antarikshayanam chesinappudikini arayinchi hrudayantaraalaniki prayesham cheyakuntunnanu undina ivanni kodanu nirupayogame.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles. But he has not been able to probe even half an inch within his own heart.
1: Prachina samskrutini sampradayamunu satya tattvanni manam kaalanugunyamga samanvayam chesi samrakshinchukunatame neeti paristhithula yokka prabhavamulaku sariyainatundi aushadham.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: Kani ee naati manavuni yokka paristhiti mitimirinatundi aashalato nindi untunnadi.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: Ee yokka aashalu kuda nu kontha adupulo untundali.
0: Now he has to put a limitation on these desires.
1: Shariram yokka shaktulu udiginappatikini kannulu masakalu yerpadinappatikini tala narchinappatikini chetikarra చేతికి చిక్కినప్పటికీ ఇంకను తాను ఎన్నియో అనుభవించాలని ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: హిస్ బాడీ మే బికమ్ ఓల్డ్, దేర్ బి రింకిల్స్ ఆల్ ఓవర్, హిస్ సైట్ గెట్స్ బ్లర్డ్, హిస్ మైండ్ గోస్ ఆరీ, హీ హాస్ ఎ స్టిక్ టు హెల్ప్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్, స్టిల్ హీ వాంట్స్ టు డెల్వ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ సెక్యూర్ వాట్ ఎవర్ హీ థింక్స్ ఈస్ హ్యాపీనెస్.
1: రిటైర్డ్ అయిన తర్వాత కూడాను శేష జీవితాన్ని సమాజ సేవలో అంకితం గావించుకునక ఇంకను ధనం సంపాదించాలని చెప్పని అనేక విధములైనటువంటి ఉద్యోగముల నిమిత్తమై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు జరుపుతున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ టు గో టు ది సొసైటీ అండ్ డూ వాట్ లిటిల్ హీ క్యాన్, హీ ట్రైస్ టు సీక్ హ్యాపీనెస్, మోర్ హ్యాపీనెస్, మోర్ వెల్త్ అండ్ కంఫర్ట్ అండ్ పొజిషన్స్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: నౌ వాట్ ఫర్ ఈస్ ఆల్ దిస్?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా ధర్మో రక్షతే రక్షిత ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ourselves. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ours షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ది అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ us.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్తచిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పనికిరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: In the same manner, what man is doing is, he is trying to throw up to the surface all that is bad and evil in him through his words and deeds. And deep within him are the precious ones, the good things.
1: కూడబెట్టటమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. త్యాగ స్వభావం కలిగినటువంటి మేఘములు పైకి వెళ్లి గర్జిస్తున్నాయి.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: త్యాగము కలిగినటువంటి వ్యక్తియే ఉన్నత స్థాయికి చేయగలడు.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టటమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
1: కాని భగవంతుడు త్యాగశీలతను చూచి ఆదరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: ఈనాడు మన తెలివితేటలంతా కూడాను మితిమీరిగా మనం పెంచుకుంటున్నాము.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: అతి తెలివి పెరిగిపోవడం చేతనే అనుమానములు కూడాను అధికంగా పెరిగిపోతున్నాయి.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కాని దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
0: What man needs for himself is character.
1: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
0: Today man's activities are not on the right path.
1: కేవలం అన్నియును కూడా కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
0: It has become his nature to tread the crooked path.
1: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: He is deep within, deeply immersed in this selfish attitude of his.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
1: పరుల యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got, he feels is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame, he feels, is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమున కంటే, విద్య కంటే, కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man is worth.
1: జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, character.
1: ఈ జ్ఞానములన్నీ కూడాను కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైన ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: వీ లుక్ అరౌండ్ అస్, దట్ ఈస్ అవర్ వ్యూ పాయింట్ అండ్ వీఆర్ వర్కింగ్ అవుట్ అవర్ లైవ్లీహుడ్.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడా చెప్పాడు.
0: దట్ ఈస్ వై వన్స్ అపాన్ ఎ టైమ్ జీసస్ హాడ్ సెడ్,
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుండాలి అన్నాడు.
0: ది పాత్ టు హెల్ జీసస్ సెడ్ వాస్ వెరీ బ్రాడ్.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుండాలి అన్నాడు.
0: ది రోడ్ టు హెవెన్ హీ సెడ్ వాస్ ఎక్స్ట్రీమ్లీ నారో.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణం అయ్యేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉంటున్నారు, అందువల్లనే పెద్ద రోడ్డు కావాలి.
0: ది రీజన్ దోస్ హూ ఆర్ ట్రెడింగ్ ఆన్ ద రోడ్ టు హెల్ ఆర్ ఫార్ టు మెనీ, దట్స్ వై ఇట్ ఈస్ బ్రాడ్.
1: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికొక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
0: అండ్ దోస్ హూ మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ.
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు, నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దట్స్ వై దట్ పాత్ ఈజ్ నారో. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharmam cheta chedagaatam aadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money. He plays with money.
1: Kaani deeni valla manavattu e maatram kudano prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: Mukhyamuga mana yokka telivitetalu yendu gunamulu chechukoni tadwara sevaka bhavamunandu samajamlo manam adugu pettali.
0: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: Sama bhavanni manamu pechukovali.
0: For example, the spirit of forgiveness should
1: samane బలహీనుని యొక్క బలము.
0: Now it is this kshama that gives a lot of strength to the weak.
1: బలవంతునకు ఆభరణము.
0: And it's an ornament to the strong ones.
1: కేవలము సిరి సంపదల సమయమునందు తన యొక్క పొరపాటును ఏమాత్రం కూడాను మానవుడు గుర్తించడు.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: తన అన్ని విధములుగా సుఖముగా ఉంటున్నప్పుడు తనలో అన్ని కూడాను అవగుణములే బయలుదేరుతుంటాయి.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: కష్ట సమయములందు సుగుణాలంత కూడాను ఉప్పొంగుతుంటాయి.
0: It's only when he is put to a lot of trials and tribulations.
1: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
0: That his innate goodness comes out to the fore.
1: కష్టములే లేకుండిన సుఖమునకు విలువనే లేదు.
0: It's only through this process of trials that we can see comfort.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manavu ee naadu bhranti ni pondi kashtamulu undakoodadu sukhame kaavali antunnadu.
0: But today
1: chaala asaadhyamaina
0: man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham. సుఖము ద్వారా మనకు సుఖము లేదు, కష్టము ద్వారానే సుఖము.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది మానవుడు కూడా చక్కగా గుర్తించాలి.
0: Now man has to understand this.
1: 24 hours కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
1: ఒక్క గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition.
1: కనుకనే మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కాని ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులార మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద అదర్ వే అరౌండ్. ఇట్ ఇస్ కంఫర్ట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్సింగ్ యు.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: త్రూ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ యు, దిస్ కంఫర్ట్ అల్టిమేట్లీ లీడ్స్ యూ టు డిజాస్టర్ by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: Inaadu prapanchamunu goppaga abhruddhi gaavinchalani aneka sadupayamu unarchalani prabhutvam kudanu chaala paatu padutundali.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: Pedda pedda industries nirminchatam cheta desamu baagupadadu.
0: By merely putting up big industries, the country cannot progress.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశము బాగుపడదు.
0: By securing plenty of comfort for man, the country cannot progress.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: The progress of a country do not get linked up with this material progress.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ee naadu morality maatram lekunda desham baagupadalante ekkada baagupadu.
0: Today without this essence of morality, how can we feel that the country will progress?
1: Manasunandu vishala bhavamulu levu.
0: We don't have a broad vision.
1: Ivanta kudanu narrow mind, sankuchitamaina bhavamuluga untunnayi.
0: We have a very narrow outlook.
1: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
0: We should try to derive this principle of
1: drishyamunaku adrishyamunaku madhyana unnatundi okka vantane manavattam.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: Ee manavattamu kontha adrishyamunaku drishyamunaku kontha sambandhanni yerparchukovali,
0: and through this medium we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
0: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
1: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: కాని ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ఏ పని చేసినా నాకు ఏమి సుఖం, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏమి ఆదాయం, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
1: Tellavari lechinadi modalukoni raatri parundunanta varakunu oka pavitramaina karyamulu kaani oka paramaatma chintana kaani e maatramu ledu nirantaram kudanu oka vidhamaina putti yokka laukika bhogamulake paata padutunnamu.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, ఆల్ ద వైల్ రాదర్ దాన్ స్పెండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ ద థాట్ ఆఫ్ లార్డ్ ఆర్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్ వి ఆర్ ఆల్ ద వైల్ క్యారీడ్ అవే బై ట్రైంగ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ రిలేషన్ టు అవర్
1: స్వరూపులారా. మానవత్వం అంది, మృగతత్వం కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ మ్యాన్
1: మన ప్రేమను పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ లవ్.
1: తైలము ఒక ఒత్తికి జీవితాన్ని ఇస్తుంది.
0: ఆయిల్ గివ్స్ లైఫ్ టు ఎ విక్.
1: కానీ ప్రేమ మనిషికే ప్రాణం పోస్తుంది.
0: బట్ లవ్ గివ్స్ దిస్ ఎసెన్షియల్ క్వాలిటీ విచ్ విల్ మేక్ ఎ మ్యాన్ కీప్ మూవింగ్.
1: దైవత్వం పైన మనము సంపూర్ణమైన విశ్వాసం పెంచుకోవాలి.
0: We should have full faith in the Lord.
1: ఎక్కడ దైవత్వం పైన మనకు నమ్మకం ఉంటుందో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము faith, faith, faith. ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: ఇట్ వాస్ గాంధీజీ హూ సెడ్ దట్ గాడ్ సర్టన్లీ ఎగ్జిస్ట్ వేర్ ట్రూత్ ఈస్ గాడ్ అండ్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ సో గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ faith అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there's no season. There's no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం అన్నది అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: అండ్ దెన్ అగైన్ వి ఫైండ్ దట్ ద మ్యాన్ ఆఫ్ టుడే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ హిమ్.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: వెన్ ఎ డాక్టర్ క్యూర్స్ us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: వెన్ వి ఆర్ థర్స్టీ అండ్ వెన్ వి ఫైండ్ సంబడి హూ ఆఫర్స్ us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: వెన్ వి ఆర్ స్టార్వింగ్ అండ్ ఇఫ్ సంబడి కమ్స్ అలాంగ్ అండ్ ఆఫర్స్ us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్ హీ హాజ్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఈజ్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విరవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ
1: అచీవ్? కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
0: హీ సేస్ దిస్ ఇస్ మై బాడీ బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ.
1: కనుకనే దిస్ ఇస్ మై బాడీ అంటున్నామే కానీ ఐఆమ్ బాడీ అని ఎవరూ చెప్పడం లేదు.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: Idi my kerchief. Kerchief separate ga undi, nen separate ga undi.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: Adhe vidhamga, my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakaran antunnam, but who am I?
0: In the same manner,
1: evaraina question vesukuntunnara?
0: In the same manner, we say, this is my body, this is my mind, my intellect, my organs, and so on. But has anybody asked this question, who's this mind?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఈజ్ మాయా, మై.
0: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఈస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది నావారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ, బట్ నోబడీ హస్ రియల్లీ బదర్డ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఇస్ మై.
1: కనుకని అన్నింటికీ ఎందుకు సాక్ష్యభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
0: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్ that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulithuru muttati teeni kai neduva vidumayo karuna ye puriyavayo ani tamil ee kadalil kulithuru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini neenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni muttyani nenu sampayinchukunnanu deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchadu.
0: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it.
1: In Tamil, ee kadalil kulithuru, ee samudram aneetundi deen lopala enni alalo ఎన్ని విధమైన ముసళ్ళో ఎన్ని విధమైనటువంటి మృగములో ఉండినప్పటికీ నేను మునిగి కష్ట

0: నిమిత్తము అదిరి పరిపోతున్నారు.
1: Today we find that man gets frightened by the very word spirituality.
0: ప్రాయమున్నప్పుడే భగవంతు కనుగొనాలి.
1: When one is young, he does not try to seek God.
0: కాయముడిగిన ఎంత కాంచలేవు.
1: And as he becomes old, or when it goes, the body goes away,
0: ముందు
1: he cannot
0: ముందని ఎంచు మోసమ్ము చెందకు.
1: Don't keep saying that later on, you are only deceiving yourself.
0: సర్వుల ఎందుకు మానవత్వం ఒక్కటిగానే మనకు కనిపిస్తుంటుండాలి.
1: Man's nature is something which is present in every being.
0: ఫిలిము రికార్డ్ గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తుంటుంటాయి.
1: ఇన్ ఏ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ ఎట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
0: సౌండ్ బాసు నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
1: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
0: కాని మానవత్వంలో చూస్తే సర్వులు కూడాను మానవులు వలే కనిపిస్తున్నారు. కానీ మానవత్వం ఎవరి ఎందు ఉంటుందో ఆ ప్రాక్టికల్ లోపలనే తెలుస్తుంది.
1: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
0: కొందరు మహనీయులుగా ఉంటుంటారు, కొందరు తెలివితేటల వారుగా ఉంటారు, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
1: There are some who have evolved. There are some who are intelligent. There are some who are foolish.
0: మంచి వారికి మాటలు ఉండవు.
1: Those who are good, they are men of few words.
0: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
1: Those who are intelligent, far too many words.
0: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
1: And the foolish ones go on arguing and debating.
0: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటుంది.
1: So it's only when we see these people in action that we'll get to know their true nature.
0: చిన్న చిన్న దానికి కూడా వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
1: That nature which goes on arguing and debating is the nature of a real.
0: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏమాత్రము పాల్గొనరు.
1: And the intelligent ones waste away their time in words and words, do nothing in action.
0: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
1: An empty vessel makes much noise.
0: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంప్టీ వెసల్స్.
1: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
0: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
1: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
1: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
0: కాన మనం ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
1: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
0: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
1: This sacrifice, the spirit of sacrifice, what actually it gives us in return is something which we really see around us.
0: ఇప్పుడు మనం గాలిని తీసుకుంటున్నాం.
1: For example, we breathe in.
0: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
1: The air that we breathe in, we should also breathe it out, so that otherwise the lungs may go bad.
0: ఆహారం తీసుకుంటున్నాము, దానిని మరొక వైపున విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
1: We take in food, but through some other channel we'll have to put it out.
0: మన చేతిలో ఒక ప్రదేశంలో రక్తం ప్రసరిస్తుండాలి, ఆ రక్తము ప్రసరించకుండా అక్కడే నిలిచిపోతే అక్కడ ఒక గుళ్ళగా తయారైపోతుంది.
1: It is the nature of blood to circulate, but if the blood were not to circulate and were to stand still at a point,
0: కాబట్టి మనం త్యాగము చేత ఎంత క్షేమం ఏర్పడుతుండాలి.
1: A boil develops at that particular spot. So we see the
0: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
1: The air that I

0: breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
1: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
0: సో ఇట్ ఈస్ త్రూ ది సాక్రిఫైస్ దట్ వీ హ్యావ్ యోగా.
1: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
0: త్రూ యోగా వీ గెట్ హ్యాపీనెస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లైఫ్ టైమ్స్ వీ హావ్ గాట్ యూజ్డ్ టు స్పెండింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్సెల్వ్స్.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we take this new path,
1: shreyo hi gnanam abhyasat gnana dhyanam visishyati janat karma palatyaga yagashanti anantaram abhyasam cheyali.
0: We need this abhyasa of practice. Practice is essential. It's at the root of everything.
1: Oka chepana pattalanukunte manamu erranu kutti danini choopinchi chepana padutunnam.
0: If you want to catch fish, we spread a net.
1: Aneka vidyamulainatundi practice cheta క్రూరమైన మృగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నాం.
0: వీ హ్యావ్ ఎ బెయిట్ ఫర్ ద ఫిష్. ఇఫ్ యు వాంట్ టు క్యాచ్ వైల్డ్ యానిమల్స్ వీ హ్యావ్ ఎ బెయిట్ అగైన్స్ట్ దట్.
1: విషసర్పాన్ని కూడా మనము ఆ యొక్క విషదంతములు పెరికివేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
0: ఎ పాయిజనస్ స్నేక్ వీ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ రిమూవ్ ఇట్ ద పాయిజనస్ ఫాంగ్స్ అండ్ ప్లే విత్ ఇట్.
1: స్నేక్ కు మనసుకు రెండు కూడా ఒకే జంటలుగా ఉంటున్నాయి.
0: ద స్నేక్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద మైండ్ ఆన్ ది అదర్ దేర్ ఇస్ అన్ ఇంటిమసీ బిట్వీన్ దీస్ టూ.
1: సర్పం ఎప్పుడు కూడా చక్కగా పోదు, అది వంకర టింకరగా పోతుంది.
0: ఇట్ ఈస్ ద స్నేక్స్ నేచర్ టు కీప్ మూవింగ్ ఇన్ ఎ జిగ్జాగ్ మేనర్.
1: ఏది చిక్కితే దాన్నంత కరుస్తూ వెళుతుంది.
0: అండ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అక్రాస్ ఇట్ బైట్స్ అండ్ గోస్.
1: అదే విధంగా మనసు కూడా స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడా వంకర ఇంటికరగా పోతుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ మైండ్ ఆల్సో ట్రెడ్స్ ఎ క్రూకెడ్ పాత్.
1: చూసిన దాన్నంతా ఆశిస్తుండాలి.
0: వాట్ ఎవర్ ఇట్ సీస్ ఇట్ డిజైర్స్.
1: కాబట్టి సర్ప గుణములు ఉంటున్నాయి మనసునందు.
0: దట్స్ వై the mind has the qualities of a snake.
1: Aithe aa sarpam kariste visham talakekkutundi.
0: If that snake were to bite, well, the poison would get into the body.
1: Aithe aa sarpam nandunnatunte rendu dantamulu kudanu periki paraveste visham oka sarpam mana swadhinam aipothundi.
0: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
1: Adhe vidhamgane mana yokka abhimanam mamakaram rendu vishadantalu untunnayi manaku.
0: In the same manner we have these two poisonous fangs, abhimanam, attachment, and mamakaram, desire.
1: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
0: By removing these two fangs, our life becomes ours.
1: మనం ఏ రీతిగా తీయటం?
0: How do we remove these?
1: దీనికి కూడా ప్రాక్టీస్ చేయాలి.
0: For this also practice is essential.
1: ఇది ఒక పేపర్.
0: This is a piece of paper.
1: దీన్ని బాగా చుట్టినాం.
0: We roll it up.
1: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
0: As we roll it, we find it gets folded.
1: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
0: If you want to make it straight, we must unfold it in the opposite direction.
1: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడా భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
0: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
1: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
0: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
1: కలుగనే మనం బహిర్ దృష్టిని వదిలేపెట్టి అంతర్ దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
0: So putting aside the worldly view, we should try and look within ourselves.
1: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
0: We have a torch in our hands.
1: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
0: I want to go in one particular direction.
1: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
0: If I flash this torch in the direction in which I have to go,
1: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
0: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
1: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
0: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
1: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
0: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
1: antardrishtini telusukovalani aashinchadamu bahirvaipuna matram tarchi veyadam.
0: We want to know our true nature, but we flash the torch to the external world.
1: Idi sadhyam avutundi.
0: How is it possible?
1: Idi sadhyam kaadu. Manam ekkada bayala deri povalanukuntunnamo aa vaipune manam drishtini marachali.
0: We want to go in a particular direction, we should try to look in that direction.
1: Kaana prati manavattamlo kuda ee naadu jagattu lopala అశాంతి ప్రబలడానికి మూల కారణం ఏమిటి?
0: టుడే వి ఫైండ్ లాట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద వరల్డ్. వాట్స్ ద కాజ్ ఫర్ దిస్?
1: హృదయము లేని మాటలు పెరిగిపోతున్నాయి.
0: వి హావ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ వితౌట్ ద హార్ట్.
1: ఇది కాదు, మనకిప్పుడు అత్యవసరమైనటువంటిది మాటలు లేని హృదయం కావాలి.
0: వాట్ వి వాంట్ ఈస్ ఎ హార్ట్ వితౌట్ వర్డ్స్.
1: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
0: దిస్ ఇస్ వాట్ వి మస్ట్ లుక్ ఫర్.
1: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
0: మియర్ వర్డ్స్ డు నాట్ గివ్ అస్ ఎనీ.
1: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
0: ఇట్ ఈస్ త్రూ వర్క్ దట్ వీ కెన్ అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ జంప్ ఇంటూ
1: కర్మ మార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ కర్మ.
1: సమాజ సేవను మనం చేయాలి.
0: సర్వీస్ ఆఫ్ సొసైటీ.
1: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ సొసైటీ విచ్ సస్టైన్స్ అవర్ లైఫ్.
1: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
0: బై రిమూవింగ్ అవర్సెల్ఫ్స్ ఫ్రమ్ ద సొసైటీ. బట్ వి
1: డోంట్ మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
0: వి షుడ్ సర్వ్ సొసైటీ త్రూ అవర్ మనీ, త్రూ అవర్ ఇంటెలిజెన్స్, త్రూ అవర్ వర్డ్స్, త్రూ అవర్ డీడ్స్ అండ్ బై దిస్ అవర్ కంట్రీ కెన్ అచీవ్ ఎనీ డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్.
1: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: అట్లీస్ట్ ఫర్ ఫ్రాక్షన్ ఫర్ అన్ అయోటా వి షుడ్ ట్రై టు
1: లేక తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
0: హ్యావ్ గుడ్ వర్డ్స్ ఫర్ ద అదర్స్.
1: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
0: But today we find even words
1: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
0: Words tend to be hard and biting.
1: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
0: Reason, the heart itself is hard as a stone.
1: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
0: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
1: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to learn at least words which will sound sweet.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
0: This spark of divinity is very much latent in us.
1: క్రోధము మానవత్వం కాదు.
0: Anger is certainly not.
1: అసూయ మానవత్వం కాదు.
0: Jealousy is not.
1: అహంకారం మానవత్వం కాదు.
0: Ego is not.
1: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
0: All these are animal qualities.
1: లక్షణాలు మనం మృగ లక్షణాలు పెట్టుకుని మానవులము మానవులం అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్ట ఉద్ధరించగలం?
0: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
1: కనుక మనము మానవులం అనుకున్నప్పుడు మానవ గుణములను పెంచుకోవాలి.
0: When we say that we are men, we should try to show that.
1: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
0: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
1: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
0: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్.
1: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: That we come across troubles. Now when we want to do something
1: good, మంచి వారికి అన్ని కూడా కొన్ని కష్టములే వెంటాడుతుంటాయి.
0: Those who want to do good are always up against.
1: విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలు వస్తుంటారు.
0: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
1: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
0: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
1: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మద్ను మక్కా నుంచి తరమగొట్టి,
0: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
1: కరుణే ప్రధానమని చెప్పిన కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
0: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్, హీ వాస్ క్రూసిఫైడ్.
1: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చేది.
0: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
1: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
0: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్ ఆడర్.
1: కానీ మనం అది లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
1: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
0: వి హావ్ ఎన్ ఆరెంజ్.
1: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటుందా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
0: Now this orange has got a sweet juice within, but on the outside
1: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
0: By removing the bitter skin, we can get the sweet juice.
1: కనుకనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగంలో అన్నింటినీ కూడా నువ్వు నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, బై పుట్టింగ్ అసైడ్ ద ఆబ్స్టికల్స్, ద రిడిక్యూల్, ద అబ్యూస్ అండ్ ఆల్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డిస్హార్టన్ us, వీ కెన్ సీ

0: the innate happiness.
1: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా నువ్వు కాసేటువంటి ఫలము.
0: Now man's life which is full of love, peace, will also certainly become a fruit.
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: Without love you can't have the world.
1: కనుకని love is God, live in love.
0: That's why love is God, live in love.
1: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుంటుందో అక్కడ అన్ని విధమైనటువంటి యొక్క క్షమా కూడా మనకు ఏర్పడుతుంటుంది.
0: Where you have this love, we have this sense of forgiveness.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడాను మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
0: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
1: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: If you want to secure love, then sacrifice selfishness.
1: ప్రేమ స్వరూపులారా, ఏనాటికైనా కూడాను ఈ దేహం రాలిపోయేది, కూలిపోయేది, కాలిపోయేది.
0: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమను.
0: We talk about hundreds of years, but we should not believe in that.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
0: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
1: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
0: Death is something which is not in our hands.
1: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: We cannot tell at what moment it will come.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
0: I am standing here and a photographer stands in front of me.
1: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు నేను స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
0: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
1: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
0: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
1: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
0: In the same manner, God is the photographer.
1: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో. కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
0: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
1: Prema swarupulara, meeru nijamuga nitya jeevithamlo sahajamaina manavulaga untundi chinna chinna vishayanni vicharinchukunte kudanu manaki ento viluvainaatvanti arthamulata manaku gochelustayi.
0: Embodiments of love, every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
1: Oka chinna ekkadaina oka pendiki manam pevvalane prayatnam chesam.
0: Now we want to go to attend a wedding.
1: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avuthunnam.
0: When we want to go, we want to get ready for the journey and pack a few things.
1: Oka cinema ku povalante kudanu edo konni rakamuluga oka cheppulu veskoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avuthunnam.
0: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
1: Leka sayankalam walking ku povalante oka walking stick aina chethilo veskoni slippers tesukoni prayanam siddham avuthunnam.
0: When we want to go for a walk, we get hold of the walking stick and put on our slippers.
1: కానీ ఈనాడు వాకింగ్ కు పోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: బట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్, ఇఫ్ అట్ ద లాస్ట్ మినిట్ యూ విష్ టు క్యాన్సిల్ దిస్ ఎంగేజ్మెంట్,
1: లేక సినిమాకు పోవచ్చును లేకపోతే రేపు పోదాం లేని పోస్ట్పోన్ చేసుకోవచ్చు.
0: యూ కెన్ లైక్ వైజ్ పోస్ట్పోన్ గోయింగ్ టు ది సినిమా హౌస్ టు టుమారో.
1: కానీ ఈ అంత్య ప్రయాణము క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. కానీ ఇది తప్పింది కాదు, మనం ఏమి రెడీ అవుతున్నాం.
0: బట్ దిస్ జర్నీ, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
1: కనుక మనము మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
0: Death is a certainty, so the one who's really intelligent gets ready for this.
1: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
0: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
1: Kanukane manamu ee padava chillulu padi chidalamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
0: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
1: Dhanamu manamanna rakshinchadu.
0: Money or wealth is not going to
1: come. Bandhuvulu evaru mana vetta raru.
0: Our relatives are not going to come with us.
1: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
0: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఈ సర్టెన్
1: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిని తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడాను రేషన్ అయిపోయింది.
0: If it were a fact that every person who is going from this world, if he were in a position to pick up a handful of mud, then it would have been a situation where in a country like India, they would have been rationing for mud also.
1: కనుక మనం ఏ మాత్రం కూడా తీసుకుని పోవటం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
0: So we really cannot take anything with us. So long as we live, we might as well get a good name.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
0: So in order to undertake a journey and get a good name for ourselves, we must
1: adogati povadaniki mana prayatnam cheyanakkaledu.
0: To go to a lower
1: sthayiki povadaniki tagina sadhana cheyali.
0: To go to a lower level, you really need not do anything. It's only to go to a higher level that you must prepare yourself.
1: Konda pain unnatvanti gundunu krindiki sulabhanga nettavachu.
0: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
1: Kani kinda ratini konda pain teesukopovalante shrama padavalsi vastundi.
0: But if you want to take a boulder up against the slope, a lot of effort.
1: కనుకో మనం కొన్ని శ్రమలకైనను వచ్చి ఉన్నత స్థాయికి మనం పైకి ఎక్కాలి.
0: So by undergoing such efforts and troubles, we must
1: చెడ్డ పేరు సులభంగా వస్తుంది.
0: Bad is something which comes very easy.
1: కానీ మంచి పేరును మనం సంపాదించాలి.
0: But we should try to get a good name.
1: కనుకనే be good, do good and see good. This is the way to God.
0: Be good, do good, see good. This is the way to God.
1: ఈ విధమైనటువంటి భావాలతో మనం హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: Imbued with these qualities, we should try and further this quality of love.
1: భక్తి భక్తి భక్తి అన్నంత మాత్రమే కేవలము జపము చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు. సర్వ జీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
0: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in everything.
1: ఇది మంచి కర్మలను చెప్పవచ్చు.
0: This is something which is good.
1: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు.
0: But what is that we get out of it?
1: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
0: Through a good heart, try to do something good.
1: మనకు హృదయమే పాజిటివ్.
0: Heart is positive.
1: మన కర్మలే నెగటివ్.
0: Our work.
1: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
0: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
1: కానీ ఊరికే మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పని చేయాలి.
0: మియర్లీ డూయింగ్ సంథింగ్ ఈజ్ నో గుడ్, దట్ షుడ్ బి అకంపనీడ్ బై గుడ్ హార్ట్.
1: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
0: వి మైట్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దట్ ఓన్లీ సిగ్నిఫైస్
1: హృదయము చేరటమే క్వాలిటీ.
0: వెన్ ద హార్ట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ఇట్ దెన్ వి హావ్ క్వాలిటీ.
1: మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
0: సో వెన్ వి సీక్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, వి ఆర్ రియల్లీ సీకింగ్ డివినిటీ.
1: కనుకని ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే మన జంటనే మన ఇంటనే మన కంటనే కూడా ఉంటుండాలి.
0: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
1: యు. విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఇట్ ఇస్ ఇన్ యు, విత్ యు, అరౌండ్ యు, బిలో యు, అబౌ యు. డివినిటీ
1: కనుక దాని చుట్టూనే నీ ఉంటున్నావు.
0: And you are around this divinity.
1: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But you are not making an effort to recognize this.
1: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
0: We have this wind around
1: మన కంటికి కనపడుతుందా?
0: We can't see it.
1: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అణుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
1: వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
0: సో ఇన్ ద వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నది.
0: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
1: Yedi paramanuvuga untundado danikatte mari kinda nilutundi ledu adi kuda nu daivathvame.
0: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
1: Kavim puranam anushasitam tanoraniyam sam swarajya tatasya ramachintam rupamalitya varnam tamasa parastatame. Idi vedam yedi దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
0: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller, smaller than the smallest, bigger than the biggest.
1: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
0: అండ్ దాట్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్.
1: పరమాణువును ఎవరు కూడా నువ్వు సృష్టించలేరు.
0: యూ కెనాట్ డివైడ్ ఇట్ ఫర్.
1: పరమాణువును ఎవరు కూడా నువ్వు పోషించలేరు.
0: యూ కెనాట్ క్రియేట్ ఇట్, యూ కెనాట్ సస్టైన్.
1: కేవలం పరిశీలించవచ్చునే కానీ పరిశోధన సాధ్యం కాదు.
0: యూ కెన్ పాసిబ్లీ సీ ఇట్ బట్ కెనాట్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్.
1: కనుకనే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టూ పరమాణువులు కూడా చేరి ఉంటుండాలి.
0: నౌ దిస్ ద స్మాలెస్ట్ ఎంటిటీ విచ్ ఈస్ దేర్, యూ హ్యావ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ అదర్ సిమిలర్ ఎంటిటీ.
1: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
0: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ, ద ప్రైమరీ ఎంటిటీ ఈస్ ఇన్వాల్వ్ దెన్ వీ హ్యావ్
1: దీనిని ఆటమ్ ఆటమ్ అని చెప్తూ
0: దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇస్ ద ఆటమ్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
0: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హ్యావ్ ద వాస్ట్
1: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
0: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డూ మీట్ ఎట్ సమ్ పాయింట్.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
0: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
1: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
0: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ద హోల్ ఎంటిటీ.
1: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
1: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
0: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
1: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
0: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ స్పిరిచువాలిటీ.
1: ఇది అనంతము,
0: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
1: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
0: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
1: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
0: టేక్ ఎ సెమీ సర్కిల్, స్టార్ట్ ఎట్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద సెమీ సర్కిల్, యూ గో అరౌండ్ ది హాఫ్ సర్కంఫరెన్స్.
1: ఈ సెమీ సర్కిల్ సి అన్నారు.
0: నౌ దిస్ సెమీ సర్కిల్ రిసెంబుల్స్ ద ఆల్ఫాబెట్ సి.
1: ఈ సి నే సైన్స్.
0: దిస్ సి ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర వచ్చి నిలిచిపోతుంది.
0: It begins at one point and ends at another.
1: oka danni manam pravesh petti danni parishilam chestunte repadina maroku kruttadiga bayal deertuntadi.
0: So we start at one point by way of experimenting, that in turn leads to something else.
1: Kalukani see science ani ee oka full circle anetunte danni aadhyatmikam ani chepparu.
0: So see has been likened to science and the full circle to spirituality.
1: Ee science what is this, what is this ani cheptu vacharu.
0: Science keeps asking, what is this, what is this?
1: Yuka full circle, what is that annaru.
0: The full circle of spirituality questions, what is that?
1: Adhyatmikam, what is that? Science, what is this?
0: Spirituality asks a question, what is that? Science asks a question, what is
1: what
0: this?
1: What is this anti empty? Near. దీనిని దిస్ అన్నారు.
0: Now what is this meaning? What is this? This is something which connotes that which is
1: that
0: near.
1: That means far.
0: And the word that connotes something which is far.
1: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
0: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is
1: science. Below sense anetunte prakruti.
0: That which is below sense is this nature.
1: దీనిని అబౌవ్ సెన్స్ అనేటువంటిది పారమార్థికము.
0: అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పారమార్థిక.
1: ఈ రెండింటికి సన్నిహిత సంబంధము.
0: దీస్ టూ ఆర్ గాట్ టు సమ్ పాయింట్.
1: అది తత్, ఇది త్వము.
0: There you have tat, that, tvam.
1: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
0: ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద వర్డ్.
1: దీనిని తత్, త్వం, అసి ఈ రెండింటిని కలపాలి మనం.
0: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
1: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
0: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
1: థ్రెడ్ లేని బట్ట లేదు.
0: వితౌట్ ద థ్రెడ్ వీ డోంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్.
1: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
0: వితౌట్ సిల్వర్ యూ డోంట్ హ్యావ్ ద ప్లేట్.
1: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
0: వితౌట్ బ్రహ్మ యూ డోంట్ హ్యావ్ ప్రకృతి.
1: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
0: సో దిస్ ప్రకృతి ఆఫ్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
1: దీనిని విడదీయుటకు వీడు కాదు.
0: వీ కెనాట్ సెపరేట్ ద టు.
1: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చన తోరణతో తొలతొలలాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
0: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
1: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
0: We should aspire to be happy.
1: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
0: Why should we worry?
1: ఎందుకు మనం దుఃఖపడాలి?
0: Why should we feel?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
0: Worry is nothing but a mentally created fear.
1: ఇది ఏమీ దీనికి రూపం లేదు.
0: There is no form for
1: this. కనుకనే happiness is union with God.
0: That's why happiness is nothing but union with God.
1: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనంద పడుతుంటారు.
0: దేర్ ఆర్ సమ్ హూ ఆర్ ఆల్వేస్ హ్యాపీ.
1: కొంతమంది నిరంతరం కూడా క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటారు.
0: దేర్ ఆర్ అదర్స్ హూ ఆల్వేస్ పోర్ట్ ఎ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
1: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ నాట్ మ్యాన్స్ నేచర్. హీ షుడ్ ఆల్వేస్ బి రేడియేటింగ్ హ్యాపీనెస్.
1: ఆనందము కానీ
0: హీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ట్రబుల్ ఆర్ డిస్ట్రెస్. కష్టము
1: కానీ సుఖము కానీ
0: that is trouble, this is
1: ivanni passing clouds.
0: All these are nothing but passing clouds.
1: Okkataina permanent clouds le.
0: Nothing is a permanent cloud.
1: Kanuka mana hrudayame aakashamu.
0: Our heart is like the sky.
1: Mana buddhiye suryudu.
0: Our buddhi is like the sun.
1: Mana manase chandrudu.
0: Mind is like the moon.
1: Mana thoughts are passing clouds.
0: Thoughts are like the passing clouds.
1: Kanukane chandrama manaso jatah చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
0: That's why in the Vedas the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
1: thoughts
0: are like the passing clouds.
1: కనుక మనం అప్పుడప్పుడు ఈ యంగ్ ఏజ్ లో చాలా థాట్స్ వస్తుంటాయి.
0: Now in the young age thoughts do come to us.
1: ఈ థాట్స్ వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు బ్లాక్ అయిపోతాయి.
0: And when these thoughts come, the mind and the intellect get blocked.
1: కనుకొని కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
0: Our intellect doesn't function, the mind also goes awry.
1: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
0: In such moments we go about in a blind way.
1: కానీ అట్లా పోకూడదు.
0: But
1: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
0: We should not do this. Instead, we should pause and take stock of things and try to ask the
1: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
0: We should always inquire and then only we should undertake an action.
1: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
0: As thoughts come, we should not jump into action.
1: Is it good or bad?
0: We should pause and ask the question.
1: Is it right or wrong?
0: Is it right or wrong? Good or bad?
1: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
0: We should not let mind lead us. We should let the
1: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
0: Mind wants to do everything that we think.
1: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
0: But our intellect keeps telling us, cautioning us, not this and that.
1: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటుంది.
0: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
1: Idi atma.
0: Atma is at a certain level.
1: Idi buddhi.
0: Below that is the intellect.
1: Idi kinda mind.
0: Below that is the mind.
1: Idi sense.
0: And below that is the sense.
1: Idi body.
0: And then we have the body.
1: Body enta attadugunu untunda chudandi. Atma high lo untundali.
0: In this gradation we find that the body is the lower level.
1: Kanuku atmaku buddhi samipamulo untundali.
0: And buddhi is very close to the atma.
1: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాయి.
0: And the radiance of the atma falls on the buddhi.
1: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
0: The light from the sun falls on the moon. And the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
1: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరియైన నిత్య కర్మలు ఆచరించవచ్చు.
0: It's only when we follow the buddhi that we can really undertake good acts.
1: ఈ బుద్ధిని అభివృద్ధి కావించడమే విద్య అన్నారు.
0: And in order to further this buddhi, we have vidya.
1: విద్య యశగును వినయము.
0: This vidya leads to humility.
1: Vinayamunanu kalugu patrata.
0: And through humility we get deserving.
1: Patravalana dhanamu.
0: అండ్ త్రూ దిస్ డిజర్వెడ్నెస్
1: ధనము వలన ధర్మము,
0: త్రూ వెల్త్
1: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
0: అండ్ త్రూ దిస్ ధర్మ వి గెట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్
1: బియాండ్. కనుక మనం ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మభావము, దయాభావము, ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, we should have dharma, we should have daya, and we should have prema.
1: ee samskruti oka bharatiyulu tappa itara deshiyulaku idi praaptinchaledu.
0: This rich tradition and culture is something which is given only to Indians.
1: The bharatiyulu chaala adrushtavantulu.
0: The people of Bharat are very fortunate.
1: ee divyattamainatunte oka aatma tattvamu bharatiyulu artham chesukovataniki tagina avakashalu untunnayi.
0: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got lot of
1: ilanti avakasham manaku praaptinchinappudu kudanu manam dinini durvinyogam cheyakoodu.
0: And when we get such opportunities, we should not waste it.
1: Prema swaroopulara, Bharat desham yokka kirti, sarvavyapti,
0: embodiments of love, the fame of Bharatiyas is something that can bar in light.
1: Stire kirti,
0: it is something which has been long lasting.
1: Priyamaina matru murti,
0: and something which has been there forever.
1: Ilanti yokka tyaga murtini manam durvinyogam cheyakoodu.
0: And such an entity as this
1: prati okkaru kudanu bharata putrule,
0: everyone is the son of Bharat.
1: Ee naadu kevalam swartham aneetundi daarini abhirudhi parchukoni kevalam bharata deshanni mukkala mukkala mukkala mukkala chestunnam.
0: Because of the selfishness of us, we are dividing the country into bits.
1: Mari Maharashtra deeniki oka vidhamaina marathi untundali, mari Karnatakamu maaku kannada untundali, mari telugu desamu maaku telugu untundali. Ee vidhanga deenni mukkala chesthe ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకం కాదు, ఆంధ్రప్రదేశం ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
0: A state of balkanization is being ushered in by every Maharashtra person feeling this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling this is my state, I should have Kannada. Every Telugu person feeling this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
1: దేశం యొక్క చేమాన్ని మనం కోరాలి.
0: We should look for the prosperity of the nation as a whole.
1: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
0: Our country is like a huge mansion.
1: House.
0: A huge house.
1: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
0: In this house, each state is like a room.
1: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరము ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
0: A person living in a particular room cannot forever live in that. He has to go to other rooms also.
1: కనుకనే అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
0: So that we should learn others' languages, we should move with others, mix with others, and
1: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
0: Because of this division from within, our country is becoming dependent on outside elements.
1: Anni angamulu cherinappude deham aipoyindi.
0: It's only when all the parts come together you have the body.
1: Okkoka angamu tekkotti pakkaku paravestu ostunte inka nilchindi edi untundi, adi emi dehame ledu.
0: You cut each part from the body and where is your body?
1: Kanuka dehamu deshamu rendu bimba pratibimbalu.
0: Body and the country are like the image of the
1: mana deham paina mana enta preetiga దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నాము, మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
0: We have a lot of liking for the body. In the same manner, we should also have a liking for the nation.
1: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
0: For this, we should have love.
1: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
0: For this, we should worship the Lord.
1: కనుకనే ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తుంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
0: Worshipping the Lord and doing service to the society, these two should go together in order that we may realize our true nature.
1: Prema swaroopulara, mukhyanga bhagavantude lekapothe marokati jagattulo ledu.
0: Embodiments of love, without what we call God,
1: we have vishwasam undina undakapoyina daivattam aneetundi nijamaina jeevita tattvam.
0: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
1: Kanukane chaala mandi there is no God antuntaru.
0: There are many who say there is no God.
1: There is no God ante ee padamulo unnatundi arthanni manam mottamotta chudandi.
0: Now we should look closely at this sentence, there is no God.
1: There is motta vastundi, no God next ostadu.
0: In this sentence we have these two words, there is. After that come the words, no God.
1: Okka padamunnde kudanu dani antararthalanta koodi untunnayi.
0: So within these words itself we have the true meaning.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను, సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
0: సో పీపుల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ షుడ్ ట్రై అండ్ వర్షిప్ గాడ్, ట్రై టు సీక్ ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ట్రై టు డూ గుడ్ టు అదర్స్ బై ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెసింగ్ దట్ దిస్ మే బి అచీవ్డ్.
1: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వాట్ లింక్స్ వన్ మ్యాన్ టు అనదర్ ఈజ్ దిస్ ఆత్మతత్వం.
1: నిజమైన ద్వేషం ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
0: దేర్ షుడ్ బి నో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ బికాజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్స్. హేట్రెడ్
1: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
0: వాట్ ఎవర్ వి డూ దే ఫాలో అస్, ద ఫ్రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ షాడో. దీనిని
1: తప్పించుటకు వీలు కాదు.
0: We cannot avoid the shadows.
1: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
0: As you sow, so would you reap.
1: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును, కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
0: Today you might try to escape, but the day will come when you cannot.
1: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యములో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకొని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ రూపము.

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైన ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హు ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga, indri jeevuluga, mano jeevuluga, buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హ్యాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హీ సెడ్ సర్వం శరణం గచ్చామి
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvarpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహములో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితములోనే ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ లిమిట్ for the temperature set
0: 98.4 or 0.6 unte idi aarogyam kaani 99 cheyetappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopandutundi.
1: Similarly there could be selfishness in man but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kuda nu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga, bhava disease.
0: Anaga jagatnandu మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తులయందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తన యందు భగవంతుడున్నాడని విశ్వసించవచ్చునే కాని
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాప్త తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాప్తమైన జగత్తునందు ఒక పరిమితమైన యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నారు.

0: moment of joy and delight.
1: Aithe eppudu ee aanandam manaku labhyam avutundi?
0: When can you get this joy?
1: Gopikalu Radha meerandaru kudanu nirantaramu kudanu ekaatma bhavamto Krishnuni smaristu vacharu ani.
0: Gopikas and Radha have always considered as one with them ekaatma bhavana.
1: Gopikala naga evaru?
0: Who are Gopikas?
1: Radha naga evaru?
0: Who is Radha?
1: Kevalam oka streeliga bhavinchi దీనికి అనేక విధములైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
0: రాంగ్ మీనింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది వర్డ్ గోపికాస్ అండ్ దస్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ కాన్సిక్వెంట్ సఫరింగ్ ఆఫ్ దట్.
1: మన సంకల్పములే గోపికలు.
0: అవర్ థాట్స్ ఆర్ గోపికాస్.
1: సర్వ సంకల్పముల యొక్క కూడిక అయినటువంటి మనస్సే రాధ.
0: మైండ్ విచ్ ఈస్ ఎ కాంగ్లమరేషన్ ఆఫ్ ఆల్ థాట్స్ ఈజ్ రాధ.
1: కనుక మన సంకల్పములు, మన మనస్సు ప్రజ్ఞ అనేటువంటి కృష్ణులో కరిగిపోవాలి.
0: అవర్ థాట్స్ అండ్ మైండ్ షుడ్ మర్జ్ ఇన్ కృష్ణ హు ఈజ్ ప్రజ్ఞ.
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, సర్వత్ర అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞా స్వరూప.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్ ద మైండ్ ఇన్ ద చిత్త ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే ఇట్టి ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ.
1: అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని దీని పేరు.
0: దిస్ ఈ ప్రజ్ఞ మీన్స్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్టి ప్రజ్ఞ యందు మన భావములు, మన మనస్సు, సంకల్పములు లీనమైపోవాలి.
0: ఇన్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఆల్ అవర్ ఫీలింగ్స్ అవర్ మైండ్ అండ్ అవర్ థాట్స్ మస్ట్ గెట్ మర్జ్.
1: అయితే ఇలాంటి ప్రజ్ఞస్వరూపుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉండినప్పుడు ఈ అవతారమును ధరించేటువంటి యొక్క దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి?
0: వెన్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్ వై షుడ్ అవతార్స్ కమ్ డౌన్ అండ్ అపియర్ ఆన్ ద ఆర్త్?
1: అయితే ఈ అవతారములు ధరించడానికి కారణములు లేకపోలేదు.
0: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
1: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష
1: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
1: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
0: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
1: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
1: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
0: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ఇది ఫైర్ వుడ్
1: అంతర్గతమై ఉంటున్నది.
0: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్
1: అవ్యక్తమై ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ సీన్.
1: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యం అన్నముగా మారవు.
0: దేర్ ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
1: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యంను కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
1: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
0: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
1: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్.
1: దానిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
1: మరొక చిన్న ఉదాహరణ,
0: వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుంది, అది అగ్గి పెట్టే.
0: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
1: కానీ మన జోబిని ఏమాత్రం కూడా కాల్చదు.
0: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
1: కానీ ప్రతి పుల్ల ఎందు కూడా అగ్ని ఉంటున్నది.
0: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
1: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగెన్స్ట్ ది ఫైర్ బాక్స్
1: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను, తన చొక్కాను, తన జోబిని సర్వమును కాల్చివేస్తుంది.
0: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మానిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్

0: ఆర్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
1: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
0: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: ప్రత్యక్షం గావించుకున్న
0: ఇఫ్ యు వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్,
1: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
1: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
0: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్, బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ ది అదర్ ది ఫైర్
1: మేనిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
1: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫ్,
1: నిర్వికల్పమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్
1: నిరంజనమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ప్యూర్,
1: నిత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ పర్మనెంట్,
1: నిర్గుణమైనటువంటిది.
0: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
1: నీ ఎందుండినటువంటి ప్రేమ,
0: యువర్ లవ్,
1: స్వార్థమైనటువంటిది.
0: ఈజ్ సెల్ఫిష్,
1: స్వప్రయోజనమైనటువంటిది.
0: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: గుణ సహితమైనటువంటిది.
0: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
1: కనుక మానవుని ఎందుకుంటున్నటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
0: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆస్టెంటేషన్, ఈగో, గాడ్ విల్ టేక్
1: త్యాగము చేయక
0: వితౌట్ సాక్రిఫైసింగ్
1: భోగముల పైన మనసు నుంచి,
0: ఇఫ్ యూ వాంట్ టు
1: విషయ రాగములతో ఈదుతూ,
0: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్,
1: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్
1: భక్తిగా నటించినప్పటికీ,
0: హౌ ఆర్ వచ్ ఆఫ్
1: ఎంత సశక్తుడిగా నీవు భావించినప్పటికీ,
0: యు మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియన్,
1: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కానీ నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కానీ దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్, యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
0: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
1: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
0: You think that you are loving God.
1: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
0: I have not been able to see anyone who loves God.
1: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
0: He is loving God for his own sake, not for the sake of God.
1: ఇదే స్వార్థం.
0: This is selfish.
1: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
0: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ సేక్ ఆఫ్
1: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్,
1: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించడం లేదు.
0: For his sake, not for the sake of objects.
1: Anni tana swarthame, tana swarthame.
0: Everything is for his own selfishness.
1: Daivani kudunu swartham kosam premistunnadu.
0: He is loving God also for his own selfishness.
1: Daivam samanyam kaadu.
0: God is not ordinary.
1: Daivam anta sulabhanga labhyamayyetunti vaadu kaadu.
0: It is not so easy to get at God.
1: Idi kevalamu okka simhasaname, hrudayam.
0: This heart is a seat, a
1: ఇది డబుల్ సోఫా కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
1: లేక మ్యూజికల్ చైర్ కాదు.
0: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
0: ఓన్లీ వెన్ యూ వెకేట్ యువర్ హార్ట్ and make it free, God will enter into your heart.
1: ఈ నాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ యు ఆర్ ప్లేయింగ్ ది గేమ్ ఆఫ్ మ్యూజికల్ చైర్.
1: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
0: దిస్ చైర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్.
1: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
0: వన్ పర్సన్ ఈస్ గివన్ ది సీట్ ఆన్ ద చైర్ వన్, అనదర్ పర్సన్
1: అది సొంతమని చెప్పడానికి అధికారం లేదు.
0: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ యువర్స్ దెన్?
1: కానీ అట్టి అధికారము,
0: దట్ పవర్, that authority.
1: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
0: ఓన్లీ గోపికాస్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అథారిటీ.
1: అనగా భావములు దైవ భావంతో జీవించుకుంటూ వచ్చారు.
0: దే లివ్డ్ దేర్ లైఫ్ అండ్ ఫీలింగ్స్ విత్ గాడ్లీ ఫీలింగ్స్.
1: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
0: దే ఎంజాయిడ్ ఎవ్రీ సెన్స్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ టు గాడ్.
1: తమ మాటలు దైవ మాటలే.
0: దేర్ టాక్ వాస్ ఫుల్ ఆఫ్ డివైన్ టాక్.
1: తమ స్మరణ దైవ స్మరణే.
0: Their thinking was full of God.
1: Tama shravanamu daiva sthravame.
0: Their hearing was full of God.
1: Tama hastamulu daiva karmale.
0: Whatever they did with hands was for God.
1: Kanaka tama sarveendriyamulu kudanu daivaarpitamaina bhavamuto anubhavistu vacharu.
0: They enjoyed all their sense organs offering them.
1: Tamadi anetundi ekkada kudanu vaari endu kanipinchaledu.
0: They never felt anything as their own.
1: Tam evaru krishnudu maatrame tam vaaru.
0: Who are they? After all, Krishna is theirs.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: Here is a small example.
1: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna offered to show to the world as an example their love.
1: అనేక పర్యాలను చెప్పాను.
0: I told you a number of times.
1: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
0: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
1: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
0: He wanted to have medicine for the headache.
1: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయమునందే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
0: Omniscient Krishna always showed these leelas, these miracles,
1: సత్యభామ
0: for all people.
1: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
1: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
0: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
1: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
0: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
1: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
0: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
1: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి, నేను చేస్తాను అన్నాడు.
0: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసన్, ఐ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
1: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లే అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్, then I'll be freed from this headache.
1: Parama bhaktulainatundi varu aa gopikalu.
0: Gopikas were great devotees.
1: Aa parama bhaktula paadajudiye naa siro vedam tagginchindi.
0: The dust of the feet of those gopikas who are the great devotees will free the
1: headache. Naadunaku kontha tana lopana daagi undinatundi ahamkaramu bayata vachindi.
0: The hidden ego in Narada began manifesting on hearing this.
1: Swami satatam yoginah, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
0: స్వామి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ, థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
1: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
0: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
1: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
0: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
1: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
0: నారద హ్యాడ్
1: తమ తెలివితేటలంతకు మాటల్లో చూపుతూ వచ్చాడు.
0: Narada began showing all his cleverness in words.
1: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాయి.
0: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
1: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
0: People with excessive cleverness will have full of doubts.
1: ఎంత మేధాశక్తి కలిగినదని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
0: The more one thinks that he is clever, the more he will be full of the negative feelings.
1: Krishna, poni na yokka bhakti daliki tainantatiga lekapovachunu. Satyabhama, nee nimittamai jeevitananta ankitam chesinatundi సత్యభావ పాదశ్రీ ఒక పాదం దూడిని నీవు ధరించరాదా అన్నాడు.
0: హీ ఆస్క్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ, సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ, కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్.
1: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి, సతి పాదధూడి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అని.
0: సత్యభామ సెట్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్, హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్, ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
1: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
0: If I, if this is done, I'll be committing a great sin.
1: అక్కడ కూడాను పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
0: There again, there is
1: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
0: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
1: సత్యభామ కూడాను ఆ పాదధూళికి అంగీకరించలేదు.
0: సత్యభామ did not agree for this particular proposal of putting.
1: Rukmini kudanu ide bhavam ne pondutu vachindi.
0: Rukmini also had the same feeling.
1: Kani varevaru ivaledu.
0: None of them gave the dust.
1: Chana chanamuru kudanu Krishnudu yokka baadha adhikamavutu vachindi.
0: Every second Krishna's pain was increasing.
1: Tappinadi kaaka Naradudu Repallaku vachadu.
0: Narada was compelled to go to Repalle.
1: Narudu vachina tachame gopikalandaru kudanu gumiguraru.
0: The moment Narada came to Repalle, all the gopikas crowded around him.
1: ఎప్పుడు వస్తాడు మా వేపల్లెకు ఈ వార్తలు బోధించమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లె.
1: అమ్మా ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
0: He said, I do not know when he is coming to Repalle, but he is having
1: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
0: For this headache, I wanted to take medicine, therefore I have come here.
1: Narada, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందున్నా?
0: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
1: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికేస్తామన్నారు.
0: If you can let us know where the medicine is available, we will certainly get it.
1: అమ్మా మీ పాదధూళి అతని యొక్క శిరోబాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
0: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హీ సెడ్.
1: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగ్గుతో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
0: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
1: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
0: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్నెస్.
1: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
0: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దే వర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి.
1: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
0: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
1: అంతేకాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆర్గ్యూయింగ్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సచ్ మ్యాటర్స్.
1: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
0: వీ హావ్ ఆఫర్డ్ అవర్ లైఫ్ టు కృష్ణ.
1: అతని ఆనందమే మా ఆనందం.
0: అవర్ జో హిస్ జాయ్.
1: ఏకాత్మ భావంతో వారు ఆ పాదధూడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
0: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఆత్మ,
1: కృష్ణ పాదధూళి తీసుకుని వెళ్లి చూసేటప్పటికీ కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
0: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
1: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaavichinattuga bhavistunnaru.
0: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
1: nirahankaramu nisvarthamu niradambaramu gopakulu yendunnadu kani meelandu evaru yendunnadu annadu.
0: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
1: Kanuka ee naadu lokamulo prathi okaru mem bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
0: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
1: Anto into swarthamaneetundi emidi untunnadi.
0: యూ కెన్ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇన్ స్మాల్ మెజర్ ఆర్ బిగర్ మెజర్.
1: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారి పైన పడదు.
0: యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హ్యావ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ఈగో, గాడ్ విల్ నెవర్.
1: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
0: యు విల్ సే హౌ హీ విల్ నాట్ షవర్ హిస్ లవ్.
1: మేఘమును అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
0: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
1: Kani prakasham leda undi.
0: Is there no shining of the sun? There it is.
1: Meghamulu addu tagalatam cheta aa prakasham tana paina padalekapothundali.
0: Clouds are preventing the sunshine from falling on human beings.
1: Ane vidhamgane daivamu nirantaramu prema swaroopude.
0: Similarly, God is the very embodiment of love.
1: Kani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina meghamuluga addum raavatam chetane aa prema tattvanni veeri paina prasarinchalekapothundali.
0: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
1: Kanuka manavattamulo undinatvanti oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
0: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
1: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
0: In the world there is the power of
1: vijabalamunu buddhibalamunu dalabalamunu aashrayinchi aneka vidhamainatvanti yokka ahankaralu padutuntaru.
0: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
1: కాని దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
0: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
1: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
1: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: He was showing the difference between Arjuna and Karna.
1: ఈ ఇరువురు శక్తికి లోపల కూడాను కర్ణుని శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
0: కర్ణాస్ ప్రవెస్ అండ్ స్ట్రెంగ్త్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
1: అస్త్రశస్త్ర విద్యములు ఎందుకు కూడాను కర్ణుడే వీరుడుగా కనిపించాడు.
0: ఇన్ ది యూజ్ ఆఫ్
1: కర్ణుడే అధికుడుగా కనిపించాడు.
0: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున ఇన్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద వెపన్స్. అర్జునుడి
1: కంటే అధికుడు అయినటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
0: బట్ వాట్ హ్యాపెన్ టు కర్ణ హూ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున అట్ ద ఎండ్?
1: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధనం దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
0: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన, దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
1: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
0: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
1: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడాను అదే స్థితిని పొందాడు కర్ణుడు.
0: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
1: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
0: One may have extraordinary physical strength and strength of intellect, but he doesn't have
1: tati vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
0: Without God's grace it would not be possible for anyone to shine. Look at Karna.
1: Inni shaktulu untundi Karnudu em ayipoyadu?
0: With all the powers, what happened to Karna?
1: Daivanni aashrayinchaledu.
0: Karna did not take
1: daivanni devulaku paathrudu kaaledu.
0: He never earned the grace of
1: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ and the animal power will never succeed.
1: Manamu aneka janmalu nundi kudanu ee praaptamainatvanti jeevithanni gadupatu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
0: birth after birth, for many births we have been living a worldly life. Therefore, this has got such power.
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవము యొక్క ప్రేమ తత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
0: Therefore, we have not been able to enjoy that divine grace which is full of
1: ఎంతో కాలము చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
0: a person who has spent all his life in prison,
1: కఠిన నేలపైన పబడించినటువంటి యొక్క ఆ వ్యక్తి,
0: పర్సన్ హూ హాస్ స్లెప్ట్ ఆన్ ది
1: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
0: యాజ్ సూన్ యాజ్ హీ కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
1: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పబడించినాడు.
0: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఏ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
1: కానీ పట్టుపాన్పుల పైన పబడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
0: He did not get sleep in spite of his sleeping on such comfortable
1: beds. కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకుల పైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
0: The reason is he is used to sleeping on the rough ground.
1: కఠిన నేలపైనే అతనికి హాయిగా అనిపించింది.
0: He will feel comfortable only when he sleeps on this rough ground.
1: అతను లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
0: సిమిలర్లీ, ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్,
1: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
0: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
0: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ.
1: కారణంగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
1: యాక్షన్స్. పరిశుద్ధం చేసుకుందువో,
0: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్
1: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
0: ఇఫ్ దట్ హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ?
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
0: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్ట్రైన్ గ్రేస్?
1: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్, యూ విల్ హావ్ టు త్రో అవుట్ ది వాటర్ విచ్ ఇస్ ఇన్ సైడ్ దట్.
1: కనుక మన యందుండినటువంటి ఒక దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
0: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
1: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
0: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్
1: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
0: What is the principle of Krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: Kevalam daiva tattvamto kudinatundi prema avutundi kani praaptamaina tattvamto kudinatundi prema kaadu, idi anuragam avutundi.
0: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
1: Kanuka prema ane peruto anuragaanni anubhavistunnaru manavulu.
0: Men are enjoying affection in the name of love.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
1: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
0: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
1: చూసారా? కనుక మానవత్వము లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, but we are not looking at the purity of the heart of man.
1: Aakupatcha pachulanni chilukale vela palukuna,
0: can the all green birds make sounds like a parrot?
1: Poola pai paaraadu purugulu tummedalaguna,
0: all the worms that move on the flowers, can they be called bees?
1: Puli charmamu kappinatti gaadinta puriyaguna,
0: a donkey covered with a tiger skin, can it be called a tiger at all?
1: Yenuganta balisi unna pandi yenugavulataya,
0: however fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu kaadu kaadu,
0: you cannot call
1: idi paiveshamule kaani
0: these are all external
1: appearances.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ ది కరెక్ట్ రియల్ ఫార్మ్స్.
1: కనుక స్వస్వరూప సిద్ధతను కావాలనుకుంటే పై వేషములు పూర్తి మనం తీసివేయాలి.
0: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
1: ఈ నాడు జగత్తంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
0: Today's world is full of this kind of disease.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
0: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో లవ్ కెన్ స్టే ఇన్ యూ.
1: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ కమ్ అట్లీస్ట్ ఎ లిటిల్ క్లోజ్ టు ది లవ్, ది సోర్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: యర్ స్టూడెంట్స్,
1: భక్తులారా,
0: యర్ డివోటీస్,
1: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
0: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్
1: నాట్ ఈజీ. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యు నో.
1: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
0: ఇన్ దిస్ వే ఈవెన్ ఇఫ్ యు స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ee tatkalika jeevitanike samipanga untunnaru.
0: You are only close to this kind of life.
1: idi shashvata samipatvanni andinchaledu.
0: This can never give you closeness to the permanent Lord.
1: evar deeni nimittamai paatu paduduro vare ati samipulavutaru.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: Krishna tattvam lopala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvani kudanu Krishnudiki arpitam gavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna, neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలు అంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: Gopi, viru papi.
0: One is gopi, the other is papi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchakunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manu chintistu raavali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dani enniki lakshyam chesekunte varu kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnulu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Needu navadu ani okkatu anipinchukunte chaalu inka.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu navadu ni anukotam valla prayojanam ledu.
0: It is no use your calling God as yours.
1: Bhagavantudu cheppali veedu navadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatanti viluva.
0: Then only it has some value.
1: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna ma sneetudu.
0: Krishna is my friend.
1: Krishna ma bhavamardi.
0: Krishna is my brother in law.
1: Krishna ma bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna na sarathi.
0: Krishna is my charitya.
1: Krishna na mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vacharu.
0: He went on thinking on these lines.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
1: Anta varaku bhavamardi gaane idru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodanu upayoginchi krishnuni aneka vidhamula vaadopavaadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana maatalu tagginchadu.
0: He reduced his talk.
1: శరణాగతుడయ్యాడు.
0: He fell at the feet and surrendered.
1: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు.
0: He said that I'll do whatever you ask me to do.
1: కృష్ణ, నీ మాటను నేను అనుసరిస్తాను.
0: Krishna, I'll follow your word.
1: నీ వచనాన్ని నేను అనుసరిస్తాను.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: I'll experience and practice.
1: అనుసరిస్తాను.
0: I'll follow it.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్డ్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: నీవు ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
1: రిజిస్టర్డ్ జాబ్ చేశావు.
0: హీ హాస్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ దట్ రిజిస్టర్డ్ లెటర్ హ్యాస్ రీచ్డ్ యువర్ ఫ్రెండ్ ఆర్ నాట్, వాట్ షుడ్ యు గెట్?
1: అక్కడ నుంచి నీకు అక్నాలెడ్జ్మెంట్ వాపసు రావాలి.
0: You should get acknowledgement from your friend.
1: ఈ అక్నాలెడ్జ్మెంట్ నీకు రాకుండా ఉండినంత వరకు కూడా నీ జాబ్ నీ మిత్రుడికి ఇంకా చేరలేదు.
0: You have not got acknowledgement, your letter has not reached your friend.
1: అదే విధంగానే నీవు నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటరు నాకొచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: అప్పుడు దీనికి చేరినట్టు గుర్తు.
0: Then only you can say that your letter has reached.
1: భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
0: That means God should say that you are mine.
1: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
0: Until God tells so, you are not God's.
1: ఎప్పుడు నీవు అవుతావు?
0: When do you become God?
1: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
0: when you offer your entire thing,
1: atma bhavam tho neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Ida sulabhamainatu margam kaadu.
0: It is not that easy.
1: Kaani daniki taginatundi krushi cheyali.
0: But one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu.
0: I am an ordinary man.
1: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
0: Can I achieve this
1: greatness?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Pradhavan labate jnanam.
0: A person with earnestness can get knowledge and
1: wisdom. Na chetakadu antani vadalapettukuntunnaru. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot do this.
1: Unna shaktini kuda neevu nirupayogam gavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజన్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Manavattvamlo ee madhyamadhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Chala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకారపడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
1: లేక నీ అందమును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
1: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
1: నీ చదువును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: లేక నీ గుణములు చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. దేని
1: గురించి నువ్వు అహంకారపడుతున్నావు?
0: వై ఆర్ యూ బికమింగ్
1: ఇట్ ఇస్ రోగం.
0: దిస్ ఇస్ ఎ గ్రేట్ డిసీజ్.
1: అజ్ఞానం అనే రోగం.
0: దిస్ ఇస్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
0: రూట్ అవుట్ దిస్ ఈగో.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
1: కనుక ఈ భావం చేత నీవు పనులను చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యూ విల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యూ విల్ రీచ్ గాడ్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడలంతా కూడా జరగనే జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: జరుగుతున్నాయి.
0: How much of violent activity
1: ఎన్ని క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
0: Cruel activities of
1: దీనికంత కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: లివ్ ది లైఫ్
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
1: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepam antinchukuntu unnapudu
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu
0: she saw Krishna in that flame.
1: Ana veeru kalutu undira kodanu tanaku teliyatundi.
0: Even when her fingers were being burned, she was not aware of
1: adi tana dehanni marchi.
0: She forgot about her body.
1: Adi nijamaina prema tattva.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: నిత్య సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వుడియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్
1: నూనె నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేస్ సమ్ డిఫికల్టీస్
1: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చంద్రపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావగా అందులో నుంచి ఒక పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకును ఉన్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.

0: బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళు ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు,
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్, ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు,
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ముగ్గురు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ,
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్,
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించు సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ, లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్,
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె కిందకి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెట్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసినవాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగరేమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్, దే మే నాట్ బి హర్.
0: జనామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో.

0: అన్నా, ఈ కాలి అందలు మాత్రము తీసివేయను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాజ్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: Although he lived together with Rama and Sita for 14 years, he never looked at Sita's face even once.
0: అట్టి శీలగుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: Such was the character of Lakshmana.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: Once Rama folded his hands and said, this
0: is my నేను పెద్దవాడు కావచ్చును,
1: in age I am elder to you.
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: I can never come across.
0: నేను పెద్దవాడైనా కూడా నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రము చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: నాటి యువకులలో మొదలు చూచేది ముఖము.
1: In today's youth, they see the face first.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: You can see what a bad quality it is.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగిన ముఖమును చూడకూడదు.
1: A man of character should look at the feet, not the face.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: Today, their talk, their songs,
0: అన్ని కలుషితమైనటువంటివి.
1: Full of pollution.
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్.
0: వినికిడి అపవిత్రంతో కూడినటువంటి.
1: హియరింగ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ
0: సీన్. రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాల్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: Dust associated with wind goes into the sky.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: Dust doesn't have wings.
0: Friendship. ఇది యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ ది
0: గాలి. కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విత్ డిసైడ్ ది టైప్ ఆఫ్
0: క్వాలిటీ ఆఫ్ ది కంపెనీ. ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: చెడ్డ వారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యు డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: చొక్కా వేసుకొని
1: యు హావ్ వర్న్ ఎ వైట్
0: కంపెనీ. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దానిని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్ట అంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడు అంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the ది చార్కోల్ ది పార్టికల్స్ ఆఫ్ దట్ విల్ ఫాల్ ఆన్ హిస్
0: తాను చేసేది బంగారు పని
1: ది వర్క్ దట్ హీస్ డూయింగ్
0: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుండాలి
1: బట్ ఆల్ దిస్ డస్ట్ ఈస్ కలెక్టింగ్ ఆన్ హిస్ క్లోత్స్
0: సహవాసం దానికి కారణం
1: కంపెనీ అసోసియేషన్
0: కనుక మనం సత్సంగాన్ని చేరండి
1: హ్యావ్ గుడ్ కంపెనీ
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చును
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యుస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్
0: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి
1: డెవలప్ లవ్ ఇన్ యూ
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి
1: హ్యావ్ అసోసియేషన్
0: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
0: కేవలం డివైన్ అనేటువంటిది
1: లవ్ ఈజ్ డివైన్
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం ఆధ్యాత్మికం అంటే ఏమిటి
1: వాట్ యు మీన్ బై స్పిరిచువాలిటీ
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం
1: డూయింగ్ భజన్
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము
1: వర్షిప్
0: జపం చేయటం ఆధ్యాత్మికము
1: డూయింగ్ జప
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము
1: డూయింగ్ మెడిటేషన్
0: ఇది ఆధ్యాత్మికమే కాదు
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్ ఇవన్నీ ఉపాంగములు
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్
0: ఆధ్యాత్మికమేనగా దీనికి సరైన అర్థం ఏమిటి
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: destroying animal nature in man
0: manavattani divyattanga marchukovatame aadhyatmikam
1: transforming human nature into divine nature
0: ee naadu japalu dhyanalu yogalu bhajanalu anni chestune untunnav manlo unna pasuttham em maatram taggaledu
1: but you are doing all sorts of japa meditation bhajan everything but animal nature is not destroyed
0: ante taayaku dwaparigamnandu durmargulu durmargulu gaane kanipistu vacharu
1: in the bygone ages of kruta treta and dwapara wicked people were recognized as wicked
0: dharmaraj dharmaraj gane nirupistu vachadu
1: dharmaja was appearing like dharmaja
0: shakuni gane nirupistu vachadu
1: shakuni was appearing like
0: duryodhana duryodhana gane pravartistu vachadu
1: duryodhana was behaving like duryodhana
0: kani kalamlo ippudu vesham dharmaraju kani chestunnadu duryodhana chestadu
1: but in the kali age he puts on the robes of a dharmaja but appearance of dharmaja
0: kani oka kavi cheppadu peru dharmaraju penuvepavittunru ani పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యూ టు డెస్ట్రాయ్ ఎనిమల్ నేచర్
0: ఏమిటి
1: వాట్ యు మీన్ బై ఎనిమల్ నేచర్
0: ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే
1: ఫుడ్ స్లీప్ అండ్
0: డిజైర్
1: డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అనిమల్
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు
1: దట్ ఇస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ సరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యు విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది ఏ అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: ద ఫాదర్ ఇస్ ద విజ్డమ్ హియర్ అండ్ ద విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధమైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: Sages described Rama as the very embodiment
0: of dharma. Dharma me manaku nijamainatunti mitrudu sodarudu.
1: Dharma is our true brother.
0: Daya sakha. Daya. Dayaku minchinatunti daivam merokati ledu. Dayaku minchinatunti dharmam marokati ledu. Daya chetane dhanyulu avutuntaru manavudu.
1: There is no dharma beyond this daya or compassion. We redeem our lives through this compassion.
0: Asurudaina bhusurudaina,
1: he may be the demon or
0: akanda telivi kalavadaina,
1: mighty intelligent,
0: daya chetane dhanyulu kavali.
1: He is liberated by compassion alone.
0: Aa daya daivam nundi aavirbhavinchetundi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా కూడాను అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka chama. Chamane putrudu.
1: Forbearance is the son.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: The mankind feels that the son would help for the liberation.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: It's not this physical mundane son that would help you.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: The one who helps for emancipation is God himself.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ గీత గాడ్ ఈజ్ మదర్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ గాడ్ ఈజ్ యువర్ రిలేషన్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ హీఈస్ యువర్ నాలెడ్జ్ హీఈస్ యువర్ వెల్త్ ఎవ్రీథింగ్
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: ద హోల్ కాస్మాస్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: ఇట్ సేమ్ బ్రహ్మన్ ద ప్రిన్సిపల్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ అన్ ఆటమ్ అండ్ ఎవ్రీ సెల్.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: సూర్యుడు ఒక బ్రహ్మ.
0: Sun is God.
1: చంద్రుడన్నను బ్రహ్మ.
0: So also the moon.
1: జలము బ్రహ్మ.
0: Water is God.
1: స్వర్గమన్నను బ్రహ్మ.
0: The heaven is divine.
1: వైకుంఠమది బ్రహ్మ.
0: The paradise.
1: తల్లియు బ్రహ్మయే తండ్రి బ్రహ్మ.
0: Mother is God. Father is God.
1: భాగ్యం వది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: గృహిణి బ్రహ్మ.
0: The wife.
1: కాలమంతయు బ్రహ్మ.
0: The కాయంబు
1: బ్రహ్మ.
0: The body.
1: ప్రకృతి అంతయు బ్రహ్మ. మన ప్రేమ బ్రహ్మ.
0: The nature is God. The love is God.
1: సర్వమును బ్రహ్మ.
0: Everything is divine.
1: ఈ సభయు బ్రహ్మ.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Inta kantanu veretti erugaparatu.
0: What more is to be expressed?
1: Sai.

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is powerful.
1: ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం.
0: This power is the reflection of nature.
1: ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నవి.
0: This power is latent in every human being.
1: కనుక భగవంతుడు, ప్రకృతి, జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: హెన్స్ గాడ్, నేచర్ అండ్ ఇండివిజువల్ ఆర్ డివైన్.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు.
0: దిస్ నేచర్ అండ్ ద క్రియేటర్ ఆర్ నాట్ సెపరేట్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ కాస్మోస్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్.
1: కారణము.
0: One is the cause. God is the cause.
1: ప్రకృతి కార్యము.
0: Nature is the effect.
1: కార్యకారణ స్వరూపుడే భగవంతుడు.
0: God is the combination of cause and effect.
1: కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు.
0: We don't need to follow any spiritual path to search for God.
1: మనిషి ఎందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి.
0: In man there are present so many potentials.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ జరిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atoms.
1: కాని వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different but essentially convey the same.
1: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
0: Energy is Brahma. Brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును.
0: You may find an individual.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: Even this individual gets transformed into energy.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend
1: with the mind. హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్ ద బేస్
1: మానవుయందు విద్యుత్ శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది
0: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఔటర్ వరల్డ్
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: ద వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ పవర్ ఆఫ్ లైట్
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి
0: However, these forms of energy must have
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి
0: దే మస్ట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్
1: ఈ టంబ్లర్ ఉంటుందంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి
0: ద టంబ్లర్ యూ ఫైండ్ హియర్ హ్యాస్ గాట్ ది టేబుల్
1: టేబుల్ నిలిచాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి
0: ది టేబుల్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద ఫ్లోర్
1: ఇది ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి
0: సో వన్ ఇస్ ద బేసిస్ ఫర్ ది అదర్
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము
0: ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ is God himself
1: దీనినే అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు
0: philosophers call it as transcendental power
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని
0: scientists call it as atomic power సూపర్ పవర్
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్
1: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నియో ఉంటుంటుండాలి
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్
1: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు
0: దే కాల్ ఇట్ సైకోటానిక్ ఎనర్జీ
1: బయోప్లాస్మిక్ శక్తి అన్నారు
0: బయోకాస్మిక్ ఎనర్జీ
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు
0: ఫిలాసఫర్స్ కాల్ ఇట్ ఎస్ ట్రాన్సెండెంటల్ పవర్
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి
0: హౌ టు నో దాట్
1: దీనిని మానసిక శక్తి చేతను
0: త్రూ మెంటల్ పవర్
1: ధారణాశక్తి నాట్ మెంటల్ పవర్ విల్ పవర్
0: విత్ విల్ పవర్
1: మానసిక శక్తి చేతను
0: విత్ ది విల్ పవర్
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్
1: నాదు
0: సోషల్
1: సమాధి శక్తి
0: సమాధి పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని Sound state of mind. దీనిని సమాధి అన్నారు
0: దిస్ ఈస్ కాల్డ్ సమాధి
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ
1: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది
0: ఎవ్రీ ఇండివిజువల్ every form of energy and the material ultimately gets unified with God
1: అయితే ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి
0: here we have to inquire clearly
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు
0: we feel that we should merge in God
1: మేము దైవమును నిల్చాలి
0: that we should be near God
1: మనం మోక్షమును పొందాలి
0: that we should attain liberation
1: మాకు liberation ఏంటి కావాలి
0: we want liberation
1: ఎట్లా కలుగుతుంది
0: How is it possible?
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి. నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Superb.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్
1: నీరు నీరుతో చేరగలదు
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్
1: గాలి గాలితో చేరగలదు
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్
1: నిప్పు నిప్పుతో చేరగలదు
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్
1: మట్టి మట్టితో చేరగలదు
0: ద మట్ యునైట్స్ విత్ మట్
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫామ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపము ఏ రీతిగా పొందగలదు?
0: With this form, how do you comprehend, know the formless?
1: కనుక నీవు కూడా రూపరహితుడు కావాలి.
0: So you should also be formless.
1: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
0: It only means you should give up this body attachment.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
0: యువర్ లైఫ్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ లైట్.
1: నేను ఒక జీవుని.
0: ఐఎమ్ అన్ ఇండివిజువల్.
1: నా యొక్క జీవన జ్యోతి
0: దిస్ లైట్ ఆఫ్ లైట్.
1: అది పరం జ్యోతి.
0: అండ్ దట్ ఈస్
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: దిస్ ల్యాంప్ హియర్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవనమే కావాలి.
0: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
1: ఎప్పుడు దేహాభిమానం మర్చిపో అప్పుడు ఈ జీవజ్యోతి వెలుగులుతుంది.
0: ద డే యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ న్యాచురల్లీ యూ కెన్ అటైన్ దట్ లైట్.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: యూ మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: This one candle is a super light.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: It will light the other remaining lights.
1: Kanukane daivamu param jyoti.
0: God is a super
1: param jyoti nintune ee jeevana jyotulu anetuvanti yerpadutu vachayi.
0: It is this cosmic light that is the cause for others.
1: Kanuka manamu jeevana jyotiga manam bhavinchi jyotini manamu ekagratalo nunchukoni tadwara jnanam salipi daivatvamto leenam kavali.
0: We should consider ourselves as the light of life, concentrate on the light and merge in God.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యు షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
1: భజన చేస్తున్నాం.
0: యు డు భజన్స్.
1: జపం చేస్తున్నారు.
0: యు డు జప.
1: ధ్యానం చేస్తున్నారు.
0: యు మెడిటేట్.
1: తపం చేస్తున్నారు.
0: యు తపస్.
1: యజ్ఞం చేస్తున్నారు.
0: యు ఫాస్ట్. యాగములు
1: చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: యు పర్ఫార్మ్ రిచువల్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: టు హార్ట్ టు హార్ట్. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ది వరల్డ్ దే ఆల్ అమౌంట్ టు గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: ఫలితం ఉంటుంది.
0: యూ హ్యావ్
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ద గుడ్ యాక్షన్స్ యూ డూ.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడాను సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: Therefore, by undertaking good activity, we should also take up to that activity as to know
1: ఎంత కాలమైనప్పటికీ ఈ సత్కర్మల్లోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: సో లాంగ్ వీఆర్ రిచువలిస్టిక్ వెన్ కెన్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: ఇది సత్కర్మ అన్ని కూడా ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యూయల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యూయలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: జ్ఞానం,
0: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ది మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దట్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice valla,
0: the lime juice,
1: apple juice valla,
0: apple juice,
1: nimma pandu valla,
0: and also the lime,
1: battai pandu valla,
0: and also orange,
1: ee vidhamainatundi apple pandu valla,
0: apple,
1: erpadeetundi anta kudunu aamlamam.
0: This is all acid.
1: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ ది కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్
1: బై మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైన రేడియో వంటి వాడే.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
1: TV. రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ది టీవీ, ది రేడియో, జనరేటివ్,
1: జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
1: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: పచ్చ గడ్డిని చూచి పశువు పరిగెత్తిపోతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ దేర్, కౌ గోస్ ఓవర్ దేర్, ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిజం దేర్.
1: బిడ్డను చూస్తే తల్లి చాలా సన్నిహితంగా కూడా ఆప్యాయంగా వెళుతుంది. అవి రెండు ఇద్దరికి మధ్య ఉన్నది మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది చైల్డ్ ద మదర్ ఇస్ డ్రాన్ టు
1: తల్లి. బిడ్డలకు మధ్యన ఉన్నది మ్యాగ్నెటే. భార్యాభర్తలకు మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే.
0: Therefore is the magnet present between the wife and the husband, between the mother and the child, between the cow and the grass, between the
1: others
0: and the snake.
1: Adanta magnete.
0: That which attracts is a magnet.
1: Kanukane rameti iti ramaha annaru. Sarvulnu raminpajesetunte vaadu ramulu annaru.
0: So is Rama who makes everyone happy and he attracts everyone.
1: Aite aa ramudu evaru?
0: Then who is this Rama?
1: Dasaratha ramuda.
0: The son of Dasaratha.
1: Atma ramuda.
0: Or the one of the inner spirit.
1: Atma ramudu.
0: Rama is of the spirit.
1: Atma అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: సో మెనీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్. వాట్ ఆర్ ద మెయిన్ కాజ్? యు ఆర్ ఆల్ అట్రాక్టెడ్ బై దిస్ డివైన్ మ్యాగ్నెట్.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
0: యు కీప్ ఎ ఫ్లవర్ హియర్, సో మెనీ హనీ బీస్ ఆర్
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టర్ కంటెయిన్డ్ విద్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకనే ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: So this sweetness is love.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ
0: ఉంటుంటారు. It is this love that attracts all.
1: తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మే ది లవ్ ఆఫ్ ఎ మదర్, ఆఫ్ ఎ ఫాదర్, ఆఫ్ ఎ వైఫ్, ఆఫ్ ఎ చైల్డ్, ఆఫ్ ఎ ఫ్రెండ్, ఆఫ్ ఎ రిలేషన్.
1: ఇచ్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: కనుకనే ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలుకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టును కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అది విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain the divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express in the manifest and share the divinity.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై పర్సన్.
1: ఒకరిని నాశం చేసేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ ఇది అవినాశి.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: హవెవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్ టు అనదర్.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇంటూ
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: Energy can neither be created nor destroyed. It can be converted from one form to another.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: That changeless one is
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
0: With this divinity you can change one into another, but you cannot remove it totally.
1: కనుక
0: so
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: In every atom, in every cell there is God.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: so ancients
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: smaller than the smallest
1: మేటి వస్తువునందున మేటియగుచు
0: bigger than the biggest
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: the one who stands there as an eternal witness
1: atmaye anuvu anuvune brahma magunu
0: it is this atma and that atma is divine brahma
1: kanuka atmane anuvu anuvune brahma
0: so this atma is anuvare
1: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
0: therefore atma the atom and brahma are synonymous
1: kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
0: సైంటిస్ట్ హావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంప్కిన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
0: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి ఏజ్.
1: పోయినది ద్వాపర యుగము.
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర.
1: ముందు దానికి ముందు త్రేతాయుగము.
0: ప్రయర్ టు దట్ త్రేతా.
1: త్రేతాయుగానికంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలి చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there.
1: ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు.
0: ప్రహ్లాద సెడ్ దెన్,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ అటామిక్.
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే.
0: ఇట్స్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం.
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్
1: ఫియర్ఫుల్. విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు.
0: ప్రహ్లాద లివ్డ్ వితౌట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God, to the world.
1: ఆ గురువులంతా కూడాను,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి,
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
0: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికిం ఓ పన్నగసాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear stricken. వాడికి భయం అనేది లేదు. కంటి నీరనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హి హాడ్. హి గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇట్స్ బౌండ్ టు డై.
1: పుట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏనాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
1: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ ఆర్ వీ టు నో యూ?
1: ఎట్టి రూపాన్ని ధ్యానించాలి?
0: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
1: ఎట్టి నామమును స్మరించాలి?
0: వాట్ నేమ్ షుడ్ వి చాంట్?
1: మాకు తెలియటం లేదు.
0: వీ డోంట్ నో.
1: ఎందుకోసం?
0: వై?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakcha jeevamula anayammuna nadavayakunduvata. అణువునేను తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట. నిను గనుగొనగల్లమా కృష్ణ, నిను గనుగొనగల్లమా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 lakhs of species of the creatures. యు ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు ది బిగ్గెస్ట్. కెన్ వీ నో
1: యు ఎనీ తెలుసుకునేటువంటిది
0: హౌ టు నో యు
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు
0: గోపికలు
1: ఏ వేదములు వల్లించలేదు ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు ఏ విధమైనటువంటి గురువులు లేరు ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్ డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు
0: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శక్తిని సద్వినియోగపరచాలి
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ
1: బావి యందు ఉన్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి
0: ఇఫ్ యు గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగం ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి
0: ఇది వాటర్ డజన్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన యందు ఉన్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: దైవ శక్తి ఏ జగత్తులో ఉంటుంది అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ
1: జగత్ శక్తి మానవుని యందు కూడా ఉంటుండాలి
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుండాలి
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుండాలి
0: ఇట్ ఈస్ హిడెన్
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు
0: నెవర్ డౌట్ ఇట్
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం కాదు కాదు ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం ఆ చేసేటువంటి ధ్యానం చేసేది నామం సలిపేది యజ్ఞం చేసేది యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్
1: ఈ మనసు చేయలేడు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్
1: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్
1: మనసు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్
1: కనుకనే అమనస్కుడు కావాలి
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్
1: అంతాను తానాయ అంతయులో నాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
1: మాయకులో నాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి
0: so also your positions and properties in the waking state
1: ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్
0: this is the waking state is the
1: day dream లో నైట్ డ్రీమ్ లేదు
0: there is no night dream in the day time
1: నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు
0: and there in the night there is no day dream
1: నీవు డే డ్రీమ్ లోనే ఉన్నావు నైట్ డ్రీమ్ లోనే ఉన్నావు
0: you exist in both the states
1: you are omnipresent అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి
0: వీ షుడ్ నో దిస్
1: మరి రాత్రి నేను కలలో ఏమేమో చూచాను
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్
1: కానీ జాగ్రత్తలు లేవి
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్ ఇన్ ద వేకింగ్
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ఫర్గాటెన్ ఇన్ ద డ్రీమ్
1: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే
1: కానీ దీని గతి ఏమిటి దాని గతి ఏమిటి
0: వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ వాట్ విల్ హ్యాపెన్ టు దట్
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా లేక ఈ కుల్వంత్ హాల్లో ఉండేటువంటిది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నీదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టూ బట్ వన్.
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టూ.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: వీ హావ్ టు మెడిటేట్.
1: ఈ ధ్యానం చేతి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: యూ హావ్ కాన్సన్ట్రేషన్.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: వెన్ వన్స్ యువర్ కాన్సన్ట్రేషన్,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: యూ కెన్ విత్డ్రా యువర్ మైండ్.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: వెన్ మైండ్ ఇస్ విత్డ్రాన్,
1: దేహాభిమానం పోతుంది.
0: యూ కెన్ గివ్ అప్ ద బాడీ.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ ది బాడీ అటాచ్మెంట్ ఇస్ గాన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సమాధి స్టేట్.
1: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు, పాప పుణ్యములకు, రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
0: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్.
1: బుద్ధి సమానంగా ఉండాలి.
0: సమాధి ఇస్ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: త్రూ దట్ యూ విల్ హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక
1: చోట లేదు. ఇంకా
0: దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక సాధనను మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుంది.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: రూట్ అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గూ మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
1: రూపారము రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అన్నారు.
0: ద వన్ బియాండ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: ద ట్రూ గురు ఇస్ గాడ్ ఓన్లీ.
1: వీళ్ళందరూ కూడాను
0: ఆల్ ద రెస్ట్
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ టీచర్స్.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: స్టూడెంట్ జాయిన్స్ దేర్ ఇన్ ద కాలేజ్ హస్ గాట్ మ్యాథమెటిక్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్. హౌ కెన్ యు వర్షిప్ దెం ఆల్?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
1: టీచర్. గురువులు కాదు,
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: దట్ ఈస్ ది గోల్.
1: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
0: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ ఏజ్,
1: శ్రీమన్నారాయణుడు వామనావతారం తీసుకుని,
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన,
1: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
1: దానం అడగడానికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
1: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
1: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువైనటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య హియర్.
1: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
0: సచ్ బిగ్ గురు
1: భరచక్రవర్తి, వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వమును అర్పించడానికి సిద్ధమయ్యాడు.
0: బలి హ్యావింగ్ రియలైజ్ the one who has come there,
1: శ్రీమన్ నారాయణుడు వామన అవతారం తీసుకుని,
0: శ్రీమన్ నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫామ్
1: ఆఫ్ వామన, బలిచక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
1: దానం అడగడానికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్

0: మూడు అడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
1: బట్ శుక్రాచార్య సెడ్ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రేడ్.
0: దైవం కంటే గురువు ఏమిటి?
1: దెన్ హి సెడ్ హూ ఇస్ మోర్ దెన్ గాడ్.
0: ధిక్కరించి
1: హి డిసోబేడ్ గురు.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
1: ఇఫ్ యు గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్
0: పలికి బొంకుట కంటే పాపమున్నే.
1: If you utter a lie, can there be a worse to the sin?
0: ఏమైనా సరే గురు ఏమైనా చెప్పించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: Let the guru curse in any way, but I am going to surrender offer.
0: ఆనాటి గురువులు గురువులా?
1: Are the gurus by the name?
0: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
1: Can you call him a guru if he asks you not to offer?
0: పాండవులు,
1: పాండవస్
0: ద్వాపర యుగం లోపల,
1: in dwapara age,
0: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి,
1: having taught all forms of knowledge,
0: వచ్చాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య కేమ్ దేర్ యాస్ వన్ టీచ్ గురు.
0: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునికి ప్రామిస్ చేశాడు.
1: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
0: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
1: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్.
0: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
0: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
0: అన్ని విద్యను నేర్పినాడు.
1: Drona taught all forms of
0: knowledge. Drona కూడా చెప్పినట్టుగాని ఎవరికి గురువుగా పోలేదు.
1: And in fact, Drona was not the guru to anyone else.
0: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
1: at one time ఏకలవ్య
0: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
1: ఏకలవ్య prayed to teach him archery.
0: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
1: ఐ ప్రామిస్ టు అర్జున,
0: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
1: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
0: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
1: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
0: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
1: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: కేవలం విహారార్థమై వెళ్లారు.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్. వాళ్ళ
0: వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
0: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: ఎక్కడి
0: నుంచినో నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
1: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
0: పడిన చోటే ఐదు కూడా ఒక్క తూరి పడ్డాయి.
1: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ ఎట్ వన్ పాయింట్.
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: అర్జున వాజ్ మిస్టిఫైడ్.
0: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా?
1: హూ ఇస్ దట్?
0: ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
1: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ బీన్
0: ఈ శక్తి నాకు కూడా లేదే.
1: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
0: తనకు లేక పరైన వారికంతా శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
1: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: when he went on in search of him,
0: ఊరి గుడిసె లోపల
1: in a hut,
0: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు
1: there, they saw a hunter there.
0: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
1: He was there with a bow and an arrow.
0: అతన్ని చూచాడు.
1: He saw him.
0: నీవేనా దీన్ని వదిలింది అన్నాడు.
1: Are the one who shot the arrow?
0: అవును అన్నాడు.
1: He said yes.
0: వాళ్ళు ట్రైబల్స్.
1: They were tribals.
0: నీకెవరు గురువు అన్నారు.
1: Then he asked, who is your guru?
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
1: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: ఫామ్. ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
1: అన్నోయింగ్లీ సెడ్, ద్రోణ ఇస్ మై గురు.
0: అర్జునుడు మండిపోయాడు.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
1: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
0: Drona charanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona charanu satyame cheppadu, nenu evvariki guruvu kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekavaniki guruvu kaadu.
1: I am not a guru.
0: Naa daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
1: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడే లోకంలో.
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
0: పెద్ద అసూయ.
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
0: కనుక అతని శక్తిని ఎట్లయినా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
0: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యతో.
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
0: ద్రోణాచార్యుడు విధిలేక
1: ద్రోణ నెసెసర్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
1: హి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ హిమ్.
0: స్వార్థమైనటువంటి బుద్ధితో తాను అనేక రకమైన

0: కూతురు పన్నీ
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్
0: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
1: ఈ వెంట్ ఏకలవ్య హౌస్
0: ఏకలవ్య నీకెవరు గురువు
1: అన్నారు. ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
0: నేను నా గురువు అన్నారు.
1: యు ఆర్ మై గురు.
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
1: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
0: అయితే నా గురు దక్షిణ ఏమిస్తావు అన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్?
0: ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికీ సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాజ్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
0: విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: అండ్ దట్ హియర్ యు ఫైండ్ ది డిసైపుల్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ బట్ ది గురు బిట్రేడ్ హిమ్.
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: he wanted the thumb to be offered
0: bana santana laguvaku bangamayye
1: and he could not shoot any arrow later
0: yeru vidya kalimiki heenudayye
1: and he became unfit for this archery
0: arjunaku manorathiyunu pasenanta.
1: This made the desire of Arjuna fulfilled.
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది గురువులు చేసేటువంటి పనియా?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
0: వీరందరూ వ్యావహారిక గురువులే కానీ ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
1: They are only worldly teachers. They are not preceptors.
0: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
1: You can learn from anyone, no mistake.
0: కానీ
1: బట్
0: అర్పితం మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
1: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
0: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
1: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
0: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
1: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
1: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
1: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
0: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
0: ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు.
1: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
0: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
1: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
1: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
0: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది
0: ఆ వేదముల మైండ్. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ది మైండ్.
0: ప్రతిబింబంలే.
1: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
1: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
0: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుకును లేకుండా, దురభ్యాసం లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
1: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
0: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
1: With these sacred feelings, Vyasa classified Vedic literature. So this day is called Vyasa Purnima.
0: Guru Purnima kaadu.
1: This is not Guru Purnima.
0: Hrudayanni yenadu manam parishuddha bhavinchukuntamo ade Guru Purnima.
1: That day when we purify our heart is the day of Guru Purnima.
0: Marma merigina marunimshammulo manaseyavarika guru dandi annaru.
1: The day when you understand the mystery of this world, your mind will be your guru.
0: Marma yenadu nivu telusukuntavo appudu tana manase tana guru avutundi.
1: When once you know the secrets, your mind becomes guru.
0: Mayaku lonaya maa 25 mantramulaya
1: anya submitted the illusion and this illusion has got 25 మంత్రాస్.
0: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
0: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎక్కరా. స్వామి, మానవత్వానికి ఏడు రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
1: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్, సెవెన్ ఫోర్ట్స్.
0: ఏమిటది?
1: వాట్
0: కామం అనేటువంటిది ఒక ఫోర్టు.
1: వన్ ఇస్
0: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్టు.
1: యాంగర్ ఇస్ వన్.
0: లోభం అనేటువంటిది ఒక ఫోర్టు. కామ, క్రోధ, లోభ, మోహం, మాత్సర్యం, ఈ ఆరు కోటలు ఉంటున్నాయి.
1: And human life has got these seven folds.
0: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
1: There's biggest fort, one of body attachment.
0: ఈ ఏడు కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present at the center of, surrounded by seven forts.
0: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా.
1: There are seven forts within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎక్కరా.
1: To get into the garden, what is the path? What is the way?
0: పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
1: Here is present a strong tree and there is the branch that will be the
0: పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
1: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
0: కనుక గురువులనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
1: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
0: భగవంతుడే చెట్టు వంటి వాడు.
1: గాడ్ ఈస్ ద ట్రీ.
0: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమీ మాత్రము భద్రం ఉండవు.
1: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
1: యు నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
0: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
1: సో సరెండర్ టు గాడ్.
0: దానికోసమనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
0: దైవమే
1: విష్ణు అండ్
0: నిజమైన గురువు.
1: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
0: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణి అన్నారు ఋషులు.
1: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూషన్.
0: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
1: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఎన్ ఆఫరింగ్ టు యూ.
0: మీకే నమస్కారము అన్నారు.
1: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
0: తస్మై నమః కర్మణి, కర్మలు చేసే ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
1: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
0: ఎందుకోసం నమస్కారం చేయాలి?
1: Why should you pay your respect?
0: మా చేత మంచి కర్మలు చేయించు.
1: Make me do good actions.
0: పవిత్రమైన కర్మలు ఆచరింప చేయి.
1: Help me to do sacred activities.
0: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే చేయించు.
1: Let me do all that that pleases you.
0: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
1: With this spirit as a motive force one should pray.
0: ఈ విధంగా వేదములు యందు, ఉపనిషత్తులు యందు, ఇతిహాసం యందు, పురాణములు యందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
1: That energy present in the world is in you also.
0: దైవం మీకంటే వేరు లేదు.
1: God is not separate from you.
0: మీకంటే దైవం వేరు లేదు.
1: God is not different from you.
0: దైవం కంటే మీరు వేరు కాదు.
1: And you are not different from God.
0: కనుకని I and you are one అని.
1: Therefore I and you are one.
0: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నా యందే ఉంటున్నాడు.
1: Experience is not
0: నేనే దైవము.
1: God is in me.
0: అని విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
1: Strengthen this faith more and more.
0: నేను పలాని సోమనసో రామయ్యను, కృష్ణయ్యను, గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: Don't introduce yourself as so and so.
0: నీవు రామయ్య ఎవరైనావు?
1: How could you be
0: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
1: Who gave this name రామయ్య?
0: మీ తల్లిదండ్రులు పెట్టారు.
1: Your parents
0: christened you. పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
1: It's a name given to you. You are not born with the name.
0: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
1: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
0: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
1: మీరా దోస్ డేస్
0: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
1: హీ వాస్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ మందిర్ బై రాణా.
0: ఎందుకంటే తనకు అనేక విధములైన అవమానం జరిగిందని.
1: బికాస్ హీ వాస్
0: తన మాటను నడుచుకోలేదని.
1: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
0: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
0: కొంతసేపు యోచించుకుంది.
1: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ దేహానికి, ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
1: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
0: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
1: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
1: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
1: సో మై హార్ట్
0: ఇస్ ద టెంపుల్ ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
1: My heart is the temple of God, Krishna, she said.
0: Hello.

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడ పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమునా భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడెడ్
0: మందిర్ పైన, ఆ మందిర పైన నీ దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమున.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: దేర్ యు ఫైండ్ ఇన్ దట్ భూమధ్య సెంటర్ ఆఫ్
1: అయితే ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగన? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీ ఇంటికి పోవటం ఎందుకు?
0: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్?
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ ఔట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: వై షుడ్ యు గో?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: యూ హ్యావ్ ద ల్యాంప్ విత్ యూ.
1: నీ ల్యాంప్ ఇంకొక ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: వై షుడ్ యు బెగ్ ఫర్?
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ ఎందే ఉంటుండాలి.
0: సో దిస్ లైట్ ఆఫ్
1: లవ్ ఇస్ యువర్ నీయందే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ ఎందే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ ఎందే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ ఎందే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ లైట్ ఆఫ్ లవ్, this light of non dualism, this light is present in you.
1: Light of love,
0: the light of love, light of love is in you.
1: Light of bliss,
0: light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము వెరువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడువనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and elephant. పిచ్చోడని
1: పేరు వచ్చిన గాని,
0: people may call you mad.
1: పీడిత ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up our Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవేర్.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవేర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: you,
0: you
1: will not commit
0: any mistake
1: or anything.
0: You will not be afraid of anybody.
1: Conscience chaala guidance istundi.
0: The conscience will guide you.
1: Kanuka evari kosamu nee veruvanakkarledu.
0: You don't need to fear anyone.
1: Andanni gauravinchu.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నువ్వు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి ఎందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: బయట లేడు.
0: నాట్ అవుట్ సైడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Ah, tattvani tisukovali.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: ద పిక్చర్ ఇస్ ఇన్ యూ.
1: దానిని భద్రం చేసుకో.
0: అండ్ యూ సేఫ్ గార్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: Along this path, we should know all the sanctity behind this.
1: విజ్ఞానం ఏమని పోల్చినప్పటికీ,
0: whatever the science may tell,
1: వేదాంతం ఏమని చెప్పినప్పటికీ,
0: philosophy may tell,
1: కట్టకట్టుకు మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
0: What that remains at the end is only అణు or atom.
1: అంతా అణుమయమే.
0: Everything is full of atoms.
1: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
0: Matter is the combination of atoms.
1: ఈ టంబ్లర్ అణువే.
0: The tumbler is
1: ఈ పుష్పం అణువే.
0: Flower.
1: ఈ మైక అణువే.
0: Mic.
1: ఈ టవల్ అణువే.
0: Flower.
1: ఈ దేహం అణువే.
0: The body.
1: ఈ టేబుల్ అణువే.
0: Table.
1: అంతా అణువే.
0: Everything is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపముందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ అటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపముంది.
0: ఎవ్రీ అటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో అటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించటం లేదు కానీ,
0: యూ మే నాట్ సీ.
1: అది పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్
0: మైక్రోస్కోప్
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మ అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: లేటర్
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: అండ్ హీల్ బి హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: తీరిన తర్వాత వీరందరూ చెప్తెచ్చి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సుల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాజ్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సుల్ ప్లెజర్ హీ డస్ నాట్
1: వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సుల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికి గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్
1: అందరికి గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: బట్ ది గురు ఆఫ్
1: అన్ని దేశంలో వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూ
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. మరి అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏమిట్రా షుగరు అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Ghee, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity is దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటారు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహ సంపత్ అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రం రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రం రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రం రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: పిండిలో రుచి లేదు.
0: దేర్ ఇస్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కాతం, గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ ఎ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: విద్యాం సర్వస్య భూషణం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము, ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండినా ఇవన్నీ కూడాను నిరుపయోగములే.
1: There might be the beauty, the character, fraternity and perfect understanding. Without culture, they are all useless.
0: ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది.
1: Life without culture is like a temple without God.
0: నీరు లేని పైరు వంటిది.
1: It is like the field without water.
0: కరెంటు లేని వైరు వంటిది.
1: It is a wire without current.
0: ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ విధమైనటువంటి సుఖశాంతులు పొందగలదు.
1: How do you expect this life to have all the peace and happiness in this vast world?
0: ఈ నాటి ప్రపంచములో అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణుని పేరు పొందిన అమెరికా, రష్యా దేశములు కూడాను ఎంతో గర్వించుచున్నవి.
1: Today in the present day world, the countries like America and Russia, they pride themselves because of their capacities and progress in the field of science and technology.
0: కానీ ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకు ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు.
1: They are so egoistic because no other country would ever equal them in science and technology.
0: కాని ఏ వేద కాలం నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞాన శాస్త్రం నందు అనంతమైనటువంటి యొక్క అభిరుచులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది.
1: But yet, right there in Vedic times, Bharat has experienced all that is present in science and technology as you find today.
0: ఈనాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేద కాలం నుండో ప్రారంభమైనటువంటిది.
1: The history of Bharat dates back to the Vedic times.
0: ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు,
1: all the sacred mantras in Veda,
0: శక్తివంతమైనటువంటి యంత్రములు,
1: all machinery which are powerful,
0: మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు,
1: and all the technique which is so serious, commenced long back.
0: ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది.
1: For the spiritual life, Veda is the foundation, its very breath.
0: ఈ వేదములందు అథర్వణ వేదమును అనేక దేశీయులు పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: Among Vedas, అథర్వణ వేద is investigated by many foreigners.
0: జపాన్ వారు, జర్మనీ వారు ఈ అథర్వణ వేదమును అనేక విధములుగా పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: People from Japan and Germany conducted several experiments based on Atharvana Veda.
0: భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడాను వర్ణించలేరు.
1: No one can narrate or extol the sanctity of the sacred texts of Bharat.
0: మొట్టమొదట భారతీయుల మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే.
1: It is the word that is spelt out first by Bharatiyas in the beginning.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు.
1: Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning.
0: దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అనేక విధమైన పరిశోధనలు సల్పుతూ వచ్చాడు.
1: Several experiments were conducted by a German scientist by name Grift.
0: ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ టెక్స్ట్ విశ్వామిత్ర ఇన్వెంటెడ్ దిస్ గాయత్రి మంత్ర.
0: ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా,
1: నాట్ మియర్లీ చాంటింగ్ గాయత్రి మంత్ర,
0: ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అజ్ఞాయాస్త్రము,
1: హీ మేడ్ సెవెరల్
0: ప్రకాశాస్త్రము,
1: అజ్ఞాయాస్త్రం,
0: ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం సిస్టములంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు.
1: Basing on this Aditya Tejas, Vishwamitra discovered several powerful weapons.
0: Atti astramulanni kudunu Ramachandrudiki arpitam chestu vachadu.
1: He handed over all this mighty powerful weaponry to Ramachandra.
0: Enni vela samvatsaramulaku purama jariginatundi.
1: How many thousands of years back that thing happened.
0: Kanaka Bharatiyudu vijnana shastramulandu venukapadinatundi varu kaadu.
1: Bharatiyas are never backward in science and technology.
0: Bharatiyulu sodinchi sadinchinatundi విడిచినటువంటి దానిని ఈనాడు విదేశీయులంతా కూడా ఆధారం చేసుకుంటున్నారు.
1: వాట్ ఆల్ దట్ హెస్ బిన్ ఇన్వెస్టిగేటెడ్ ఎంక్వైర్డ్ అండ్ రీసెర్చ్ బై భారతీయస్ అండ్ డ్రాప్ ఈస్ ఫాలోడ్ బై ఫారినర్స్ టుడే.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్,
1: వాట్స్ జనరలీ హ్యాపెనింగ్ టుడే ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్.
0: కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు.
1: వీ సే దిస్ ఏరోప్లేన్ ఇస్ డిస్కవర్డ్ దేర్ బై రైట్ బ్రదర్స్ ఇన్ అమెరికా ఇన్ 1903.
0: కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు.
1: హౌఎవర్ జర్మన్ డిస్కవర్డ్ ఇట్ ఇన్ ఇయర్ 1896.
0: దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు?
1: హూ డిస్కవర్డ్ ఇట్?
0: లిలిత్.
1: లిలిత్
0: కనిపెట్టాడు, కానీ కట్టగడపడి క్రింద పడి మరణించాడు.
1: హౌఎవర్ హి ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు.
1: భారతీయస్ ఆల్సో డిస్కవర్డ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇయర్ 1895.
0: శివరాం బాపు చీతటర్జీ అని బాంబే ఉన్నటువంటి వాడు,
1: ఎ రెసిడెంట్ ఆఫ్ బాంబే. శివరాం చటర్జీ, శివరాం బాపూజీ చటర్జీ,
0: అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు.
1: Yes, gone up to the height of 1500.
0: అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రాణా అనేటువంటి అతను అనేక విధముల సహాయం చేశాడు.
1: ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈస్ రెండర్డ్ గివెన్ టు హిమ్ బై వన్ బిలాంగింగ్ టు బరోడా, మహాదేవన్ గోవింద.
0: కనుక 1895 లోపలనే భారతీయులు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని.
1: Therefore, Bharatiyas invented this aeroplane in their 1895.
0: ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడా భారతదేశం నుంచి వెలువడినటువంటిది.
1: All mathematics is the one that belongs to Bharat.
0: రోమన్ లాంగ్వేజ్ లోపల కూడాను ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది.
1: In the Roman language, all that belongs to Bharat.
0: ఈ విధంగా విచారం చేసి చూస్తే అన్నింటి యందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది.
1: If you inquire in this way, you'll understand Bharat is proceeding ahead.
0: కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన సల్పలేకపోతూ వచ్చారు.
1: Unfortunately, because of the absence of unity and growing jealousy, this could not be propagated far and wide.
0: Inka vaidya shastram nandu,
1: in the field of medicine,
0: Bharadwaja Maharshi ee vaidya shastrani kanipettadu.
1: It is the sage Bharadwaja who invented this
0: astra shastra vidyala cheta ee yokka shastra parishodhanalu kudanu kanipettadu.
1: He also investigated along the lines of the astras.
0: Anaga ee naati operation nanni kudanu aanade Bharadwaja kanipettadu.
1: It only means the modern surgery is that of the invention of Bharadwaja then.
0: Inka prapanchamunaku oka dharmam kavali.
1: World needs code of conduct.
0: Dharmo rakshate rakshitaha, adi ye jagattunu rakshinchetuvantidi.
1: It is the dharma that protects the world.
0: Ee dharma shastramunu Manu Chakravarti kanipettadu.
1: It is the emperor Manu who just discovered this code of conduct dharma.
0: Nyaya shastramunu Gautamudu kanipettadu.
1: Law is discovered by sage Gautama.
0: Inga aarthika shastramunu Chanakyudu kanipettadu.
1: The economics is the one of Chanakya.
0: Ivanni kudanu sakala vidyalu kudanu భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ భారత్.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకునలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు.
1: The capacities and the abilities of Bharatiyas are not known to the modern students, therefore they depend on foreigners. అన్ని
0: శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: All weapons, all techniques are out of Bharat only.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: స్త్రీ జాతి యందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి, ఆమె యొక్క శక్తి సామర్థ్యములు కూడాను అత్యవసరమే.
1: It's also most essential to know of Savitri, a woman who could bring back to life her dead husband.
0: Tana pati marana nimittamai Suryodayam kudanu kaakunda undalani Sumati aneka vidhamulaga chesindi.
1: Sumati also did her best in order to see that there would not be sunrise.
0: Ilanti goppa shaktulu Bharatadesamundu stree purushulu yendu naati modalu neeti varaku kudanu prakashistune vastunnavi.
1: Such mighty power is shining among men and women of Bharat then and now.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదిని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ కెనాట్ బి ఎక్స్టోల్డ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: ఈ సముద్రము ఎన్ని పంపు చెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడా తక్కువ అయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ డ్రా వాటర్ విత్ హెల్ప్ ఆఫ్ ది పంప్ సెట్స్ అవుట్ ఆఫ్ ది ఓషన్. ఇట్ విల్ నాట్ డర్ట్ ది వాటర్. ఎప్పుడు
0: సమత్వం యోగముచ్చతే, సమత్వంతో ఉండేటువంటిది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయింటైన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: ఎన్ని నదులు వర్షాకాలంలో ప్రవహించి చేరిపోతున్నాయి సముద్రంలో.
1: యు నో మెనీ ఆఫ్ ది రివర్స్ మార్చ్ ఇన్ ఓషన్.
0: కానీ ఒక్క ఇంచ్ అయినా కూడా పెరగటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ గ్రో ఈవెన్ అన్ ఇంచ్.
0: నిత్యము సూర్యుని యొక్క ఆవిరి చేత ఎంతో జలం ఆవిరైపోతుండాలి.
1: యు ఆల్సో వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్ బికాజ్.
0: కానీ సముద్రం ఒక్క ఇంచ్ అయినా కూడా తరగటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వాటర్ ఈవెన్ ఫర్ అన్ ఇంచ్ ఇన్ అన్ ఓషన్.
0: పెరిగి తరగనటువంటి యొక్క సముద్రం యొక్క స్థితియే భారతీయ సంస్కృతి.
1: The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat.
0: ఎవరు ఎన్ని విధములైనటువంటి ప్రమాదములు సంభవింపజేసినప్పటికీ ఈ భారతదేశం నందు సంస్కృతి అనేటువంటిది నేటికి ప్రాణంతోనే ఉంటున్నది.
1: In spite of repeated foreign invasions, the culture of Bharat still exists.
0: ఎన్ని దేశముల వారు ఈ యొక్క సంస్కృతిని నిర్మూలము గావించాలని ప్రయత్నించారు.
1: Many foreigners attempted to destroy the culture.
0: కానీ ఒక్కరు కూడా దీనిని కదిలించలేకపోయారు.
1: None can shake it.
0: కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి.
1: కల్చర్ ఈస్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను.
1: బట్ ద ఫారినర్స్ అండ్ భారతీయస్ టేక్ ఇట్ ఈజీ.
0: ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు.
1: హౌఎవర్ దే కన్క్లూడ్ బై సేయింగ్ ఇట్స్ కల్చర్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ద వే.
0: లైఫ్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఈస్ హైలీ సేక్రెడ్.
0: ఇది ఎన్నో విధమైనటువంటి యొక్క తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది.
1: It's only out of life we enjoy all kinds of convenience, comforts and set an ideal to the rest of the world.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి.
1: ఎవ్రీ భారతీయ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ కల్చర్.
0: ఈ భారతదేశం యొక్క కల్చరు ఒక భారతదేశమునికే పరిమితమైనటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు భారత్ ఓన్లీ.
0: యావత్ ప్రపంచమునకే ఇది ఆధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: All should live together.
0: అందరూ కలిసిమెలిసి జీవించాలి.
1: All should live in harmony.
0: అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
1: They should be blissful together.
0: అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుండాలి.
1: They should live in all friendship and coordination.
0: కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి.
1: Therefore culture belongs to human society by and large.
0: ఏ దేశమునందు పుట్టిన రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
1: We may be born in any other country, we may have separate names.
0: కానీ మానవత్వం ఒక్కటే.
1: But the humanity is one.
0: కనుక ఎక్కడికి పోయినప్పటికీ మానవత్వం ఒకే జాతి.
1: Humanity is just one race.
0: ఆ జాతికి ఏ విధమైనటువంటి భేదములు లేదు.
1: It has no differences whatsoever.
0: ఇట్టి భేదములు లేనటువంటి జాతి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat speaks of that human society without any differences.
0: ఇంతియే కాదు,
1: not only this.
0: ఇంకను అనేక విధములైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమునకు ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ఆల్ ది లింగ్విస్టిక్స్ అండ్ ది లాంగ్వేజ్ టు ది వరల్డ్.
0: ఈ ఆర్థిక శాస్త్రం లోపల,
1: ఇన్ ఎకనామిక్స్,
0: అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు బయలుదేరాయి.
1: దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: కానీ దాన్ని అన్నిటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ కుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్.
0: ఈ చాళుక్యులు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు.
1: చాణుక్య రిఫర్ టు సో మెనీ ఆఫ్ ది చేంజెస్ టు ది ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్.
0: ఆనాటి నుండి నువ్వు నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణుక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది.
1: దిస్ కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ప్రెసెంట్ ప్లైట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై చాణుక్యస్ ఎకనామిక్స్.
0: ఈ యొక్క చాణుక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది.
1: ది ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ చాణుక్య డిపెండ్స్ అపాన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్.
0: కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు.
1: Many scholars say enquiry means search.
0: కానీ ఇది వెతకటం కాదు.
1: It's not searching.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎక్కడ?
1: The divinity which is all pervasive, where do you search for it?
0: సర్వజీవుల యందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎవరు?
1: Who is going to search for the divinity which is present in all beings?
0: అయితే అన్వేషణ అనే పదం ఎట్లా పుట్టింది?
1: Then how do you say this enquiry or search?
0: ఇది ఒక జపం చేతను లేక ధ్యానం చేతను లేక భజన చేతను లేక పూజల చేతను లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు వుడ్ గెట్ అవుట్ ఆఫ్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్.
0: ఇవన్నీ కూడా కేవలము స్థిర చిత్తమునకు సహాయములు చేసేటువంటి ఒక సత్కర్మలే.
1: దేర్ ఆల్ గుడ్ యాక్ట్స్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్.
0: దైవాన్వేషణ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సర్చ్ ఫర్ గాడ్?
0: రాగ ద్వేష అహంకారములను వదిలించుకోవటమే అన్వేషణ.
1: The inquiry or search for God means to giving up one's own attachment and hatred.
0: Oka nippu undali.
1: Here is fire.
0: Ee nippunu alakshyam cheyatam cheta dani paina nimurochi kapputundali.
1: As you neglect fire, it will be covered by ash.
0: Kani ee ash ni ye vidhanga teevali?
1: How can you remove the ash?
0: Ee ash ekkada nunchi vachindi?
1: Where from it came?
0: Agni nunchi vachindi.
1: It is out of the fire.
0: Kalukune agni ni moosivesindi.
1: It covers the very fire.
0: మేఘములు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ క్లౌడ్?
0: సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సన్ లైట్.
0: కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: ద ప్రోడక్ట్ ఆఫ్ ది సన్ లైట్ కవర్స్ ద వెరీ సన్ ఇట్సెల్ఫ్.
0: ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది.
1: ద వాటర్ విచ్ ఇస్ నెగ్లెక్టెడ్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ ఎ వెల్ విల్ బి కవర్డ్ బై మాస్.
0: ఆ యొక్క పాచి నీరుని కప్పివేస్తుంది.
1: ద వెరీ మాస్ కవర్స్ ద వాటర్.
0: మన కంటిలో దృష్టి ఉంది.
1: We have vision, sight.
0: కానీ ఇక్కడ కేటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టినే కవర్ చేసేస్తుంది.
1: When once the cataract develops,
0: ఇది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got?
0: కంటి నుంచినే వచ్చింది.
1: It's out of the
0: eye. బయట నుంచి వచ్చి చేరలేదు.
1: It has not come from outside.
0: కంటి నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి.
1: So in order to remove ash, which is the product of the fire, you have to blow it off.
0: ఆ నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: When once ash is gone, you will see the fire.
0: చల్లని గాలులు వీచిందట్టంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు.
1: When there's cool breeze around, the clouds will pass off.
0: సూర్యుడు కొత్తగా ఉద్భవించలేదు.
1: Sun has not come afresh.
0: అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి.
1: When once you remove the moss, you will see the water.
0: కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది.
1: When once you remove the cataract, you will have the
0: అదే విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అహంకారము ఈ మూడు కూడా చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: Therefore the divinity within the humanity is hidden there because of attachment, hatred and ego.
0: కనుక రాగ ద్వేష అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once we give up this attachment, hatred and ego, you will have the manifestation of the divinity within.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రములను ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుంది.
1: Such sacred texts have been propagated since ancient times in Bharat.
0: కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది.
1: In olden days, Sanskrit is known to all.
0: రాను రాను భారతదేశంలో సంస్కృత భాషనే అడుగంటిపోయింది.
1: As days passed, the Sanskrit is neglected.
0: భారతీయ చరిత్రలన్నీ కూడాను వాక్యములన్నీ కూడాను వ్యామోహములన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి.
1: All the interpretations and texts are written in Sanskrit only.
0: భారతదేశంలో ఉంచినటువంటి యొక్క ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు.
1: No one can exactly receive all the wealth contained here.
0: ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం బాటపడి మన దివ్యత్వాన్ని మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature.
0: వాంఛలు పెరిగిపోతున్నాయి.
1: The worldly desires are on the rise.
0: అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి.
1: The inner feelings are lost.
0: కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: Therefore inner feelings should develop.
0: బాహ్యమైనటువంటి క్షణభంగురాలు.
1: All the external is momentary.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్.
0: ఈ యవనంలో అనేక రకములైనటువంటి యొక్క అలలు, పొరలు, తెరలు పుడుతుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దే ఆర్ బౌండ్ టు బి ది వేవ్స్ అండ్ కవర్స్ ఆర్ లేయర్స్ ఓవర్ దేర్.
0: దీనిని శంకర్ల వారు చెప్పారు,

0: ఏమిటిది? యవ్వన గర్భం మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: What for is this pride of youth? It comes in between and passes off.
0: ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది.
1: In a half moment it moves.
0: అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం.
1: You take it permanent.
0: శాశ్వత యవ్వనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు పొరలు తెరలు పుడుతుంటాయి.
1: In the stage of youth there are bound to be the waves and covers or layers over there.
0: దీనిని శంకరుల వారు చెప్పారు.

0: All the forms of knowledge that we acquire should give us culture.
1: దీనిని శంకరుల వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు.
0: శంకర టాట్ ఇన్ అనదర్ వే ది
1: సేమ్. ఈ కలియుగ ప్రభావం చేత మహాపండితులు కూడాను పాణీ గ్రంథములను ఉచ్చరిస్తూ ఉంటుంటారు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ స్కాలర్స్ రిపీటెడ్లీ రీడ్ ఒక గ్రామర్ రిటెన్ బై పాణి.
1: వ్యాకరణం అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది.
0: గ్రామర్ రిటెన్ బై పాణి హైలీ.
1: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీల్లేదు.
0: వితౌట్ గ్రామర్ దే కెనాట్ బి లాంగ్వేజ్.
1: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
0: Today grammar is not necessary.
1: ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు.
0: Is not the language which is original.
1: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది.
0: Today we find artificial language.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సంస్కృతి కానీ సంస్కృతం కానీ లేదు ఇందులో.
0: Today there is no సంస్కృతి, the culture సంస్కృత, the Sanskrit.
1: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
0: They just repeat words.
1: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
0: Then Kasi Shankara, accompanied by disciples,
1: was going to Baba. ఒక పండితుడు దుక్నుం కరణే దుక్నుం కరణే దుక్నుం కరణే అని వల్లిస్తున్నాడు.
0: An old scholar went on repeating the grammar principle, దుక్నుం కరణే.
1: విన్నాడు శంకర్ల వారు.
0: Shankara heard this.
1: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
0: What all the, what is this madness? What's this madness?
1: ఏమిటి ఈ యొక్క గ్రామర్ యొక్క సంబంధము?
0: What is this? What for is this grammar?
1: దుక్నుం కరణే అంటే ఏమిటి?
0: What does it mean, dukkun
1: karane? ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
0: In what way does it help you?
1: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
0: It won't give any help.
1: పిచ్చివాడా,
0: madcap.
1: ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
0: You think that it's going to redeem you.

0: నహి నహి నహి రక్షతి దుఃఖంకరణి. ఓ పిచ్చివాడ, ఏమిటి ఈ దుఃఖంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం. భగవంతుని స్మరించు.
1: ఓ మ్యాట్ క్యాప్, ఇన్ వాట్ వే దిస్ గ్రామర్ ప్రిన్సిపల్ డిక్రుం కరణే ఈస్ ఆఫ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు యూ? ఇట్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ గోవిందం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ గోవిందం?
0: కేవలం నీ యందే ఉంటుండాలి.
1: హీస్ విత్ ఇన్ యూ.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు.
1: Divinity is not present outside.
0: Sarvatra untundadi.
1: It is everywhere.
0: Antar bahischata sarvavyapya narayana sthitah. Lopala velupala sarvatra kuda untundadi.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుంటాది.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that way.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: How?
0: తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: If you give up your bad qualities, it comes on its own.
0: ఇవన్నీ కూడాను దానికి కప్పబడినటువంటివి.
1: They all cover it up.
0: ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: If you remove all this covering bad qualities,
0: కనుక నీ మానవుని యందు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: Man has so many abilities.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి.
1: What all the power that is experimented and discovered by the scientists are latent in
0: man. కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సరిపటం లేదు.
1: They only investigate in the outer world, but they do not experiment with him.
0: ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: Here is a man. If you just click your camera, you will have his photograph.
0: Aithe elanti picture ostundi?
1: What sort of picture?
0: Nee deham paina ye bhagamulu unnayo, ye vastramulu veskunnavo, ye rangulu untunnayo, avanni vastuntayi.
1: You will get there in the picture, your dress and the color and your form.
0: Aithe bahyamaini vastunnayi kani antarmainindi raavatam ledhu.
1: You get only the external but not the internal.
0: Adhe x-ray photo teeseste lopalu unnatundi bones, ee nerves, ee muscles anni kudanu vachesestayi.
1: But in an x-ray photo, you'll find your bones and nerves and the muscles there.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది.
1: The modern education is something like an external photograph.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో వంటిది, లోపల ఉన్నటువంటిది అంతా కూడా నువ్వు కంపించేటువంటిది.
1: Whereas spiritual culture is like an x-ray photo that speaks of within.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మిక

0: అత్యవసరము.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: టుడే వి హ్యావ్ ది ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు.
1: విశ్వామిత్ర అండర్ టు పెనెన్స్ ఇన్ ద
0: తపస్సు చేయటం చేత ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనిపెట్టాడు.
1: He discovered ఆదిత్య హృదయం.
0: ఈ ఆదిత్య హృదయం నుంచి కూడాను అన్ని అస్త్రములు కూడా ప్రారంభమైనాయి.
1: It's only out of that principle he could have all the weapons.
0: అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు శరణు చొచ్చాడు?
1: In spite of all the mighty power, why did Vishwamitra surrender to Rama?
0: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: Why should he go to Rama to kill all the demons?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: There are certain procedures laid.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా, ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పెనెన్స్ హి ఆల్సో వాంటెడ్ టు కండక్ట్ యాగ.
0: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను, ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కాని ద్వేషములు కాని అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: kanuka
1: anger or hatred.
0: తాను బ్రహ్మగా నుంచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు.
1: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: రాములు అనగా ఎవరు?
1: Who is Rama?
0: దశరథ మహారాజుకు కుమారుడు కాదు.
1: Not the son of Dasharatha.
0: రమేతి ఇతి రామః. ఆత్మా రాముడు.
1: He is the one of the spirit, Atma.
0: అది ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆత్మ సర్వలు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: నో, కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: కాన్షియస్నెస్,
1: కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది ఏ దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వి అండర్టేక్ వేరియస్
0: ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ యూ విల్ హ్యావ్ ది ప్రాక్టీస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చిన్న బిడ్డను క్రింద పెట్టింది అమ్మ, పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: మదర్ ఇస్ వర్కింగ్ ఆన్ ద టెరెస్ విత్ ద చైల్డ్ అండ్ ద డౌన్ స్టేర్.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: చైల్డ్ ఇస్ స్లీపింగ్.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: ద చైల్డ్ గాట్ అప్ అండ్ క్రైడ్.
0: లేచేటప్పటికి, ఆ అరిచేటప్పటికి తల్లి, పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ క్రెస్ ద బేబీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు, కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: హీ క్రైస్ ఫర్ గాడ్.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: వేర్ ఎవర్ హీ ఈజ్ గాడ్ విల్ డిసెండ్ ఇమీడియట్లీ.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ ప్రే హోల్ హార్టెడ్లీ,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్, పైనింగ్ ఫర్ ద గాడ్.
0: అంతేకాని పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు, పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
0: మానవులందరూ కూడాను.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: birth. You cry at the time of
1: death.
0: మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావా?
1: What for you cry?
0: ఏడ్పు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by Ramakrishna Paramahamsa.
0: స్వామి, నీకైనట్టుగా మా కూడాను సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
1: సమ్ ఆస్క్డ్ హిమ్, స్వామి, వుడ్ వి, ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్?
0: తప్పక జరుగుతుంది.
1: ఇస్ ఇట్ సర్టెన్?
0: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు నువ్వు మాట్లాడవచ్చు.
1: ఇస్ ఇట్ జస్ట్ యూ అండ్ ఐ టాక్ హియర్, యూ కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్.
0: అయితే ఎట్లా?
1: హౌ?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever pine?
0: అదే కోసం ఏడ్చు.
1: యు క్రై ఫర్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
0: తప్పక దైవం ప్రత్యక్షమవుతాడు.
1: సర్టన్లీ గాడ్ విల్ మ్యాన్
0: ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ఎల్స్వేర్.
0: తన యందే ఉంటుండాలి.
1: హీస్ విత్ ఇన్ యూ.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
0: అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు.
1: మెనీ విల్ హ్యావ్ గ్లాసెస్ అబౌవ్ ద నోస్.
0: కానీ ముఖం కడుక్కునేటప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు.
1: They wash their, as they wash their face, they keep it aside the glasses.
0: తన ముక్కు పైన అద్దాలు ఎక్కడ వెతికితే చిక్కుతాయి. తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి.
1: The glasses which are present on the very nose, where do you search for them?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: ద ప్రెసెంట్ సిచ్యువేషన్
0: ముక్కు పైన అద్దాలు పెట్టుకుని మన అద్దాలు ఎక్కడ అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
1: గ్లాసెస్ ఆర్ ప్రెసెంట్ అబౌవ్ ద నోస్ బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద గ్లాసెస్.
0: దైవం ఎక్కడాని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడాని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈ సర్చింగ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఎక్కడ వెతుకుతాడు తనం తాను.
1: వేర్ డస్ హి
0: ఇన్క్వైర్. దైవం
1: హీస్
0: గాడ్. సర్వత్రా దైవమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో
0: దైవం లేని వ్యక్తియే లేదు.
1: దేర్ ఇస్ నో పర్సన్.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: దేర్ ఇస్ నో సౌండ్ వితౌట్ గాడ్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ వితౌట్ గాడ్.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తి యందును దైవత్వం ఇమిడి ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ.
0: ఎట్ల తెలుసుకోగలవు?
1: హౌ డు యు నో దట్?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: డు యు సీ ఇట్?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌఆర్ యూ లిసన్ ద
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడని అర్థం.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ కెన్ యూ డినై గాడ్?
0: ఆ గాలియే లేకపోతే నీ వెట్ట నిలచగలగావు.
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: గాలి ఉంది,
1: దేర్ ఇస్,
0: కానీ కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవడానికి చేత కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాన్ డూ ఇట్ యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్.
0: కనిపించకుండా మాత్రం లేడని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ యూ కెనాట్ డినై.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: I exist, so God is also present.
0: ఎందుకంటే దేవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: బికాస్ ఐ లివ్ విత్ ద డివినిటీ ఓన్లీ.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: దట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ప్రెజెంట్.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: వితౌట్ దిస్ ఫెయిత్ హౌ డు యు అక్వైర్? హౌ డు యు నో గాడ్?
0: తనపైన తనకు విశ్వాసం ఉండాలి.
1: అట్లీస్ట్
0: అదే చెప్పాడు. ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: సో యూ షుడ్ హావ్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: వెన్ యూ హావ్ దీస్ బోత్ యూ విల్ నో ది ఇన్నర్ సెల్ఫ్.
0: నీ పైన నీకు ఫెయిత్ లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన ఫెయిత్ లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It's impossible.
0: ఇక వెయ్యి జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1,000 births. It's impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that is
0: within you. ఎక్కడో పోనక్కర్లేదు.
1: You don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కాని, సైన్స్ లో కానీ,
1: ఏదర్ ఇన్ సైన్స్,
0: ఇంకా ఆధ్యాత్మికంలో
1: కానీ,
0: నైతికంలో కానీ, భౌతికంలో కానీ, లౌకికంలో కానీ, అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటిదంతా కూడా కృత్రిమమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
0: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్, ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్లెస్.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెట్స్ అంతా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఇన్సెట్స్ దట్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: బట్ టేక్ ది లెన్స్, యూ కెన్ సీ.
0: ఆ అద్దములకే అవి కనిపిస్తాయి.
1: యూ కెన్ సీ విత్ ది లెన్స్.
0: మిగతా దానికి కనిపించవు.
1: నాట్ అదర్వైజ్.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవనోపాధి కోసం నిమిత్తం మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డు ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త కొత్త పరిశోధనంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కాని ఈ నాటివి కాదు.
1: They are not of this day.
0: ఏనాడు ఏ వేల కాలంలో నుంచి కూడా జరుగుతూ వస్తుంది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏనాటి వాడు?
1: హిరణ్యకశిపు టు వాట్ టైమ్స్
0: అతను గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: అతను అనేక రకమైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు
1: హి ఇన్క్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు
1: హూ హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ దెం
0: భూమిని క్రమక్రమేణ తిప్పడానికి ప్రయత్నం చేశాడు
1: హి కుడ్ ఆల్సో మూవ్ ఎర్త్ ప్లానెట్
0: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు
1: హి ఆల్సో రీచ్డ్ మూన్
0: క్రమక్రమేణ నక్షత్ర మండలానికి పోవడానికి కూడా ప్రయత్నించాడు
1: హి మేడ్ ఎన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణ కొంచెం మార్పు చేయాలని చేశాడు
1: హి మేడ్ ఎన్ అటెంప్ట్ టు చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టార్
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు
1: డూ యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపు
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో
1: సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000
0: భారతదేశం యొక్క దివ్య శక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి
1: ద గ్రేట్ పవర్ మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ బి నోన్ టు
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు
1: దో హీ సో యంగ్ హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు
1: You could not conquer your senses and your mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without sense control, what is the fun of controlling other things?
0: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
1: You say I have learnt all.
0: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
1: My teachers also taught everything.
0: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు, ask, tell what your teachers taught you.
0: చదివించిరి నన్ను గురువులు.
1: My teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములు
1: ఐ స్టడీడ్ ఆల్ దట్ రిలేటింగ్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్
0: చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి
1: ఐ హావ్ నోన్ ఆల్ ది సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫాదర్
0: ఏమిటి ఆ నాలెడ్జ్
1: వాట్ ఈస్ దాట్
0: ఆ మర్మం ఏమిటి
1: వాట్ ఇస్ ద సీక్రెట్
0: ఓం నమో నారాయణాయ
1: ద సీక్రెట్ ఈస్ ఓం నమో నారాయణాయ
0: ఓం
1: ఓం
0: అది ప్రణవనాదము
1: దట్ ఇస్ ప్రణవ
0: అదే ప్రారంభంలో పూర్ణమైనటువంటిది
1: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్
0: అది ఆది శబ్దము
1: ఇట్ ద ఫస్ట్ వర్డ్
0: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి
1: The eight letters are born out of that primal sound.
0: A, ka, cha, ta, ta, pa, ya, sa.
1: The eight letters are originated of the primal sound.
0: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
1: All Vedas are the products out of these eight letters.
0: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడాను అభివృద్ధి గావించిన సారస్వతుడు.
1: సో ఇట్స్ ఆల్ ది వేదిక్ అండ్ ఉపనిషదిక్ లిటరేచర్.
0: ఇది అకాచేత తప యశ అని.
1: దీస్ ఆర్ ది ఎయిట్ లెటర్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దోస్ టెక్స్ట్.
0: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేద అన్నారు.
1: ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంపోజ్డ్ విత్ దీస్ లెటర్స్.
0: మీకు తెలిసిన పిల్లలకు
1: స్టూడెంట్స్ నౌ
0: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
1: In an English language, there are 26 letters.
0: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
1: With these 26 letters, you can compose big volume.
0: అన్ని 26 లెటర్స్.
1: All, everything contains these 26 letters.
0: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలిన్ లోపల.
1: Violin has 4 wires.
0: నాలుగు వైర్లు వైలిన్ లోపలే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
1: With these 4 wires of a violin, you can play many tunes.
0: అదే రకంగానే ఈ ఆకా చాటా తాప యశ అనేటువంటి 8 అక్షరాల లోపలే వేదమంతా ప్రారంభమైంది.
1: విత్ దీస్ 8 లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
0: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ శృతి దట్ విచ్ ఇస్ హర్డ్
0: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది
1: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్ ఆడిషన్.
0: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
1: ఇన్ వేద 3 థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
0: అవి త్రయి అని.
1: దట్ ఈస్ త్రయి
0: అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము.
1: ఋగ్వేద యజుర్వేద సామవేద.
0: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
1: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
0: మంత్రం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మంత్ర?
0: ఓం నమో నారాయణాయ ఓం నమ శివ ఇది కాదు మంత్రం.
1: ఇస్ నాట్ నమో నారాయణాయ.
0: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
1: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రీకాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ ది త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్ వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ మంత్రము?
1: దిస్ ఇస్ మంత్ర.
0: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
1: సచ్ మంత్ర ఇస్ థాట్ ప్రీవియస్లీ లాంగ్ బ్యాక్.
0: ఈ మంత్రం యొక్క శక్తి,
1: ద పవర్ ఆఫ్ మంత్ర,
0: ఎంతనో ఉంటుండాలి.
1: ఇట్స్ మైటీ.
0: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ గాట్ దట్ మైటీ ఇన్ఫినిట్ పవర్.
0: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ ఇట్?
0: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
1: ఇట్ హ్యాస్ గాట్ దీస్ ది అకార ఉకార మకార.
0: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
1: బట్ వీ సే ఇట్ ఇన్ ది సేమ్ వే.
0: God అని ఒక పేరు పదవించింది.
1: హియర్ ఇస్ ద వర్డ్ గాడ్.
0: గాడ్ అంటే ఏమిటది? దీని స్పెల్లింగ్ ఏంటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
0: GOD. మూడు అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
1: దేర్ త్రీ లెటర్ GOD, గాడ్.
0: అదే విధంగా ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
0: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
1: త్రీ హియర్ ఆ ఊం.
0: ప్రతి శబ్దమునకు కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరం చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బదిలేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ది లెటర్స్ దట్ షుడ్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
0: కనుక ఆ ఉ ఉమ్.
1: సో ఆ ఉ ఉమ్
0: దానిని భూర్ భువ సువః గాయత్రి మంత్రంలో భూర్ భువ సువః.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువ సువః.
0: భూలోక భూవర్లోక సువర్లోకము అన్నారు.
1: దిస్ ఈస్ భూలోక భూవర్లోక సువర్లోకం.
0: ఎక్కడ ఉంటుంది భూలోకము?
1: వేర్ ఆర్ దీస్?
0: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు.
1: వీ సే భూలోక ఇస్ నేచర్. నో,
0: ఇది మెటీరియలైజేషన్. బాడీ.
1: దిస్ భూలోక ఇస్ ద బాడీ. మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే భూలోక. భూర్ అదే దేహము.
1: సో ద ఫస్ట్ వన్ భూ, దట్స్ బాడీ.
0: ఇంకా భువహా.
1: సెకండ్ భూ
0: అదే వైబ్రేషన్.
1: భూవహ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లైఫ్ ప్రాణము.
1: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్ ప్రాణ.
0: సువహా.
1: సువహా
0: అదే రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞాన స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం, ప్రాణం, దేహం, మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహా.
1: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ప్రజ్ఞాన ది స్పిరిచువల్, ప్రాణ ద లైఫ్ అండ్ దేహ ద బాడీ.
0: కనుక ఈ భూర్భువస్లోకం అంటే భూలోకం, భూర్లోకం, సువర్లోకం, ఎక్కడెక్కడో లోకాలు, ఇవి ఎక్కడో లేవు, అంతా మన దేహమే.
1: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ త్రీ సెపరేట్ వర్డ్స్ భూలోక, భూర్లోక, సువర్లోక.
0: యూ థింక్ యు ఆర్, దట్ ఈస్ బాడీ.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే లైఫ్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద లైఫ్.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే మన జ్ఞానం.
1: ద వన్ యూ రియలీ ఆర్ ఇస్ ప్రజ్ఞాన స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ప్రజ్ఞాన స్పిరిచువల్ ఇస్ బ్రహ్మ.
0: దైవం అనేటువంటిది ఎక్కడనో లేదు.
1: సో గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: విలువలేని ఇనిపి పెట్టయందు
1: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ విచ్ హాస్ నో వాల్యూ.
0: ఐరన్ సేఫ్ కి ఏమీ విలువ లేదు.
1: ఐరన్ సేఫ్
0: కానీ దాని లోపల పెట్టేటువంటి నగలకంతా చాలా విలువ ఉంటుంది.
1: బట్ ది జ్యూవెల్స్ ఆఫ్ ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కాబట్టి మన దేహం అనేటువంటిది విలువలేని ఇనిపి పెట్టే.
1: సో బాడీ ఈజ్ అన్ ఐరన్ సేఫ్ దట్ హెస్ నో వాల్యూ.
0: ఇందులో ఉండాలి సద్గుణములు, సదాచారములు, సచ్చింతనలు, సత్ప్రవర్తనం, సచ్చింత, ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల.
1: దట్ ప్రెసెంట్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ద గుడ్ ఫీలింగ్, గుడ్ ఎమోషన్స్, గుడ్ థాట్, గుడ్ కాండక్ట్ విద్ ఇన్.
0: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
1: వీ షుడ్ సేఫ్ గాడ్ ప్రెసెంట్ దోస్
0: వైబ్రేషన్.
1: దట్ ఈస్ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
1: వితౌట్ దిస్ వైబ్రేషన్ ద బాడీ కెనాట్ మూవ్.
0: ఇది కేవలం జడమైనటువంటిది.
1: బాడీ ఈజ్ ఇనర్ట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మనలో లేనివి మాత్రం బయటకు రావు.
1: దట్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ విల్ నాట్ కమ్ అవుట్.
0: ఆ విద్యలు
1: దాట్ ఈస్ దేర్ లేటెంట్
0: బయటపడుతూ వస్తుంది.
1: బట్ ఇట్ షుడ్ బికమ్ పేటెంట్ లేటర్.
0: లేని బయట రావడానికి వీలు కాదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ విదిన్ కెనాట్ కమ్.
0: లేని రావడానికి వీలు కాదు, ఉన్నది పోవడానికి వీలు కాదు.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ కెనాట్ వానిష్. దట్ విచ్ ఇస్ నాట్ దేర్ కెనాట్ గో.
0: ఉన్నవి
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ దేర్ విత్ ఇన్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అన్ని మన రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఎస్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ డెవలప్ ప్యూర్ లవ్ దట్.
0: ఈ వైజ్ఞానంలో కూడా ఎన్నో పరిశోధనలు చేయవచ్చు.
1: ఇన్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ యూ కెన్ డూ రీ.
0: ఈ పరిశోధన ప్రేమ చేతనే చేయాలి.
1: యూ షుడ్ డూ రీసెర్చ్ విత్ లవ్.
0: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్ విత్ లవ్.
0: రీసెర్చ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రీసెర్చ్?
0: దేని చేస్తున్నావు?
1: వాట్ దట్ యు డు?
0: ఎవరిని చేస్తున్నావు?
1: హూ ఇస్ డూయింగ్?
0: ఎందుకు చేస్తున్నావు?
1: వై?
0: ఎట్లా చేస్తున్నావు?
1: హౌ?
0: ఈ క్వశ్చన్ వేసుకో.
1: పుట్ ఏ క్వశ్చన్ లైక్ దట్.
0: నిన్ను నీవు చేసుకోవాలి.
1: యు హావ్ టు సెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: యామ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్?
1: యు షుడ్ రీసెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్. యామ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్?
0: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
1: If you do research like that, you don't need any other.
0: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటాడు.
1: Your conscience ఆత్మ వినే
0: ఆత్మ సాక్షి అన్నారు.
1: That is, your ఆత్మ stands as a witness.
0: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
0: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడాను ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ది ఇన్వెస్టిగేషన్స్.
0: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
1: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్ విశ్వామిత్ర కుడ్ సక్సీడ్ ఇన్ హిస్
0: వశిష్ఠుడు.
1: వశిష్ఠ
0: ఈ వశిష్ఠుడు యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
1: వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
0: వశిష్ఠ సిస్టమ్ ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
1: వశిష్ఠ, ద వన్ హూ ఫాలోస్ సిస్టమ్ ఇస్ వశిష్ఠ.
0: అనగా ఏమి, మన క్రమశిక్షణను అనుసరిస్తూ రావాలి.
1: మీనింగ్ హీ ఫాలోస్ డిసిప్లిన్.
0: ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది ప్రతి దానికి కూడా.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సిస్టమ్.
0: ఇప్పుడు ఒక ఇది టంబ్లర్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ కి ఏదైనా ఒక పాత్రకు ఒక అట్ట పెట్టినట్టే, కాగితం పెట్టినట్టే తిప్పి పెట్టితే ఆ అట్ట కరుచుకుంటుంది.
1: This tumbler is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tumbler.
0: కారణం ఏంటి, లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుంది.
1: Because it is drawn by the pressure force of the air within.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుంది.
1: Everything has got this magnet.
0: ఆ మ్యాగ్నెట్ అట్రాక్షన్ పవర్.
1: That magnet stands for attraction power.
0: ఆ అట్రాక్షన్ స్వరూపమే దైవము.
1: That power of attraction is God.
0: ప్రతి మానవుని ఎందు ఉంటుంది.
1: That's present in every human being.
0: దైవం నందు 100% ఉంటుంది.
1: But there in God there's 100% of attraction.
0: 100% తా ఉంటుంది.
1: 100%.
0: కనుకనే
1: సో
0: ఆ విధమైనటువంటి జగత్తునంతా కూడా ఆకర్షిస్తుంది.
1: Therefore God attracts the whole world.
0: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
1: When once we are in the company of the magnet, you turn into the magnet.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: The knower of the Brahman becomes Brahman.
0: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసేయి, అది కరుచుకుంటుంది.
1: The iron piece sticks to a magnet.
0: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసేయి.
1: If you keep the iron piece with the magnet for 2 days,
0: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: Third day iron piece becomes a magnet.
0: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
1: This is true research.
0: దైవానికి సమీపంగా ఉంటే,
1: if you are near God,
0: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
1: if you are near God's love,
0: become God.
1: You become God.
0: కనుకనే మనం దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్ యూనిటీ.
0: ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
1: యూ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
0: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
1: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
0: కనుక
1: సో
0: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
0: సంస్కృతి యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ కల్చర్,
0: చాలా విచిత్రమైనటువంటి,
1: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
0: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్ కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతున్నాము.
1: Yesterday vice chancellor few students were present.
0: స్వామి ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
1: They all said Swami is our good luck.
0: అదృష్టము
1: is our fortune, they said.
0: No, same word is
1: there. Oh, they said అదృష్ట.
0: అదృష్టం అంటే ఏమిటి?
1: What do you mean by అదృష్ట?
0: మై గుడ్ లక్ అన్నారు.
1: They said my good luck.
0: గుడ్ లక్ అంటే ఏమిటి?
1: What do you mean by good luck?
0: మంచి ప్రాప్తి అన్నారు.
1: It said good deserved.
0: నేను చెప్తూ వచ్చేసారు.
1: Go on telling.
0: కానీ అదృష్టం అది కాదు.
1: Is not అదృష్ట.
0: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
1: అదృష్ట, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
0: ఆ దృష్ట, దృష్టి కనిపించేటువంటిది కాదు అదృష్టం.
1: ఆ దృష్ట, దట్ విచ్ యు డోంట్ సీ విత్ ది ఐ.
0: అది ఏ దైవత్వం?
1: దట్ ఈస్ డివినిటీ.
0: దృష్టి కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: ఆ దృష్ట, అది అదృష్ట.
1: ఆ దృష్ట విచ్ ఇస్ నాట్
0: అదృష్టం అనేటువంటిది అన్నింటినీ తెచ్చిపెట్టేస్తుంది.
1: ఇట్ ఈస్ దట్ అదృష్ట దట్ బ్రింగ్స్ ఆల్,
0: అన్ని ప్రాప్తులను కలిగింపజేస్తుంది.
1: ఇట్ కన్ఫర్స్ ఆల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంలో కూడా వెలిగింపజేస్తుంది.
1: ద ఫిజికల్ ద సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్
0: ఆధ్యాత్మికం కూడా వెలిగింపజేస్తుంది.
1: ద వరల్డ్లీ ఎథిక్ ఎథికల్ మోరల్
0: ధార్మిక వైజ్ఞానికంగా కూడా వెలిగింపజేస్తుంది.
1: ద రైచియస్నెస్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్.
0: అది ఏ దైవ దృష్టి?
1: దిస్ ఇస్ అదృష్ట ద స్పిరిచువల్ లుక్.
0: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
1: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
0: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
1: సో దట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
0: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
1: యూ కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: లవ్. ఈ ప్రేమ అందరి ఎందు కూడా ఉంటుంది.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కానీ ఎట్టి ప్రేమను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
1: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
0: స్వార్థరహితమైన ప్రేమ.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుంది.
1: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
0: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుంది.
1: బిట్వీన్ చిల్డ్రన్
0: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుంది.
1: దేర్ సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
0: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుంది.
1: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
0: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
1: But the divine love, there is connection between heart.
0: అది ఎప్పుడు ఉండేటువంటిది.
1: It is present all the time.
0: మార్పు కలగనటువంటిది.
1: It is changeless.
0: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
1: You get out of love only.
0: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు. బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ఏ ప్రయోజనం?
1: బట్ యు మే హోల్డ్ ది టాలిస్మన్ రిపీట్ గాడ్స్ నేమ్ బట్ ది మైండ్ విల్ గో అరౌండ్ ది మార్కెట్ స్ట్రీట్స్ దేర్.
0: ధ్యానం కూర్చుంటున్నాము,
1: సిట్ ఫర్ మెడిటేషన్.
0: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటోగ్రాఫ్ కూర్చుంటున్నావా?
1: Do you sit for meditation for a photograph?
0: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
1: You can't attain divinity that way.
0: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
1: There are only the paths to maintain the stability of the
0: mind. దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
1: To attain divinity, love is the only path.
0: నీవు ఒక గాలము తీసుకుని పోయి నీటిలో వేయి.
1: Just put a hook there in water.
0: దానికి తాడు కట్టు.
1: And just
0: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
1: And you can never catch a fish there.
0: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
1: You may sit for long, you can never catch fish.
0: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది తప్పదు.
1: But if you put a bait to the hook, you can catch a fish.
0: Earthworm. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి పడుతుంది.
1: And once you keep this bait earthworm, you can catch a fish.
0: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
1: in this world which is a well,
0: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
1: put that rope of love, thread of love,
0: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
1: And you will have the divinity, the fish, you can catch hold of it.
0: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు కాదు.
1: Without love it is impossible to catch the fish of divinity.
0: మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
1: So we should transform this worldly love into divine love.
0: Work will be transformed into worship.
1: Whatever you may do with love, that then the work will be transformed into worship.
0: మీరు ఏ పైన చేయొచ్చు.
1: You may do anything.
0: ఆఫీస్ కు వెళ్ళు.
1: Go to office.
0: ఇంజనీరింగ్ చేసుకో.
1: Do engineering.
0: డాక్టర్ చేసుకో. సేద్యం చేసుకో. టీచ్ చేసుకో. ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీత్యార్థం అన్ని వదిలిపెట్టు. తప్పక అదే నీకు ప్రేమ.
1: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: It's not merely lip service.
0: హృదయంతో రావాలి.
1: You should say out of your heart, wholehearted.
0: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
1: In a moment you can attain divinity.
0: వెతకన అక్కరలేదు.
1: You don't need to search.
0: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతక.
1: Because he is not present separate from you.
0: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
1: Parents may be apart from you, but not God.
0: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంతనే కంటనే ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below you, everywhere.
0: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ నేర్చాలి.
1: To attain the divinity, love.
0: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
1: Have that hook of love.
0: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
1: Then you can attain divinity.
0: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
1: The culture of Bharat teaches easy paths.
0: మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
1: The vice chancellor said.
0: తోరణానికి మామిడి తోరణం కట్టారు, పచ్చని ఆకులు.
1: You find the buntings there with the green leaves.
0: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
1: బట్ ఫర్ డెకరేషన్ టుడే వీ మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
0: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
1: వై డూ వీ కీప్ గ్రీన్?
0: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాడు కూడా తెలుసుకున్నారు.
1: Even innocent villagers also have known the secrets of science.
0: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటుంటారు.
1: They perform the wedding there.
0: ఇంటి ముందు బత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు.
1: లే ద పెండాల్ ఆఫ్ గ్రీన్ లీవ్స్
0: గ్రీన్ లీవ్స్
1: గ్రీన్ లీవ్స్ దేర్
0: వేసేస్తారు.
1: ఎస్, దే లే డౌన్ దేర్.
0: ఎందుకోసం వేస్తుంది?
1: వాట్ ఫార్?
0: వాళ్ళకి ఆనాడంతా ఈ శామ్యాలంతా చిక్కలేదా?
1: డోంట్ దే హ్యావ్ ద శామ్యానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
0: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
1: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
0: ఈ చిన్న ప్రదేశంలో,
1: ఇన్ స్మాల్ ప్లేస్,
0: ఎక్కువ మంది చేరిపోతారు.
1: మెనీ గ్యాదర్ దేర్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
1: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
0: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
1: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
0: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
1: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
0: కనిపెట్టుకున్నారు పల్లెటూరి వాళ్ళు కూడా.
1: ఇన్నోసెంట్ విలేజెస్
0: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
1: ఈవెన్ టుడే వీ హావ్ దట్ తోరణం.
0: మనం ఇంట్లో కొంతమంది ఇస్తుంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
1: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
0: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
1: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
0: కనుక ఈ వైజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
1: సో సైన్స్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
0: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
1: ఇన్ ఓల్డెన్ డేస్ most of the villages are located in the midst of the forest.
0: అందువల్లే వారికి ఏ జబ్బులు కూడా వచ్చేటువంటివి కాదు.
1: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
0: హార్ట్ జబ్బులు అసలే లేదు.
1: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
0: అసలు అనేది రానే రాదు.
1: దేర్ ఇస్ నో ప్రాబ్లమ్.
0: ఇస్నోఫీలియా లేనే లేదు.
1: నో ఇస్నోఫీలియా.
0: ఎందువల్ల?
1: వై?
0: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
1: బికాజ్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తుందో అది ప్రాణవాయువుని అందిస్తుంది.
1: ది ట్రీస్ గివ్ యు ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగేకొద్ది వృక్షాలు కొట్టివేస్తున్నారు.
1: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
0: కనుకని మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
1: So there is shortage of oxygen.
0: కనుకని మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
1: All this danger is of our making.
0: ప్రపంచం అంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: The whole world is full of science and technology.
0: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: Without these two, it's not possible to live.
0: ఈ సైన్స్ అనేటువంటిది,
1: this science,
0: electrical,
1: electricity.
0: అనగా పాజిటివ్.
1: Positive.
0: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
1: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
1: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ us.
0: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
1: If you fill your mind with negative thoughts, you can never attain positive divinity.
0: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
1: So fill your mind with the positive desires first.
0: అప్పుడు ఈ నెగటివ్ రావడానికి వీల్లేదు.
1: Then there's no scope for the negativity there.
0: కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు కష్టాలకు ఈ విచారాలకు కారణము మన నెగటివ్ థాట్స్.
1: The reason for all the anxiety and the misery and sorrow is the negative
0: thoughts.
1: All negative thoughts.
0: They are lifeless thoughts.
1: So they are lifeless thoughts.
0: Positive పెట్టుకో.
1: Fill it up with positive thoughts.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: There is a bulb.
0: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
1: By connecting with the positive
0: wire. నెగటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
1: When once positive and negative are there, you get bright light.
0: కనుకని నీ బాడీ నెగటివ్.
1: The body is negative.
0: నీ లైఫ్ పాజిటివ్.
1: The life is positive.
0: ఈ రెండు చేరినప్పుడే
1: when both are there,
0: అది ఏ వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ ఏంటంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: That very vibration is satya jnanam anantam brahma.
0: Satya jnanam anantam brahma.
1: Satya jnanam anantam brahma.
0: Adiye truth.
1: That is truth.
0: Adiye knowledge.
1: That is knowledge.
0: Not knowledge, wisdom.
1: That is not knowledge, wisdom.
0: Worldly knowledge, knowledge antaru.
1: That which is wisdom.
0: Divine dananta wisdom antaru.
1: The divine knowledge is wisdom.
0: Kalakane wisdom power raavali.
1: You should have the power of wisdom.
0: Wisdom power antundi kevalam prema chetane vastundi.
1: You get the power of wisdom out of love.
0: Prema leni hrudayam lopala.
1: The heart without
0: general
1: love.
0: Knowledge vastundi.
1: You get only general knowledge.
0: General knowledge undi em prayojanam?
1: What is the use of mere general knowledge?
0: Aa general knowledge ki common sense kuda ekam kavali.
1: You should mix it with common sense.
0: Ee common sense general knowledge chernappude akkada practical knowledge ga bayal deerthu.
1: Common sense and general knowledge together will give you the practical knowledge.
0: Kanuka vidyarthulara,
1: students,
0: kevalam vaigyanika shastram anetundi ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకుండా.
1: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా.
0: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
1: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
0: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
0: సమస్త అస్త్ర శస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
1: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
0: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుండాలి.
1: ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో contained there in that same text.
0: See, health ki sambandhinchinadanta kuda adharvana vedame.
1: All that referring to medicine and health are there in adharvana veda.
0: Idi Bharatvaja maharshi kanipettadu.
1: This is discovered by Bharatvaja.
0: Andarkudunu భారతదేశంలోని ఋషులు కనిపెట్టినటువంటివి ఈ విద్యలన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ ది ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆఫ్ సేజెన్స్ సెయింట్స్ ఆఫ్ భారత్.
0: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్వెన్షన్ ఆఫ్ భారత్ దట్ సేస్ 1+1=2.
0: కానీ
1: బట్
0: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్స్ జస్ట్ ది ఆపోజిట్.
0: చూడండి, మీకు బాగా తెలుసును, 3-1=2 అంటారు మీరు.
1: యు ఆల్ సే 3-1=2.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
1: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
0: ఈ ప్రపంచానికి అది రైటే.
1: ఫర్ ది వరల్డ్
0: ఇస్ స్పిరిచువల్. దీనికి 3-1=1 అంటాడు.
1: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
0: అది ఎట్లా?
1: హౌ?
0: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
1: ద వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్.
0: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
1: వరల్డ్ నీడ్ నాట్ యాక్సెప్ట్. ఐ విల్
0: నాట్. అది సత్యమే.
1: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
0: ఎంత సత్యం?
1: హౌ డు యూ సే దట్?
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మిర్రర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద మిర్రర్.
0: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: నీవు,
1: యు,
0: మిర్రర్,
1: మిర్రర్,
0: రిఫ్లెక్షన్
1: అండ్ ది రిఫ్లెక్షన్,
0: మూడు ఉంటున్నాయి అక్కడ.
1: త్రీ ఆర్ దేర్.
0: నీవు,
1: యు,
0: నీ రిఫ్లెక్షన్,
2: యువర్ రిఫ్లెక్షన్
0: మిర్రర్,
2: అండ్ ద మిర్రర్
0: ఎన్ని ఉన్నాయి?
2: త్రీ,
0: మూడు ఉన్నాయి.
2: త్రీ ఆర్ దేర్.
0: మిర్రర్ తీసేసే,
2: రిమూవ్ ద మిర్రర్,
0: రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
2: రిమూవ్ ద మిర్రర్.
0: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
2: అట్ ద బిగినింగ్ యూ, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ.
0: మూడు లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసి ఒకటే ఉంటుంది.
2: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్,
0: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
2: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
0: అనగా
2: మీనింగ్,
0: దేవుడు నీవు,
2: గాడ్ ఇన్ యూ,
0: జీవుడు రిఫ్లెక్షన్,
2: ఇండివిజువల్ ఇస్ ప్రకృతి
0: మిర్రర్,
2: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
0: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
2: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ద ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్డ్.
0: ప్రకృతిని నువ్వు మర్చిపో,
2: ఫర్గెట్ ద నేచర్,
0: ఒక్కడే దేవుడు అయిపోతావు.
2: యూ బికమ్ గాడ్,
0: నో జీవుడు,
2: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
0: ఈ ప్రకృతి ఉండినంత వరకే
2: దట్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ నేచర్.
0: అర్థమవుతుందో కాదు, ఇంకొక చిన్న ఉదాహరణ.
2: యూ మే ఫాలో ఆర్ నాట్ అనదర్ ఎగ్జాంపుల్.
0: ఏమిటిది పగలు?
2: This is daytime.
0: Daytime.
2: Daytime.
0: కనుకనే ప్రపంచం అంతా కనిపిస్తుంది.
2: So you see the world.
0: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
2: So long you see the world, there is bound to be misery.
0: రాత్రి నిద్రపోతావు.
2: You sleep at night.
0: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
2: When you are in deep sleep, there is no
0: world. ఏది కనిపించదు నీకు.
2: You don't see anything.
0: దుఃఖం కూడా లేదు.
2: No misery either.
0: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
2: When there is no world, there is no misery.
0: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
2: When there is world, there is misery.
0: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమై మెడిటేషన్ అన్నారు.
2: To forget the world, meditation is prescribed.
0: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవన్నా.
2: You should forget the world at least for some time.
0: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
2: In blissful state, you forget the world.
0: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
2: That is ananda, which is the truth and infinite. That is ananda.
0: అది నిత్యానందం.
2: That's eternal. అది
0: పరమానందం.
2: That's supreme.
0: అది యోగానందం.
2: That's one of spiritual.
0: అది అద్వైతానందం.
2: That's non dual.
0: అది సచ్చిదానందం.
2: That is eternal truth.
0: కనుక సచ్చిదానందం అనేటువంటిది సత్ చిత్ రెండు చేరినప్పుడు ఆనందము.
2: So there is bliss when there is combination of sat existence with chit awareness.
0: పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి.
2: Students should know
0: sat అనగా ఏంటి. Being.
2: Sat is being.
0: Being అనగా ఏమిటి? ఉండటము.
2: Being means existence.
0: అది ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది.
2: It is changeless.
0: ఏది మార్పు చెందదు.
2: What is that which changeless?
0: Sugar చేతిలో ఉంటుండాలి.
2: Here is sugar.
0: ఈ sugar పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డూలో వేయి, మైసూర్ పాక్, దేంట్లో వేసినా తీపి తీపి.
2: You mix this sugar either coffee or tea or rice pudding or Mysore pak is sweet. It taste will not change.
0: కాబట్టి అది సత్తు. ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
2: So that is truth which is changeless.
0: దేనిని ఇది చేరుతున్నారో దాని కూడా దీని కూడా నిందిస్తుండాలి.
2: And it gives the taste of sweetness to anything to which it is added.
0: అది సత్తు.
2: That is sat.
0: ఇది చిత్.
2: This is chit.
0: చెంచలిస్తుంది నీరు.
2: Here is water.
0: గుట్ట పైన పోసినా కిందికే దిగుతాయి ఆ నీరు.
2: ఈవెన్ వాటర్ ఇస్ దర్ ఇన్ ద మౌంటైన్ టాప్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
2: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్
0: క్వాలిటీ. చిత్ వాటర్.
2: చిత్ ఇస్ వాటర్.
0: సత్ షుగర్.
2: సత్ ఇస్ షుగర్.
0: షుగర్ ఇస్ షుగర్. వాటర్ ఇస్ వాటర్.
2: షుగర్ అండ్ వాటర్ ఆర్ పార్ట్ సెపరేట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
2: మిక్స్ బోత్.
0: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
2: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్, ఇట్ ఈస్ సిరప్.
0: అనగా ఏమిటి? ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ అండ్ మిక్స్
0: ఆనందం. రెండింటిని ఏకం చెయ్యాలి.
2: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
2: The individual soul in the infinite
0: shashvita anandam.
2: That is eternal permanent bliss.
0: Adiye satchit anandam.
2: That is one of existence and being.
0: Adiye advaita anandam. Rendu kada akada.
2: That is a non dual.
0: Danne ekam eva advitiyam brahmanam.
2: There is only one, not two, non dual.
0: Kanuka
2: so
0: manamu దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: So we don't need to make all efforts. పెంచుకోండి,
0: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
0: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
2: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: నీ తత్వం దైవంతో ఏకం చేయాలి.
2: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
0: కనుక
2: సో
0: విద్యార్థులు,
2: స్టూడెంట్,
0: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
0: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
2: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
0: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
2: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
0: ఏమిటది?
2: వాట్స్ దాట్?
0: కల్చర్ ఒక్కటే.
2: కల్చర్
0: కాస్ట్ ఒక్కటే.
2: కాస్ట్ ఇస్ వన్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
2: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
0: Nijame.
2: Yes.
0: Caste of humanity.
2: Caste of humanity.
0: Lokulamu. నో మతము, నో ఇది లేదు. బట్ వాట్ అబౌట్ కల్చర్?
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో కాస్ట్, క్రీడ్ అండ్ కలర్. హౌ అబౌట్ కల్చర్?
0: కాస్ట్ ను మాత్రమే నీవు తీసుకుంటున్నావు.
2: యూ థింక్ ఆఫ్
0: కల్చర్ కూడా తీసుకోవాలి.
2: ఆల్సో టేక్ ఇన్ కన్సిడరేషన్
0: కల్చర్ కలవదు.
2: The culture, you don't find it tallying, agreeing with other.
0: Culture entered adhe samskruti.
2: That is the actual culture.
0: Aa samskruti inko danto kalavadu.
2: It will never tally. There should be compatibility.
0: Adhe entore maatrame kalustundi.
2: It will only be one with the reality.
0: Meeta danto kalavadu.
2: Not with the others.
0: Kanuka manamu ee pani cheyavalsinde gaani motta mota mana culture ni kuda nu vicharinchukovali.
2: So we should also think of the culture
0: first. Dinine sampradayamu annaru.
2: This is called tradition.
0: Sampradayanni anusarinchinappudu valiki sukshemame labhistundi.
2: When you follow the tradition, you will certainly progress.
0: తప్పక మనము కల్చర్ ను కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
2: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
0: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నిటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
2: బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
0: త్యాగరాజ్ చెప్పాడు,
2: త్యాగరాజ్,
0: చీమలో బ్రహ్మలో, ఓ భగవంతుడా చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావు అని చెప్పాడు.
2: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ హ్యాండ్ టు బ్రహ్మ.
0: అయితే చీమ కుట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
2: Then once there is ant that's giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
0: Enduku chimalo brahmalo unnappudu chima kuda namaskaram cheyali kada.
2: And God is there in ant, why don't you respect it?
0: Aha, cheyam manam.
2: No, you don't do that.
0: Endukante aakaranni aadharam teeskunnam.
2: Because you go by the specific form.
0: ఆకారం కాదు,
2: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఆనందం ప్రధానం.
2: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
0: దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన దైవత్వం ఉంది.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
0: చీమ ఎంత చిన్నది,
2: అండ్ ఇట్స్ సో స్మాల్.
0: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి.
2: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
0: ఈ నొప్పి దాంట్లో ఎక్కడ నుంచి వచ్చింది ఇంత శక్తి?
2: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
0: చీమ చిన్నదే,
2: ఇట్ ఇస్ సో స్మాల్.
0: ఇంత శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
2: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హస్, హౌ కుడ్ గెట్ ఇట్?
0: తేరు చాలా చిన్నది.
2: ది స్కార్పియన్ ఇస్,
0: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
2: స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
0: ఈ శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
0: చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుని యందు ఎంత శక్తి ఉంటుంది?
2: అండ్ సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
0: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
2: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
2: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
0: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
2: వి సఫర్ బికాస్ వి డోంట్ నో.
0: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
2: దెన్ వన్స్ యు ఆర్ అవేర్, యు విల్ ఎంజాయ్ ద బ్లెస్.
0: కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
2: Therefore we should portray picturized divinity within ourselves and attain the state of bliss.
0: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
2: సో బాడీ ఆల్సో షుడ్ బి సేక్రెడ్.
0: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
2: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ద బాడీ,
0: మనసు పవిత్రం ధ్యానంలో పోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సేక్రెడ్ యు షుడ్ మెడిటేట్.
0: ధ్యానము, ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
2: Therefore the chanting of the God's name and meditation, both are needed.
0: Enti endukudu nu samartham chesetundide prema tattvam.
2: You should have equal mindedness in both, that is love.
0: Ikkada oka taalam untundadi.
2: Here is lock.
0: Taalam.
2: Oh, taalam, swami, taalam.
0: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
2: ఓ యూ హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యూర్ హ్యాండ్స్ ద తాళం.
0: కానీ రెండు తాళంలు కలిసినప్పుడే శబ్దం వచ్చేసేస్తుంది.
2: అన్లెస్ యూ జాయిన్ బోత్ యూ డోంట్ గెట్ ద సౌండ్.
0: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
2: వన్ ఈస్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్. దెన్ యూ విల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
0: నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
2: And that state is the one that is to be attained.
0: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
2: Many people undertake spiritual practices, you don't get out of it.
0: ఎందుకు ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
2: You should have
0: విశ్వాసం కూడా ఉంటుండాలి.
2: You should have strong faith and intense love.
0: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: We have to develop that faith.
0: ఈ ప్రేమతను మనం సాధించాలి.
2: With this love we should achieve.
0: భజన బినా సుఖ శాంతి నకీ,
3: భజన బినా సుఖ శాంతి నకీ.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునొందే పరసతిని ఆశించి పదితలల వాడేమీ తీసు.

0: ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకుని ఏం పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏపాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్ హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్ having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke సత్యం పద్మాసితాజం.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఘనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్
0: సుఖం సత్యం నాస్తి పరం సుఖం ప్రేమస్వరూపం.

0: లోకమే లేదు.
1: Bereft of truth, there is no world at all.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: That sacred eternal truth is forgotten by man today.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth there is no dharma, righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: Truth is the main path.
0: సత్యమే మనకు మానవునికి ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: సత్యమే లేకుండా మానవత్వమే లేదు.
1: Without truth there is no human life at all.
0: మానవతా విలువ సత్యంపైనే ఆధారపడి ఉన్నది.
1: The human values depend on truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: Truth is noblest of all.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: All of you know the history of Harishchandra, who had heard to the truth and he has even sacrificed his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సత్యమునందనగే సర్వ సృష్టి.
1: The entire creation ultimately merges.
0: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: It is the pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: Truth might sound like a simple word.
0: కాని సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యముపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఎంపరర్ బలి కన్సిడర్డ్ ఆల్ హిస్ సబ్జెక్ట్స్ యాజ్ హిస్ చిల్డ్రన్ అండ్ రెయిన్డ్ దట్ ప్లేస్.
0: బలచక్రవర్తి చాలా దానపరుడు.
1: ఎంపరర్ బలి ఇస్
0: ప్రేమ స్వరూపుడు.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లా.
0: సత్య భాస్కరుడు.
1: అండ్ దెన్ హి షైన్స్ బై ద
0: అట్టి బలిచక్రవర్తి ఆనాడు కేరళ దేశంలో ఉండటం చేతనే మానవులను ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు కాని ఏ కొరతలు లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి. దెర్ వాజ్ నో షార్టేజ్. దెర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.

0: దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: Danne Vishrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee balachakravarti yagamulakai taanu nadchi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishrajit.
0: Adani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamulaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adan chaala baaludu.
1: He was so young boy.
0: Atti baaludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarini aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: వామన సింబలైజెస్ ద మ్యాగ్నెట్ అట్రాక్షన్.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్
0: రత్నమాల చూచింది.
1: రత్నమాల
0: ఆమె చూచి ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi lalinchi palinchi aneka rakamuga kodina aadinchetvanti danini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti pitta naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala
1: in the meantime
0: Vamana murti
1: Vamana
0: Balchakravartini paataloganaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: Aa drishyamunu chuchinatvanti yokka Ratnamala chi ilanti durmargudu naaku koduku kavalani aashinchinana ledu nenu vishapari ichi champi undetvanti daranu anindi.
1: Ratnamala felt very much ashamed of this boy who was responsible for the Emperor Bali being sent to that Patala, and felt what a shame it is if I were to have a child.
0: Vamanudu ee drishyamunu chuchadu.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూచినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రి పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కానీ ఈ యొక్క పవిత్రమైన గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతన చేస్తుంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో he will hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ఈ నాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: కానీ ఈ ఫలితమును మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయము.
1: As the thoughts emanate, we are not mindful of the results.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కానీ భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్స్ హూ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి,
1: ఎంపరర్ బలి,
0: మహాదానపరుడు,
1: ద వన్ ఆఫ్ ఛారిటీ,
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ఫాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హి నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్, హి ప్రామిస్డ్ దట్ హి విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్, హి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హి ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్, యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సెడ్,
0: పలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that, going back?
0: Guru vaagnenu dhikarinchi,
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుక అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హి సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామన్ని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్.
0: స్వామి, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
1: Just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: పీపుల్ ఆఫ్ కేరళ ఎంజాయ్ ద సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఓణం, విచ్ సిగ్నిఫైస్ ద విజిట్ ఆఫ్ వామన టు దిస్ ప్లానెట్ ఎర్త్.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: హీ ఈజ్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ, హి హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలిచక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి ఒక అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామనా ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము.
1: That is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము.
1: That is righteous.
0: నబ్రూయాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైనే ఈ మూడు గుణాలు ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: అండ్ యు హావ్ టు డు సచ్ డీడ్స్ యాస్ టు మేక్ ఎవరీవన్ హ్యాపీ.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వాయ్?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మన లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో దిస్.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
1: He is carried away by the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there is only one race.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా, యూదుడా, బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: That doesn't matter whether atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతే, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీ నాస్తికుడా, యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ ద క్వశ్చన్ వెదర్ యువర్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: ఐ ఆమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ ఆమ్ ఎ హ్యూమన్.
0: మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యూమన్ వాల్యూస్ యూ హావ్ టు డెవలప్.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: హ్యావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ ఎ హ్యూమన్ జస్ట్ బై ఫార్మ్ నాట్ ఇన్ రియాలిటీ.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: వి ఫైండ్ సర్టన్ ట్రెయిట్స్ సచ్ యాస్ యాంగర్ ద పాంప్ అండ్ షోర్ అండ్ జెలసీ అండ్ యాంగర్ ఇన్
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: యానిమల్ క్వాలిటీస్ ఆర్ ఫైండింగ్ ఏ ప్లేస్ ఇన్ మ్యాన్.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము నచ్చనంత రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ ద యాంగర్ అండ్ ద గ్రీడ్ అండ్ ద లస్ట్ అండ్ అవరిస్, దే ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకని మొట్ట మొట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: సీ దట్ దే డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extraction of coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: యాంగర్, కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should propagate.
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్.